శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం 101.3 మెగాహెచ్పై వివిధ భారతి తెలుగు ఛానల్లో మా ప్రసారాలు ప్రారంభం. ఈరోజు శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 11వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం సెప్టెంబర్ నెల 2వ తేదీ బుధవారం. ఇప్పుడు నిలయంలో సమయం 5:58:54 శుభోదయం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపడి రాణి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో మన దేశ స్థూల జాతీయోత్పత్తి వృద్ధి రేటు 7.8% నమోదు కావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా సాయుధ ఘర్షణలు కొనసాగుతూ సరఫరా వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్న పరిస్థితుల్లోనూ భారత్ అభివృద్ది పదంలో ముందుకు కొనసాగుతోందని తెలిపారు. వైద్యులపై దాడులకు పాల్పడేవారు బెయిల్ పొందేందుకు అర్హులు కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. వైద్య సేవలను అందించే వారి పట్ల గౌరవం చూపని వారికి బెయిల్ పొందే అర్హత ఉండదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఎల్నినో ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు అక్టోబర్ వరకు సమగ్ర విద్యుత్ సరఫరా ప్రణాళికను సిద్దం చేసినట్లు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ పేర్కొన్నారు. రాష్టంలో విద్యుత్ సరఫరా పీఎం సూర్యగారి పథకం అమలును విజయవాడలోని విద్యుత్ సౌధ నుంచి నిన్న అధికారులతో సమీక్షించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా క్లెయిమ్లు అభ్యంతరాల స్వీకరణ గడువును ఈ నెల 10వ తేదీ వరకు కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించింది. రాష్ట గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ నిన్న తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఐఆర్సీఎస్ 2024-25 వార్షిక సర్వసభ్య సమావేశానికి హాజరయ్యారు. బాపట్ల, కృష్ణా, నెల్లూరు, కాకినాడ, పశ్చిమ గోదావరి, నంద్యాల, శ్రీకాకుళం జిల్లాల కలెక్టర్లకు ఈ సందర్బంగా రెడ్క్రాస్ అవార్డులను అందజేశారు. రాష్ట్రంలో కొత్తగా 11.79 లక్షల మందికి అధిక రక్తపోటు, 10.72 లక్షల మందికి మధుమేహం, 7673 క్యాన్సర్ కేసులు గుర్తించినట్లు రాష్ట వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించే లక్ష్యంతో రాష్ట ప్రభుత్వం సిటిజన్ చార్టర్ విడుదల చేసింది. సరఫరాలో తలెత్తే వివిధ సమస్యల పరిష్కారానికి గడువును నిర్దేశించింది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి తిరుపతిలోని 3 కేంద్రాల వద్ద ఇచ్చే ఎస్ఎస్డి టోకెన్లను ఈ రోజు రద్దు చేశారు. శుక్రవారం దర్శనానికి సంబంధించి గురువారం నుంచి యథావిధిగా టోకెన్లు జారీ చేయనున్నారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 8 గంటలకు వింటారు.

0: వింటున్నారు వందన, ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
1: సమయం 6:04. వందన భక్తిగీతాల కార్యక్రమాన్ని వింటారు. ముందుగా ఘంటసాల గారు ఆలపించిన భక్తిగీతం వినాయక చవితి చిత్రం నుంచి.

తగ్గింత కణం తగ్గింత కక్కం తనం తదడం తక ఘనతాం తగ్గింత.

0: వందనా కార్యక్రమం ఇంతటితో సమాప్తం. సమయం 6:45. ఇప్పుడు ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ నుంచి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విడుదల చేస్తారు. ఎన్డీఏ ప్రభుత్వం దేశాభివృద్ది కోసం అనేక కీలక సంస్కరణలు చేపట్టిందని కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. తెలంగాణలో కీలక ఖనిజాలపై పరిశోధనను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చేపట్టిన అక్షరాంధ్ర కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తోందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ నుంచి ఉత్తరాంధ్రకు

0: గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు విడుదల చేస్తారు. అనకాపల్లి జిల్లా పాయకారావుపేట వద్ద రెగ్యులేటర్ను ఆన్ చేసి గోదావరి జలాలకు జలహారతి ఇచ్చి స్వాగతం పలుకుతారు. పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా వచ్చే ఈ జలాలతో 4 జిల్లాల్లోని వివిధ ఆయకట్టు పరిధిలో 287,320 ఎకరాలకు సాగునీరు, 5.23 లక్షల మందికి తాగునీరు అందనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంపై అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ మాట్లాడుతూ,
1: 2 లక్షల కోట్లతో అనకాపల్లిలో అభివృద్ది చెందుతుందని ఎలక్షన్ లో చెప్పాం. ఇప్పటికి 2 సంవత్సరాలలో 5 లక్షల కోట్లు పనులు గ్రౌండ్ అయినాయి. అలాగే ఇంకా రాబోయే 3 సంవత్సరాల కాలంలో కూడా ఇక్కడ ఎక్కడా లేని విధంగా అనకాపల్లి జిల్లాలో ఈ రోజు అభివృద్ది చెందుతుందంటే అనకాపల్లి జిల్లా వాసుల అదృష్టం, ఉత్తరాంధ్ర చేసుకున్న మేలు ఇవన్నీ కూడా రాబోయే కాలంలో ఈ గోదావరి జలాలు అనకాపల్లికి చాలా ముఖ్యం. ఎందుకంటే పారిశ్రామికంగా కావాలి, రైతులకు కావాలి, త్రాగునీరు కావాలి, రేపు వచ్చే ఏదైతే డేటా సెంటర్స్ ఉన్నాయో దానికి కూడా ఇవన్నీ దీనికి ఒక వాటర్ ఉందంటే ఇండస్ట్రీకి ఒక బలం.
0: ఆంధ్రప్రదేశ్లోని పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగుప్పలో పలువురు అస్వస్థతకు గురైన ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. మలేరియా నివారణ మాత్రలు వికటించడంపై వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్తో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని, ఘటనపై సమగ్ర విచారణ జరపాలని ఆదేశించారు. గ్రామంలో 71 మందికి మందులు పంపిణీ చేయగా అస్వస్థతకు గురైన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. గొల్లగుప్పలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని పోలవరం జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ తెలియజేశారు. ఈ నెల 17వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా నిర్వహిస్తున్న సేవా సంకల్ప ఉత్సవాల్లో భాగంగా అమరావతిలోని ఒక ప్రైవేటు విశ్వవిద్యాలయానికి చెందిన సుమారు 10,000 మంది విద్యార్థులు పోస్టు కార్డుల ద్వారా ప్రధానమంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులతో మాట్లాడారు. 2014 నుంచి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అనేక కీలక సంస్కరణలు చేపట్టిందని పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొంటూ,
2: సమస్యలతో ఉన్నప్పుడు ఎంతో మంది దేశం అంతా కూడా ఒక ఆశతో మోదీ గారిని ఆ రోజున ఎన్నుకున్నారు. ఆయన అనేక రకాల సంస్కరణలు తీసుకొచ్చారు. ఒకప్పుడు ఈ దేశంలో చాలా మందికి బ్యాంక్ అకౌంట్ కూడా ఉండేది కాదు. 60 కోట్ల జనాభాకి ఈ రోజు బ్యాంకు, ప్రతి ఒక్కరికి బ్యాంకు వచ్చే విధంగా ఒక అకౌంటబిలిటీ క్రియేట్ చేసి బ్యాంకింగ్ వ్యవస్థని పటిష్టం చేసి భారతదేశంలో ఈ రోజు ఫైనాన్షియల్ క్రైసిస్ లేకుండా, రెసెషన్ లేకుండా చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి.
0: తెలంగాణలో కీలక ఖనిజాలపై పరిశోధనను వేగవంతం చేసేందుకు ఆస్ట్రేలియాకు చెందిన మోనాష్ విశ్వవిద్యాలయం, ఐఐటి హైదరాబాద్, సింగరేణి సంస్థలతో త్రిముఖ భాగస్వామ్యంతో పనిచేస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్లోని ప్రజాభవన్లో అధికారులతో సమావేశమైన ఆయన ఖనిజ అన్వేషణ, అధునాతన ఖనిజ సాంకేతికతలపై నిన్న చర్చించారు. కీలక ముడి పదార్థాల కొరతను అధిగమించేందుకు సంస్థల భాగస్వామ్యం దోహదపడుతుందని తెలిపారు. హరిత ఇంధనం, విద్యుత్ వాహనాలు, ఎలక్ట్రానిక్స్ రంగాల విస్తరణలో కీలక ఖనిజాలు ముఖ్యమని అన్నారు. ఐఐటి హైదరాబాద్లోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను బలోపేతం చేసి అధునాతన పరిశోధన, సాంకేతిక అభివృద్దికి వేదికగా తీర్చిదిద్దాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో 2027 నాటికి సంపూర్ణ అక్షరాస్యత సాధించేలా సమన్వయంతో పనిచేయాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖ అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట వ్యాప్తంగా చేపట్టిన అక్షరాంధ్ర కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా అక్షరాస్యత శాతం 72.6 నుంచి 82.1 శాతానికి పెరిగిందని చెప్పారు. అక్షరాంధ్ర కార్యక్రమంలో ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేసి ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని సూచించారు. వికసిత్ భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి వై. సత్యకుమార్ యాదవ్ తెలిపారు. విజయవాడలో నిర్వహించిన బీజేపీ రాష్టస్థాయి కార్యశాలలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్తో కలిసి ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యకుమార్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుదీర్ఘకాలంగా ప్రజాసేవలో కొనసాగుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా నెల రోజుల పాటు సేవా సంకల్ప ఉత్సవాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. శారీరక దృఢత్వం, అప్రమత్తత పోలీసుల విధి నిర్వహణలో కీలకమని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఏపీఎస్పీ 6వ బెటాలియన్ మైదానంలో తొలిసారిగా నిర్వహిస్తున్న ఏపీ స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2026ను డీజీపీ నిన్న ప్రారంభించారు. రాష్టంలోని వివిధ పోలీస్ రేంజ్లు, యూనిట్ల నుంచి 1900 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. పోలీసులు శారీరక దృఢత్వం కోసం క్రీడలను తమ వృత్తి జీవితంలో భాగం చేసుకోవాలని ఈ సందర్భంగా డీజీపీ సూచిస్తూ,
3: టీమ్ వర్క్ మీరు స్పోర్ట్స్ లో నేర్చుకుంటారు, అట్లాగే మెంటల్ టఫ్నెస్ ఇవన్నీ స్పోర్ట్స్ ద్వారా వస్తాయి. సో ఈ స్పోర్ట్స్ మీట్ ది చాలా ఇంపార్టెంట్ సార్. స్పోర్ట్స్ మీట్ లో వచ్చినప్పుడు మీ గ్రౌండ్స్ లో క్విక్ డిసిజన్ తీసుకోవాలా, ఒక గేమ్ ఆడుతున్నారు దానికి ఇట్లా చేస్తే ఇట్లా నాకు నేను విన్ అవుతాం ఒక యాంగిల్. మనకి డిసిప్లిన్, ఫిజికల్ ఫిట్నెస్, కండక్ట్ ఆన్ ద గ్రౌండ్ అంటే ఫీల్డ్ లో కండక్టర్, సో ఇవి అన్ని స్పోర్ట్స్ ద్వారా వస్తాయి.
0: ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా పలాసలో అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ ఏపీఈడీఏ ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో జీడిపప్పు ఎగుమతులపై నిన్న కార్యశాల నిర్వహించారు. ఈ సందర్భంగా జీడిపప్పు వ్యాపారులు, ఎగుమతిదారులకు ఎగుమతి విధానాలు, నిబంధనలు, ప్యాకేజింగ్, మార్కెటింగ్ అవకాశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పలాస శాసనసభ్యురాలు గౌతు శిరీష పాల్గొని, జీడిపప్పు పరిశ్రమ ఎదుర్కొంటున్న ముడి పదార్థాల కొరత, మౌలిక వసతులు, సరఫరా సమస్యలపై చర్చించారు. అలాగే ఏపీఈడీఏ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఆర్పీ నాయుడు మాట్లాడుతూ, జీడిపప్పు ఎగుమతులను ప్రోత్సహించేందుకు అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెంలో విమానాశ్రయం ఏర్పాటుకు ప్రత్యామ్నాయ స్థలాలను గుర్తించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడుతో మంత్రి నిన్న ఢిల్లీలో సమావేశమయ్యారు. అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, గతంలో పరిశీలించిన రెండు స్థలాలు సాంకేతిక కారణాలతో అనుకూలంగా లేవని తేలటంతో కొత్త స్థలాలను గుర్తించినట్లు తెలియజేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరోవైపు తెలంగాణ రాష్టంలోనూ రానున్న 3 రోజుల పాటు పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ నుంచి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు విడుదల చేస్తారు. ఎన్డీఏ ప్రభుత్వం దేశాభివృద్ది కోసం అనేక కీలక సంస్కరణలు చేపట్టిందని కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. తెలంగాణలో కీలక ఖనిజాలపై పరిశోధనను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చేపట్టిన అక్షరాంధ్ర కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తోందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్.

0: చేద్దామా?
1: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
2: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
4: అసలు ఏంజిల్ ఆర్నా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
5: అయినా నేనే తప్పుగా అన్నానని జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
4: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోనూ ఈ ఏంజిల్ ఆర్నాని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
5: అన్ని సార్లు ఏంజిల్ ఏంజిల్ ఏంజిల్ అనకు, చిరాగ్గా ఉంది.
4: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.
0: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
6: ఏం పర్లేదక్క, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంక నువ్వేం టెన్షన్ పడకు.
0: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
6: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
0: ట్యూన్ చేసావా?
6: అవునక్క, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
0: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ కాఫీ కప్ నాదిరా?
6: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
3: సమయం 7:05. ఇప్పుడు తెలుగులో వార్తలు వింటారు.
4: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. కిర్గిజ్ రిపబ్లిక్ రాజధాని బిష్కెక్లో 31 నుండి 1 సెప్టెంబర్ వరకు జరిగిన 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశం 13 కీలక ప్రాధాన్యతా నిర్ణయాలతో విజయవంతంగా ముగిసింది. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో జరుగుతున్న 2 రోజుల రాష్టాల సదస్సు ముగింపు సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు ప్రసంగిస్తారు. టిబెట్ సరిహద్దులోని బొటేకోషి నది ద్వారా రసువా జిల్లాలోకి ప్రవేశించిన తీవ్రమైన వరదలకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమని నేపాల్ ప్రధానమంత్రి బలేంద్ర షా తెలిపారు. చైనాలోని షెన్జెన్లో జరుగుతున్న చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షెట్లర్లు లక్ష్యాసేన్, కిడాంబి శ్రీకాంత్, తన్వీ

0: శర్మలు ఈరోజు తమ ఆటను ప్రారంభిస్తారు. కిర్గిజ్ రిపబ్లిక్ రాజధాని బిష్కేక్ లో ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 1 వరకు జరిగిన 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమాపేశం 13 కీలక ప్రాధాన్యత నిర్ణయాలతో విజయవంతంగా ముగిసింది. ఈ సమాపేశంలో ఎస్సీఓ 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని చారిత్రాత్మక బిష్కేక్ డిక్లరేషన్తో పాటు 4 అవగాహన ఒప్పందాలు, 20కి పైగా కీలక నిర్ణయాలను ఆమోదించారు. ఈ సమాపేశంలో ఇంగ్లీషును ఎస్సీఓ అధికారిక నిర్వహణ భాషగా చేర్చేందుకు ఆమోదం తెలిపారు. మత్తు పదార్థాల అక్రమ రవాణాను అరికట్టేందుకు లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల మధ్య సమన్వయం పెంచడంతో పాటు 2030 వరకు డ్రగ్స్ నిర్మూలన కార్యక్రమాన్ని అమలు చేయాలని తీర్మానించారు. ఇది భారత్ చేపడుతున్న నార్కో టెర్రరిజం వ్యతిరేక పోరాటానికి ఎంతగానో దోహదపడుతుంది. ఇంధన ఆదా, వాతావరణ మార్పులు ఎదుర్కోవడానికి సభ్యదేశాల మధ్య సంయుక్త ఒప్పందాలు కుదిరాయి. ఏఐ, డిజిటల్ రంగంలో సహకారం విస్తరించడం ద్వారా భారత్ తన ఏఐ నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటే అవకాశం లభించడమే కాకుండా విపత్తు నిర్వహణ, మానవీయ సహాయం అందించడంలో ఉమ్మడి చర్యలకు అంగీకారం లభించింది. 25 ఏళ్లకు సరిపడా స్పష్టమైన ప్రణాళికలు సిద్దం చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. ఈ సదస్సు ఫలితాల మధ్య ఆసియా యురేషియా ప్రాంతంలో భారత వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని, ప్రాంతీయ భద్రతను మరింత బలపరుస్తాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో జరుగుతున్న 2 రోజుల రాష్టాల సదస్సు ముగింపు సమాపేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు ప్రసంగిస్తారు. టీమిండియా స్ఫూర్తిని బలోపేతం చేయడానికి, సహకార సమాఖ్యవాదాన్ని పెంపొందించడానికి మోదీ రూపకల్పన చేసిన వరుస విభాగాంతర సదస్సుల్లో ఇది మొదటిది. కేంద్రం, రాష్ట్రాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి నీటిపారుదల రంగానికి సంబంధించిన కీలక ప్రాధాన్యతలపై చర్చించి నిర్ణీత కాలపరిమితితో కూడిన కార్యాచరణ ప్రణాళికలను రూపొందించడం ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం. ఈ సమావేశంలో నీటిపారుదల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేయడం, జలసంచయ్, జన్ భాగీదారీ, క్యాచ్ ది రెయిన్, వర్షపు నీటి నిల్వ ఉద్యమం, తాగునీటి వనరుల సుస్థిరత, జల్ జీవన్ మిషన్ 2.0 అమలు అనే 4 ప్రధాన అంశాలపై దృష్టి సారిస్తారు. జాతీయ లక్ష్యాల సాధనలో భాగస్వామ్య బాధ్యతను ప్రోత్సహించడం, ఈ చర్చల ద్వారా పరిపాలన సేవల సంప్రదింపుల్లో స్పష్టమైన గుణాత్మక మార్పులు తీసుకురావడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన రాయ్పూర్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 3వ స్నాతకోత్సవంలో పాల్గొంటారు. ప్రపంచవ్యాప్తంగా అనేక ఆర్థిక అనిశ్చితులు ఉన్నప్పటికీ భారతదేశం 7.8% జీడీపీ వృద్ది రేటును నమోదు చేసిందని బీజేపీ సీనియర్ నాయకుడు ఎంపీ రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. న్యూఢిల్లీలో విలేకరుల సమాపేశంలో మాట్లాడుతూ ఆయన, ప్రపంచవ్యాప్త సంక్షోభాలు, యుద్దాలు, ఆర్థిక సవాళ్ల మధ్య కూడా నమోదైన ఈ గణాంకాలు ప్రపంచంతో పోలిస్తే భారత్ ఎంత బలంగా ఉందో చాటి చెబుతున్నాయన్నారు.
1: జనవరి ఫిబ్రవరి మే పూరా గల్ఫ్ క్రైసిస్ షురూ హువా థా, తేల్ కి సమస్యా, సప్లై చైన్ కి సమస్యా థీ, దునియా మే అనిశ్చితతా థీ, దేర్ వాస్ గ్లోబల్ అన్సర్టెన్టీ అస్ వెల్. ఉస్కే బావజూద్ భారత్ కి ఎకానమీ 7.8% ఆయీ హై.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ న్యూఢిల్లీలో జర్మనీ పర్యావరణ వాతావరణ పరిరక్షణ అణుభద్రతా శాఖ మంత్రి కార్స్టైన్ షెడ్నెర్తో సమావేశమయ్యారు. రీసైక్లింగ్ విధానాలు, వ్యర్థాల నిర్వహణ, పునరుత్పాదక ఇంధనం, క్లీన్ టెక్నాలజీ, సుస్థిర పరిష్కారాల రంగాల్లో ఇరుదేశాల భాగస్వామ్యంపై వారు విస్తృతంగా చర్చించారు. భారత్, జర్మనీలు వాతావరణ పరిరక్షణ, సాంకేతిక ఆవిష్కరణలకు కట్టుబడి ఉన్నాయని పీయూష్ గోయల్ తెలిపారు. రెండు దేశాలు కలిసి పర్యావరణ అనుకూల సరఫరా వ్యవస్థలను బలోపేతం చేయగలవని, అలాగే నైపుణ్యం కలిగిన యువతకు కొత్త అవకాశాలు సృష్టించగలవని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య ఉన్న ఈ భాగస్వామ్యం సాంకేతికత, పరస్పర నమ్మకం, సుస్థిర భవిష్యత్తు కోసం పంచుకున్న బాధ్యతపై ఆధార

ఆధారపడి ఉందనే విషయాన్ని మంత్రి వెల్లడించారు. గత వారం టిబెట్ సరిహద్దులోని భోటేకోషి నది ద్వారా రసువా జిల్లాలోకి ప్రవేశించిన తీవ్రమైన వరదలకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమని నేపాల్ ప్రధానమంత్రి బలేంద్ర షా తెలిపారు. హిమాలయ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు 1.8 డిగ్రీలు పెరిగినట్టు స్పష్టమైందని, ఈ విపత్తు వాతావరణ మార్పుల వల్ల సంభవించడంలో ఎటువంటి సందేహమూ లేదని ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. వాతావరణ మార్పుల ప్రభావాలు ప్రపంచవ్యాప్తంగా పడుతున్నాయని, కాబట్టి విపత్తులను ఎదుర్కొనే బాధ్యత కూడా ప్రపంచ దేశాలన్నింటిపైనా ఉందన్నారు. హిమాలయాల్లో వాతావరణ మార్పుల వల్ల పెరుగుతున్న ప్రమాదాలకు ఈ సంఘటన ఒక నిదర్శనమని ఆయన అన్నారు. ఆగస్టు 26న నేపాల్ టిబెట్ సరిహద్దు సమీపంలో మంచు, కొండచర్యలు విరిగిపడి సంభవించినటువంటి ఆకస్మిక వరదలు ఉత్తర మధ్య నేపాల్లోని అనేక గ్రామాలు, నగరాలను తీవ్రంగా దెబ్బతీశాయి. ఈ వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య 1050కి చేరిందని అధికారులు ధృవీకరించారు. 583 మంది విదేశీయులు, 83 మంది భద్రతా సిబ్బందితో సహా దాదాపు 4000 మంది గల్లంతయ్యారని జాతీయ విపత్తు ప్రమాద తగ్గింపు నిర్వహణ సంస్థ తెలియజేసింది. లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఈరోజు మహారాష్టలోని నాసిక్లో పర్యటిస్తారు. పార్టీ చేపట్టిన సృజన్ సంఘటన్ అభియాన్ కింద నియమితులైన 72 మంది జిల్లా అధ్యక్షుల శిక్షణ శిబిరం ముగింపు సమావేశంలో ఆయన పాల్గొంటారు. గంగాపూర్ డ్యాం సమీపంలోని ఎంటీడీసీ రిసార్టులో గత ఆగస్టు 24 నుండి ఈ శిక్షణ శిబిరం జరుగుతోంది. చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్లోని షెన్జెన్లో జరుగుతున్న చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షెట్లర్లు లక్ష్యాసేన్, కిడాంబి శ్రీకాంత్, తన్వీ శర్మలు ఈరోజు తమ ఆటను ప్రారంభిస్తారు. అలాగే పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జంట కూడా ఈరోజు బరిలోకి దిగుతుంది. అంతకుముందు జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో భారత క్రీడాకారిణి ఉన్నతి హుడా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఉన్నతి దక్షిణ కొరియాకు చెందిన కిమ్ గాయున్ చేతిలో 10-21, 18-21 తేడాతో ఓటమి పాలైంది. ఉక్రెయిన్పై రష్యా ఇటీవల జరిపిన డ్రోన్ బాలిస్టిక్ క్షిపణి దాడుల్లో 12 మంది మరణించగా వారిలో ఒక భారతీయ పౌరుడు కూడా ఉన్నారని ఉక్రెయిన్ అధ్యకులు వ్లాదిమిర్ జెలెన్స్కీ వెల్లడించారు. తూర్పు యురేషియా దేశంలో జరిగిన ఈ దాడుల్లో పలు నివాస భవనాలు, మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయని, ఒడెస్సా నగరంలో దాని పరిసర ప్రాంతాల్లో వేలాది కుటుంబాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని ఆయన సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఈ దాడిలో మరణించిన వారి కుటుంబాలకు జెలెన్స్కీ తన సంతాపం తెలియజేశారు. భారతీయ పౌరుడి మృతి పట్ల ఉక్రెయిన్లోని భారత రాయబార కార్యాలయం తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ మృతుని కుటుంబానికి సానుభూతి తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. కిర్గిజ్ రిపబ్లిక్ రాజధాని బిష్కెక్లో ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 1 వరకు జరిగిన 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశం 13 కీలక ప్రాధాన్యతా నిర్ణయాలతో విజయవంతంగా ముగిసింది. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో జరుగుతున్న 2 రోజుల రాష్టాల సదస్సు ముగింపు సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రసంగిస్తారు. టిబెట్ సరిహద్దులోని భోటేకోషి నది ద్వారా రసువా జిల్లాలోకి ప్రవేశించిన తీవ్రమైన వరదలకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమని నేపాల్ ప్రధానమంత్రి బలేంద్ర షా తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: గుడ్ మార్నింగ్ మ్యామ్.
2: హాయ్ స్టూడెంట్స్.
1: గుడ్ మార్నింగ్.
2: సరే, ఈ రోజు ఒక స్పెషల్ డే ఉంది, మీ అందరికి క్విజ్ ఉంటుంది, ప్రిపేర్ అవ్వండి.

0: రెడీ. ప్రిపేర్ అయ్యారా క్విజ్ కి? స్టార్ట్ చేద్దామా? సరే, నేను ఈజీగానే అడుగుతాలే. ఒక గొప్ప వ్యక్తి పుట్టినరోజు ఈరోజు. ఆయన పుట్టినరోజునే మనం లైబ్రరీ డేగా జరుపుకుంటాం. ఆయన పేరు తెలుసా మీలో ఎవరికైనా?
1: Yes, ma'am.
0: చెప్పండి.
1: Yes, sir. రంగనాథన్ మ్యామ్.
0: ఏంటి రోషిణి, కాఫీ టైమా?
1: Yes, ma'am.
0: గుడ్ గుడ్.
1: కాఫీ టైం ఏంటి రోషిణి? నేను మా ఇంట్లో రోజు కాఫీ టైం వినే వస్తున్నా, అందుకే నాకు ఆన్సర్ తెలిసింది. మీరు కూడా నాలాగా నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటే ఆకాశవాణి వివిధ భారతి 101.3 లో మార్నింగ్ 7 to 8 వచ్చే కాఫీ టైం వినేసైంది.

మార్నింగ్, మీరు వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి 101.3. 7 o'clock 17 minutes 7 seconds అయిపోయింది టైం. వెల్కమ్ టు కాఫీ టైమ్ మీ అందరికి. ఎవరబ్బా అనుకుంటున్నారా? నేనే వచ్చింది, నేనే మీ ఆర్జే చందునాన్ని. సో అప్పుడెప్పుడో కలుసుకున్నాం కదా మనందరం కూడా, బట్ అలా ఆగస్ట్ పూర్తయిపోయి అప్పుడే సెప్టెంబర్లో కూడా మనం అడుగు పెట్టేయడం, ఒక రోజు గడిచిపోవడం కూడా జరిగిపోయింది. అండ్ చూస్తుండగానే 2026 కూడా అయిపోతుంది. ఏంటో రోజులు అలా గడిచిపోతున్నాయి కదా. మరి ఇంకా ఖచ్చితంగా ఒక 4 నెలలు ఉంది ఈ 26 అయిపోవడానికి. మరి ఏం జరుగుతుంది అసలు మన లైఫ్లో అని ఒక్కసారి వెనక్కి పేజీలు తిరిగేసుకోండి, ఒక పాట వేసుకుందాం ఈలోప. సో అది విషయం. మరి మంచి సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది ఈ సెప్టెంబర్, మీకు మంచిగా కలిసి రావాలని నేనైతే కోరుకుంటూ గుడ్ లక్ చెప్పేస్తున్నాను. గుడ్ లక్ సఖీ మూవీ నుంచి పాట ప్లే చేస్తూ వింటూ స్టేడియం టు వివిధ్ భారతి FM 101.3 చందనతో కలిసి.

ఎస్, మరి గుండెతో అలా గురిపెట్టి ముందుకు సాగిపోండి, అలా గుండులాగా దూసుకెళ్ళిపోండి. ఈ సెప్టెంబర్లో విజయం మీదే, మరి అదే నేను కోరుకుంటుంది వచ్చే మరి కాఫీ టైం. ఒక మంచి సాంగ్తో అలా కాఫీ టైం స్టార్ట్ అయిపోయింది. మరి ఈరోజు స్పెషల్స్ చాలా ఉన్నాయి. అందులో ముఖ్యమైనది ఏంటంటే, అలా మనం పూజ గదిలో కూర్చొని మన పూజ అంతా ముగిసిన తర్వాత నైవేద్యం పెట్టినప్పుడు మనం ఉపయోగించే ఒక ముఖ్యమైన ఫలం, మరి దాని గురించి మనం మాట్లాడుకుందామా? సో ఇంతకీ ఏంటబ్బా అని ఆలోచించుంటారు కదా, మరి నాకు అర్థమైంది. అయితే ఇంతకీ ఏంటంటే, అరటిపండు అనుకున్నారు కానీ కాదు, అరటిపండును నైవేద్యంలో ఉపయోగిస్తాం కానీ ఇది నైవేద్యంతో పాటు ప్రత్యేకంగా ఈ కాయని కొట్టి మరీ మనం పగల కొట్టి మరీ ఉపయోగిస్తాం, అదేనండి మన టెంకాయ. సో ప్రపంచ కొబ్బరి దినోత్సవం అనమాట ఈరోజు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 2 ఈ డే అనేది సెలబ్రేట్ చేస్తూ ఉంటాము. అయితే కల్ప వృక్షాలు అని చెప్పి అంటూ ఉంటాం కదా, మరి కొన్ని చెట్లనైతే, మరి వాటిల్లో ఈ వరల్డ్ కోకోనట్ డే సందర్భంగా ఈ కొబ్బరి కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకనంటే కల్పవృక్షాల్లో ఒకటి ఈ కొబ్బరి చెట్టు అనమాట. సో కేవలం ఆహారానికే కాదు, రైతుల జీవనోపాధికి కూడా ముఖ్యంగా ఉపయోగపడుతుంది. ఏ విధంగానే తెలుసా, రకరకాల బొమ్మలు తయారు చేయడంలో కానీ, అలాగే పంట పొలాల్లో ఎరువుకి ఉపయోగించేటప్పుడు కానీ, ఇలా రకరకాలుగా ఉపయోగపడుతుంది. మరి కొబ్బరి అనగానే కొబ్బరి ఆకులు, కొబ్బరి పీచు, కొబ్బరి బోండం, కొబ్బరి కాయ, కొబ్బరి మాను, కొబ్బరి ఈటెలు, ఇలా అన్ని గుర్తొచ్చేస్తాయి. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. అండ్ ఇంకా మాట్లాడితే కొబ్బరి నీళ్లు, అండ్ అలాగే కొబ్బరితో తయారైన పాలు, కొబ్బరితో తయారు చేయబడ్డ నూనె, ఇలా ఒక్కటేంటి రకరకాలుగా మనకు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మన భారతదేశంలో ఉన్న తీర ప్రాంతాల్లో కొబ్బరి సాగు అయితే చాలా విస్తృతంగా కనిపిస్తూ ఉంటుంది. మరి ఇన్ని ఉపయోగాలు ఉన్న ఈ కొబ్బరి చెట్టుని మనం మర్చిపోతే ఎట్లా కదా? అందుకే మనందరికీ దీని యొక్క విశిష్టత తెలియజేయడం కోసం ఈ వరల్డ్ కోకోనట్ డే అయితే సెలబ్రేట్ చేస్తున్నారు. అండ్ కొబ్బరిని ఆహారంలో మన భాగంగా తీసుకోవడం వల్ల మనకి మంచి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయన్నమాట. మరి అది సంగతి ఇంకా మాట్లాడుకుందాం, బోల్డ్ విషయాలు. అండ్ ఈరోజు ఒక స్పెషల్ హీరో బర్త్డే అనమాట. మరి ఈ హీరో గురించి చెప్పాలి అంటే, అన్నయ్య ఏమో మెగాస్టార్ కానీ తను మాత్రం ఒక మంచి స్టార్ హీరోగా ఎదిగాడనమాట తన సొంత కష్టంతో. 1996 అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి ఈ సినిమాతో హీరోగా పరిచయం అయ్యి తన అభిమానులతో పవర్ స్టార్ అనిపించేసుకున్నారు. మరి ఇంతకీ ఎవరు అర్థమైపోయిందా, పెట్టేయండి మరి కుడి చేతిని మెడ మీద. సో అట్లా పెట్టేసి వెంటనే ఆ హీరోని తలుచుకుంటూ ఉంటారు తన అభిమానులందరూ. తొలి ప్రేమ, ఖుషీ, జల్సా, గబ్బర్ సింగ్, ఓజీ, ఇలా అప్కమింగ్ హిట్స్ ఇంకా చాలానే ఉన్నాయి. మరి ఇలా మంచి హిట్స్తో మంచి మూవీస్తో ఎంటర్టైన్ చేస్తున్న మనందరి హీరో పవన్ కళ్యాణ్ గారి బర్త్డే అనమాట. సో ఆయన విష్ చేద్దాం మంచి సాంగ్తో. మరి అది మంచి సాంగ్ మీకోసం సుస్వాగత నుంచి వినిపిస్తున్నాను, వింటూ స్టే ట్యూన్.

సో ఇదే శుభాకాంక్షల్ని మరొక మంచి హీరోకి మనం డెడికేట్ చేద్దాం. చేయబోయే ముందు ఒక మంచి స్పెషల్ డే కూడా ఉంది, అదేంటో తెలుసుకుందాం. సో అది విషయం 7:30:50 దాటిపోయింది కాఫీ టైంలో. మరి వియత్నాం నేషనల్ డే అయితే ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటోందన్నమాట. సెప్టెంబర్ 2న వియత్నాం జాతీయ దినోత్సవం జరుపుకుంటోంది. 1945 సెప్టెంబర్ 2న హోచిమిన్ వియత్నాం స్వాతంత్ర ప్రకటన అయితే జరిగిందనమాట. సో అంటే స్వాతంత్ర ప్రకటన చేశారు. సో వారి దేశ చరిత్రలో స్వాతంత్రానికి ఉన్న ప్రాముఖ్యత గురించి ఈ రోజునైతే గుర్తు చేసుకుంటూ ఉంటారు. అండ్ అంతేకాదు వాళ్ళు పొందిన ఆ స్వేచ్ఛ, వాళ్ళు పడిన ఆ స్ట్రగుల్ ఇవన్నిటిని కూడా గుర్తు చేసుకుంటూ ఈరోజు వాళ్ళందరూ కూడా కలిసి ఆ దేశ ప్రజలందరూ కూడా ఇలా పరేడ్స్ చేయటం, సైనిక కవాటులు చేయడం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారనమాట. అండ్ అలాగే కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ చేసుకుంటూ జాతీయ వేడుకలు అయితే చేసుకుంటూ ఉంటారు.

అది సంగతి. మరి ప్రతి దేశానికి స్వేచ్ఛ స్వాభిమానం ఎంతో విలువైనవని మరొకసారి అలా గుర్తు చేస్తూ ఇవాళ స్పెషల్ డే మనకి వియత్నాం నేషనల్ డేగా నిలిచిందనమాట. మరి అది ఇంకా మాట్లాడుకుందాం. మరి ఇంతకీ ఎవరా హీరో అంటే, మన తెలుగులో ఎక్కువగా విలన్ గా కనిపిస్తాడనమాట, అంటే విలన్ క్యారెక్టర్స్ లో, బట్ నిజానికి కన్నడలో తనొక స్టార్ హీరో. అదే మన సినిమాల విషయానికి వస్తే తెలుగులో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఈ హీరో గురించి. ఈగా అనే సినిమా గుర్తుందా? ఈ సినిమా గుర్తురంగానే మనకి గుర్తొచ్చే విలన్, విలన్ క్యారెక్టర్ యాక్చువల్లీ. మరి అది సంగతి. మరి ఇంతకీ ఎవరో ఆ హీరో మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, కిచ్చే సుదీప్ అనమాట. సో సుదీప్ గారి బర్త్డే కూడా ఈరోజే. మరి సుదీప్ గారు ఈగా ఒకటే కాదు, బాహుబలి మూవీలో కూడా మనకి కనిపించారు, అండ్ ఇంకా కొన్ని మూవీస్లో కనిపించారు, విక్రాంత్ రోణా అని. సో మరి ఇప్పుడు ఆయన నటించిన విక్రాంత్ రోణా నుంచి మంచి సాంగ్ వస్తుంది. ఆ తర్వాత మరిన్ని స్పెషల్స్ మాట్లాడుకుందాం. వింటూ స్టే ట్యూన్.

0: ప్రభాతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్కి వెళ్దామా?
1: చూడండి.

0: ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

విక్రాంత్ రోడా నుంచి సాంగ్ వినేశారు కదా, కాఫీ టైంలో మనమున్నాం. మరి ఈ రోజు మంచి స్పెషల్ డే ఉంది ఇంకోటి. అదేంటి అని అంటే ఇండిజియస్ లిటరసీ డే అన్నమాట. మరి అక్షరాస్యత గురించి మనం ఎన్నో విషయాల రూపేణ మనం తెలుసుకుంటూ ఉంటాం, కానీ స్థానిక అక్షరాస్యత ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ప్రతి ఒక్కరూ చదువుకోవడం ఎంత ఇంపార్టెంటో ప్రతి ప్రాంతంలో ఉన్న వ్యక్తులు చదువుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. సో కొన్ని అంతర్జాతీయ క్యాలెండర్స్ ప్రకారం ప్రతి సంవత్సరం సెప్టెంబర్లోని తొలి బుధవారం రోజున ఈ డే అనేది సెలబ్రేట్ చేస్తూ ఉంటాం. మరి స్థానిక భాషలు అంటే ప్రాంతీయ భాషలు అనేవి ఉంటాయి చూసారా, అవి ముందుగా మనం అభివృద్ధి పదంగా నడిపించుకుంటూ తీసుకెళ్ళడానికి ప్రయత్నించాలి. అండ్ అంతేకాదు ఆదివాసీ సమాజాల భాషలు కూడా మనం ప్రోత్సహించగలగాలన్నమాట. అంటే ఏ రూపేణా అంటే కథల రూపేణా, సంపుటాల రూపేణా ఇలాగా ఆ భాషని అభివృద్ధి చేయగలగాలి. ఒక భాష అంటే కేవలం మాటలు మాట్లాడుకోవడం మాత్రమే కాదు, ఆ భాష యొక్క సంస్కృతి, ఆ భాష యొక్క చరిత్ర కూడా అన్నమాట. మరి పిల్లలకు వాళ్ళ సొంత భాషలో చదువును అందించడం చాలా ఇంపార్టెంట్. చాలామంది మాతృభాషను మర్చిపోతూ ఉంటారు, ప్రాంతీయ భాషలు మర్చిపోతూ ఉంటారు, కేవలం అంతర్జాతీయ భాషల్లో మాత్రమే సంభాషిస్తున్నారు ప్రస్తుతం అయితే చాలామంది. ఈ యొక్క మార్పు మనకి ముందుకు రావాలి. అండ్ ప్రతి ప్రాంతీయ భాష అలాగే స్థానిక భాషలపైన అభివృద్ధి పొందాలి. అండ్ అంతేకాదు ఆ భాషల్లో అక్షరాస్యత పెరగాలి. ఈ రెండు లక్ష్యాలని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని పుస్తకాలు కథల రూపేణ స్థానిక జ్ఞానాన్ని పెంచాలని గుర్తు చేస్తూ ఈ స్పెషల్ డే అన్నమాట. మరి ప్రపంచంలో గమనిస్తే ప్రతి భాషకి సంస్కృతికి తనదైన ప్రత్యేకత ఉంటుంది కదా, ఆ విషయాన్ని గుర్తు చేస్తూ ఈరోజు మనం స్థానిక అక్షరాస్యత దినోత్సవాన్ని అయితే జరుపుకుంటున్నాం. మరి ఈరోజు కేవలం హీరోస్ మాత్రమేనా, ఒక మంచి సింగర్ బర్త్డే కూడా. ఇంతకీ ఎవరు అని అంటే సింగర్ అనుపమ గారు అనమాట, మన ఇండియన్ ప్లేబ్యాక్ సింగర్ ఆవిడ. అండ్ అంతేకాదు యాక్ట్రెస్ కూడా. మరి చంద్రలేఖ అనే సాంగ్ మనకి గుర్తుంది కదా, సో ఆ సాంగ్ అయితే మంచి బెస్ట్ సాంగ్ అనమాట ఆవిడ పాడిన పాటల్లో మన తెలుగులో మెయిన్లీ. సో మరి ఆ సాంగ్ అయితే వచ్చేస్తుంది మీకోసం వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
2: ఎస్, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3లో కాఫీ టైం. మరి అక్షరాస్యత అనగానే మనకి అలా ఆదివాసీలు అనగానే గుర్తొచ్చేది మంచి సినిమా అడవి రాముడు. మరి ప్రభాస్ నటించిన ఆ సినిమాలోంచి మల్లికార్జున్ వాయిస్లో మణిశర్మ గారి కంపోజిషన్లో మంచి పాట వచ్చేస్తోంది. వింటూ స్టే ట్యూన్డ్.

మల్లికార్జున్ వాయిస్ లో మంచి సాంగ్ వినేశారు కదా. మరి మన కాఫీ టైంలో చివరిగా ఉన్న స్పెషల్ ఏంటో తెలుసుకుందామా. ఈరోజు గ్లోబల్ టాలెంట్ ఎక్విజిషన్ డే అన్నమాట, ప్రపంచ ప్రతిభా సముపార్జన దినోత్సవం. ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి ఒకే టాలెంట్ ఉంటుందా? ఉండదు. మనిషికి ఒక టాలెంట్ అనేది దాగి ఉంటుంది. మరి ఒక వ్యక్తి లేదా ఒక సంస్థ ఎదగాలి అని అంటే మంచి ఆలోచనలతో పాటు ప్రతిభ అనేది చాలా అవసరం అన్నమాట. ప్రతిభ ఉన్న వ్యక్తుల్ని గుర్తించి సరైన అవకాశాలు ఇవ్వమని మనందరికీ గుర్తు చేస్తూ ఈ స్పెషల్ డే అన్నమాట. సో ముఖ్యంగా ఇది ఎవరికి సంబంధించింది? ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళకి, అలాగే మేనేజర్స్కి అండ్ హై అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా. అండ్ ఒకరికి సరళమైన మాట్లాడే ప్రతిభ ఉండొచ్చు, ఇంకొకళ్ళకి డ్రాయింగ్ వేసే ఆ టాలెంట్ ఉండొచ్చు, లేదా ఇంకొకళ్ళకి చక్కగా నాట్యం చేసే ఒక మంచి కళ దాగి ఉండొచ్చు, కొంతమంది చక్కగా రాయగలిగిన కళ ఉండొచ్చు. ఇలా ఏదైనా సరే వాళ్ళలో ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. ఇలా ఎన్ని రకాల టాలెంట్ ఉన్నా సరే మనలో ఏ టాలెంట్ లేదు అన్నట్లుగా మనకి మనమే నిరాశ చెందుతూ మనలో ఉన్న ప్రత్యేకమైన సామర్థ్యాన్ని గుర్తించలేకపోవడం కూడా ఒక తప్పే అని మనకి గుర్తు చేస్తూ ఈ గ్లోబల్ టాలెంట్ ఎక్విజిషన్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నాం అన్నమాట. మరి అది తెలుసుకున్నారు కదా, మనలో ఉన్న టాలెంట్ ఎప్పుడో అప్పుడు ఎక్కడో అక్కడ ఎలా అలా బయటపడుతూనే ఉంటుంది. కానీ దాన్ని మనం దాగి ఉంది కదా అని మనకి తెలియలేదు కదా అని, అసలు మనం టాలెంట్ లేని పీపుల్ అని చెప్పి మనల్ని మనమే కించపరచుకోకూడదు. అలా అని మనకి బాగా మంచి టాలెంట్ ఉంది కదా, పక్కనోళ్ళు మనకన్నా తక్కువే వేస్ట్ వీళ్ళు అన్నట్టుగా పక్కనోళ్ళని చూడకూడదు. అది విషయం. మరి ఈ రెండు విషయాల్ని గుర్తుపెట్టేసుకుందాం ఈ స్పెషల్ డే ద్వారా. మరి కాఫీ టైంకిలో ఒక మంచి పాట అయితే వస్తుంది. ఈ సాంగ్తో మన కాఫీ టైంకి ఎండింగ్ ఇద్దాం. నెక్స్ట్ మంచి ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దాం. గుడ్ మార్నింగ్ విజయవాడలో. అండ్ ఇప్పుడు సాంగ్ అయితే వినేసేయండి, ఠాగూర్ మూవీ నుంచి శంకర్ మహాదేవన్ గారు పాడగా, మణి శర్మ గారి కాంపోజిషన్లో, చంద్రబోస్ గారు లిరిక్స్ అందించుగా. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి.

0: వివిధ్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ్ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపడుతూ రాణి. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ నుంచి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు విడుదల చేస్తారు. అనకాపల్లి జిల్లా పాయకారావుపేట వద్ద రెగ్యులేటర్ను ఆన్ చేసి గోదావరి జలాలకు జలహారతి ఇచ్చి స్వాగతం పలకనున్నారు. శారీరక దృఢత్వం, అప్రమత్తత పోలీసుల విధి నిర్వహణలో కీలకమని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఏపీఎస్పీ 6వ బెటాలియన్ మైదానంలో తొలిసారిగా నిర్వహిస్తున్న ఏపీ స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2026ను డీజీపీ నిన్న ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లో 2027 నాటికి సంపూర్ణ అక్షరాస్యత సాధించేలా సమన్వయంతో పనిచేయాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన అక్షరాంధ్ర కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తోందని, ఈ కార్యక్రమం ద్వారా అక్షరాస్యత శాతం 72.6 నుంచి 82.1% పెరిగిందని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్స్ డెవలప్

డెవలప్మెంట్ అథారిటీ ఏపీఈడీఏ ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో జీడిపప్పు ఎగుమతులపై నిన్న కార్యశాల నిర్వహించారు. ఈ సందర్భంగా జీడిపప్పు వ్యాపారులు, ఎగుమతిదారులకు ఎగుమతి విధానాలు, నిబంధనలు, ప్యాకేజింగ్, మార్కెటింగ్ అవకాశాలపై అవగాహన కల్పించారు. గుంటూరు విజయవాడ ప్రాంత పరిధిలో జాతీయ రహదారుల సమస్యలు, అపరిష్కృత పనుల పురోగతిపై కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నిన్న సమీక్ష నిర్వహించారు. గుంటూరు జిల్లా కొలనుకొండలోని తన క్యాంపు కార్యాలయంలో జాతీయ రహదారి సంస్థ అధికారులతో ఆయన నిన్న సమావేశమయ్యారు. పోలవరం జిల్లా ఏటపాక మండలం గొల్లగుప్పలో పలువురు అస్వస్థతకు గురైన ఘటనపై రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న సమీక్ష నిర్వహించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని, ఘటనపై సమగ్ర విచారణ జరపాలని ఆదేశించారు. వికసిత్ భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. దేశవ్యాప్తంగా నెల రోజుల పాటు సేవా సంకల్పోత్సవాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మానవుని దైనందిన జీవితంలో అనేక రకాలుగా ఉపయోగించే కొబ్బరి పట్ల అవగాహన కల్పించేందుకు ఈరోజు ప్రపంచ కొబ్బరి దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.

0: వివిక్ భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.
4: అబ్బబ్బా, ఈ రోజు కూడా జాను లంచ్ వదిలేసింది.
5: ఎప్పుడు ఒకేలాగుంటే మనకే బోర్ కొడుతుంది, తను ఎలా తింటుంది చెప్పు.
4: మరేం చేద్దాం?
5: నువ్వు రోజు వండే హెల్దీ ఫుడ్ నే అట్రాక్టివ్ గా ప్రిపేర్ చేయి.
4: అదే ఎలా?
5: ఏముందో, ఇడ్లీ దోశ ఎలాంటి టిఫిన్స్ లో క్యారెట్, బీట్రూట్, పుదీనా, కరివేపాకు లాంటివి చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి యాడ్ చెయ్యి. కలర్ఫుల్ గా, అట్రాక్టివ్ గా ఉండి ఇంట్రెస్టింగ్ గా కూడా తింటుంది.
4: అయితే లంచ్ లో రెగ్యులర్ కర్రీస్ తో పాటు టమాటా రైస్, జీరా రైస్, మిక్స్డ్ వెజిటేబుల్ రైస్ ఇలాంటివి ఏమైనా ట్రై చేస్తా.
5: వీటితో పాటు కర్డ్ రైస్ లో కొన్ని దానిమ్మ గింజలు కూడా మిక్స్ చేసి పెట్టు.
1: సూపర్ డాడీ, వింటుంటేనే నోరూరిపోతుంది. రేపటి నుంచి ఫుల్ సెలబ్రేషన్స్. నాకు ఖచ్చితంగా ఖాళీ లంచ్ బాక్స్ తోనే ఇంటికి వస్తా.
3: స్టే హెల్దీ, బీ హ్యాపీ.
6: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
7: ఏమైందమ్మా అలా ఉంటే?
6: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
7: ఆ కావాలి.
6: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
7: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: ప్రభాతి ఎఫ్ఎం 101.3.
1: ఎయిట్ ఓ క్లాక్ 6:26 అయిపోతుంది టైం. మనం ఎంట్రీ చేసాం గుడ్ మార్నింగ్ విజయవాడకి. మరి ఈ సెప్టెంబర్ లో మొదటిసారిగా అలా గుడ్ మార్నింగ్ విజయవాడలో గుడ్ మార్నింగ్ అంటే చెప్పేశాం కదా. మరి సెప్టెంబర్ మాసానికి అలా వెల్కమ్ పలికేద్దాం మంచి పాటతో. అయితే మరి ముందుగా ఈలోపు రేట్స్ అయితే తెలుసుకుందాం. బయట పెట్రోల్ డీజిల్ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా? అసలు మీకు 117.25 రూపాయలు ఉంది ఒక లీటర్ పెట్రోల్. పర్లేదంటారా? పర్లేదులే. అండ్ నెక్స్ట్ ఇంకా డీజిల్ విషయానికి వస్తే 104.96 రూపాయలు ఉందన్నమాట. మరి అవి పెట్రోల్ డీజిల్ రేట్స్ అయితే. కానీ మనం చేయాల్సింది అయితే ఒక పని ఉంది కదా, ఎప్పుడు కూడా రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ అంతేకాదు మన సేఫ్టీ ఒకటే కాదు, పక్కన వాళ్ళ సేఫ్టీ కూడా మనకే ఇంపార్టెంట్. ఎందుకంటే ఎప్పుడు మనం డ్రైవ్ చేస్తూ ఉన్నా ఒక లిమిట్ స్పీడ్లో అనేది డ్రైవ్ చేయగలగాలి. అండ్ అంతేకాదు కరెక్ట్ సిగ్నల్స్ని మెయింటైన్ చేయాలి. అండ్ మనం వేసుకున్న, ఇప్పుడు లేడీస్ వెళ్తూ ఉంటారు కదా, మనం వేసుకున్న బట్టలు ఒక్కొక్కసారి మనకి డిస్ట్రాక్ట్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ శారీస్ కట్టుకున్నా, చుడీదార్స్ వేసుకున్నా, ఏం వేసుకున్నా మన దుపట్టా కానీ మన చీర కొంగు కానీ ఇవన్నీ ఉంటాయి కదా, మరి వాటిని కరెక్ట్గా మన అదుపులో ఉంచుకోగలగాలన్నమాట. లేదనుకోండి గాలికి ఎగురుతూ ఉంటాయి. అది వెనక బండి మీద వచ్చే వాళ్ళైనా, వెనక ఏ వెహికల్ అయినా సరే వాళ్ళకి డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది, ఎందుకంటే సిగ్నల్స్ కనబడవు. అండ్ చాలామంది చేస్తున్న మరొక మిస్టేక్ ఏంటంటే, ఎవరైతే బ్యాక్ సీట్లో కూర్చుంటారో వాళ్ళు, లేడీస్, మోస్ట్లీ లేడీస్ కూర్చున్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. సో ఎవరైతే ఈ బ్యాక్ సీట్లో కూర్చుంటారో వాళ్ళు వాళ్ళ డ్రెస్సెస్ని అడ్జస్ట్ చేసుకొని కూర్చోగలగాలి. ఎందుకనంటే మీ యొక్క డ్రెస్ అనేది వెనక ఉన్న సిగ్నల్ లైట్స్ ఉంటాయి కదా, వాటిల్ని కవర్ చేసే విధంగా లేదు అన్నట్టుగా చూసుకొని కూర్చోగలగాలి. ఎందుకంటే వెనక బండి వాళ్ళకి కానీ, వెనక కారు వస్తున్నా బస్సు వస్తున్నా ఏ వస్తున్నా సరే వాళ్ళకి మీరు మీ వెహికల్కి మీరు వేసిన సిగ్నల్ కనబడక, ఫర్ ఎగ్జాంపుల్ మీరు రైట్ సిగ్నల్ ఇచ్చి లెఫ్ట్ వెళ్ళినా, లేకపోతే లెఫ్ట్ ఇచ్చి రైట్ వెళ్ళినా, ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళినప్పుడు కానీ, లేదా మీరు ఇచ్చిన సిగ్నల్ వాళ్ళకి కనబడక కానీ, వాళ్ళు స్పీడ్ లిమిట్ని ఇంకా కొంచెం పెంచుకునే అవకాశం ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది చెప్పండి, ఆటోమేటిక్గా అక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ అనేది సంభవిస్తుంది కదా. మరి అదేంటి, అవన్నీ జరగకుండా ఉండాలంటే మనం బండి మీద కూర్చున్నప్పుడు చక్కగా మన డ్రెస్ నీట్గా కరెక్ట్గా అడ్జస్ట్ అయ్యిందా లేదా అనేది గమనించుకోవాలి. వెనక కూర్చున్న లేడీస్ గుర్తుపెట్టుకోండి. అండ్ అది విషయం మాట్లాడుకుందాం బోలని విషయాలు ఈ గుడ్ మార్నింగ్ విజయవాడలో. అయితే ఈలోపు మంచి సాంగ్ వస్తుంది, వింటూ ఆనందించండి. స్టే ట్యూన్.

0: విత్ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
3: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
4: SBI, the bank to every Indian.

మంచి పాట అలా వినేశారు. అబ్బా బాబా అబ్బా, అలా మన చిన్నికృష్ణుడికి త్వరగా రారా అని చెప్పి మనం పిలుస్తున్నట్టే అనిపించింది. వచ్చేస్తాడులే, ఇంకొక రోజేగా గ్యాప్ వచ్చేస్తాడు. మరి అది సంగతి. మరి చిన్నికృష్ణుడు వచ్చే టైం అయితే దగ్గరికి వచ్చేసింది. మరి మనమైతే తెలుసుకుందాం ఈరోజు ఆ చిన్నికృష్ణుడి బంగారు కడియాలు, అలాగే వెండి మువ్వలు ఇవన్నీ ఎంత రేటు ఉన్నాయి, అంటే అవి తయారు చేయబడి ఆ లోహాలకి ఎంత రేటు ఉన్నాయి మనమైతే తెలుసుకుందాం. మరి బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా బంగారం ధర అయితే తెలుసుకుందాం. 24 క్యారెట్ల బంగారం ఒక గ్రామ్ వచ్చి 15,408 రూపాయలు ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ఒక గ్రాము ధర 14,124 రూపాయలుంది. అలాగే 18 క్యారెట్ల బంగారం 11,555 రూపాయలుందన్నమాట. మరి అది బంగారం ధర అయితే. మరి వెండి ధర ఎలా ఉంది, ఒక వెండి ఒక గ్రాము ఎంత ఉంది అని అంటే కనుక 249.90 రూపాయలు ఉందన్నమాట ఒక గ్రామ్ వెండి. అలాగే కిలో వెండి వచ్చేసి 249,900 రూపాయలు. మరి అది విషయం. అలా మన బంగారం వెండి ధరలు అయితే ఉన్నాయి. అండ్ అలా చిన్నికృష్ణుడు బంగారు కడియాలు వెండి మువ్వలు అలా పెట్టుకుని మనందరి కోసం వచ్చే సమయం త్వరలోనే వచ్చేస్తుంది. మరి ఇంకొక మంచి పాట మీకోసం రెడీగా ఉంది, వింటూ ఆనందించండి. వివిధ భారతి ఎఫ్ఎంలో గుడ్ మార్నింగ్ విజయవాడలో.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ.

0: అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
1: పొలం గట్టు దుమ్ములోన పోట్ల చిత్త దూకినట్టు పోలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు.
2: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
1: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
2: అసలు ఏంజెల్ ఆర్నా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
3: అయినా నేనేం తప్పుగా అన్నానని జస్ట్ ఏదో ఒక FM విను నాలుగు

0: అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
1: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోను ఏంజల్ ఆర్నని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
0: అన్నిసార్లు ఏంజల్ ఏంజల్ ఏంజల్ అనకు, చిరాగ్గా ఉంది.
1: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.

8:33 దాటి 16 సెకండ్స్ అయిపోయింది. మనం గుడ్ మార్నింగ్ విజయవాడలో ఉన్నాం కదా. మరి ఈరోజు ఏం తెలుసుకుందామంటే, ఉదయాన్నే ఉద్యోగానికి పరుగులు పెట్టేవాళ్ళు ఎంతోమంది ఉంటారు కదా. ఉద్యోగం పొందడం కోసం కూడా పరుగులు పెట్టేవాళ్ళు చాలామంది ఉంటారు. అయితే ఆ ఉద్యోగం కోసం వెతికేటప్పుడు మనకి చాలా విషయాలు మన మైండ్లో అలా రన్ అవుతూ ఉంటాయి. మన క్వాలిఫికేషన్, మనకున్న ఎక్స్పీరియన్స్, మన కమ్యూనికేషన్ స్కిల్స్, అలాగే మనకి రెజ్యూమే, ముందుగా ఇంప్రెసివ్ రెజ్యూమే అనేది ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇవన్నీ ఉంటేనే మనకి జాబ్ గ్యారంటీగా వస్తుంది అని చాలామంది అపోహపడుతూ ఉంటారు, అనుకుంటూ ఉంటారు. యాక్చువల్లీ నిజంగా ఇవన్నీ ఉండాలి, కానీ ఇవన్నీ ఉంటేనే వస్తుందా లేకపోతే రాదా అని చెప్పి తమని తాము అలా డిగ్రేడ్ అయిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే నిజానికి రెజ్యూమ్ అనే ఆ చిన్న రెండు కాగితాల్లో కానీ ఆ చిన్న విషయంలో కానీ మనిషి ప్రతిభ పూర్తిగా తెలియదు అన్నమాట. సో అది ఎప్పుడు కనబడుతుంది, పెద్ద డిగ్రీస్ లేకపోయినా సరే మంచి స్కిల్ ఉండి, నేర్చుకోవాలి అనే ఆసక్తి ఉండి, పనిపైన బాధ్యత ఉన్న ప్రతి ఒక్కరిలో మనకి ఈ యొక్క టాలెంట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో అట్లా రెజ్యూమ్లో కనబడే కాస్త టాలెంటే మన రియల్ టాలెంట్ అని చెప్పి జాబ్ ఇచ్చేస్తే అది నిజమైన జాబ్ మనకు వచ్చినట్టే కాదు. మన స్కిల్ ఏంటనేది తెలుసుకుని జాబ్ ఇచ్చారనుకోండి, అప్పుడు మన నిజమైన టాలెంట్ వాళ్ళు గుర్తించినట్టు అనమాట. అయితే ఈ జాబ్ ఎలా తెచ్చుకోవచ్చు, వెంటనే ఎలా తెచ్చుకోవచ్చు అంటే, ఇలా మంచి స్కిల్ ఉండి, నేర్చుకోవాలన్న ఆసక్తి ఉండి, పనిపైన బాధ్యత ఉంటే జాబ్ వెంటనే తెచ్చుకోవచ్చు అని చెప్పి ఒక వ్యక్తి నిరూపించాడనమాట. మరి అతని ఒక రియల్ స్టోరీ మన దగ్గర ఉంది. ఇందుకీ ఎవరా వ్యక్తి, ఏంటి ఆ స్టోరీ తెలుసుకుందాం. ఈలోపు ఒక మంచి పాట వచ్చేస్తుంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి.

ఎస్, మంచి సాంగ్ అయితే చిత్రలహరి నుంచి వినేశారు కదా. మనం ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. మరి మంచి స్కిల్స్ అలాగే నేర్చుకోవాలన్న ఆసక్తి, పనిపై బాధ్యత, ఈ మూడు ఉంటే మంచి జాబ్ ఖచ్చితంగా వస్తుంది అని నిరూపించేశాడు ఒక టాక్సీ డ్రైవర్. మరి ఇంతకీ ఎవరతను తెలుసుకుందాం. అయితే దీనికి అన్న ముందు ఇంకొక వ్యక్తి గురించి మనం మాట్లాడుకోవాలి. సో ఇంతకీ ఎవరు అంటే శ్రవంత్ అనమాట. మరి ఆయన ఎవరంటే ఒక 10 సంవత్సరాల అనుభవం గల ఒక వ్యాపారవేత్త. అయితే తన కొత్త స్టార్టప్ కంపెనీ కోసం ఒక తొలి ఉద్యోగిని ఎంపిక చేసుకోవడానికి ఆ సమయంలో ఒక అన్యూజువల్ డెసిషన్ తీసుకున్నాడు. అంటే ఒక అంతగా పనికిరాని డెసిషన్ లాగా అని అనుకోవాలి, బట్ కానీ నిజానికి అది పనికొచ్చింది అతనికి మాత్రం. సో ఇది ఎలాగా అంటే, ఈ 9th క్లాస్ చదువుతున్న ఈ టాక్సీ డ్రైవర్ని అవకాశం ఇచ్చారనమాట తనకి ఆ తొలి ఉద్యోగి అవకాశాన్ని. మరి ఈ టాక్సీ డ్రైవర్కి కార్పొరేట్ ఎక్స్పీరియన్స్ లేదు, అలాగే ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ లేదు, అలాగే ఇంప్రెసివ్ రెజ్యూమ్ లేదు, ఇవేవి తన దగ్గర లేవు. మరి అయినా సరే ఆ టాక్సీ డ్రైవర్కి జాబ్ ఎలా ఇచ్చారు? దానికి సమాధానమే అతనికి పెట్టిన ఇంటర్వ్యూ అనమాట. సో ఈ టాక్సీ డ్రైవర్కి జరిగిన ఇంటర్వ్యూ ద్వారా తను ఆ వ్యాపారవేత్త ఎవరైతే ఉన్నారో శ్రవంత్, తను ఆ విషయాన్ని తెలుసుకున్నాడు. తనలో ఉన్న టాలెంట్ ఏంటి అనేది, అసలైన టాలెంట్ ఏంటి అనేది గ్రహించగలిగారనమాట. అది ఏ విధంగా అంటే, ఆ వ్యాపారవేత్త శ్రవంత్ తన వ్యాపార అభివృద్ధి కోసం ఈ టాక్సీ డ్రైవర్ని ఒక సలహా అడిగాడనమాట. ప్రస్తుతం నా కంపెనీ ఇలా రన్ అవుతోంది, నేను ఈ కొత్త బ్రాంచ్ని ఇందుకు స్టార్ట్ చేశాను, మరి ఈ బ్రాంచ్ కూడా మంచిగా పొజిషన్లో రీచ్ అవ్వాలి, నాకు ఇలాగా ఒక గొప్ప కంపెనీగా ఎదగాలి అని చెప్పి నేను అనుకుంటున్నాను, మరి నువ్వైతే ఏ సలహా ఇస్తావు అని చెప్పి ఆ టాక్సీ డ్రైవర్ని అడిగారట. మరి తన విధానంలో ఆలోచించి ఆ డ్రైవర్ ఒక సలహా ఇచ్చాడు. ఆ ఇచ్చిన సలహా ఎంత మంచి సలహా అయిందంటే, నిజంగా ఆ కంపెనీ అలా ముందుకు కొనసాగేందుకు, ముందుకు అభివృద్ధి చెందేందుకు ఉపయోగపడింది అనమాట. సో అందువల్ల ఆ టాక్సీ డ్రైవర్ కేవలం ఒక నార్మల్ చదువు తక్కువ ఉన్న వ్యక్తిగా ఆయన్ని చూడకుండా, సో ఆ జాబ్ ఇవ్వడమే కాకుండా, అంటే ఈ టాక్సీ డ్రైవర్ని జాయిన్ చేసుకొని జాబ్ ఇవ్వడం మాత్రమే కాకుండా అతనికి ట్రైనింగ్ కూడా ఇవ్వడం స్టార్ట్ చేశారట అప్పటి నుంచి. సో అట్లా ఇంగ్లీష్ కోచింగ్ క్లాసెస్ని కూడా ఆయనకి అందించారనమాట ఆ టాక్సీ డ్రైవర్కి అయితే. సో మరి ఈ స్టోరీ వల్ల మనం గమనించాల్సింది ఏంటి అని అంటే, డిగ్రీస్ ఉన్న రెజ్యూమ్తో జాబ్ వచ్చేస్తుందా? రాకపోవచ్చు అన్ని సందర్భాల్లో అయితే మనకి కష్టమే. ఎన్ని డిగ్రీలు ఉన్నా కానీ వాళ్ళు చూసేది మన స్కిల్స్, మన లెర్నింగ్ యాటిట్యూడ్, అలాగే మనలో ఉన్న హానెస్టీ అండ్ మనకున్న రెస్పాన్సిబిలిటీ అండ్ మనలో మనకి దాగి ఉన్న ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ. మరి ఇవన్నీ ఉంటేనే జాబ్ సీకింగ్లో స్ట్రెంగ్త్గా మారుతాయి అన్నమాట ఇవన్నీ కూడా. మరి ఇంకా మాట్లాడుకుందాం. అండ్ జాబ్ సీకర్స్ చాలామందే ఉండుంటారు కదా ఉద్యోగాన్ని కోసం వెతుక్కునే వాళ్ళు. మరి మీ అందరి కోసం నా దగ్గర కొన్ని టిప్స్ అయితే ఉన్నాయి, అవి నేను షేర్ చేయబోయే ముందు ఒక మంచి పాట అయితే వినిపించేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం.

0: హలో
1: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
0: మళ్ళీ
1: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే. మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
2: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
0: సార్, అంత డబ్బు?
2: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
0: సార్, 2 లక్షలు?
3: ఏమైంది నాన్న?
0: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
1: అరే,
0: కట్ చేసావా?
3: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
0: మోసమా?
3: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
0: డబ్బుని పోగొట్టుకుంటారు.
2: ఆర్బిఐ అంటుంది,
4: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
5: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
6: SBI, the bank to every Indian.

జాబ్ కోసం వెతుక్కునే వాళ్ళు కొన్ని విషయాలనైతే అలా మర్చిపోతూ ఉంటారు. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే, మన రెజ్యూమ్లో ఎప్పుడూ కూడా సరైన డీటెయిల్స్నే ఇవ్వాలి, అంటే ఫేక్ డీటెయిల్స్ అస్సలు ఇవ్వకూడదు అనమాట. అండ్ అలాగే అప్లై చేసే జాబ్ విషయంలో ముందుగా ఆ జాబ్ రిక్వైర్మెంట్స్ ఏంటో పూర్తిగా చదివి అవగాహన చేసుకుని ఆ తర్వాతే అప్లై చేయాలి. అంటే మనకి జాబ్ డిస్క్రిప్షన్లో ఇస్తారు కదా, అది మొత్తం పూర్తిగా చదివి అవగాహన చేసుకుని వాళ్ళ రిక్వైర్మెంట్స్ని తెలుసుకున్న తర్వాతే ఆ రిక్వైర్మెంట్స్కి తగ్గ స్కిల్ లేదా మనకి అర్హత ఎలిజిబిలిటీ ఏదైతే ఉంటుందో ఇవన్నీ ఉన్నాయా లేదా చెక్ చేసుకుని మాత్రమే అప్లై చేయాలి. లేదంటే మనమే అక్కడ ఇంటర్వ్యూలో రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఎక్స్పీరియన్స్ లేకపోతే ఫేక్ ఎక్స్పీరియన్స్ని యూజ్ చేసి కానీ, లేకపోతే ఇలా మనం ఏదన్నా యూజ్ చేసి మనం జాబ్ని తెచ్చుకోవాలి అనుకోకుండా మన స్కిల్స్ని మనమే వాళ్ళకి అర్థమయ్యేలాగా వివరించాలన్నమాట, అది విషయం. అండ్ ఇంటర్వ్యూలో ఏ ప్రశ్నకైనా మనకి ఒకవేళ సమాధానం తెలియలేదు అనుకోండి, తెలియని సమాధానం భయపడకుండా తెలియదు అని చెప్పగలగాలి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇంటర్వ్యూ ఫెయిల్ అయిపోయాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆ సమాధానం తెలియలేదు, అది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, అండ్ దానివల్లే మన మార్క్స్ అప్గ్రేడ్ అవుతాయి, ఇంటర్వ్యూలో మనకి ఒక మంచి పాయింట్ వస్తుంది, కానీ మనం చెప్పలేకపోయాం, మనం ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యాం అనుకోండి, జస్ట్ అనుకోండి, అయినా సరే అది మీ రిజెక్షన్ని, మీ యొక్క ఎబిలిటీని మీరే జడ్జ్ చేసుకోకూడదు. ఇంతే ఇంకా నా లైఫ్, ఇంతే నా బతికి, ఇంతే నేను ఇంకా జాబ్లు ఎక్కడ జాయిన్ అవ్వలేను, ఇలా మీకు మీరు డిగ్రేడ్ అయిపోయి సూసైడ్స్ లాంటివి ఇలాంటివి డెసిషన్స్ తీసుకోకూడదు. ఇంటర్వ్యూ రిజెక్షన్ అనేది మనం మరో ఆపర్చునిటీ కంటిన్యూషన్గా భావించుకోవాలన్నమాట. సో మరి జాబ్ కోసం ప్రయత్నించి విఫలమయ్యే వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి, మీలో టాలెంట్ లేనట్టు కాదు, సరైన అవకాశం ఇంకా మీకోసం వేచి ఉంది, స్టిల్ ఎన్ ఆపర్చునిటీ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. సో ఆ విషయాన్ని గుర్తుపెట్టేసుకోండి, చక్కగా ఈరోజు మీ ప్రయత్నాలన్నీ ముందుకు సాగాలి, అండ్ హ్యాపీగా మీరు మంచి జాబ్లో జాయిన్ అయిపోండి. ఆల్ ద బెస్ట్ అందరికీ కూడా, ఎవరైతే జాబ్ సీకర్స్ ఉన్నారో వాళ్ళకి. మరి ఇది గుడ్ మార్నింగ్ విజయవాడ, అయితే నెక్స్ట్ జోరుగా హుషారుగా కలుస్తాను. వింటూ స్టే ట్యూన్ టు విత్ భారతి.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపడతాను. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ నుంచి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు విడుదల చేస్తారు. అనకాపల్లి జిల్లా పాయకారావుపేట వద్ద రెగ్యులేటర్ను ఆన్ చేసి గోదావరి జలాలకు జలహారతి ఇచ్చి స్వాగతం పలుకుతారు. స్వచ్ఛ గోదావరి పవిత్ర పుష్కరాలు పేరుతో గోదావరి పరివాహక ప్రాంత గ్రామాల్లో ప్రత్యేక అభివృద్ది కార్యక్రమాల కోసం అదనంగా మరో 100 కోట్ల రూపాయలు కేటాయించినట్లు రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. కాలుష్య నియంత్రణ మండలి నుంచి ఇప్పటికే 100 కోట్లు విడుదల చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత సమగ్రాభివృద్ది సంస్కరణల దిశగా ముందుకు సాగుతోందని కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి తిరుపతిలోని 3 కేంద్రాల వద్ద ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్లను ఈ రోజు రద్దు చేశారు. శుక్రవారం దర్శనానికి సంబంధించి గురువారం నుంచి యథావిధిగా టోకెన్లు జారీ చేస్తారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా క్లెయిమ్లు అభ్యంతరాల స్వీకరణ గడువును ఈ నెల 10వ వరకు కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించింది. రాష్ట్రంలో కొత్తగా 11.79 లక్షల మందికి అధిక రక్తపోటు, 10.72 లక్షల మందికి మధుమేహం, 7673 క్యాన్సర్ కేసులు గుర్తించినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించే లక్ష్యంతో రాష్ట ప్రభుత్వం సిటిజన్ చార్టర్ విడుదల చేసింది. సరఫరాలో తలెత్తే వివిధ సమస్యల పరిష్కారానికి గడువును నిర్దేశించింది. ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట వ్యాప్తంగా చేపట్టిన 5000 దేవాలయాల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.

రాష్ట్రంలోని 1000 పురాతన ఆలయాలను పునరుద్ధరించడంతో పాటు ఆలయాల వివరాలను డిజిటలైజ్ చేసి అర్చకులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని, విగ్రహాల తయారీ కేంద్రాల ఏర్పాటుపై ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. రష్యా సాయుధ దళాల్లో 227 మంది భారతీయులు చేరారని, వారిలో 51 మంది ప్రాణాలు కోల్పోయారని, 139 మందిని విధుల నుంచి తొలగించారని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మిగిలిన వారిని రష్యా సైన్యం నుంచి బయటకు రప్పించి స్వదేశానికి తీసుకొచ్చేందుకు రెండు దేశాల మధ్య నిరంతరం సంప్రదింపులు జరుగుతున్నాయని విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి మిస్త్రీ వెల్లడించారు.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

మంచి సాంగ్ అలా వినేశారు హరిహరన్ గారు, చిత్ర గారు పాడగా. నువ్వు వస్తావని అనే సినిమా నుంచి 9:10 ఎగ్జాక్ట్లీ అయిపోయింది. వెల్కమ్ టు జోరుగా హుషారుగా. మరి వాళ్ళు మన జోరుగా హుషారుగాలో ఏం తెలుసుకుందాం? ఈ భూమి మీద మన మనుషుల కన్నా ఎక్కువ కాలం జీవించి మనకే, అంటే మనుషులకే ప్రాణవాయువు అందించే జీవరాశులు ఏమున్నాయి చెప్పండి? చెట్లు కదా. మరి ఒక చెట్టు మనకి నీడనిస్తుంది, ఆహారం ఇస్తుంది, వస్తువుల ఉపయోగానికే కలపనిస్తుంది, ఎన్నో రకాలుగా మనకు ఉపయోగపడుతుంది. మరి ఈ భూమి పైన కొన్ని చెట్లని మనం చెట్లు వృక్షాలు అంటాం, కానీ అనేక ఉపయోగాల్ని మనకి అందించే ఆ వృక్షాలని మటుకు కల్ప వృక్షాలు అని చెప్పి పిలుస్తాం. అంటే భూమి లోపల పెరిగే ఆ వేరు దగ్గర నుంచి చివర అంచునున్న ఆకుల వరకు, చిట్టి చిట్టి లేత ఆకుల వరకు మనకి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట ఈ భూమి మీద కొన్ని చెట్లు. అయితే వాటిల్ని మనం కల్ప వృక్షాలు అని చెప్పి పిలుస్తూ ఉంటాం. మరి అటువంటి కల్ప వృక్షాల్లో ఒకటి అయిన కొబ్బరి సంబంధించి ఒక స్పెషల్ డే ఈరోజు మనం తెలుసుకున్నాం కదా. కేవలం కొబ్బరి చెట్టు ఒకటేనా కాదు, ఇంకా చాలా ఉన్నాయి కల్ప వృక్షాలు. మరి వాటి గురించి, వాటిల్లో కొన్ని విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాం జోరుగా హుషారుగాలో. మరి ముందుగా ఒక మంచి సాంగ్ వస్తుంది, వింటూ స్టే ట్యూన్.

చూడండి, మగా ఏ మహాపచ్చడి, పెరుగేస్తే మహత్తరి, అది వేస్తే అడ్డవిస్తరి, మానిన్య మహాసుందరి అన్నారు కదండి, అందుకే అలా పాడనమాట.

0: City FM 101.3.
1: ఎస్, అలా మంచి సాంగ్ వినేశారు రెండు జళ్ళ సీత నుంచి. మరి ఈ కొబ్బరి చెట్టు గురించి మాట్లాడుకోకపోతే ఎట్లా? అసలే ఈరోజు స్పెషల్ డే. మరి ఇంతకీ కొబ్బరి చెట్టు విషయం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, ఆ కొబ్బరి చెట్టుని చూస్తే మనకి ఎలా కనబడుతుంది? నిటారుగా పెరుగుతూ కాండం అంచున, అంటే మనకి ఉండే ఇది ఉంటుంది సరే, కాండం దాని అంచున ఆకులు ఉండే ఒక నిటారుగా పెరిగిన వృక్షంలా కనబడుతూ ఉంటుంది కదా. మరి ఈ పవిత్రమైన ఈ కల్పవృక్షంగా పిలువబడే కొబ్బరి చెట్టు వెనుక చాలా కథ ఉంది. సో మరి ఈ కొబ్బరి చెట్టుని మనం పవిత్ర పూజల దగ్గర నుంచి పల్లెటూరి బొమ్మల తయారీ వరకు ఎన్నో విధాలుగా ఉపయోగించుకుంటాం అన్నమాట. ఎలాగా అంటే కొబ్బరి వేర్లని ఔషధాల్లో ఉపయోగిస్తారు, అలాగే కొబ్బరి కాండం, దాన్ని చిన్న సెలయర్లు ఉంటాయి చూసారా, చిన్న చిన్నవి, వాటిపైన ఒక వంతెనలాగా, అలాగే చిట్టి చిట్టి పడవలు తయారు చేస్తుంటారు చూసారా, మరి వాటి తయారీలో భాగంగా, అలాగే బొమ్మల్ని తయారు చేస్తారు. అండ్ అంతేకాదు కొబ్బరి ఆకుల విషయానికి వస్తే కొబ్బరి ఆకులతో చీపుర్లు, ఈటలు, తాడులు ఇలాంటివన్నీ తయారు చేస్తూ ఉంటారు. అండ్ అలాగే పెళ్లి పందిళ్లలో ఆ తాడుల్ని కట్టేందుకు కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అండ్ అంతేకాదు కొబ్బరి ఆకుల్ని పెళ్లి పందిళ్లలో కూడా ఉపయోగిస్తారు. అలాగే కొబ్బరి బోండాలు మన పూజలు, వేడుకలు వీటిలో ఉపయోగిస్తారు. అలాగే శుభకార్యాలు అన్నిట్లోనూ కొబ్బరి బోండం మనకి కనబడుతూనే ఉంటుంది, ముఖ్యంగా పెళ్లిళ్లలో. అలాగా వీటిలో మాత్రమే కాదు, ఔషధాల్లో ఉపయోగిస్తారు. అండ్ అలాగే బొమ్మల తయారీకి కూడా కొబ్బరి బొండాన్ని ఉపయోగిస్తారు. అండ్ అలాగే

కొబ్బరి పీచు మన వంట సామాన్ల తయారీ విషయంలో, పక్షులకు కూడా కొబ్బరి పీచు బాగా ఉపయోగపడుతుంది, వాటి గూడు కట్టుకునే విషయంలో ఇలా రకరకాలుగా ఉపయోగపడుతుంది అనమాట. అండ్ ఇంకా కొబ్బరి కాయ, ఈ కాయ గురించి మనం చెప్పాలా ప్రత్యేకంగా చెప్పండి? అన్ని శుభకార్యాల్లో మనకి బాగా ఉపయోగపడే ఒక మంచి ఫలం అనమాట. మరి ఇలాగా ఈ కొబ్బరికాయ కేవలం శుభకార్యాల్లో మాత్రమే కాదు, మనకి కొన్ని ఆరోగ్య సూత్రాల్లో కూడా ఈ కొబ్బరికాయ నీరుని ఉపయోగిస్తారనమాట. సో అది విషయం. మరి ఇలా ప్రతిదీ కూడా కొబ్బరికి సంబంధించి వేర్ల దగ్గర నుంచి పండే కొబ్బరి బొండాల వరకు కూడా మరి అన్నీ కూడా మనకు ఉపయోగకరమే. అంతేకాదు కొబ్బరి నీళ్లు ఉపయోగకరమే, కొబ్బరి గుజ్జు ఏదైతే ఉంటుందో లోపల తెల్లగా ఉండేది, సో అది కూడా కొబ్బరి కూడా మనకు ఉపయోగమే. సో ఇవన్నీ మన శరీరానికి ఒక గుడ్ కొలెస్ట్రాల్, ఫైబర్, ఎలక్ట్రోలైట్స్ ఇవన్నిటినీ అందిస్తాయి అన్నమాట. అండ్ కొబ్బరి నుంచి తయారు చేయబడ్డ నూనె చర్మానికి, కేశాల సౌందర్యానికి, ఇలా రెండు విధాలుగా కూడా మనకి ఉపయోగపడుతుంది. మీరు ఇన్ని ఉపయోగాలు ఉన్నప్పుడు దాన్ని కల్పవృక్షం అనక ఏమంటారు చెప్పండి? అలాగా మనకి చక్కగా మన ఇళ్ళ పక్కనే దగ్గరగా మనకి కనబడే మంచి వృక్షం కల్పవృక్షమే ఈ కొబ్బరి చెట్టు అనమాట. మరి ఇంకా ఏ చెట్లు ఉన్నాయి చందన? చెప్తా మాట్లాడుకుందాం వాటి గురించి కూడా. ఈలోపు ఒక మంచి సాంగ్ వినేద్దాం. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

జుమ్మంది నాదం నుంచి సాంగ్ వినేశారు కదా ఆ జోరుగా హుషారుగాలో మనమున్నా. మరి ఈ కొబ్బరి చెట్టు తర్వాత అచ్చం అట్లాగే కనబడుతుంది దూరం నుంచి, కానీ ఒక్కసారి అపోహ పడుతూ ఉంటాం అన్నమాట సడన్గా చూస్తే. కాకపోతే మనకి ఇలాంటి ఒక చెట్టే అనమాట, నిటారుగా పెరుగుతూ అంచున కాండం అంచున ఆకులు కనబడే ఒక చెట్టు ఇది. సో వేసవిలో అతి ముఖ్యమైన చెట్టు కూడా. మరి ఈ చెట్టు కేవలం మన అవసరాన్ని తీర్చడమే మాత్రమే కాదు, మన తెలుగు సామెతల్లో కూడా ఒక భాగం అయిపోయింది. ఇంతకీ ఏంటో ఆ చెట్టు అనుకుంటున్నారా? మరి ఇంతకీ సామెత ఏంటంటే, మూలిగే నక్కపైన తాటిపండు పడ్డట్టు అని చెప్పి అంటుంటారు కదా. సో అలా అనమాట. మరి ఈ సామెత గుర్తురాగానే అందులో ఉన్న తాటిపండు గుర్తురాగానే గుర్తొచ్చే చెట్టే తాటి చెట్టు. మరి తాటి చెట్టు గురించి మాట్లాడుకోవాలి అని అంటే, ఇందాక చెప్పినట్టు కొబ్బరి చెట్టులాగే నిటారుగా పెరుగుతుంది, అంచున ఆకులు కలిగి ఉంటాయన్నమాట. మరి వీటి వేర్లు కూడా ఔషధాల్లో ఉపయోగిస్తూ ఉంటారు, కాండం కలపగా వంతెనగా అలాగే బొమ్మల తయారీలో ఉపయోగిస్తారు. అండ్ అలాగే తాటి ఆకుల్ని చేపలు తయారు చేయడానికి బుట్టలు, గొడుగులు, వీచికలు, పందిళ్లలో ఆ తాటాకు పందిళ్ళు వేస్తుంటాం కదా, మరి అలా తాటాకు పందిళ్ళు వేయడానికి. మరి ఈ తాటిపండు మనకి ఉంటుంది చూసారా, మరి తాటిపండునైతే చక్కగా తినేవాళ్ళు చాలామంది ఉంటారు, గుజ్జుని విడిగా వండుకొని తినేవాళ్ళు చాలామంది ఉంటారు. అండ్ ముఖ్యంగా మాట్లాడితే తాటిపండు గుజ్జుని బెల్లం తయారీలో ఉపయోగిస్తారు, అలాగే తాటి తాండ్ర వీటిని తయారు చేసేందుకు ఉపయోగిస్తారనమాట. మరి ఇలా ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. ఇక తాటి పండు లోపలున్న తాటి ముంజలు, మరి ఇవి ఎంత టేస్టీగా ఉంటాయి కదా, వీటిని ఐస్ యాపిల్స్ అని కూడా అంటుంటాం. మరి ఈ ఐస్ యాపిల్స్ మనకు వేసవిలో చాలా శక్తినిచ్చేవిగా ఉపయోగపడుతూ ఉంటాయి, అలాగే వీటిలో ఉండే నీటిలో కార్బోహైడ్రేట్స్, మినరల్స్ కూడా ఉంటూ ఉంటాయన్నమాట. మరి ఇవన్నీ కలిపి మనకి న్యాచురల్ షుగర్స్ని కూడా అందిస్తూ ఉంటాయి. అదే సంగతి, మరి ఇలా తాటి పండు గురించి మాట్లాడుకున్నాం, అలాగే తాటి చెట్టు గురించి కూడా మాట్లాడేసుకున్నాం కదా, మరి ఎన్ని ఉపయోగాలు ఉన్న ఈ చెట్టు కూడా కల్పవృక్షమే అనమాట. అది విషయం ఇంకా తెలుసుకుందాం ఇంకొన్ని చెట్ల గురించి. ఈలోపాక మంచి పాట మీకోసం వస్తుంది, వింటూ స్టే ట్యూన్.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: వివిధ్ భారతి FM 101.3.

రాము సినిమా నుంచి సాంగ్ వినేశారు జోరుగా షరుగాలో మనమున్న. మరి ఇంతకీ మాట్లాడుకుంటూ ఉన్నాం కదా కొబ్బరి చెట్టు తాటి చెట్టు గురించి తెలుసుకున్నారు. మరి ఉగాది నాడు మనకి గుర్తుకొచ్చే ఆ చిన్ని పువ్వు అదే వేప పువ్వు. మరి ఈ పువ్వును తెలుసుకోగానే గుర్తొచ్చే చెట్టు ఆ వేప చెట్టు అనమాట. మరి ఉగాది నాడు చేదు రుచిని తెలిపే దగ్గర నుంచి దసరా పండుగలో అమ్మవారి పూజల్లో భాగమైపోయింది ఈ చెట్టు అనమాట. ఒక ఔషధ గని అనే చెప్పుకోవాలి. ఎందుకనంటే ఈ వేప చెట్టు మనకి వేర్ల దగ్గర నుంచి చివర వచ్చే చిన్న వేప పూత వరకు కూడా మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఔషధ రూపేణ. నిజానికి సహజ ఔషధమేనే అనుకోవాలి. ఎందుకంటే పొద్దున్నే చక్కగా మన ఈ వేప గాలి మనకి మనం పీల్చుకున్నా సరే మనకి చక్కగా ఫ్రెష్ ఎయిర్ అనేది మనకి ఈ వేప గాలి నుంచి వస్తుందన్నమాట. అండ్ అంతేకాదు మన స్కిన్ కూడా చాలా బ్రైట్గా మారుతుంది. దానికి మంచి ఎగ్జాంపుల్ ఏదన్నమాట. సో అలా ఆరోగ్యానికి మాత్రమే కాదు అందానికి కూడా ఉపయోగపడుతుంది ఈ వేప చెట్టు అనేది. మరి ఈ చెట్టులోని ప్రతి భాగంలో ఔషధ గుణాలు ఉంటాయి. సో వేర్లు కాండంలో ఔషధ గుణాలు ఉంటాయి కాబట్టి వాటిని ఔషధాల్లో ఉపయోగిస్తారు. అంతేకాదు కొన్ని కాస్మెటిక్స్లో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే

వేప ఆకులు మనకి దెబ్బలపైన మందుగా మనకి పూతలాగా అప్పుడప్పుడు రసం అలా ఉపయోగిస్తూ ఉంటారు కదా, సో అట్లా. అంతేకాదు మనకి చాలామంది స్కిన్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న వాళ్ళకి ఔషధం లాంటిదన్నమాట ఈ వేప ఆకుల రసం కానీ గుజ్జు కానీ. అండ్ అంతేకాదు వేప పూత మనకి చెప్పక్కర్లేదు కదా, వేప పూత ఎంత చక్కగా ఉపయోగపడుతుంది అనేది. అండ్ అంతే వేప కాయలు, మరి ఈ రెండు కూడా మనకి పండగల్లో భాగంగా ఉపయోగపడుతూ ఉంటాయి. మరి వేప పూతేమో కాస్త చేదు, కొంచెం అలా తగులుతూ ఉంటుంది, మరి వేపకాయలు తీయగా మారిపోతాయి. సో తీపి పులుపు అంటే కష్ట సుఖాలు రెండు మనకి వెను వెంటనే వస్తాయి అనడానికి ఈ రెండే మనకి మంచి ఎగ్జాంపుల్స్ అనమాట, వేప పువ్వు వేపకాయ. మరి మన జుట్టు సంరక్షణలో చర్మ సంరక్షణలో కూడా ఈ వేప ముఖ్య పాత్ర పోషిస్తూ ఉంటుంది. మరి ఇన్ని ఉపయోగాలున్న ఈ చెట్టు మనం పూజిస్తూ ఉంటాం, సాక్షాత్ అమ్మవారి రూపంగా భావించి మరీ పూజిస్తూ ఉంటారు. మరి ఇట్లాంటి వేప చెట్టుని కల్పవృక్షం అనకుండా మరి ఉండలేం కదా, సో వేప చెట్టు కూడా కల్పవృక్షమే అనమాట. మరి ఇంకా ఉన్న ఇలాంటివి మాట్లాడుకుందాం, ఇంకొన్ని విషయాలు ఇంకొన్ని చెట్ల గురించి. మరి ఈలోపు మంచి పాట మీకోసం రెడీగా ఉంది. మరి ఈ చెట్లన్నీ పెరగాలంటే మన భూమాత అలా మనకి ఎంతో కృషి చేసి మనందరికీ ఉపయోగపడుతున్నప్పుడే కదా మనకి చెట్ల వల్ల ఉపయోగం. మరి అలాంటి ఒక మంచి సాంగ్ మీకోసం వినిపించేస్తున్నాను, వింటూ స్టే ట్యూన్డ్.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
3: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
4: SBI, the bank to every Indian.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

అబ్బా అలా పాటలు వింటూ ఇలా మాట్లాడుకుంటూ చెట్ల గురించి బోల్డైన విషయాలు తెలుసుకుంటున్నా. మరి పంజాబ్ మూవీ నుంచి సాంగ్ అయితే వినేశారు కదా, ఈ సాంగ్లో చిట్టి చిట్టి మొక్కలు అలా పెరుగుతూ ఉంటాయి. ఎనీవే మొక్కలు పెంచుకుంటున్నా చెట్లు పెంచుకున్నా ఏదో తెలియని ఆనందం. అయితే ఇప్పుడు మాట్లాడుకునే ఈ చెట్టును చూడగానే చిన్నపిల్లల దగ్గర నుంచి అందరూ ఉత్సాహంగా పెంచుకోవాలి అనే ఆశతో ఉంటారనమాట. మరి ఇది కూడా కల్పవృక్షమే, మన నిత్య జీవితంలోనే కాకుండా పండుగలు శుభకార్యాల్లో కూడా మనకే అంటే మనుషులకే కాకుండా వానరాలకి కూడా, నరులకి వానరులకి ఇందే అందరికీ ఉపయోగపడే ఒక మంచి వృక్షం అన్నమాట ఇది. సో అంటే మనకే కాకుండా ఇతర జీవరాశులకు కూడా ఉపయోగపడుతుంది. తీయటి పండు మనకి కనబడుతూ ఉంటుంది అనమాట. అండ్ ఈ పండును తలుచుకోగానే అబ్బా ఎన్ని సామెతలు గుర్తొచ్చేస్తాయో, మనకి ఎన్ని పొడుపు కథలు గుర్తొస్తాయో. మరి ఇటువంటి యొక్క ఇంత చక్కటి పండుగల చెట్టు ఏంటో అనుకుంటున్నారా? మన ఇంటి పెరట్లోనే పెరిగే ఒక అందమైన చెట్టు, అదే అరటి చెట్టు. సో అరటి చెట్టు మొదలు దగ్గర నుంచి చివర ఆకుల వరకు కూడా మనకి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. మరి అరటి చెట్టు మొదల్లో మనకి అలా కట్ చేయగానే అంటే మొత్తం చెట్టు కొట్టేసిన తర్వాత కట్ చేసి ఏదన్నా ఒక ర్యాపర్ లాంటిది మనం అక్కడ కట్టేసి ఉంచితే నీళ్లు ఉబికొస్తాయి. ఆ నీళ్లు ఎంత బాగుంటాయో తెలుసా? నిజంగా కొబ్బరి నీళ్లు తాగిన మనకి అనుభవం ఎట్లా అయితే వస్తుందో ఈ అరటి చెట్టు మొదట్లో ఆ నీళ్లు కూడా మనకి అంత బాగా టేస్టీగా ఉంటాయన్నమాట. సో అట్లా నీరు మన దాహం తీరుస్తుంది. అంతేకాదు ఈ కొబ్బరి అరటి చెట్టు కాండం ఏదైతే ఉంటుందో దాన్ని మనం అరటి డొప్పలుగా తయారు చేస్తాం, కార్తీక మాసంలో ఉపయోగిస్తాం. అలాగే అరటి డొప్పలతో బొమ్మలు కూడా తయారు చేస్తారు. అండ్ అంతేకాదు ఈ అరటి ఆకులు మన భోజనాల్లో చాలా బాగా ఉపయోగిస్తాం. అంతేకాదు మనకి ఇప్పుడంటే మనకి రకరకాల రెడీమేడ్ గిఫ్ట్ హ్యాంపర్స్ అయితే వచ్చేస్తున్నాయి. పూర్వం గిఫ్ట్ హ్యాంపర్స్ అన్నిటిని కూడా ఇట్లా అరటాకు డొప్పలు అరటాకు వీటితో తయారు చేసి ఇచ్చేవాళ్ళు అన్నమాట. ఇక మాట్లాడుకుంటే అరటి పండ్లు, అబ్బాబ్బబ్బా చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా పళ్ళు లేని వాళ్ళు కూడా ఈజీగా తినగలిగే మెత్తటి చక్కటి తీయటి పండు. సో ఇట్లాంటి పండు మన డైలీ లైఫ్లో ఒక ఫుడ్ ఐటెం లాగా మారుతుంది. అది అంతేకాదు అకేషనల్ ఫుడ్గా కూడా మారుతుంది. సో మన పండుగల్లో మనం తాంబూలం ఇవ్వడానికైనా లేకపోతే దేవునికి నైవేద్యం పెట్టడానికైనా ముందుగా టక్కన గుర్తొచ్చి టక్కన పెట్టగలిగే పండు అరటి పండు. మరి ఈ అరటి పువ్వు చాలా బాగుంటుంది అనుకుంటా కదా, అరటి పువ్వుతో చేసుకునే కూర. సో ఇలా వంటకాల్లో బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఒక్కటేంటి ఇలా ప్రతీది కూడా మనకి అరటి చెట్టు చాలా ఉపయోగకరం. ముఖ్యంగా ఈ అరటి పండ్లు కానీ అరటి పువ్వుతో కానీ చేసిన వాటిలో మనకి ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ లభిస్తాయి, పొటాషియం ఎక్కువ ఉంటుంది. సో వీటి వల్ల మనకి పోషకాల ఘనిగా ఈ యొక్క అరటి పండు అనేది అరటి అనేది మనకి బాగా ఉపయోగపడుతుంది. అండ్ అంతేకాదు విటమిన్ B6, ఫైబర్ ఇలాంటివి కూడా ఉండి మనకి చాలా శక్తినిస్తాయి అన్నమాట. అటు అందం, ఇటు ఆరోగ్యం, అటు ఆధ్యాత్మికంగా ఇటు మూడు రకాలుగా ఉపయోగపడే ఒక మంచి చెట్టు, ఒక మంచి కల్పవృక్షం ఈ అరటి చెట్టు అన్నమాట. సో చాలా విషయాలు అయితే నేను మీతో షేర్ చేశాను కదా జోరుగా హుషారుగాలో. మరి అరటి చెట్టు, వేప చెట్టు, తాటి చెట్టు, కొబ్బరి చెట్టు ఇట్లా రకరకాల కల్పవృక్షాల గురించి తెలుసుకున్నారు. మరి ఇవన్నీ కాకుండా ఇంకా ఉన్నాయి తెలుసా, చింత చెట్టు, మర్రి చెట్టు, రావి చెట్టు, మామిడి, మారేడు, దేవదారు, పారిజాతం, ఇలా చాలా రకాల కల్పవృక్షాలు ఉన్నాయి ఈ భూమి మీద. మరి చెట్టు మనకు ఒక నీతి చెప్తుంది, ఏంటో చెప్పండి, తాను ఇస్తుందే తప్పితే మన దగ్గర నుంచి ఏది ఆశించదు కదా. మరి ఇవ్వడంలోనే అసలైన గొప్పదనం దాగి ఉంది అని చెప్పి ఈ చెట్లన్నీ కూడా మనకు చెప్తున్నాయన్నమాట. దాని యొక్క ప్రతి భాగాన్ని మనం ఉపయోగించుకుంటున్నాం, కల్పవృక్షం యొక్క ప్రతి భాగం మనకు ఉపయోగపడుతుంది. రిటర్న్ మనం ఆ చెట్టుకి ఏది ఇవ్వం, దాన్ని మనం చంపేయడం తప్పితే. కానీ మనం దాని నుంచి నేర్చుకోవాల్సిన ఒక గొప్ప విషయం ఏంటంటే ఇవ్వడంలోనే నిజమైన గొప్పదనం దాగి ఉంది అని నేర్చుకోవాలన్నమాట. సో గమనిస్తే ప్రతి చెట్టు కూడా ఒక కల్పవృక్షం లాంటిదే, ఎందుకంటే ప్రతి చెట్టు మనకి ఉపయోగపడుతుంది ఏదో ఒక విధంగా. ప్రతి చెట్టు మనకి ప్రాణవాయువుని ఇస్తుంది. సో అట్లా ప్రతీది మనకు ఉపయోగకరమే ఈ ప్రకృతిలో. సో ఇది మన జోరుగా హుషారుగా మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. చివరిగా మంచి సాంగ్ వచ్చేస్తుంది ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి, వింటూ స్టే ట్యూన్డ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తి రాణి. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ నుంచి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు విడుదల చేస్తారు. అనకాపల్లి జిల్లా పాయకారావుపేట వద్ద రెగ్యులేటర్ను ఆన్ చేసి గోదావరి జిల్లాలకు జలహారతి ఇచ్చి స్వాగతం పలకనున్నారు. శారీరక దృఢత్వం, అప్రమత్తత పోలీసుల విధి నిర్వహణలో కీలకమని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఏపీఎస్పీ 6వ బెటాలియన్ మైదానంలో తొలిసారిగా నిర్వహిస్తున్న ఏపీ స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2026ను డీజీపీ నిన్న ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లో 2027 నాటికి సంపూర్ణ అక్షరాస్యత సాధించేలా సమన్వయంతో పనిచేయాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. రాష్ట వ్యాప్తంగా చేపట్టిన అక్షరాంధ్ర కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తోందని, ఈ కార్యక్రమం ద్వారా అక్షరాస్యత శాతం 72.6 నుంచి 82.1% పెరిగిందని తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి తిరుపతిలోని 3 కేంద్రాల వద్ద ఇచ్చే ఎస్ఎస్డీ టోకెన్లను ఈ రోజు రద్దు చేశారు. శుక్రవారం దర్శనానికి సంబంధించి గురువారం నుంచి యథావిధిగా టోకెన్లు జారీ చేస్తారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా క్లెయిములు, అభ్యంతరాల స్వీకరణ గడువును ఈ నెల 10వ తేదీ వరకు కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించింది. గుంటూరు, విజయవాడ ప్రాంత పరిధిలో జాతీయ రహదారుల సమస్యలు, అపరిష్కృత పనుల పురోగతిపై కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నిన్న సమీక్ష నిర్వహించారు. గుంటూరు జిల్లా కొలనుకొండలోని తన క్యాంపు కార్యాలయంలో జాతీయ రహదారి సంస్థ అధికారులతో ఆయన నిన్న సమావేశమయ్యారు. పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగుప్పలో పలువురు అస్వస్థతకు గురైన ఘటనపై రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న సమీక్ష నిర్వహించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని, ఘటనపై సమగ్ర విచారణ జరపాలని ఆదేశించారు. వికసిత్ భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. దేశవ్యాప్తంగా నెల రోజుల పాటు సేవా సంకల్ప ఉత్సవాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మానవుని దైనందిన జీవితంలో అనేక రకాలుగా ఉపయోగించే కొబ్బరి పట్ల అవగాహన కల్పించేందుకు ఈరోజు ప్రపంచ కొబ్బరి దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు

0: ప్రభావతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివి భారతి ఎఫ్ఎం
0: 101.3.
2: మనవాడు వచ్చాడో, మెరుపల్లే వచ్చాడో, దమ్మున్న చిన్నోడో, గుమ్ము దులిపేస్తాడో.

ఎస్, బంగారం నుంచి సాంగ్ వినేసాం కదా. 10:07:37 ఎగ్జాక్ట్లీ అయిపోయింది. మనం ఎంట్రీ చేసాం హర్విల్ ప్రోగ్రామ్ కి. మరి ఈ హర్విల్లో 1 అవర్ పాటు నేను అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చేస్తూ నాతో కలిసి ఈ ప్రోగ్రామ్ ని ఎంజాయ్ చేయాలంటే వాట్సాప్ ద్వారా నాకు మెసేజ్ చేయొచ్చు 0866248814, 0862688814. సో వాట్సాప్ ద్వారా నాకు మెసేజ్ చేయండి. లెట్స్ స్టార్ట్. ఆల్రెడీ మార్నింగ్ నుంచి మన లిజినెస్ వెయిటింగ్ అనమాట, మెసేజ్ చేస్తూ. మరి మీ మెసేజెస్ అన్నీ కూడా చూసేస్తున్నాను. మరి ఎవరు పంపించారు అంటే వేటపాలెం నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు పంపించారు. శుభోదయం, వందనాలు, భక్తి గీతాలు విని ఆనందించాము అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ అంటూ పంపించారు. గుడ్ మార్నింగ్ అంటున్నారు శ్యామల గారు, ప్రకాష్ గారు ఇద్దరు కూడా చిన్న తిరుపతి నుంచి. అండ్ గుడ్ ఇంట్రడక్షన్ అబౌట్ అవర్ ఎవర్ కల్పవృక్షాలు, చక్రాలు లేని ఆక్సిజన్ రిక్షాలు విత్ గుడ్ సాంగ్స్ అంటున్నారు. థ్యాంక్ యూ, సూపర్ జోర్గా హుషారుగా అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇది ఎవరు పంపించారు మనకి, కేవీ రమణ గారు శ్రీకాకుళం నుంచి అనమాట. నెక్స్ట్ ఇంకా హాయ్ హలో నమస్తే నేచర్ లవర్ చందూజీ ఎలా ఉన్నారు, బాలు మూవీ సాంగ్లో అన్నట్లుగా అంటూ మన పిఎస్పికి బ్రోకి విషెస్ చేయండి అంటున్నారు మీ ద్వారా అంటూ. ఓకే, తప్పకుండా చేద్దాము. వెరీ వెరీ వెరీ వెరీ వెరీ బెస్ట్ విషెస్ ఇచ్చేద్దాం. ఓకేనా. నెక్స్ట్ ఇంకా ఎవరు పంపించారు, ఇదైతే విజయలక్ష్మి గారు పెద్దకొండూరు నుంచి మెసేజ్ చేశారు. నెక్స్ట్ శుభోదయం చందనమ్మ అంటూ పంపించారు, శ్రీకృష్ణ నామస్మరణతో ఉదయమే మధురమాయను, ఉద్యోగంలో హోదా కాదు ప్రతిభే ముఖ్యమని చాటెను, టాలెంట్ ఉంటే టాక్సీ వాలా కథలాగా గెలుపు మనదే అని చెప్పాను, మనుషుల్లో మంచి ఎవరో చెడెవరో మనసుతో చూడమని నేర్పాను, చెట్ల విలువను చెబుతూ గాలితో లాలిపాట పాడెను, తాటి ముంజలోని తీయదనం పరిచయం చేసి జ్ఞానాన్ని పెంచాను, కొబ్బరి చెట్టు గొప్పదనాన్ని ఎన్నో కోణాల్లో వివరించాను, కేరళ వంటల్లో కొబ్బరి నూనె వాడకాన్ని అది తెలివిని పెంచే ఔషధమని చక్కగా తెలియజేశాను, మాట మాటకు కొత్త విషయాన్ని జోడిస్తూ నాలెడ్జ్ పెంచాను, చందన మాటలు పచ్చని చెట్టు పంచే ఉదయ సుగంధంలాగా మా ఉదయం మరింత అందమాయను ఆనందమాయను అంటున్నారు. మీ యొక్క మెసేజ్ చూసి నాకు కూడా ఆశ్చర్యమాయను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి. నెక్స్ట్ ఇంకా శుభోదయం చందనమ్మ, వందనా పాటలతో ఇచ్చావు ముకుందునికి జన్మ విందు, వసుదేవ నందుని ప్రతి పాట వీణుల విందు, ప్రకృతి చెట్లతో పొందు కోటి రుగ్మతలను పారద్రోలే మంచి మందు, నేటి ప్రత్యేకతలు బహు పసందు, ఈ ఘనత దక్కించుకుంది మన ఆర్జే చందు అంటున్నారు. ఓకే, కొబ్బరికాయ మీద కూడా మా బాల్యంలో ఒక సామెత ఉంది అంటున్నారు. అదేంటంటే, చెయ్యని కుండ వెయ్యని సున్నం పొయ్యని నీళ్లు తీయగనుండు. నాకు ఇది గుర్తొచ్చింది, బట్ ఆ టైంకి మనకు అలా గుర్తురాదు కదా, నాకు తాటిపండు ఒకటి గుర్తొచ్చింది. అదే సంగతి వాసు గారు శనివండి నుంచి. థ్యాంక్ యూ, మీ యొక్క ప్రాస బహు కను విందు. నెక్స్ట్ ఇంకెవరు పంపించారు, అప్పలరాజ్ గారు పడే నుంచి మెసేజ్ చేశారు, హాయ్ వెల్కమ్ టు హర్విల్లు, చందనాజీ ఎలా ఉన్నారు, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి విషెస్ చేస్తూ మా ముఖ చిత్రాలు మార్చేసేయండి ఇంకా అంటున్నారు. మార్చేస్తా, వెరీ రెడీగా ఉండండి. అండ్ నెక్స్ట్ ఇంకా పెద్దకాకని నుంచి పద్మ గారు, చంద్రశేఖర్ గారు గుడ్ మార్నింగ్ అంటూ మెసేజ్ చేశారు, ఈరోజు టాపిక్ చాలా బాగుంది, చెట్ల గురించి బాగా చెప్పారు అంటూ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్. మరింతకి క్వశ్చన్ అడిగేస్తున్నాను, ఫస్ట్ క్వశ్చన్ అయితే క్వశ్చన్కి ఆన్సర్ చేసేయండి. మరింతకి క్వశ్చన్ ఏంటి అని అంటే, ఇది ఒక సైంటిఫిక్ నేమ్ అనమాట, ఆ నేమ్ని బట్టి మీరు అది ఏ చెట్టు కనుక్కోగలగాలి. ఓకేనా, కోకోస్ న్యూసిఫెరా, మరి ఇది ఏ చెట్టు యొక్క సైంటిఫిక్ నేమ్, కోకోస్ న్యూసిఫెరా అనేది ఏ చెట్టు యొక్క సైంటిఫిక్ నేమ్, తెలిస్తే ఆన్సర్ చేయండి 0866248814. ఒక స్మార్ట్ బ్రేక్ తర్వాత మంచి సాంగ్ వస్తుంది, వింటూ స్టే ట్యూన్.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం

ఎస్ ఎల్ఐకే మూవీ నుంచి సాంగ్ అయితే వినేశారు మనము నామ్ హర్ విలులో. మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, కొకోస్ న్యూసిఫెరా అనేది ఏ చెట్టు యొక్క సైంటిఫిక్ నేమ్ అని చెప్పి అడిగాను. మరి ఆన్సర్స్ అయితే వచ్చేసాయి, చూద్దాం ఎవరెవరు ఏ ఆన్సర్స్ చేశారు. విజయవాడ నుంచి నందుగారు గుడ్ మార్నింగ్ అంటున్నారు, గుడ్ మార్నింగ్, అలాగే బాగున్నారా అంటూ నరేష్ గారు, మర్సి విజయ్ గారు అడుగుతున్నారు, ఫైన్ అండి. అండ్ ధనంజయ్ గారు అనంతపూర్ జిల్లా నుంచి హాయ్ అంటున్నారు, హాయ్. అలాగే విజయ పరమేష్ గారు పంపించారు, ఏం పంపిలా ఆన్సర్ అయితే, ఓకే. నెక్స్ట్ ఇంకా హాయ్ చందన అంటూ మురళి గారు మెసేజ్ చేశారు, హాయ్ అండి. అండ్ కనకారావు గారు పడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్ని మెసేజ్ చేశారు, సో ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ మీదే అనమాట. నెక్స్ట్ ఇంకా అప్పలరాజు గారు పడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్, అలాగే గోనుగండ నుంచి లక్ష్మీదేవి గారు, రంగస్వామి గారు కరెక్ట్ ఆన్సర్ అండి. అలాగే కలమందలపాడు నుంచి ఖసిం గారు, ముత్తజవాలి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే రమా గారు కంకిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్, శుభోదయం మీ కూడా. అండ్ నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ అలాగే శుభోదయం చందన అంటూ మధుసూదన్ గారు పంపించారు, వేప చెట్టట కాదండి, పాపినే పాలెం నుంచి మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇంకా సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి పంపించారు, ఓకే కరెక్ట్ ఆన్సర్ అండ్ నమస్తే అండి మీకు కూడా. అండ్ అలాగే నీరు చెట్టు నీరు కట్టు రామకృష్ణ గారా, సారీ మీ పేరు ఎన్న ఎన్ రామకృష్ణ. అండ్ స్వర్ణ గారు కూడా పంపించారు, కారం చేడు నుంచి పంపించారనమాట, సో కరెక్ట్ ఆన్సర్ మీది కూడా. అండ్ అలాగే భాస్కర్ గారు పడ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ గుడ్ మార్నింగ్ చందనాజీ అంటూ లతా గారు ఉయ్యూరు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, గుడ్ మార్నింగ్. అలాగే అంబికా గారు పంపించారు, హాయ్ చందన ఎలా ఉన్నారు, ఈరోజు చెట్ల గురించి టాపిక్ చాలా బాగుంది అంటున్నారు, థ్యాంక్ యూ, నేనైతే బాగున్నానండి. అండ్ కరెక్ట్ ఆన్సర్ కూడా. నెక్స్ట్ ఇంకా అనురాధ గారు పంపించారు అనంతపూర్ నుంచి, కావాలని పంపించారా లేకపోతే బై మిస్టేక్ అంటే చిన్నపిల్లలు స్పెల్లింగ్ మిస్టేక్ లాగా భలే పంపించారు, బట్ ఇట్స్ ఓకే, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా జోరుగా హుషారు గారు చెట్ల విశిష్టత గురించి చాలా బాగా చెప్పారు, ఈనాటి యువతరం తెలుసుకోవాలి అంటున్నారు. నిజం అంటే తెలుసుకోవాలి అంటే పెద్దవాళ్ళందరూ సజెస్ట్ చేస్తూ ఉండాలి పెంచమని, అండ్ ఒక హాబీగా మార్చుకోవాలి ముందు వాళ్ళందరూ. సో అప్పుడే మన అందరికీ నేచర్ వల్ల ఉన్న యూజెస్, నేచర్ మనం ఎలా ప్రేమించాలి, నేచర్ మనల్ని ఎలా ప్రేమిస్తుంది, ఇవన్నీ తెలుస్తాయి. సో కరెక్ట్ ఆన్సర్ కూడా పంపించేశారండి బాలసుబ్రహ్మణ్యం గారు ఎటపాల్లె నుంచి. అండ్ నెక్స్ట్ ఇంకా ఇంకేదో కాదండి, మన జోరుగా హుషారుగాలో మీరు చెప్పిన కల్పవృక్షమైన అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు విజయలక్ష్మి గారు 11 నుంచి. నేను ఫ్లోలో ఆన్సర్ చెప్పేదాన్ని కానీ చెప్పలా. సో ఎవరు నెక్స్ట్? రమణారావు గారు అండ్ ఫ్యామిలీ అంతా బెంగళూరు నుంచి మెసేజ్ చేశారు, శుభోదయం అంటూ బోళ్ళని చెట్లను కూడా పంపించారు నా కోసం, థ్యాంక్ యూ అండ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా గుడ్ మార్నింగ్ చందన, చెట్ల గురించి మంచి విషయాలు తెలిపారు, పవన్ కళ్యాణ్ గారి విషెస్ కూడా చెప్పారు అంటూ కరెక్ట్ ఆన్సర్ చేశారు ఆశా గారు బెంగళూరు నుంచి, థ్యాంక్ యూ. అండ్ మీ బెంగళూరులో బాగా కనబడుతుంటాయి అనుకుంటే చెట్లు అయితే. నెక్స్ట్ అక్కర్పాక నుంచి రమా గారు, సుధాకర్ గారు ఇద్దరు కూడా కరెక్ట్ ఆన్సర్ చేశారు. అలాగే కోనసీమ జిల్లా నుంచి పంపించారు, సో సాంగ్ రిక్వెస్టా, కాదండి ఏదైతే కాదు ఇప్పుడైతే లేదు. అండ్ నెక్స్ట్ ఇంకా బ్రహ్మపురం నుంచి మెసేజ్ చేశారు జగన్ గారు కరెక్ట్ ఆన్సర్. ఇలా పంపించారైనా నేను కరెక్ట్ కింద కన్సిడర్ చేసేస్తాను, ఎందుకంటే అది దాని పేరు కాబట్టి. నెక్స్ట్ రమాసుందరి గారు పంపించారు, కాదు రామసుందరి గారు పంపించారు నెల్లూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్ అండి మీ పేరు అదేనా, నేను ఫస్ట్ చెప్పిందా, అది క్లారిటీ ఇచ్చేయండి నాకు. అండ్ ఈరోజు మన వర్ధంతి కూడా చందన అంటున్నారు, ఓకే ఓకే ఫైన్ అండి, బట్ ఇట్స్ ఓకే, మనం అయితే గుర్తు చేసుకుందాం ఆయన్ని. నరేష్ గారు, మెర్సి విజయ్ గారు మెసేజ్ చేశారనమాట. నెక్స్ట్ ఇంకా చందన బంగారు తల్లి, మీకు మీ తోబుట్టులందరికీ బిలేటెడ్ రాఖీ పౌర్ణిమ అంటున్నారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ సోదరుడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి త్రిమూర్తులు గుప్తా గారట, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మీకు కూడా విషెస్ అండ్ అందరికీ కూడా బిలేటెడ్ హ్యాపీ రాఖీ. యాక్చువల్లీ ఈరోజు మనం ఒక మంచి పాట కూడా వినేద్దాం గ్యాప్ దొరికితే ఈ లోప. అండ్ కరెక్ట్ ఆన్సర్ కూడా. నెక్స్ట్ ఇంకెవరు పంపించారు, తాటి చెట్ట అని అడుగుతున్నారు ఎవరు, దేవసేన గారు తిరుపతి నుంచి. చూడడానికి అలాగే అనిపిస్తుంది కానీ ఆ చెట్టు అయితే కాదు, అది విషయం అండి. ఇప్పుడే ట్యూన్ చేసి ఆ ప్రశ్న వినలేదు అంటున్నారు, బట్ ఇట్స్ ఓకే నో ప్రాబ్లం. అండ్ తులసి చెట్టు అనుకుంటున్నారు, తులసి చాలా చిన్నగా ఎదుగుతుంది అండ్ చాలా రేర్ కేసెస్లో అది కొంచెం పెద్దగా చెట్టులాగా అవుతుంది అనమాట, అది విషయం నరేష్ గారు అండ్ మెర్సీ విజయ్ గారు. సో మరి ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే, ఇవాళ మన వరల్డ్ కోకోనట్ డే సందర్భంగా అడిగిన క్వశ్చన్ కాబట్టి ఆన్సర్ కూడా అదే అనమాట. సో కోకోనట్ ట్రీ, కోకోస్ న్యూసిఫెరా అనేది మన కొబ్బరి చెట్టు యొక్క సైంటిఫిక్ నేమ్. మరి నెక్స్ట్ క్వశ్చన్, మన భారతీయ తొలి మహిళ రైలు

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
3: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
4: SBI, the bank to every Indian.
5: హలో
6: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
5: మళ్ళీ
6: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్ లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
7: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
5: సార్, అంత డబ్బు?
7: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
5: సార్, 2 లక్షలు?
8: ఏమైంది నాన్న?
5: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట. కట్ చేసావా?
8: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
5: మోసమా?
8: పోలీస్, బ్యాంక్, RBI వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
5: డబ్బుని పోగొట్టుకుంటారు.
9: RBI అంటుంది,
10: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
4: SBI, the bank to every Indian.

0: FM 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి FM వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

భారతి ఎఫ్ఎం 101.3.

0: ఎస్, మంచి సాంగ్ అయితే గంగతో రాంబాబు సినిమా నుంచి వినేశారు కదా. మనం హరివిల్లులో ఉన్నా. మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే, భారతీయ తొలి మహిళా రైలు డ్రైవర్ ఎవరు అని చెప్పి అడిగేశాను. ఆన్సర్స్ అయితే వచ్చేసాయి, చూద్దాం ఎవరు పంపించారు అనేది. బీజే భారతి గారట కాదండి, నరేష్ గారు, మెర్సీ విజయ్ గారు మెసేజ్ చేశారు. అండ్ అలాగే శివాజీనగర్ నుంచి మస్తాన్ గారు, ఫాతిమా గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ రామానగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్. తిరుపతి నుంచి సాయి శిరీష గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే అప్పలరాజ్ గారు పడ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ మల్లికార్జున గారు అభిరామ్ కేశవ నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ప్రసాద్ గారు నెల్లూరు నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా కనకారావు గారు పడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ విజయలక్ష్మి గారు పెదకొండూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఇండియాస్ అండ్ ఏషియాస్ ఫస్ట్ ఫీమేల్ ట్రైన్ డ్రైవర్ అంటూ కరెక్ట్ ఆన్సర్ చేశారు రమా సుందరి గారు. రమా గారు, సుందరి గారా, నెల్లూరు నుంచి. ఓకే అండి. నెక్స్ట్ ఇంకా పిన్నం కృష్ణమూర్తి గారు కల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ దేవసేన గారు తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా రమేష్ బాబు గారు తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ పెద్దపురం మండలం నుంచి త్రిమూర్తుల గుప్తా గారు కూడా కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే అనంతపూర్ నుంచి పంపించారు విజయ్ కుమార్ గారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా లతా గారు ఉయ్యూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. కలమందలపాడు నుంచి ఖసీం గారు, ముద్దావలి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే భాస్కర్ గారు పడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఫస్ట్ లేడీ ట్రైన్ డ్రైవర్ అంటూ కరెక్ట్ ఆన్సర్ రమా గారు కంకిపాడు నుంచి. అండ్ అలాగే విజయవాడ నుంచి నందు గారు పంపించారు, ఈరోజు ఆమె బర్త్డే కూడా అంటున్నారు. ఎస్, అది చెప్దామని నేను ఈ క్వశ్చన్ అడిగాను. సో కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇంకా రమణారావు గారు అండ్ ఫ్యామిలీ అంతా కూడా పంపించారు బెంగళూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే పోజంపల్లి నుంచి పంపించారు కృష్ణప్రసాద్ గారు. అదేవిధంగా రాకీ శుభాకాంక్షలు సిస్టర్ అంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ ఆన్సర్ తులసి అయితే కాదు, అంటే ఆవిడ పేరు తులసి కాదు యాక్చువల్గా, నేను చెప్తాను. అండ్ అలాగే గుంతకల్ నుంచి విజయ పరమేష్ గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ నేతాజీ మస్తానీ అండ్ ఫ్యామిలీ అందరూ కూడా పంపించారు నెల్లూరు జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఎన్జిఓ కాలనీ నుంచి రెడ్డెన గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ రంగాచార్యులు గారు పంపించారు హిందూపూర్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ చీమలపాడు నుంచి జ్యోతుల రాజారావు గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అంబిక గారు భవానీపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే వేదాంతం జానకి గారు, చందనాజీ ఉదయం వందనాలో మంచి భక్తి గీతాలు కృష్ణుని గురించి వినిపించారు. అలాగే రాబోయే కృష్ణాష్టమి సందర్భంగా ఆ పాటలు ఇంట్లో మా చేత కూడా పాడించేశారుగా మీరు, ధన్యవాదాలు అంటున్నారు. థ్యాంక్ యూ అండ్ కరెక్ట్ ఆన్సర్ కూడా. నెక్స్ట్ ఇంకా రామకృష్ణ గారు, కృష్ణవేణి గారు భవానీనగర్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే హాయ్ చందన అంటున్నారు. శ్రావ్యశ్రీ అండ్ ఫ్యామిలీ అంతా కూడా పంపించారు అయ్యప్ప నగర్ నుంచి, కరెక్ట్ ఆన్సర్తో హాయ్ అందరికీ కూడా. అండ్ కరెక్ట్ ఆన్సర్ చేశారు తమిళనాడు నుంచి పంపించారా, మీ పేరేదండి ఇంతకీ? నిఖిల్ గారు అనుకుంటా మీ పేరైతే. ఓకే నిఖిల్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మధుసూదన్ రెడ్డి గారు పంపించారు పాపినేపాలెం నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ అండి నరేష్ గారు, మెర్సీ విజయ గారు అండ్ మూసాపేట నుంచి అయితే మెసేజ్ చేశారు. సో మరి ఇవి ఆన్సర్స్ అయితే. మరింతకీ ఆన్సర్ ఏంటి అని అంటే, మన భారతీయ తొలి మహిళా రైలు డ్రైవర్ ఎవరు అని అంటే సురేఖ యాదవ్ గారు అనమాట. సో ఆవిడ బర్త్డే ఈరోజు సెప్టెంబర్ 2, 1965 అది ఆవిడ డేట్ ఆఫ్ బర్త్ అయితే. సో అది ఈ రోజు అయితే ఆవిడ జన్మించారనమాట, అది సంగతి. సో మన ఇండియాలో ఒక అందమైన ప్రదేశం ఉంది, అంటే ఇది ఒక అందమైన రాష్ట్రం అనుకోండి. మరి ఆ రాష్ట్రాన్ని మనం ల్యాండ్ ఆఫ్ కోకోనట్స్ అని చెప్పి పిలుస్తాం. ఇంతకీ అది ఏ రాష్ట్రం తెలిస్తే నాకు ఆన్సర్ చేయండి 0866248814కి. మన ఇండియాలో ఏ రాష్ట్రాన్ని ల్యాండ్ ఆఫ్ కోకోనట్స్ అని చెప్పి పిలుస్తారు, తెలిస్తే ఆన్సర్ చేస్తూ ఉండండి. ఒక మంచి సాంగ్ మీకోసం, విన్ టు స్టే ట్యూన్.
1: Congratulations, Ricky.
2: Thank you.
1: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: అసలు ఏంజల్ ఆర్నా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
2: అయినా నేనేం తప్పుగా అన్నానని జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను, నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
1: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోనూ ఏంజల్ ఆర్నాని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
2: అన్నిసార్లు ఏంజల్ ఏంజల్ ఏంజల్ అనుకు, ఏదో చిరాగ్గా ఉంది.
1: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.

బైకర్ సినిమా నుంచి సాంగ్ అయితే వినేశారు కదా, ల్యాండ్ ఆఫ్ కోకోనట్స్ అని ఏ రాష్ట్రాన్ని అంటారో అని అడిగాను, మరి ఆన్సర్స్ కూడా వచ్చేసాయి చూద్దాం. కనకారావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్, అలాగే నెల్లూరు నుంచి పంపించారు ప్రసాద్ గారు కరెక్ట్ ఆన్సర్, రామానగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్ అండ్ నిఖిల్ కరెక్ట్ ఆన్సర్, అలాగే తిరుపతి నుంచి దేవసేన గారు కరెక్ట్ ఆన్సర్ అండి, అలాగే అప్పలరాజు గారు, దేవసేన గారు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్, ఎందుకంటే కరెక్ట్గా అప్డేటెడ్ అయిన నేమ్తో పంపించారు. అప్పలరాజు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి, అలాగే మల్లికార్జున గారు అభిరామ్ కేశవ నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ ఇంకా కల్మందల్పాడు నుంచి కసీం గారు ముగ్జవాలి గారు కరెక్ట్ ఆన్సర్ అండ్ అలాగే రమ్మసుందరి గారు నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ అలాగే అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ అండ్ అలాగే అంబికా గారు భవానీపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ త్రిమూర్తులు గారు పెద్దపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ అలాగే ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ దుర్గారావు గారు క్వశ్చన్ మార్క్ పెట్టారు అంటే డౌట్ఫుల్గానా, సో అయినా కరెక్ట్ ఆన్సర్ అండ్ అలాగే సీను గారు పంపించారు ఐరాల నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ సాయి శిరీష తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ అలాగే జయరామ్ గారు పాకాల మండలం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా వేదాంతం జానకి గారు మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ రాధాకృష్ణయ్య గారు మాధవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ అలాగే రమా గారు సుధాకర్ గారు ఇద్దరు కూడా అక్కరపాక నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ అండ్ ల్యాండ్ ఆఫ్ కోకోనట్ అంటూ రమా గారు కంకిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ అలాగే తర్లపాడు నుంచి ఎవరు హరిబాబు గారు అండ్ ఫ్యామిలీ అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా చీమల్పాడు నుంచి జ్యోతుల రాజారావు గారు అండ్ పుణ్యవతి అట, సో ఇద్దరు కూడా కరెక్ట్ ఆన్సర్ అండ్ నేతాజీ గారు మస్తాని గారు అండ్ ఫ్యామిలీ నాయుడుపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ అలాగే గుంతకల్ నుంచి విజయ పరమేష్ గారు కరెక్ట్ ఆన్సర్ అండ్ అలాగే మధుసూదన్ రెడ్డి గారు పాపనేపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ రంగాచార్యులు గారు హిందూపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, లతా గారు ఉయ్యూరు నుంచి, అలాగే భూదాన్ నుంచి కృష్ణప్రసాద్ గారు తులసి గారు ఇద్దరు కూడా కరెక్ట్ ఆన్సర్. సో ఇందాక అది ఊరు పేరు కాదా, ఓకే అదే ఆన్సర్ కాదా, ఓకే మీ ఫ్యామిలీ మెంబర్. నెక్స్ట్ ఇంకా కేరళ అంటూ పంపించారు అవనిగడ్డ నుంచి చంద్ర గారు అండ్ ఫ్యామిలీ అట, సో కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా విజయవాడ నుంచి నందు గారు కరెక్ట్ ఆన్సర్ అండ్ హాయ్ చందన అంటూ కరెక్ట్ ఆన్సర్ మురళి గారు మెసేజ్ చేశారు అండ్ అలాగే శ్రావ్యశ్రీ అండ్ ఫ్యామిలీ అయ్యప్ప నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ రజియా గారు కొల్లిపారు నుంచి కరెక్ట్ ఆన్సర్, అలాగే రామకుమారి గారు మార్కాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ నరేష్ గారు ఫ్యామిలీ అసోం అంటున్నారు కాదండి అండ్ అలాగే ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు కరెక్ట్ ఆన్సర్ అండ్ దేవి గారు ఫ్యామిలీ అందరికీ శుభోదయం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు మీకు కూడా అండ్ అలాగే హాయ్ విజయవాడ అంటూ పంపించారు ఆన్సర్ వినయ్ అంట, ఆన్సర్ అయితే కాదు, ఓకే వినయ్ గారు పంపించారు హాయ్ అండి మీకు అండ్ నెక్స్ట్ అదే అన్నమాట వచ్చిన మెసేజెస్. మరి ఇంతకీ ఆన్సర్ ఏంటి అని అంటే ల్యాండ్ ఆఫ్ కోకోనట్స్ అని చెప్పి కేరళంని పిలుస్తారు, సో కేరళని రీసెంట్గా కేరళంగా మార్చుకున్నారు కదా, సో ఆ రాష్ట్రం వాళ్ళు అయితే సో కేరళంని ల్యాండ్ ఆఫ్ కోకోనట్స్ అని చెప్పి పిలుస్తారు. ముఖ్యంగా ఇక్కడ కొబ్బరి చెట్లకి నిలయం అన్నమాట, ఎన్ని రకాల కొబ్బరి చెట్లు మనకు కనబడుతూ ఉంటాయో, అందుకే చాలా చక్కగా ప్రకృతినంతా మనం అక్కడ చూసి ఆనందించవచ్చు. సో అది విషయం. అండ్ ఫైనల్లీ ఇంకొక క్వశ్చన్ అయితే ఉంది, ఇదొక అందమైన జాతీయ పక్షి, ఈ పక్షిని చూడగానే చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది, జాతీయ పక్షి అది కూడా. మరి ఈ పక్షి యొక్క సైంటిఫిక్ నేమ్ నేను మీకు చెప్తాను, అది ఏంటనేది ఆ పక్షి పేరేంటో మీరు కనుక్కోవాలి. సో ఇంతకీ ఏంటంటే పావోస్ క్రిస్టటస్, పావో క్రిస్టటస్, సో పేరైతే అది, ఇది ఏ జాతీయ పక్షి యొక్క సైంటిఫిక్ నేమ్, పావో క్రిస్టటస్ అనేది ఏ జాతీయ పక్షి యొక్క సైంటిఫిక్ నేమ్ అనేది తెలిస్తే నాకు ఆన్సర్ చేయండి 0866248814కి. ఇంకొక మంచి సాంగ్ వస్తుంది, వింటూ స్టే ట్యూన్డ్.

ఎస్, మంచి సాంగ్ హరిహర వీరమల్లు నుంచి వినేశారు రాహుల్ సిప్లిగంజ్ పాడగా. అండ్ మనం అయితే హరవిల్లులో ఉన్నాం కదా, మరి ఈ హరవిల్లులో ఫైనల్ క్వశ్చన్కి ఆన్సర్స్ ఎవరైతే పంపించారో చూసేద్దాం. క్వశ్చన్ ఇంతకీ ఏంటి అని అంటే, పావో క్రిస్టిటస్ అనేది ఏ పక్షి యొక్క సైంటిఫిక్ నేమ్ అని చెప్పి అడిగాను. ఆన్సర్స్ వచ్చేసాయి, మరి చూద్దాం ఎవరు పంపించారు. కనకారావు గారు పడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ వాయిస్ ఈ స్వీట్ చందన బాడండి ఒక సాంగ్ అంటూ అడుగుతున్నారు మురళి గారు. తప్పకుండా నెక్స్ట్ నెక్స్ట్ ఇంకా నిఖిల్ గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ వివిధ భారతి హాయ్ అంటూ రామసుందరి గారు నెల్లూరు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే జయరామ్ గారు పంపించారు పాకాల మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ రామానగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ రమా గారు కంకిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. కోలిపాడు నుంచి రజియా గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే అప్పలరాజు గారు పడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అంబికా గారు భవానీపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ కలమందలపాడు నుంచి కసీం గారు, ముజ్జావలి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ త్రిమూర్తులు గుప్తా గారు పెద్దాపురం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే పోచంపల్లి నుంచి పంపించారు కృష్ణప్రసాద్ గారు, తులసి గారు ఇద్దరు కూడా కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి గారు మచిలీపట్నం నుంచి మనకి పరిచయమే చెందు అంటూ పంపించారు అనమాట. సో కరెక్ట్ ఆన్సర్ కదా, అది విషయం. నెక్స్ట్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ పంపించారు అవనిగడ్డ నుంచి చంద్ర గారు అండ్ ఫ్యామిలీ అందరూ కూడా. అండ్ అలాగే నిఖిల్ గారు గుడపాడు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే లాటిన్ భాష పదం ఇది అంటూ పంపించారు రమణారావు గారు అండ్ ఫ్యామిలీ అంతా బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్తో. ఓకే, నెక్స్ట్ ఇంకా రంగచారులు గారు పంపించారు హిందూపూర్ నుంచి. నేను అడిగితే మళ్ళీ పంపించారు మీరు, మీరు అసలు పేరు పంపించాలి, నేను సైంటిఫిక్ నేమ్ చెప్పా కాబట్టి. అండ్ విజయవాడ నుంచి నందు గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా నాయుడుపేట నుంచి మస్తాని గారు అండ్ గౌజ్ భాష అండ్ ఫ్యామిలీ అంతా కూడా పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే దేవి గారు ఫ్యామిలీ కేరళం అంటున్నారు. ఓకే, ఇందాకటి దానికి. సో ఈ క్వశ్చన్కి అయితే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా శివాజీనగర్ నుంచి వలీ ఫాతిమా అండ్ ఫ్యామిలీ అంతా కూడా పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే చంద్ర హాయ్ చందన అంటున్నారు. శ్రావ్యశ్రీ అండ్ ఫ్యామిలీ అంతా కూడా అయ్యప్ప నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్తో. నెక్స్ట్ ఇంకా పోర్చుగల్ అంటున్నారు, పోర్చుగల్ ఎస్బి మీరు ఇంతకీ ఇది ఆన్సర్గా పంపించారా, ఇదైతే ఆన్సర్ అవ్వదండి. రామకృష్ణ గారు అనంతపూర్ నుంచి. అండ్ నెక్స్ట్ ఇంకా నాగార్జున గారు లక్ష్మీ వడియంపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇందాకటి దానికి ఇది కేరళం యాక్చువల్లీ. అండ్ కరెక్ట్ ఆన్సర్ సీను గారు ఐరాల నుంచి. మరి ఇవి నాకు వచ్చిన ఆన్సర్స్ అయితే. మరింతకీ ఆ అందమైన చక్కగా మనకి నాట్యం చేసే ఆ పక్షి ఏంటో తెలుసా? సో నెమలి. మరి నెమలి అనగానే రంగురంగుల ఫిదర్స్ అండ్ అలాగే చక్కని ఆకర్షణీయమైన అలా దాన్ని నాట్యం కనబడుతూ ఉంటుంది కదా. మరి ఇది మన జాతీయ పక్షి కూడా. మరి దాని సైంటిఫిక్ నేమే పావో క్రిస్టటస్ అనమాట. సో అది సంగతి. మరి ఇది మన హార్వీల్ ప్రోగ్రామ్ అయితే. సో ఇలా మరి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా అయిపోయాయి కాబట్టి నేను కూడా టాటా చెప్పేస్తున్నాను. త్వరలోనే మీ అందరినీ మళ్ళీ కలుస్తాను. అంతవరకు వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం. స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3. టాటా బాయ్ బాయ్. నేను మీ చందన సైనింగ్ ఆఫ్.

0: వివిధ్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ్ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తి రాణి. ప్రపంచ మానవాళికి ముప్పుగా మారిన ఉగ్రవాదాన్ని ఏ దేశమూ తన వ్యూహాత్మక ప్రయోజనాల కోసం వినియోగించుకోరాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఉగ్రవాదానికి ఊతమిచ్చే వ్యవస్థలన్నింటినీ సమూలంగా నిర్మూలించాలని పిలుపునిచ్చారు. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ నుంచి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు విడుదల చేస్తారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వద్ద రెగ్యులేటర్ను ఆన్ చేసి గోదావరి జలాలకు జలహారతి ఇచ్చి నీటిని విడుదల చేస్తారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత కె పవన్ కళ్యాణ్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సమాజ సేవలో నిరంతరం కొనసాగాలని, ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ సమగ్రాభివృద్ది సంస్కరణల దిశగా ముందుకు సాగుతోందని కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి తిరుపతిలోని 3 కేంద్రాల వద్ద ఇచ్చే SSD టోకెన్లను ఈ రోజు రద్దు చేశారు. శుక్రవారం దర్శనానికి సంబంధించి గురువారం నుంచి యథావిధిగా టోకెన్లు జారీ చేస్తారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR భాగంగా క్లెయిమ్లు, అభ్యంతరాల స్వీకరణ గడువును ఈ నెల 10వ తేదీ వరకు కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించింది. రాష్ట్రంలో కొత్తగా 11.79 లక్షల మందికి అధిక రక్తపోటు, 10.72 లక్షల మందికి మధుమేహం, 7673 క్యాన్సర్ కేసులు గుర్తించినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించే లక్ష్యంతో రాష్ట ప్రభుత్వం సిటిజన్ చార్టర్ విడుదల చేసింది. విద్యుత్ సరఫరాలో తలెత్తే వివిధ సమస్యల పరిష్కారానికి గడువును నిర్దేశించింది. ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. పశ్చిమాసియాలో మరోసారి ఘర్షణలు, చమురు ధరలు పెరగడంతో సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 సినిమా కబుర్లు.

ఎస్, గుడ్ మార్నింగ్ మై డియర్ లిజనర్స్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. అసలు మామూలు బిట్ట అండి ఆ సాంగ్ బిట్ట, అది వినగానే అందరికీ కూడా అలా గూస్ బంప్స్ వచ్చేసి ఉంటాయి కదా. అలాంటి బ్యూటిఫుల్ ట్రాక్ తోటి మనం ఎంట్రీ ఇచ్చేసాం ఈనాటి సినిమా కబుర్లకి. మరి స్పెషాలిటీ ఏంటో తెలుసు కదా. లేట్ 90స్లో తెలుగు సినిమాల విషయానికి వస్తే యాక్షన్, డ్రామా, ఫ్యాక్షన్ అండ్ ఫ్యామిలీ వరకు వచ్చేవి కదా. ఇలాంటి ఫ్యామిలీ స్టోరీస్ ఇవన్నీ ఉండేవి. అలాంటి టైంలో సైలెంట్గా ఓ లవ్ స్టోరీతో వచ్చి సాలిడ్ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు ఒక హీరో. ఎవరా హీరో? అంత స్టార్ స్టేటస్ ఉన్నా కూడా ఆయన అభిమానులకి హీరోగా ఆయన ఎంత ఇష్టమో ఆయనకుండే హ్యుమానిటీ కానీ, ఆనెస్టీ కానీ, ఆయనకుండే మోరల్స్ అంటే ఇంకా ఇంకా ఇంకా చాలా ఇష్టం అన్నమాట. కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీస్తో తన అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న హీరో. ఈరోజు ఆ హీరో బర్త్డే. మాట్లాడుకుందాం బోల్డన్ని సినిమా కబుర్లు. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. రైట్ నౌ మీకోసం కదమ సింహం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన వేటూరి సుందరామూర్తి గీతం వస్తుంది. వింటూ స్టేట్ యూన్ టు ఎఫ్ఎం వివిధ భారతి 101.3.

0: 11:13:37 లో ఉంది. వివి క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. అసలు ఏ హీరో కూడా అంత తక్కువ పీరియడ్ లో అంత ఫాస్ట్ గా సక్సెస్ అయితే చూడలేదు. చేసింది తక్కువ మూవీస్ అయినా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని క్రియేట్ చేసుకున్నారు. తన యునీక్నెస్, తన స్టైల్, మ్యాజికల్ స్క్రీన్ ప్రెజెన్స్ ఆయన్ని పవర్ స్టార్ గా నిలబెట్టాయి. ఆయన పేరు విన్నా, విజువల్ చూసినా బాడీలో పవర్ పాస్ అవ్వాల్సిందే. సో కళ్యాణ్ బాబు పవర్ స్టార్, పవన్ కళ్యాణ్ గారి సినిమా కబుర్లు అయితే మనం మాట్లాడుకుంటున్నాం. ఈనాటి మన ప్రోగ్రామ్ లో బోల్డ్ అన్ని విషయాలు ఇంకా మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ ఒక షార్ట్ కమర్షియల్ బ్రేక్ ఉంది, బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. రామ్, నాలో నీకు నచ్చింది ఏంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
2: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చింది ఏంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
3: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
4: SBI, the bank to every Indian.

గబ్బర్ సింగ్ మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ విన్నాం కదా, బాబా సైగల్ నవీన్ మాధవ్ పాండ్ అటువంటి రామజోగయ్య శాస్త్రి గీతం విన్న తర్వాత 11:20 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం.

0: అండ్ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాలి అంటే కళ్యాణ్ గారి ఇంట్రో సాంగ్స్ గురించి మాట్లాడుకోవాలి. కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటాయన్నమాట. కెరీర్ బిగినింగ్లో యూత్కి కనెక్ట్ అయ్యేలా మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్ సాంగ్తో మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. నెక్స్ట్ మీనింగ్ఫుల్ అండ్ మోటివేషనల్ సాంగ్స్. అలాగే బద్రిలో ఐఎమ్ అన్ ఇండియన్ తెలుగు హిందీ ఇంగ్లీష్ కంబైన్డ్ లిరిక్స్తో ది బెస్ట్ ఇచ్చారనమాట. ఇక ఆ తర్వాత నెక్స్ట్ మూవీ ఖుషీ. ఖుషీ సినిమాలో ఏ మేరా జహా పాట గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు సినిమా పాటల్లో హిందీ లిరిక్స్ ఎంత అంటే ఇంత మీనింగ్ఫుల్గా ఉంటాయా అనేది కూడా మనకి చాలా బాగా అర్థమవుతుంది అనమాట. సో పాటలో మ్యూజిక్ కానీ స్టెప్స్ కానీ బిగ్గెస్ట్ హిట్ అయింది ఈ సాంగ్ అయితే. అండ్ యూత్ని ఇన్స్పైర్ చేస్తూ సోషల్ ఇష్యూస్ని రేస్ చేస్తూ చాలా చక్కగా పిక్చరైజ్ చేశారు. అండ్ తర్వాత జానీ సినిమాలో నారాజు కాకుర మా అన్నయ్య, ఈ పాటలో ఫోక్ స్టైల్ ఉంటుంది అండ్ రిలీజియస్ పొలిటికల్ మ్యాటర్స్ అడ్రస్ చేస్తుంది. అండ్ గుడుంబా శంకర్లో లేలే సాంగ్ కంప్లీట్ మోటివేషనల్ సాంగ్ అనమాట. అండ్ కొమ్మరం పులిలో మారాలంటే లోకం ది బెస్ట్ ఆఫ్ ఆల్ అని చెప్పాలి. మరిన్ని సినిమా కబుర్లు మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ రమణ గోగుల పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ వచ్చేస్తుంది జానీ మూవీ నుంచి. మాస్టర్ జీ మ్యూజిక్ కంపోజిషన్ లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.
1: మనిషి పుట్టినాక పుట్టింది మతము, పుట్టి ఆ మనిషినే వెనక్కి నెట్టింది మతము. తల్లి కడుపులో నుండి వెళ్ళినట్టి మనిషి తలచకురా ఏ చెట్టగతము, ఏ చెట్టగతము.

0: జ్యోతి ఎఫ్ఎం 101.3.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
2: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: ఎస్, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రాంలో ఉన్నాం కదా, మరి ఆయన సెలెక్ట్ చేసుకునే పాత్రల విషయానికి వస్తే సోషల్గా ఉండే క్యారెక్టర్స్ని సెలెక్ట్ చేసుకుని అందరికీ బాగా దగ్గరయ్యారు. కంప్లీట్లీ గ్రౌండెడ్ క్యారెక్టర్స్ అనమాట. తొలి ప్రేమ సినిమాలో బాలు మిడిల్ క్లాస్ ఇంట్లో ఉండే కుర్రాడు, మన ఇంట్లో క్యారెక్టర్లా అనిపిస్తుంది కదా. ఎప్పుడు తిట్టే నాన్న, సపోర్ట్ చేసే అమ్మ, అల్లరి చేస్తూ ఆట పట్టించే చెల్లి, సరదాగా ఉండే పెదనాన్న, అల్లరి చేసే ఫ్రెండ్స్, ఇష్టమైన అమ్మాయి. ఒక మిడిల్ క్లాస్ అబ్బాయికి ఇంతకన్నా ఏముంటే చెప్పండి. అండ్ తమ్ముడు ఈ మూవీకి వస్తే సుభాష్, సుబ్రహ్మణ్యంని సుభాష్ అంటారు, సుబ్బు. ఈ క్యారెక్టర్లో అసలు ఒక రకంగా జీవించేశారనమాట. కాలేజ్లో ఫ్రెండ్స్, గొడవలు, చదువు అంటే నచ్చదు. అండ్ ఖుషీలో సిధు, సిద్ధార్థ రాయ్, అప్డేటెడ్ వర్షన్ అనమాట. అండ్ జల్సాలో ఇద్దరు పవన్ కళ్యాణ్ చూస్తాం మనం. అడవిలో మిడిల్ క్లాస్ అబ్బాయికి ఉండే కష్టాలు, ఆ కష్టాలని తను ఇంటర్వెల్లో అడ్రస్ చేసే విధానం అలా గుర్తుండిపోతుంది. అండ్ పంజాబ్ మూవీకి వస్తే జై పాత్ర, మై ఫేవరెట్ క్యారెక్టర్, అసలు చాలా చాలా చాలా కూల్గా కామ్గా ఉంటుంది. అండ్ హెల్ప్ గురించి అంటే సాయం గురించి తను చెప్పే డైలాగ్ ఉంటుంది అనమాట, అది డిఫైన్.

యాటిట్యూడ్ అండ్ మేనరిజమ్స్. నువ్వు నంద అయితే నేను బద్రీ బద్రీనాథ్. ఖుషీలో ఒక ఫైట్ సీన్ ఉంటుంది కదా, నేను నీతో ఫైట్ చెయ్యా అంటారు. అండ్ రోడ్ మీద హీరోయిన్ని టీస్ చేసినప్పుడు ఇంకొక ఫైట్. ఫ్యాన్స్ పల్స్ ఏంటో తెలుసుకుని వాళ్ళకి కావాల్సింది ఇచ్చారు. మరీ ముఖ్యంగా ఆయన సినిమాల్లో కూడా ఆల్వేస్ కన్సర్న్డ్ అబౌట్ కంట్రీ అండ్ పీపుల్, సోషల్ పొలిటికల్ రిలీజియస్ ఇష్యూస్, అలాగే చైల్డ్ లేబర్, ఉమెన్ ఎంపవర్మెంట్, ఇవన్నీ కూడా తన మూవీస్లో ఎక్కడో ఒక చోట మనకి ఖచ్చితంగా కనిపిస్తాయి. కనీసం సాంగ్స్లో అయినా సరే కనిపిస్తాయి అనమాట. ఆయన ఫైట్స్లో ఈజ్ ఉంటుంది, పర్ఫెక్షన్ ఉంటుంది, కొట్టడంలో కూడా క్రియేటివిటీ ఉంటుందన్నమాట. సో రియాలిటీకి చాలా దగ్గరగా ఉంటాయి ఆయన ఫైట్స్. బద్రీలో రెస్టారెంట్ ఫైట్ కానీ, ఖుషీలో రోడ్ మీద ఫైట్ కానీ, జానీలో స్టిక్ ఫైట్ ఇంట్రడ్యూస్ చేశారు కదా. మల్టీ టాలెంటెడ్ యాక్టర్ అనమాట. సాంగ్ కొరియోగ్రాఫర్, సింగర్, స్టంట్ కోఆర్డినేటర్, స్టోరీ రైటర్, స్క్రీన్ ప్లే రైటర్. జానీ, ఖుషీ, గుడుంబ శంకర్, అత్తారింటికి దారేది, ఇంకా చాలా మూవీస్లో అజ్ఞాతవాసి, ఇలాంటి సినిమాల్లో పాటలు కూడా పాడారనమాట. అండ్ నేటి యూత్కి ఐకాన్గా నిలుస్తూ వాళ్ళ గుండెల్లో ధైర్యాన్ని నింపారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా నమ్మిన సిద్ధాంతాల కోసం పోరాటం చేస్తున్నారు కళ్యాణ్. మాట్లాడుకుందాం ఇంకా బిఫోర్ దట్, తీన్ మార్ మూవీ నుంచి శ్రీరామ్ చంద్ర పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ వచ్చేస్తుంది రెహమాన్ మ్యూజిక్లో. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

సూపర్ హిట్ సాంగ్ విన్న తర్వాత 11:33:57 లో ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి. అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం.

ఆర్ మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ ట్రాక్ విన్నాం కదా, 11 hours 41 minutes 9 seconds లో ఉంది. వివి క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. 1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయితో టాలీవుడ్లోకి అడుగుపెట్టి సుస్వాగతంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు తొలి ప్రేమ సూపర్ హిట్. ఆయన సినిమాల్లో బద్రి ఖుషి ప్రత్యేకంగా నిలుస్తాయి. ఖుషిలో ఆయన స్మైల్కి ప్రతి ఒక్కరూ ఫిదా. పదేళ్ల పాటు సరైన హిట్ లేకపోయినా ఆయన ఫ్యాన్స్కి ఏమాత్రం దూరం అవ్వలేదు, గుండెల్లో పెట్టుకున్నారు ఆయన ఫ్యాన్స్. ఆయన స్టార్డమ్కి ఎలాంటి మైనస్ లేదు. గబ్బర్ సింగ్ మూవీ విషయానికి వస్తే అటు క్లాస్ ఇటు మాస్ని ఊపేసింది. మెగాస్టార్ తమ్ముడిగా వచ్చిన సొంత కష్టం మీద ఆయన అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. ఆయనకి ఉండే యునీక్ ఫీచర్ సంథింగ్ స్పెషల్. ఆయన న్యాచురల్ యాటిట్యూడ్కి ప్రతి ఒక్కరూ సరెండర్ అయిపోవాల్సిందే, అయిపోయారంతే. సో 90s కిడ్స్కి తెలుసు ఆయన ట్రెండ్ సెట్ చేస్తారని. కళ్యాణ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్, ఆయనకుండే ఎనర్జీ లెవెల్స్, దేవుడు ఆయనకిచ్చిన వరం. సెలబ్రిటీస్ కూడా ఆయన ఫ్యాన్స్ లిస్ట్లో చాలామందే ఉన్నారు. మాట్లాడుకుందాం మరిన్ని సినిమా కబుర్లో. బిఫోర్ దట్ సుస్వాగతం చిత్రానికి మను జయచంద్రన్, మణికిరణ్ పాడినటువంటి సామవేదం, షణ్ముఖ శర్మ మ్యూజిక్, బ్యూటిఫుల్ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ సుస్వాగతం నుంచి ఈ పాట మీకోసం.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.

టిక్ టాక్ టిక్ టాక్ టిక్ టాక్ టాక్. అరే మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా, నలిగిన డ్రెస్ కొంత చెదిరిన క్రాఫ్ట్.

చల్తా. మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా, నలిగిన డ్రెస్సు కొంత, చెదిరిన క్రాఫ్ట్ కొంత.

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో పర్ఫార్మెన్స్తో మాత్రమే కాకుండా వ్యక్తిత్వంతో ఎంతో మందిని ఇన్స్పైర్ చేసిన పర్సనాలిటీ కళ్యాణ్ గారు. ఒక యాక్టర్గా కొన్ని ఫ్లాప్స్ ఇచ్చినా కూడా ఆయన సూపర్ స్టార్గానే ఉంటారు. పర్సనల్ లైఫ్ మీద ఎన్నో క్రిటిసిజమ్స్ వచ్చినా కూడా కోట్ల మంది అభిమానులకి ఎప్పుడు కూడా ఇన్స్పిరేషన్గానే ఉంటారు. ఆయన ఫ్యాన్స్ ఆయన సక్సెస్ని సెలబ్రేట్ చేస్తారు, ఆయన ఫెయిల్యూర్లో కూడా ఆయనతోనే ఉంటారు. కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే సింప్లిసిటీ, వాల్యూస్, సెల్ఫ్ రెస్పెక్ట్ ఇవే గుర్తొస్తాయి. పొలిటికల్గా మొదటి ప్రయత్నంతోనే అంతగా సక్సెస్ సాధించకపోయినా కూడా గొప్ప గొప్ప నేషనల్ లీడర్స్ రెస్పెక్ట్ చేసే స్థాయికి ఎదిగారు. మరి కళ్యాణ్ గారిని అర్థం చేసుకోవాలంటే ఆయన సినిమాలు చూస్తే సరిపోదు, ఆయన వ్యక్తిత్వాన్ని అబ్జర్వ్ చేయాలి. కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడే సమాజం మీద శ్రద్ధతో, దేశం మీద భక్తితో, ప్రజలకి ఏదైనా చేయాలనే అంకిత భావంతో శ్రమిస్తున్న నిజమైన హీరో కళ్యాణ్ గారు. రీల్ లైఫ్లోనే కాదు, రియల్ లైఫ్లో కూడా ఆయన హీరోనే. మరి ఇవ్వండి ఈనాటి సినిమా కబుర్లు. రైట్ నౌ మీకోసం ఓజీ మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది. వింటూ స్టే ట్యూన్డ్ విత్ భారతి FM 101.3.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిద్ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తి రాణి. పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగుప్పలో క్లోరోఫిన్ మాత్రలు వికటించి బాలిక మృతి చెందడంతో పాటు పలువురు అనారోగ్యం పాలైన ఘటనపై సమగ్ర విచారణ జరపాలని జిల్లా ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని స్పష్టం చేశారు. గొల్లగుప్ప గ్రామంలో వైద్య సేవలు నిరంతరం కొనసాగించాలని అధికారులను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు. ఆసుపత్రిలో బాధితులకు మెరుగైన చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామ పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు సంబంధించి పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై రాష్ట ఎన్నికల సంఘం తుది జాబితా ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ సమగ్రాభివృద్ది సంస్కరణల దిశగా ముందుకు సాగుతోందని కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. తిరుమల స్వామివారి దర్శనానికి తిరుపతిలోని 3 కేంద్రాల వద్ద ఇచ్చే ఎస్ఎస్డీ టోకెన్లను ఈ రోజు రద్దు చేశారు. శుక్రవారం దర్శనానికి సంబంధించి గురువారం నుంచి యథావిధిగా టోకెన్లు జారీ చేస్తారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా క్లెయిమ్లు అభ్యంతరాల స్వీకరణ గడువును ఈ నెల 10వ తేదీ వరకు కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించింది. రాష్ట్రంలో కొత్తగా 11.79 లక్షల మందికి అధిక రక్తపోటు, 10.72 లక్షల మందికి మధుమేహం, 7673 క్యాన్సర్ కేసులు గుర్తించినట్లు రాష్ట వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించే లక్ష్యంతో రాష్ట ప్రభుత్వం సిటిజన్ చార్టర్ విడుదల చేసింది. సరఫరాలో తలెత్తే వివిధ సమస్యల పరిష్కారానికి గడువును నిర్దేశించింది. ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. పశ్చిమాసియాలో మరోసారి ఘర్షణలు, చమురు ధరలు పెరగడంతో సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 1 గంటకు వింటారు.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

ఛాంపియన్ మూవీ నుంచి రామ్ మిర్యాలా పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ విన్న తర్వాత 12 hours 8 minutes 36 seconds లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. మన భారతదేశంలో చాలా నదులు ఉన్నాయి కదా, వాటి పేర్లు కూడా స్త్రీలవే, ఫీమేల్ రివర్స్ అనమాట. కానీ ఒక నది మాత్రం మగ పేరుతో ఉంటుంది, అదేంటి, దాని విశేషాలు ఏంటి తెలుసుకుందాం ఈనాటి. మీకు తెలుసాలో వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. రైట్ నో మీకోసం గంగోత్రి చిత్రం నుంచి ఎంఎం కీరవాణి గంగా కల్పన పాడినటువంటి వేటూరి సుందరరామూర్తి గీతం వస్తుంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: మూర్తి ఎఫ్ఎం 101.3.
1: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
2: SBI, the bank to every Indian.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. 12:15:56 లో ఉంది వీవీ క్లాక్. అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్నాం. గోదావరి, గంగా, యమున, నర్మద, తపతి ఇలా ఎన్నో నదులు ఉన్నాయి కదా. ఈ నదుల పేర్లన్నీ కూడా స్త్రీల పేర్లుగానే ఉన్నాయి. అయితే భారతదేశంలో, మన భారతదేశంలో ఒక నది మాత్రం దీనికి పూర్తి భిన్నంగా ఉంటుంది. అదే బ్రహ్మపుత్ర నది. పేరు చూస్తేనే ఇది ప్రత్యేకంగా అనిపిస్తుంది కదా. బ్రహ్మపుత్ర అంటే బ్రహ్మదేవుడి కుమారుడు అని అర్థం, అవునా? అందుకే బ్రహ్మపుత్రను మన భారతదేశంలోని ఒకే ఒక మగ నదిగా చాలామంది చెప్తూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ నాట్ జస్ట్ యునీక్ ఇన్ ఇట్స్ నేమ్, దాని పేరులోనే మాత్రం కాదండి, బట్ ఆల్సో ఇన్ ఇట్స్ ఫ్లో అండ్ నేచర్, తన ప్రవాహం అలాగే స్వభావం విషయంలో కూడా ప్రత్యేకత ఉంటుందన్నమాట. టిబెట్లో పుట్టిన ఈ నది భారత్లోకి అరుణాచల్ ప్రదేశ్ మీదుగా ప్రవేశిస్తుంది. అక్కడ దీన్ని సియాంగ్ అని పిలుస్తారు. అస్సాంలోకి చేరినప్పుడు బ్రహ్మపుత్రగా మారుతుంది. ఫైనల్లీ బంగ్లాదేశ్లోకి వెళ్ళి గంగానదితో కలిసి సముద్రంలో కలుస్తుంది. బ్రహ్మపుత్ర ప్రవాహం గురించి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. రైట్ నౌ మీకోసం నిన్ను కోరి చిత్రం నుంచి కార్తీక్ చిన్మయి పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ వచ్చేస్తుంది గోపీ సుందర్ మ్యూజిక్ కంపోజిషన్లో. వింటూ స్టే ట్యూన్.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.

12:22 లో ఉంది వీబీ క్లాక్ అయితే వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మీకు తెలిసిన ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. మరి యాక్చువల్గా పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడి కుమారుడిగా ఈ నదిని భావిస్తారనమాట, అందుకే ఈ నదికి బ్రహ్మపుత్ర అనే పేరు వచ్చింది. మరి సంస్కృతంలో పుత్ర అంటే కుమారుడు కదా, మరి బ్రహ్మపుత్ర నదికి సంబంధించినటువంటి కథలు భారతీయ పురాణాల్లో కూడా కనిపిస్తాయి. ఇతర నదులతో అంటే వేరే నదులతో మనం కంపేర్ చేస్తే కనుక బ్రహ్మపుత్ర పేరు ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే బ్రహ్మపుత్ర నదిని మన భారత్లో మాత్రమే కాకుండా టిబెట్, చైనా, బంగ్లాదేశ్లో కూడా వేరువేరు పేర్లతో పిలుస్తారనమాట. టిబెట్లో అయితే యార్లుంగ్ సాంగ్పో అని, భారత్లోకి వచ్చిన తర్వాత సియాంగ్ అని వాటి పేర్లు వినిపిస్తూ ఉంటాయి. ఇందాక మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, అసోంలోకి వచ్చిన తర్వాతే ఇది బ్రహ్మపుత్రగా ప్రసిద్ధి చెందిందనమాట. కేవలం పేర్లో మాత్రమే కాదండి, సో హెవీ ఫ్లో ఉంటుంది, లాంగ్ జర్నీ అనమాట. అండ్ వర్షాకాలంలో వచ్చే వరదల కారణంగా కూడా ఇది ప్రపంచంలోని ముఖ్యమైన నదుల్లో ఒకటిగా నిలిచిందనమాట. అది సంగతి ఇంకా మాట్లాడుకుందాం, తెలుసుకుందాం.

బోల్డ్ అనే విషయాలు. బిఫోర్ దట్ ఇంకొక సూపర్ హిట్ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది, బాహుబలి చిత్రం నుంచి దీపు రమ్యా బెహ్రా పాడినటువంటి రమ్మజోగయ్య శాస్త్రి గీతం, ఎంఎం కీరవాణి మ్యూజిక్ కంపోజిషన్ లో. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో జరుగుతున్న 2 రోజుల రాష్టాల సదస్సు ముగింపు సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు ప్రసంగిస్తారు. భారతదేశం ప్రస్తుతం నమోదు చేస్తున్న 7 నుండి 8% వృద్ది రేటును మించి మరింత వేగంగా ఎదిగే సత్తా కలిగి ఉందని ప్రపంచ బ్యాంక్ అధ్యకులు అజయ్ బంగా తెలిపారు. ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. చైనాలోని షెన్జెన్లో జరుగుతున్న చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో భారత్కు చెందిన కిడాంబి శ్రీకాంత్ 2వ రౌండ్కు అర్హత సాధించారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో జరుగుతున్న 2 రోజుల రాష్టాల సదస్సు ముగింపు సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు ప్రసంగిస్తారు. టీమిండియా స్పూర్తిని బలోపేతం చేయడానికి, సహకార సమాఖ్యవాదాన్ని పెంపొందించడానికి మోదీ రూపకల్పన చేసిన వరుస విభాగాంతర సదస్సుల్లో ఇది మొదటిది. కేంద్రం, రాష్ట్రాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి నీటిపారుదల రంగానికి సంబంధించిన కీలక ప్రాధాన్యతలపై చర్చించి నిర్ణీత కాలపరిమితితో కూడిన కార్యాచరణ ప్రణాళికలను రూపొందించడం ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం. ఈ సమావేశంలో నీటిపారుదల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేయడం, జలసంచయ్ జన్ భాగీదారీ, క్యాచ్ ది రెయిన్, వర్షపు నీటి నిల్వ ఉద్యమం, తాగునీటి వనరుల సుస్థిరత, జల్ జీవన్ మిషన్ 2.0 అమలు అనే 4 ప్రధాన అంశాలపై దృష్టి సారిస్తారు. జాతీయ లక్ష్యాల సాధనలో భాగస్వామ్య బాధ్యతను ప్రోత్సహించడం, ఈ చర్చల ద్వారా పరిపాలన సేవల సంప్రదింపుల్లో స్పష్టమైన గుణాత్మకమైన మార్పులు తీసుకురావడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. భారతదేశం ప్రస్తుతం నమోదు చేస్తున్న 7 నుండి 8% వృద్ది రేటును మించి మరింత వేగంగా ఎదిగే సత్తా కలిగి ఉందని ప్రపంచ బ్యాంక్ అధ్యకులు అజయ్ బంగా తెలిపారు. గ్లోబల్ ఇంధన ఒత్తిళ్లు, వాణిజ్య అనిశ్చితి, ఎల్నినో ప్రభావం ఉన్నప్పటికీ భారత్ ఇటీవలి ఆర్థిక పనితీరు ఎంతో బలంగా ఉందన్నారు. అమెరికాలోని నార్త్ కరోలినాలో ఉన్న యాష్విల్లేలో జరిగిన G20 ఆర్థిక మంత్రుల సమావేశం సందర్భంగా ఆయన ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాలు పంచుకున్నారు. తాజా వృద్ది గణాంకాలు భారత ఆర్థిక వ్యవస్థ అంతర్లీన బలాన్ని ప్రతిబింబిస్తున్నాయని అజయ్ బంగా తెలిపారు. నిరంతర పెట్టుబడులతో పాటు సేవారంగం, ఎగుమతుల్లో వృద్దిని ప్రత్యేకంగా ప్రస్తావించారు. రోడ్లు, బ్రిడ్జీలు, విమానాశ్రయాలు, విద్యుత్తు, నీరు, డిజిటలైజేషన్ రంగాలు, మౌలిక సదుపాయాల కల్పనలో భారత్ గణనీయమైన పురోగతి సాధిస్తోందని పేర్కొన్నారు.
1: What we're doing really is that you need 3 pillars to work for job creation. The first one is infrastructure. India is doing a great deal of work on that front. The second is human infrastructure. Skilling and education ecosystem in India needs to be tuned even closer to where the jobs are going to come from in the future and what the private sector would want to do with you.
0: America loni Asheville lo jarugutunna G20 ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశం సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ యూరోపియన్ కమిషనర్ ఫర్ ఎకానమీ వాల్డెస్తో సమావేశమయ్యారు. ఈ భేటీలో భారత్ ఈయు ఆర్థిక విదేశీ భాగస్వామ్యంతో పాటు భారత్ ఈయు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం, పెట్టుబడుల పరిరక్షణ ఒప్పందంపై చర్చలు జరిపారు. అలాగే సరఫరా వ్యవస్థలను బలోపేతం చేయడం, ముడి సరుకులు, సాంకేతికత, ఫిట్టెక్, ఏఐ, స్టార్టప్ల విభాగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడం అభిప్రాయాలు పంచుకున్నారు. అంతకుముందు నిర్మలా సీతారామన్ దక్షిణ కొరియా ఉప ప్రధానమంత్రి కుయున్ చెయోల్తో కూడా సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని పెంపొందించడంతో పాటు భారత్ దక్షిణ కొరియాకు చెందిన క్యూఆర్ కోడ్ ఆధారిత చెల్లింపు వ్యవస్థలను అనుసంధానించడంపై చర్చించారు. దీనివల్ల 2 దేశాల మధ్య డిజిటల్ చెల్లింపులు సులభతరమై ఆర్థిక ప్రజా సంబంధాలు మరింత బలపడతాయని భావిస్తున్నారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు రాయ్పూర్లో పర్యటించి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 3వ స్నాతకోత్సవంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమం సంస్థ విద్యా ప్రయాణంలో ఒక

ముఖ్యమైన మైలురాయిలుగా నిలుస్తుంది. ముఖ్య అతిథులు ప్రముఖుల సమక్షంలో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, సూపర్ స్పెషాలిటీ, డాక్టోరల్, అనుబంధ హెల్త్ సైన్సెస్ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు ఈ స్నాతకోత్సవంలో పట్టాలు ప్రదానం చేస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. భారత్ ఆఫ్ఘనిస్తాన్ వ్యాపార సంయుక్త కార్యాచరణ బృందం రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, ఆర్థిక సహకారాన్ని బలోపేతం చేసే చర్యలను సమీక్షించడానికి సమావేశమైంది. నిన్న వర్చువల్ విధానంలో జరిగిన ఈ చర్చల్లో వాణిజ్య సదుపాయాలు, కస్టమ్స్ సహకారం, ఆఫ్ఘన్ వ్యాపారస్తులకు వీసా సదుపాయాలు, బ్యాంకింగ్, ఆర్థిక సహకారం, ఔషధ, వ్యవసాయ, వాణిజ్యం, ఇంధన సహకారం, పెట్టుబడులు, వాణిజ్య ప్రోత్సాహం, సుంకాల సడలింపులు, కార్గో అనుసంధానత, రేవులకు సంబంధించిన అంశాలు ప్రధానంగా చర్చకొచ్చాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ సమావేశాల్లో రెండు దేశాలకు చెందిన వాణిజ్య, పరిశ్రమలు, కస్టమ్స్ నియంత్రణ అధికారులు, దౌత్య మిషన్ల ప్రతినిధులు పాల్గొన్నారు. నేపాల్లో ఇటీవల వచ్చిన ఆకస్మిక వరదల్లో మృతులను గుర్తించడంలో సహాయపడేందుకు 19 మంది సభ్యులతో కూడిన భారత ఫోరెన్సిక్ బృందం స్థానిక నిపుణులతో కలిసి డిఎన్ఏ శాంపిల్స్ విశ్లేషణను ప్రారంభించింది. ఖట్మండు వ్యాలీలోని కుమల్టార్ ప్రాంతంలో ఉన్న నేపాల్ పోలీస్ సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ, నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీల్లో ఈ పరిశీలన ప్రక్రియ ప్రారంభమైందని భారత రాయబార కార్యాలయం తెలియజేసింది. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి సేకరించిన డిఎన్ఏ శాంపిల్స్ ప్రాసెసింగ్ను వేగవంతం చేయడానికి, మృతులు, గల్లంతైన వారి గుర్తింపు ప్రక్రియను త్వరగా పూర్తి చేయడానికి భారత నిపుణులు నేపాల్ అధికారులతో కలిసి పనిచేస్తున్నారు. నేపాల్లో జరుగుతున్న సహాయ రక్షణ చర్యలకు భారతదేశం తన వంతు మద్దతు అందిస్తోంది. రక్షణ సహాయ సామగ్రితో కూడిన 5వ భారత విమానం ఈరోజు నేపాల్కు బయలుదేరింది. ఈ విమానంలో 11 మంది సభ్యుల రక్షణ బృందంతో పాటు 5.5 టన్నుల అత్యవసర ఔషధాలను పంపిస్తున్నట్టు విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ వెల్లడించారు. ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్లలో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, బీహార్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీలో కూడా ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, విదర్భ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, పశ్చిమ మధ్యప్రదేశ్లో కూడా ఇదే విధమైన వాతావరణ పరిస్థితులుంటాయని తెలిపింది. కోస్తా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాయలసీమ, కర్ణాటక, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, తీర ప్రాంత కర్ణాటకలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. చైనాలోని షెంజెన్లో జరుగుతున్న చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో భారత్కు చెందిన కిడాంబి శ్రీకాంత్ 2వ రౌండ్కు అర్హత సాధించారు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్లో శ్రీకాంత్ 21-16, 21-15 తేడాతో చైనీస్ తైపీకి చెందిన చీ యూ జెన్పై విజయం సాధించారు. మరొక పురుషుల సింగిల్స్ మ్యాచ్లో భారత్కు చెందిన లక్ష్యా సెన్ టోర్నీ నుంచి నిష్క్రమించారు. ఆయన కెనడా ఆటగాడు విక్టర్ లై చేతిలో 14-21, 7-21 తేడాతో ఓటమి పాలయ్యారు. కాగా భారత్కు చెందిన ధ్రువ్ కపిల, తనీషా క్రాస్టో జంట మిశ్రమ డబుల్స్ విభాగంలో థాయిలాండ్కు చెందిన టోన్నాకోర్న్ టోన్నీచా జంటను 21-8, 21-9 తేడాతో ఓడించి తదుపరి రౌండ్లోకి అడుగుపెట్టింది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ రేపటి నుంచి శనివారం వరకు ఉక్రెయిన్, పోలాండ్లలో 3 రోజుల పాటు పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిహా, పోలాండ్ ఉప ప్రధానమంత్రి సికోర్సిల్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో జరుగుతున్న 2 రోజుల రాష్టాల సదస్సు ముగింపు సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రసంగిస్తారు. భారతదేశం ప్రస్తుతం నమోదు చేస్తున్న 7-8% వృద్ది రేటును మించి మరింత వేగంగా ఎదిగే సత్తా కలిగి ఉందని ప్రపంచ బ్యాంక్ అధ్యకులు అజయ్ బంగా

0: తెలిపారు. ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్లలో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
3: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
2: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
3: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: మన భారతదేశంలో ఉన్నటువంటి నదుల గురించి మనం మాట్లాడుకుని, అంటే మగ నది ఒకటి ఉంది, బ్రహ్మపుత్ర అది అని చెప్పాను కదా, దాని ఫ్లోలో కానీ పేరులో కానీ డిఫరెన్స్ ఉంటుంది. సో ఆ నది గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నాం, తెలుసుకుంటున్నాం. సో మరి బ్రహ్మపుత్ర నది ఈశాన్య భారతదేశంలో చాలా ముఖ్యమైందన్నమాట. మరీ ముఖ్యంగా అస్సాం ప్రజల జీవితం ఈ నదితోనే ముడిపడి ఉంది. అగ్రికల్చర్ కానీ, ఫిషింగ్, ట్రాన్స్పోర్టేషన్, డ్రింకింగ్ వాటర్, ఇలా ఎన్నో అవసరాలకు ఈ నది ఉపయోగపడుతుంది. అయితే వర్షాకాలంలో బ్రహ్మపుత్ర ఉప్పొంగితే అస్సాంలో పెద్ద ఎత్తున వరదలు కూడా వస్తూ ఉంటాయి. నదిలోని నీటి ప్రవాహం చాలా స్ట్రాంగ్గా ఉండటంతో దాని స్వభావం కూడా ప్రత్యేకంగా కనిపిస్తుంది. సో అందుకే అనమాట బ్రహ్మపుత్రను మగనది అని పిలవడం వెనకాల ఉన్నటువంటి కారణం ఈ పేరు మాత్రమే కాదు, దాని బలమైన ప్రవాహాన్ని కూడా కారణంగా చెప్తారు. అయితే మన భారతదేశంలో అన్ని నదులు ఆడనదులే అని చెప్పడం సైంటిఫిక్ క్లాసిఫికేషన్ అయితే కాదు. ప్రధానంగా మన భాష, పురాణాలు, సంప్రదాయాల్లో ఏర్పడిన పేర్ల ఆధారంగా చెప్పిన విషయం అది మ్యాటర్. సో మరి ఇది ఈనాటి మీకు తెలుసా. రైట్ నౌ మీకోసం గోదావరి చిత్ర నుంచి ఒక బ్యూటిఫుల్ ట్రాక్ వచ్చేస్తుంది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు అద్భుతంగా పాడినటువంటి వేటూరి సుందర రామూర్తి గీతం. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరుపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3.
3: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
4: నువ్వు బా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
3: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
4: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: వివిధ్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ్ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తి రాణి. ఉత్తరాంధ్ర అభివృద్దికి రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. సముద్రంలోకి వృధాగా పెళ్లే జలాలను మళ్లించి ఉత్తరాంధ్రకు అందిస్తున్నామని ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈరోజు వెల్లడించారు. రాష్టంలోని అన్ని నగరపాలక సంస్థల్లో ఆధునిక చెత్త సేకరణ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. కర్నూలు నగరంలో కొత్త ఎలక్ట్రిక్ చెత్త సేకరణ వాహనాలను మంత్రి ఈరోజు ప్రారంభించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు నివాళులర్పించారు. వైఎస్సార్ కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద రాజశేఖరరెడ్డి సతీమణి విజయమ్మతో కలిసి జగన్మోహన్ రెడ్డి నివాళులర్పించారు. రాష్టంలో అసంక్రమిక వ్యాధుల గుర్తింపు కోసం నిర్వహిస్తున్న ఎన్సీడీ 4.0 కార్యక్రమంలో 66.05% మందికి స్క్రీనింగ్ పరీక్షలు పూర్తి చేసినట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సర్వేలో ఇప్పటి వరకు అధిక రక్తపోటు, మధుమేహం కేసులు గుర్తించామని వెల్లడించారు. చేనేత సహకార సంఘాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట చేనేత కార్మికుల సహకార సంఘం ఆప్కో ద్వారా సకాలంలో చెల్లింపులు చేస్తున్నట్లు చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత ఒక ప్రకటనలో తెలిపారు. గత రెండేళ్లలో చేనేత వస్త్రాల కొనుగోళ్లకు సంబంధించి 24.51 కోట్ల రూపాయలను చెల్లించినట్లు తెలిపారు. విజయవాడలో అక్టోబర్ 8వ తేదీ నుంచి 22వ తేదీ వరకు నిర్వహించనున్న జాతీయ సరస్ మేళా ఏర్పాట్లను కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్తో కలిసి నిన్న పరిశీలించారు. పున్నమి ఘాట్ భవానీపురంలోని ప్రతిపాదిత ప్రాంగణాన్ని సందర్శించి ఈ మేళాకు అవసరమైన మౌలిక వసతులు, ప్రజల రాకపోకలు, స్టాళ్ల ఏర్పాటుపై చర్చించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చైర్మన్ వి నారాయణన్ ఈరోజు దర్శించుకున్నారు. జీఎస్ఎల్వీ F-17 రాకెట్ నమూనాలను స్వామివారి చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

0: City FM 101.3. హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నానులే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీర.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

మరణం మృదంగం ఈ చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన సూపర్ హిట్ సాంగ్ విన్నారు కదా. ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్ లో వేటూరి సుందరరామ్ మూర్తి గారు రాసినటువంటి బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత 1 hour 8 minutes 50 seconds లో ఉంది వీబీ క్లాక్. అండ్ మనమున్నాం ధీరా ప్రోగ్రామ్ లో. సో మరి నవడేస్ వైఫ్ అండ్ హస్బెండ్ అంటే భార్యాభర్తల మధ్య బంధం చాలా తేలిగ్గా వీక్ అయిపోతుంది. చిన్న చిన్న విషయాలకే మనస్పర్ధలు, ఆ చిన్న చిన్న మనస్పర్ధలు జీవితాన్ని కోల్పోయేంత వరకు తీసుకెళ్తున్నాయి. దీనికి కారణం ఏమై ఉంటుందంటారు అంటే మనుషుల రిలేషన్స్లో నాకు తెలిసైతే వినడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎస్, ఎదుటి వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో వినడం అనేది చాలా చాలా చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుందన్నమాట. ప్రతి ఒక్క అమ్మాయి ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈరోజు మనం ధీరాలో మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ రైట్ నౌ మీకోసం పంజాబ్ మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే చేస్తున్నాను, హరిచరణ్ శ్వేత పండిట్ పాడినటువంటి చంద్రబోస్ గీతం. ఎంజాయ్ లిస్నింగ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ నుంచి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ మధ్యాహ్నం విడుదల చేస్తారు. నరసాపురం పార్లమెంట్ పరిధిలోని జాతీయ రహదారి తొలిదశ పనులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ వెల్లడించారు. పోలవరం జిల్లా గొల్లగుప్పలో అస్వస్థతకు గురైన బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి సత్యకుమార్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని నగరపాలక సంస్థల్లో ఆధునిక చెత్త సేకరణ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భారత్ తెలిపారు. వార్తల వివరాలు. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ నుంచి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ మధ్యాహ్నం విడుదల చేస్తారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వద్ద రెగ్యులేటర్ను ఆన్ చేసి గోదావరి జలాలకు హారతి ఇచ్చి స్వాగతం పలకనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈరోజు పరిశీలించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ
1: 9 నేషనల్ హైవేస్ ని క్రాస్ చేసుకుంటూ మరి ఈవేళ ఆ యొక్క గోదావరి వరద జలాలు ఈవేళ ఉత్తరాంధ్రను తాగుతున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే సూపర్ ఎల్నినో సమయంలో భూగర్భ జలాలు అడుగుంటున్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే గుప్పెడు మంచినీళ్ళ కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో గోదావరి వరద జలాలు ఈరోజు ఉత్తరాంధ్రకు తాగుతున్నాయి. ఈ 2-3 నెలల్లోనే 900 టీమ్సీల గోదావరి వరద నీరు సముద్రంలో కలిసిపోయింది.
0: అన్ని రంగాల్లో ఉత్తరాంధ్ర అభివృద్దికి రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. సముద్రంలోకి వృధాగా వెళ్లే జలాలను మళ్లించి ఉత్తరాంధ్రకు అందిస్తున్నామని ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈరోజు తెలిపారు. ఇందులో భాగంగా పోలవరం ఎడమ కాలువ ద్వారా వచ్చే గోదావరి జలాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విడుదల చేస్తున్నట్టు చెప్పారు. పోలవరం ఎడమ కాలువ ప్రారంభం ఉత్తరాంధ్ర రైతుల అభివృద్దికి ఆరంభమని లోకేష్ పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర సమగ్ర సర్వతోముఖాభివృద్దే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పార్లమెంటు పరిధిలో భీమవరం లోసరి జాతీయ రహదారి అభివృద్దికి 43 కోట్ల రూపాయల నిధులతో తొలిదశ పనులకు ఆమోదం లభించిందని కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈరోజు స్పందిస్తూ తీర ప్రాంత అనుసంధానాన్ని మెరుగుపరిచేందుకు కేంద్ర రహదారి మౌలిక సదుపాయాల నిధి సీఆర్ఐఎఫ్ పథకం కింద గత ఏడాది 100 కోట్లు మంజూరైనట్టు పేర్కొన్నారు. ఇందులో భాగంగా 15.53 కిలోమీటర్ల మేర భీమవరం దొంగపిండి గోట్లపాడు రేవు బర్రెవానిపేట మధ్య 4-లైన్ల రహదారి విస్తరణ పనులు చేపట్టనున్నామని త్వరలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని శ్రీనివాసవర్మ వెల్లడించారు. పోలవరం జిల్లా ఎట్టపాక మండలం గొల్లగుప్పలో అస్వస్థతకు గురైన బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ అధికారులను ఆదేశించారు. గొల్లగుప్పలో తాజా పరిస్థితిపై జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ మంత్రికి ఫోన్ ద్వారా వివరించారు. మలేరియా పాజిటివ్గా నిర్ధారణ అయిన బాధితులను మరో 24 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచనున్నట్టు కలెక్టర్ తెలిపారు. బాధితులకు అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని మంత్రి సత్యకుమార్ ఆదేశించారు. మరోవైపు గొల్లగుప్పలో అస్వస్థతకు గురై భద్రాచలం ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను వారి కుటుంబ సభ్యులను జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఈరోజు పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించి వైద్యులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం వారి ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన వివరాలను జిల్లా కలెక్టర్ పాత్రికేయులకు వివరిస్తూ
2: ప్రెసెంట్ 53 మంది ఉన్నారు. సో 53 మెంబర్స్ ఆర్ కంప్లీట్లీ స్టేబుల్, అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం టు ఎనీబడి. అలాగే విలేజ్ లో కూడా ఇంకా ఒక 17 మంది ఉన్నారు. సో వాళ్ళకు కూడా ఒక స్పెషల్ క్యాంప్ పెట్టాము. ఇప్పుడు ఎవరైతే పాప చనిపోయారో, జమున అనే పాప, దానికి మెడికల్ గా కూడా కారణం ఏంటి అనేది ఎగ్జామిన్ చేస్తా ఉన్నాం. వారి యొక్క ఫ్యామిలీలో జెనెటికల్లీ ఒక కార్డియక్ అరిథిమియా, అంటే జెనెటికల్లీ ఒక కొంజెనైటల్ హార్ట్ డిసీజ్, హార్ట్ ప్రాబ్లం ఉన్నట్లుగా డాక్టర్స్ ప్రిలిమినరీగా అసెస్ చేశారు. ఇంకా ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంది క్లినికల్లీ కూడా.
0: రాష్ట్రంలో అసాంక్రమిక వ్యాధుల గుర్తింపు కోసం నిర్వహిస్తున్న ఎన్సీడీ 4.0 కార్యక్రమంలో 66.05% మందికి స్క్రీనింగ్ పరీక్షలు పూర్తయినట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్సీడీ 4.0 సర్వేలో ఇప్పటివరకు 59.29 లక్షల అధిక రక్తపోటు, 48.15 లక్షల మధుమేహం కేసులు గుర్తించామని చెప్పారు. క్యాన్సర్ స్క్రీనింగ్లో భాగంగా అనుమానితులుగా గుర్తించిన వారిలో తదుపరి పరీక్షల ద్వారా 2026 నోటి, 3571 రొమ్ము, 2076 గర్భాశయ ముక్క ద్వారా క్యాన్సర్ కేసులు నిర్ధారణ

0: అయ్యాయని, వీరికి సకాలంలో చికిత్స అందిస్తున్నట్టు మంత్రి తెలిపారు. ఎన్సీడీ సర్వే త్వరలో పూర్తి కానున్నందున ఇంకా పరీక్షలు చేయించుకోని వారు చేయించుకోవాలని మంత్రి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలోని అన్ని నగరపాలక సంస్థల్లో ఆధునిక చెత్త సేకరణ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భారత్ తెలిపారు. కర్నూలు నగరంలో కొత్త ఎలక్ట్రిక్ చెత్త సేకరణ వాహనాలను మంత్రి ఈరోజు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కర్నూలును పరిశుభ్రమైన పచ్చదనం కలిగిన ఆధునిక నగరంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. పాత చెత్త సేకరణ వాహనాల స్థలంలో కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెడుతున్నామని చెప్పారు. వీటితో పర్యావరణ పరిరక్షణతో పాటు చెత్త సేకరణ తరలింపు మరింత వేగంగా సమర్థవంతంగా జరుగుతుందని మంత్రి పేర్కొంటూ,
1: ఒక ఇన్స్పిరేషన్ తర ఉండాలా, ఒక మోడల్ తర ఉండాలా అనే ఉద్దేశంతో ఎలక్ట్రికల్ వెహికల్స్ ని ఏర్పాటు చేసి మన కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ కి 91 శాంక్షన్ అయితే ఈ రోజు దాదాపు 30+ వెహికల్స్ ని ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఒకసారి ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉందంటే స్పీడ్ గా డిస్పోజల్ గానీ ఇక్కడ నుంచి తీసుకోపోయేది గానీ ఇవన్నీ ఈజీగా ఉంటాయి కాబట్టి ఇవి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇంకా ఎక్కడ కూడా అంటే స్టోరేజ్ అయ్యి అక్కడ ఉండేది ఆ రకంగా లేకుండా ఎప్పటికప్పుడు చెత్త క్లియర్ అయ్యి దాంతో పవర్ కూడా వస్తుంది.
0: చేనేత సహకార సంఘాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట చేనేత కార్మికుల సహకార సంఘం ఆప్కో ద్వారా సకాలంలో చెల్లింపులు చేస్తున్నట్టు చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత ఒక ప్రకటనలో తెలిపారు. గత 2 ఏళ్లలో చేనేత వస్త్రాల కొనుగోళ్లకు సంబంధించి 24.51 కోట్ల రూపాయలను చెల్లించినట్టు వెల్లడించారు. అలాగే వివిధ శాఖలు గురుకులాలకు సరఫరా చేసిన చేనేత వస్త్రాలకు సంబంధించి 1.03 కోట్ల బకాయిలను 20 సహకార సంఘాల బ్యాంకు ఖాతాల్లో జమ చేశామని, మిగిలిన బకాయిలను కూడా త్వరలో చెల్లిస్తామని తెలిపారు. చేనేత సంఘాలు ఆర్థికంగా బలోపేతంగా పాటు చేనేతలకు నిరంతరం ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి సవిత పేర్కొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చైర్మన్ వి నారాయణన్ ఈరోజు దర్శించుకున్నారు. GSLV-F17 రాకెట్ నమూనాలను స్వామివారి చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నారాయణన్ పాత్రికేయులతో మాట్లాడుతూ, ఈ నెల 4వ తేదీన తెల్లవారుజామున 2:55 EOS-05 ఉపగ్రహాన్ని నింగిలోకి ప్రవేశించనున్నట్టు తెలిపారు. GSLV-F17 రాకెట్ ద్వారా అత్యాధునిక భూ పరిశీలన ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నట్టు చెప్పారు. భూ పరిశీలన కోసం జియో ప్లాట్ఫామ్పై ప్రయోగిస్తున్న తొలి భారతీయ ఉపగ్రహం EOS-05 అని వివరించారు. అత్యాధునిక సాంకేతికతతో ఈ ఉపగ్రహం మరింత స్పష్టమైన చిత్రాలకు అందించనుందని తెలిపారు. విజయవాడలో 8వ తేదీ నుంచి 22వ తేదీ వరకు నిర్వహించనున్న జాతీయ సరస్ మేళ ఏర్పాట్లను కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్తో కలిసి నిన్న పరిశీలించారు. పున్నమి ఘాట్ భవానీపురంలోని ప్రతిపాదిత ప్రాంగణాన్ని సందర్శించి మేళాకు అవసరమైన మౌలిక వసతులు, ప్రజల రాకపోకలు, స్టాళ్ల ఏర్పాటుపై చర్చించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన స్వయం సహాయక సంఘాల మహిళలు, కళాకారులు తమ ఉత్పత్తులను ప్రదర్శించి విక్రయించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు నివాళులర్పించారు. వైఎస్ఆర్ కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద విజయమ్మతో కలిసి ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. మానవుని దైనందిన జీవితంలో అనేక రకాలుగా ఉపయోగించే కొబ్బరి పట్ల అవగాహన కల్పించేందుకు ఈరోజు ప్రపంచ కొబ్బరి దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఆసియా పసిఫిక్ కోకోనట్ కమ్యూనిటీ 2009 సెప్టెంబర్ 2వ తేదీన మొదటిసారి కొబ్బరి దినోత్సవం జరుపుకున్నట్టు ప్రకటించింది. అప్పటి నుండి ప్రతి ఏటా ఇదే రోజున కొబ్బరి దినోత్సవం నిర్వహిస్తున్నారు. ప్రకృతి మనకు ప్రసాదించిన ఎన్నో అపార సంపదల్లో కొబ్బరి ఒకటి. పూజ, ఆహారం, ఇంధనం, ఔషధం, సౌందర్య సాధనాలు, నిర్మాణ వస్తువులు ఇలా అనేక విధాలుగా ఉపయోగపడే కొబ్బరి చెట్టును కల్పవృక్షంగా పిలుస్తారు. కొబ్బరిని ఎగుమతి చేస్తున్న అగ్రదేశాల్లో భారతదేశం కూడా ఉండడం విశేషం. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ నుంచి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ మధ్యాహ్నం విడుదల చేస్తారు. నర్సాపురం పార్లమెంటు పరిధిలోని జాతీయ రహదారి తొలిదేశ పనులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ వెల్లడించారు. పోలవరం జిల్లా గొల్లగొప్పలో అస్వస్థత గురైన బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి సత్యకుమార్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని నగరపాలక సంస్థల్లో ఆధునిక చెత్త సేకరణ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భారత్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: పాటలకి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
3: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
3: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
3: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
4: హే నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
5: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
6: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPS సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
7: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
8: ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. 1:31:52 లో ఉంది VB క్లాక్ అండ్ మనమున్నాం ధీరాలో. మనం అంగీకరించినా అంగీకరించకపోయినా కూడా వినడం అనేది స్కిల్. మాట్లాడేది వినటం వల్ల బాగా వినేవాళ్ళు అన్న క్రెడిట్ అయితే పొందుతారు. మరి వాళ్ళ లైఫ్లో క్వాలిటీని, మనుషుల మధ్య రిలేషన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు కూడా ఇలా వినడం వల్ల. మీరు ఎదుటివాళ్ళు చెప్పేది వినకపోతే ఎప్పటికీ ఇతరుల అంచనాల్లోకి రాలేరు. కాబట్టి చెప్పేది, మాట్లాడేది వినడం వల్ల పొందే బెనిఫిట్స్ కొన్ని ఉన్నాయన్నమాట. అవి తెలుసుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 పై ధీరా విత్ మీ జ్యోతి. రైట్ నౌ మీకోసం మన శంకర వరప్రసాద్ గారు ఇచ్చిన నుంచి భీమ్స్ మధుప్రియతో కలిసి పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్డ్.

సూపర్ హిట్ సాంగ్ కదా మన మెగాస్టార్ గారిది యురేఖ. సూపర్ హిట్ సాంగ్ విన్న తర్వాత 1:36:41 లో ఉంది వీబీ క్లాక్ అండ్ ధీరాలో ఉన్నాం. సో మరి విషయం ఏంటంటే, ఎదుటి వాళ్ళు చెప్పే విషయాలను మధ్యలో బ్రేక్ వేయకుండా, అంటే వాళ్ళు మాట్లాడేటప్పుడు అడ్డు చెప్పకుండా వినాలి. సో మీ పార్ట్నర్ ఏం చెప్పాలనుకుంటున్నారో వాళ్ళకు చెప్పే అవకాశం ఇవ్వాలి కదా. మీరు ఎప్పుడైతే వినడం మొదలు పెట్టారో అప్పుడు వాళ్ళకి మీ మీద ప్రేమ పెరుగుతుంది. వాదించుకోవడం అయినా కూడా, అంటే ఫైట్ జరుగుతున్నప్పుడు కూడా అనమాట, ఇద్దరు కనుక ఒక విషయంలో డిస్కస్ చేసుకుంటూ ఫైట్ చేసుకుంటూ వాదించుకుంటూ ఉన్నా కూడా సరే, వినడం అనేది మీరు స్టార్ట్ చేశారు అంటే మాత్రం ఆ గొడవ అనేది కాస్తైనా తగ్గుతుంది. అలాగే వినడం వల్ల ఆ గొడవను కొనసాగించకుండా అక్కడ మనం బ్రేక్ వేసేయచ్చు అనమాట. ఏమంటారు? ఖచ్చితంగా అవుననే అంటారులేండి. మాట్లాడుకుందాం, బోల్డెన్ విషయాలు ఇంకా ఉన్నాయి, అవి కూడా మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ ఇద్దరు అమ్మాయిలతో మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే చేస్తున్నాను. డేవిడ్ సైమన్ అనితా పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ మీకోసం వచ్చేస్తుంది. వింటూ స్టేడియం టు విత్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

1:42 13 seconds లో ఉంది వీబీ క్లాక్ అండ్ మనం ఉన్నాం ధీరాలో. అయితే మహిళలు కొన్ని విషయాల్లో తెలివైన వాళ్ళు కావచ్చు, మగవాళ్ళు ఇంకొన్ని మంచి క్వాలిటీస్ ని కలిగి ఉండొచ్చు. అయితే ఎదుటివాళ్ళు చెప్పేది వినటం వల్ల చెప్పే ప్రతి విషయాన్ని అంగీకరించినట్లు కాదు. మీకు నచ్చిన విషయాల్లో ఫాలో అయిపోండి, నచ్చనివి అట్లీస్ట్ విని వదిలేయచ్చు కదా. ఎదుటి వాళ్ళు చెప్పేది వినటం వల్ల హెల్దీ కాన్వర్జేషన్స్ అనే ఉంటాయన్నమాట. సో మీ మధ్య మంచి వాతావరణాన్ని అయితే అది క్రియేట్ చేస్తుంది. అదే మీరు వినకపోతే ఎదుటివారికి ఓపిక నశించి కోపం వస్తుంది, ఇంకా మీపై చెడు అభిప్రాయం ఏర్పడే అవకాశం కూడా ఉంది. అండ్ ఇంకొక విషయం చెప్పనా, భార్యలు చెప్పే విషయాల్ని ఓపిగ్గా వినే మగవాళ్ళు మంచి భర్తలు అనిపించుకున్నారని, అలాగే భర్త చెప్పే విషయాల్ని ఓర్పుగా వినే ఆడవాళ్ళు మంచి భార్యలు అనిపించుకున్నారని చాలా స్టడీస్ చెప్తున్నాయి. వినడం అనేది ప్రేమ. అవునండి, మీకు వింతగా అనిపించినా కూడా నిజంగా వినడం అనేది ప్రేమే. అలా వినటం వల్ల మీరు మీ వారిని మరింత జాగ్రత్తగా చూసుకుంటున్నారు, చాలా కేర్ తీసుకుంటున్నారు అనే విషయం వాళ్ళకి కన్వే అవుతుందన్నమాట. మాట్లాడుకుందాం మరికొన్ని విషయాలు. బిఫోర్ దట్ మ్యాడ్ మూవీ నుంచి కపిల్ కపిల్ అని పాడినటువంటి భాస్కర్ భట్ల రవికుమార్ గీతం వస్తుంది భీమ్స్ మ్యూజిక్ లో. నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోమాకే. ఎంజాయ్ లిజనింగ్.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
2: SBI, the bank to every Indian.

నువ్వు నేను ఈ చిత్రం నుంచి ఒక బ్యూటిఫుల్ ట్రాక్ విన్నాం కదా, సందీప్ ఉషా పాడినటువంటి కులశేఖర్ గీతం. ఇది 1 hour 52 minutes 33 seconds లో ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ ధీరాలో ఉన్నాం. యాక్చువల్గా కొన్ని సందర్భాల్లో కొంతమంది చేసే పనులు ఎలా ఉంటాయంటే, మరీ ముఖ్యంగా ఈ జనరేషన్ కనీసం చెప్పే అవకాశం కూడా ఇవ్వరన్నమాట. చెప్తుంటేనే నీకు తెలియదులే అని బ్రేక్ వేసేస్తారు. వినడానికి కూడా ఇష్టపడరు. అసలు మీ భర్త ఏం చెప్తున్నారో ముందు వినండి, విని తర్వాత నిర్ణయం ఎలాంటిదో చెబితే బాగుంటుంది. సో ఈసారి ఇలా ట్రై చేసి చూడండి ఎలా ఉంటుందో. మనం కూడా వింటూనే పెరిగి పెద్దవాళ్ళు అవుతాం. పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ ఇలా లైఫ్లో చాలామంది చెప్పే మాటలు వింటూ వాళ్ళ ద్వారా కొద్ది గొప్ప నేర్చుకుని ఉంటాం. అలాగే మీ లైఫ్ పార్ట్నర్కి అంటే మీ జీవిత భాగస్వామి తనకి కూడా మీకంటే కొన్ని విషయాల్లో ఎక్కువ నాలెడ్జ్ ఉండి ఉండొచ్చు కదా. ఏదేమైనా ఒకరు చెప్పేది ఒకరు విని కాస్తంత ఓపిక, ఇంకొంచెం సహనం, మరికొంచెం ప్రేమ, ఇవన్నీ ఉంటే లైఫ్ హ్యాపీగా సాఫీగా సాగిపోతుంది. ఏమంటారు, ట్రై చేయండి. ఇది ఈనాటి ధీరా. మరి ఫైనల్ గా ధీరాలో మీకోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు శైలజ గారితో కలిసి పాడినటువంటి వేటూరి సుందరరామూర్తి గీతం వస్తుంది ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్ లో. ఈ పాట వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ 2 గంటలకి న్యూస్ ఉంటాయి, ఆ తర్వాత మనం సందడి చేద్దాం సందడి సందడిలో. వింటూనే ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
4: స్టూడియోలో సమయం 2 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
2: SBI, the bank to every Indian.
3: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
4: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
3: కాసేపు ఉండొచ్చు కదా?
4: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
3: నేను మీతో పాటు వివిధ భారతి వింటానమ్మాయి గారు.
4: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
3: మీ తెలివి ముందు నాదేముందండి.
4: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
5: Sunday, Sunday, only on Vivid Bharati FM 101.3.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. 2 hours 39 minutes 40 seconds లో ఉంది వీబీ క్లాక్ అండ్ సండే సండే ప్రోగ్రామ్ లోకైతే వచ్చేసాం మరి ఒక బ్యూటిఫుల్ సాంగ్ తోటి కదా. సో గోకులంలో సీతా చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం విన్నారు. మరి సందడి సందడిలో ఫస్ట్ క్వశ్చన్ కోసం రెడీగా ఉన్నారు కదా, మెసేజెస్ కూడా ఉన్నాయి చూసేద్దాం.

సో మరి ఫస్ట్ మెసేజ్ ఎవరు పంపించారు? ఎస్, మనం సినిమా కబుర్లో ఈరోజు కళ్యాణ్ బాబు గురించి మాట్లాడుకున్నాం కదా. సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీస్ గురించి అయితే మనం మాట్లాడుకున్నాం, దానికి సంబంధించిన ఆన్సర్ పంపించేశారనమాట. సో ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నుంచి. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు? చిన్నమ్మాయి మిర్యాలగూడ నుండి మెసేజ్ చేశారు, హలో ఆ సాంగ్ వినగానే నువ్వే గుర్తొచ్చావు. ఓకే సూపర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు అంటే పెడన్ రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న శివగంగ. అండ్ ఆ తర్వాతి మెసేజ్ జి వెంకట సుబ్బయ్య సుండుపల్లి మండలం అంట ఇడిగపాలి అక్కడ నుండి మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ గుడ్ మార్నింగ్ అంటూ మెసేజ్ చేశారు. మీ పేరు మెసేజ్ పక్కనే మీ పేరు పెట్టండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ మెసేజ్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ దీప్తి పెనుమాల్ నుండి మెసేజ్ చేశారు. అండ్ భూమిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా. నెక్స్ట్

సూపర్ ఉంది ప్రోగ్రామ్ అంటూ గడ్డ మంకయ్య బండారుపల్లి నుండి మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హాయ్ జ్యోతి. యా అయిపోయిందండి, లంచ్ అయిపోయింది. అండ్ మీకు తెలుసా బ్రహ్మపుత్ర నది గురించి చక్కటి సమాచారం తెలుసుకున్నాం, సందడి సందడికి స్వాగతం అది సంగతి అంటూ రఘువీర్ సింగ్ సుగుణాబాయ్ రాధా మున్నా ఏలూరు నుండి మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే వెల్కమ్ టు సందడి సందడి అంటూ శాంతినగర్ నుండి ఒకే ఒకడు మెసేజ్ చేశారు. అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు. హాయ్ జ్యోతి గారు ఎలా ఉన్నారు, ధీరాలో చాలా మంచి విషయాలు చెప్పారు అంటూ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, నేను చాలా బాగున్నాను. అండ్ ఆ తర్వాతి మెసేజ్ నెల్లూరు ఉదయగిరి నుండి ఓకే అనుష డానియల్ వెల్కమ్ టు సందరి సందరి అంటూ. అండ్ పెడన జోగానంద్ర కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాటలతో, పవన్ కళ్యాణ్ సినిమా విశేషాలతో సినిమా కబుర్లు షో అద్దిరిపోయింది మేడం, ఇక సందరి సందరి కూడా బొమ్మ బ్లాక్ బస్టర్ దద్దరిల్లిపోతుందని ఆశిస్తున్నాం అంటూ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ స్టార్ స్టార్ మెగాస్టార్ అని మొదలు పెట్టారు, వాన పాడట్లేదు, వాన పాట వేయండి. అండ్ డెఫినెట్గా ఒక సాంగ్ అయితే నేను ప్లే చేస్తాను. అండ్ సందడి సందడికి స్వాగతం అంటూ అబ్దుల్ మన్నాన్ రామళ్ళకోట దుబాయ్ బాషా మిన్నత్ బేగం మోబీన్ బేగం సారా సైమా ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెల్కమ్ టు సందడి సందడి అంటూ మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి, మూసాపేట మహబూబానగర్ నుండి నరేష్ మెసేజ్ చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ పాలెంపోలియ ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి మెసేజ్ చేశారు. అండ్ రాజోల నుండి జయన్న. నెక్స్ట్ మస్తాన్ ఫ్యామిలీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఆర్జే గారు అంటున్నారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అండ్ నెక్స్ట్ జ్యోతి గారితో అంతా బ్రహ్మయ్యానా, అంత ఈజీ కాదా, ఓకే. కర్నూలు నుండి మెసేజ్ చేశారా, ఓకే. అండ్ అక్కడ ఈ ఫోటో ఎందుకు వచ్చింది, ఎనీవే నెక్స్ట్ క్వశ్చన్ రెడీగా ఉన్నారా, యా ప్రశ్న కోసం ఇచ్చేస్తాను. కర్నూలు డిస్టిక్ కోడమూరు మండల్ ముల్లగుర్తి విలేజ్ నుండి తేజేశ్వరి శ్రీనివాసులు ఫ్యామిలీ మెంబర్స్, కర్నూలు ముజఫర్నగర్ నుండి రామకార్తీక వెనలబల్లి తులసి రాఘవేంద్ర మదన్ కుమార్ అనురాధ, అండ్ వనపర్తి జిల్లా నుండి ఆత్మకూరు గోవర్ధన్ రావు ఇంద్రాబాయ్ భానుప్రకాష్ నవ్య లఖీ మీరాబాయ్ మోతిబాయ్. అండ్ ఆ తర్వాత జ్యోతి గారు మీరు ప్రోగ్రామ్కి వచ్చారంటే మేము షుగర్ బీపీ లో బీపీ అన్ని చెకప్ చేసుకొని రెడీగా ఉండాల్సిందే అట. ఎందుకుట, శాంతినగర్ నుండి ఒకే ఒకడు మెసేజ్ చేశారనమాట. ఎనీవే అప్పుడప్పుడు చేయించుకుంటూ ఉండండి, మంచిదే కదా హెల్త్ చెకప్ అనేది. నా గురించి కాకపోయినా మీరు ఖచ్చితంగా చేయించుకుంటూనే ఉండాలి. ఎనీవే ఎందుకీ మనం సందడి సందడి ప్రోగ్రాంలో ఉన్నాం కదా, సో ఫస్ట్ క్వశ్చన్ కోసం అందరూ బాగా వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. సో మీకోసం క్వశ్చన్ అయితే సిద్ధంగా ఉంది. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, వాడు నా ఫ్యాన్, నేను చెప్పిన ఒకటే, నా ఫ్యాన్ చెప్పిన ఒకటే, నేను ట్రెండ్ ఫాలో అవ్వను, ట్రెండ్ సెట్ చేస్తాను. అసలు ఇది చెప్పగానే మాకు ఇంకా అసలు ఆలోచించాలా, బుర్రలో ఆన్సర్ అలా వచ్చేస్తుంది అంటారా, పంపించేసేయండి. మూవీ ఏంటి అనేది, వాడు నా ఫ్యాన్ నేను చెప్పిన ఒకటే, నా ఫ్యాన్ చెప్పిన ఒకటే అని చెప్తారనమాట. ఎవరా హీరో గెస్ట్ చేయండి. 8662488114 ఈ నెంబర్కి మెసేజ్ చేసేయండి. మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది జల్సా మూవీ నుంచి, టిపు గోపికా పూర్ణిమ పాడినటువంటి భాస్కర్ భట్ల రవికుమార్ గీతం వింటూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

FM 101.3.

గ్యాంగ్ లీడర్. ఈ చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించినటువంటి భువన చంద్ర గీతం విన్నారు. 2 hours 54 minutes 48 seconds లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి అండ్ సందరి ప్రోగ్రామ్ లో ఉన్నాం.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: సో మరి సందడే సందడిలో క్వశ్చన్కి ఆన్సర్స్ అయితే వచ్చేసినాయి. ఎవరెవరు పంపించారో చూద్దాం. వాడు నా ఫ్యాన్, నేను చెప్పినా ఒకటే, నా ఫ్యాన్ చెప్పినా ఒక్కటే అన్నారు కదా. ఎవరు అంటే ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు. అండ్ అలాగే పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు. సూపర్. ఓ, అక్కడ ఫ్యాన్ ఎవరో కూడా చెప్పేశారా, నైస్. అండ్ నెక్స్ట్ మెసేజ్, జ్యోతి చిత్రంలో సిరిమల్లె పువ్వుల నవ్వు పాట ప్లే చేయాలట, మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి. అంటే

0: లాంగ్ రిక్వెస్ట్ లేదు కదా. అండ్ నెక్స్ట్ మెసేజ్, శాంతినగర్ నుండి ఒకే ఒకడు రైట్ ఆన్సర్, అండ్ ముసాపేట్ నుండి నరేష్ రాంగ్ ఆన్సర్, అండ్ అలాగే రాజోల్ నుండి జయన్న మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్, కనకారావు పేడన్ నుండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఎస్ రైట్ ఆన్సర్. అండ్ మూవీ పేరు కూడా అడిగాను కదా నేను, సో మూవీ పేరు ఎవరెవరు రైట్ ఆన్సర్ పంపించారో చూద్దాం. అండ్ కనకారావు గారు మూవీ పేరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్, విజయవాడ నుండి కరుణ రైట్ ఆన్సర్, కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా రైట్ ఆన్సర్, అండ్ కర్నూలు ముజఫర్ నగర్ నుండి రామకార్తిక, వెన్నెలవల్లి తులసి రాఘవేంద్ర, మదన్ కుమార్, అనురాధ రైట్ ఆన్సర్, భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్, కలమందలపాడు గ్రామం నుండి ఖాసిం ముతిజావలి రైట్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ జ్యోతి గారు, మీ రాకతో మాకు చాలా ఆనందంగా ఉందిట. గుంటూరు నుండి ఉమామహేశ్వరరావు గారు, మీ మెసేజ్తో మాకు కూడా చాలా ఆనందంగా ఉంది, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రమేష్ దొంతి అనంతపురం రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, తేజేశ్వరి శ్రీనివాసులు, విజయలక్ష్మి, మేఘ్నాథ్, చాణిక్య, శంకర్ కుమారి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మెసేజ్ చేశారు. కోడుమూరు మండల్ ముల్లగుర్తి విలేజ్ నుండండి, కర్నూలు డిస్ట్రిక్ట్. ఓకే. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి మస్తాన్ ఫ్యామిలీ మెసేజ్ చేశారు. అండ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అనంతపురం నుండి టైలర్ రమేష్, మెకానిక్ వెంకట చలపతి రైట్ ఆన్సర్. అండ్ 2012 బ్లాక్ బస్టర్ మూవీ అంటూ రైట్ ఆన్సర్ అని పంపించారు. అండ్ ఈరోజు మన ఎస్ బర్త్డే సందర్భంగా ఆయనకు విషెస్ తెలియజేస్తున్నాడు. పాలెంపోలి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ విజయ పరమేష్ గుంతకల్ నుండి ఇంకెవరండి మన పవర్ స్టార్ అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు మూవీతో. అండ్ ఉదయగూర్ నుండి అనూష డానియల్, యా అత్తారింటికి దారేది కాదు కదా, సిద్ధు సిద్ధార్థ రై కాదు, ఎస్. నెక్స్ట్ మీరు కొత్తగా వచ్చారండి, ఉదయగిరి నుండి అనూష మనకి కొత్త శ్రోత అనమాట, సో డెఫినెట్గా. అండ్ అనంతపురం నుండి అనురాధ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ హై మెలడీ జో మ్యామ్ అంట, కుసుమ అంబటి నగర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ కార్యక్రమ సమర్పకులకు సహశ్రోతలకు జేర్బోతుల బుచ్చయ్య, ఫ్యామిలీ మెంబర్స్ హనుమకొండ, తరాలపల్లి జిల్లా నుండి మెసేజ్ చేశారు. అండ్ అనంతపురం నుండి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ అక్తర్ వలీ బాషా ఇమాంబీ ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ గడ్డం అంకయ్య బండారుపల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుండి, బాలయ్య బాబు కాదు కదా, ఓకే. అండ్ గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్, శ్యామల రైట్ ఆన్సర్. దేవనూరు మజ్రా చిన్నంపల్లి గ్రామం నుండి అష్టదిగ్గజాలు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, తలంపాడు గ్రామం దొరవారి సత్రం మండలం తిరుపతి జిల్లా అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్, బ్రహ్మయ్య కర్నూలు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్, దాసరివారిపాలెం నుండి శివదాసురెడ్డి, తిరుపతమ్మ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, ఈరోజు ప్రోగ్రామ్ సూపర్గా ఉంది మేడం అంటూ మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్, మార్కాపురం శివాజీనగర్ నుండి టైలర్ మస్తాన్, వలీ ఫాతిమా రైట్ ఆన్సర్. ఇంకా మెసేజెస్ ఉన్నాయి, అవన్నీ కూడా చూద్దాం. బట్ బిఫోర్ దట్ మనకి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ ఉంటాయి కదా, న్యూస్ హెడ్లైన్స్ తర్వాత మళ్ళీ మనం కంటిన్యూ చేసేద్దాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.
1: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. రాష్ట్రంలో అసాంక్రమిక వ్యాధుల గుర్తింపు కోసం నిర్వహిస్తున్న ఎన్సీడీ 4.0 కార్యక్రమంలో 62.05% మందికి స్క్రీనింగ్ పరీక్షలు పూర్తయినట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్సీడీ 4.0 సర్వేలో ఇప్పటివరకు 59.29 లక్షల అధిక రక్తపోటు, 48.15 లక్షల మధుమేహం కేసులు గుర్తించామని చెప్పారు. సర్వే త్వరలో పూర్తి కానున్నందున ఇంకా పరీక్షలు చేయించుకునే వారు చేయించుకోవాలని మంత్రి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చేనేత సహకార సంఘాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట చేనేత కార్మికుల సహకార సంఘం ఆప్కో ద్వారా సకాలంలో చెల్లింపులు చేస్తున్నట్టు చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత ఒక ప్రకటనలో తెలిపారు. గత 2 ఏళ్లలో చేనేత వస్త్రాల కొనుగోళ్లకు సంబంధించి 24.51 కోట్ల రూపాయలు చెల్లించినట్టు వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పార్లమెంటు పరిధిలో భీమవరం లోసరి జాతీయ రహదారి అభివృద్ధి పనులకు 43 కోట్ల రూపాయల నిధులతో తొలిదశ పనులకు ఆమోదం లభించిందని కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగొప్పలో అస్వస్థత గురైన బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. గొల్లగొప్పలో తాజా పరిస్థితిపై జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ మంత్రికి ఫోన్ ద్వారా వివరించారు. గ్రామ పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు సంబంధించి పోలింగ్ కేంద్రాల తుది జాబితాను రాష్ట ఎన్నికల సంఘం ప్రకటించింది. రాష్ట్రంలోని 13,278 గ్రామ పంచాయతీల పరిధిలోని 133,000

128 వార్డులకు మొత్తం 136,326 పోలింగ్ కేంద్రాలను ప్రతిపాదించినట్టు రాష్ట ఎన్నికల సంఘం కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ఒక ప్రకటనలో తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చైర్మన్ వీరనారాయణ్ ఈరోజు దర్శించుకున్నారు. జీఎస్ఎల్వీ F-17 రాకెట్ నమూనాలను స్వామివారి చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నారాయణన్ పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ నెల 4వ తేదీన తెల్లవారుజామున 2:55 EOS-05 ఉపగ్రహాన్ని నింగిలోకి ప్రయోగించనున్నట్లు తెలిపారు. విజయవాడలో అక్టోబర్ 8వ తేదీ నుంచి 22వ తేదీ వరకు నిర్వహించనున్న జాతీయ సరస్సు మేళ ఏర్పాట్లను కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్తో కలిసి పరిశీలించారు. పున్నమి ఘాట్ భవానీపురంలోని ప్రతిపాదిత ప్రాంగణాన్ని సందర్శించి మేళాకు అవసరమైన మౌలిక వసతులు, ప్రజల రాకపోకలు, స్టాళ్ల ఏర్పాటుపై చర్చించారు. మానవుని దైనందిన జీవితంలో అనేక రకాలుగా ఉపయోగించే కొబ్బరి పట్ల అవగాహన కల్పించేందుకు ఈరోజు ప్రపంచ కొబ్బరి దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఆసియా పసిఫిక్ కోకోనట్ కమ్యూనిటీ 2009 సెప్టెంబర్ 2వ తేదీన మొదటిసారిగా కొబ్బరి దినోత్సవం జరుపుకున్నట్టు ప్రకటించింది. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.

సూపర్ హిట్ సాంగ్ కదా. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే ఆ పిక్చరైజేషన్ అయితే కళ్ళకు కట్టినట్టు ఇప్పటికీ అలాగ అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇన్ని ఇయర్స్ అయినా కూడా వండర్ఫుల్ సాంగ్ అది. ఎస్పి బాలసుబ్రమణ్యం చిత్ర గారు పాడినటువంటి వేటూరి సుందరరామూర్తి గీతం రావోయి చందమామ ఈ చిత్రం నుంచి విన్నారు. 3 hours 9 minutes ఉంది బేబీ క్లాక్. మరి ఫస్ట్ క్వశ్చన్కి అయితే చాలా మంది మెసేజెస్ చేశారు అండ్ మనం హాఫ్ చూసాం. ఇంకా నా దగ్గర ఆల్మోస్ట్ ఒక 27 మెసేజెస్ ఉన్నాయి, అవి కూడా చూసేద్దాం ఎవరెవరు పంపించారు ఏంటి అనేది. నెక్స్ట్ మెసేజ్ నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. కామర్తి శంకర్ రాజోల్ నుండి రైట్ ఆన్సర్. అండ్ పెట్టిన జోగానందరావు కాలనీ అప్పుల రాజు గారు, తమ్ముడు పుట్టినరోజున అన్నయ్య వానపాటికి డాన్స్ చేస్తూ వర్షంలో బాగా తడిచిపోయాం అంటున్నారు. సూపర్. అసలు ఎనీవే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మంగళగిరి నుండి జయలక్ష్మి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ మూసాపేట మహబూబా నగర్ డిస్ట్రిక్ట్ నుండి నరేష్, రైట్ ఆన్సర్. అవనిజ ఫ్రమ్ విజయవాడ, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్, రైట్ ఆన్సర్. నెక్స్ట్ జప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ పొలేపల్లి శ్రీనివాస సిరిసిల్ల నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ ఆ తర్వాతి మెసేజ్ ఎవరు, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ పెడన రామలక్ష్మి కాలనీ నుండి నర్సన్న శివగంగ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ నా పేరు జ్యోతి అండి, విజయవాడ నుండి విజయలక్ష్మి అయితే వినలేదు అంటూ మెసేజ్ చేశారు. అదేంటో మరి, విజయవాడ నుంచి విజయలక్ష్మి అయితే వినలేదు, వాట్ ఈస్ దట్? ఓకే. నెక్స్ట్ మెసేజ్ వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం మెసేజ్ చేశారు, ఇంతకీ ఆన్సర్ ఏంటి, మూవీ పేరు నువ్వు నేను ఉదయ్ కిరణ్. అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా కూడా, మీరు ఎప్పుడు మెసేజ్ చేశారు ఇదన్నీ? నువ్వు నేను ఆ సాంగ్ ఎప్పుడో నేను ప్లే చేశాను. ఉదయ్ కిరణ్ సునీల్ మధ్య డైలాగ్ కాదు, అత్తారింటికి దారేది కాదు. అసలు ఈ డైలాగ్ తెలియకుండా ఎలా ఉన్నారండి బాబు? నేను చెప్తాను ఆన్సర్ ఏంటనేది, ఓకేనా? అండ్ మార్కాపురం నుంచి డ్రైవర్ బాబు, దేవరాజ్ గట్టు, సాల్మన్ రాజ్ అంట, వీళ్ళందరూ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ కర్నూలు జిల్లా గోనగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి, అల వైకుంఠపురంలో అల్లు అర్జున్ కాదు కదా. అండ్ చిరంజీవి పవన్ కళ్యాణ్, ఓకే ఆ పాట వచ్చిందా, కృష్ణ శోభన్ బాబు గారి పాటలు కూడా.

చేయాలా? డెఫినెట్గా. మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి మెసేజ్ చేశారు. నైట్ అన్నీ కూడా, అంటే ఒక్కొక్క ఇయర్ పీరియడ్ ఉంటుంది కదండి, మీకు 8:30 నుంచి నైట్ 11 o'clock వరకు కూడా ఇవే సాంగ్స్ ఉంటాయి, ఖచ్చితంగా వినండి ట్యూన్ చేసి మర్చిపోకుండా. ఓకేనా మాధవి ఆంజనేయులు గారు? అండ్ నెక్స్ట్ మెసేజ్, శ్రేవతి రాజశేఖర్ వేదాయపాలెం నుండి, నెల్లూరు నుండి మెసేజ్ చేశారు. ఆ తర్వాత క్వశ్చన్ వినలేదుట, రాజశేఖర్ బీవీ నగర్ నుండి. నెక్స్ట్ క్వశ్చన్కి రెడీగా ఉండండి. ఓకేనా? కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ్ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ హాయ్ సిస్టర్, దిస్ ఈజ్ విజయజ్యోతి అంటూ మెసేజ్ చేశారు, బాలాజీ నగర్ కర్నూలు నుండి. హాయ్ నెల్లూరు జిల్లా ఉదయగిరి నుండి అనుష డానియల్, మీరు చెప్పిన అంటూ రైట్ ఆన్సర్ని పంపించారనమాట. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఎంఎస్ దుర్గారావు, మీరు మాట్లాడితే కలర్స్ కలర్స్ అలా గుర్తొస్తారా ఏమిటో. ఓకే జి వెంకట సుబ్బయ్య, ఇడిగిపాలి అంటే నేను మాట్లాడితే నేనే గుర్తు రావాలండి, వేరే వాళ్ళు కాదు. నగరప్పమ్మ గుడి దగ్గర అంట, బాలయ్య మెసేజ్ చేశారు. అండ్ చిన్నమ్మాయి అక్క వాళ్ళు, మీకోసం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాము. ఓకే థ్యాంక్ యూ సో మచ్, వచ్చారు అదే సంతోషం అంటున్నారు. ఓకే హీరోని కరెక్ట్గానే గెస్ట్ చేశారు, బట్ ఆ మూవీ రాంగ్ అనమాట. ఓ చిన్నమ్మాయి వాళ్ళు అక్క వాళ్ళు లబ్బిపేటలో ఉండేవాళ్ళ. ఓకే అండ్ నెక్స్ట్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. ఆ తర్వాత గడ్డం అంకయ్య బండారుపల్లి నుండి రైట్ ఆన్సర్. అండ్ వెల్కమ్ టు సంద్రి సంద్రి అంటూ దీప్తి పెనుమూలి ఆన్సర్ పంపించట్లేదు మీరు. వనపర్తి జిల్లా ఆత్మకూరు నుండి గోవర్ధన్ రావు, ఇంద్రాబాయి, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయి వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ హంపాపురం గ్రామం నుండి చిరంజీవి, నాగభూషణ, వగ్గా శివయ్య, ముంత పెద్దన్న కూడా మెసేజ్ చేశారు. అండ్ ఆ తర్వాతి మెసేజ్ గురుగుంట్ల నుండి మెసేజ్ చేశారు, ముంత పెద్దన్న అంట, ఇది ఇంకొక మెసేజా అండి? ఓకే రామకృష్ణయ్య ఎనమడుగు ఇక్కడ నుండి మెసేజ్ చేశారు. ఏంటి నెల్లూరు జిల్లా చేబ్రోలు, శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య అంట, ఇక్కడ అదే మెసేజ్ మీరు 2 సార్లు పంపించారు. మీకు ఆన్సర్ తెలిస్తేనే పంపించండి, ఎందుకంటే ఆన్సర్ పంపించిన లిజనర్స్ అందరూ కూడా పాపం వెయిట్ చేస్తూ ఉంటారు వాళ్ళ ఆన్సర్ కోసం. మీరు వితౌట్ ఆన్సర్ ఓన్లీ జస్ట్ పేర్లు పంపించడం కరెక్ట్ కాదు కదా. వేటపాలెం రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం, చాలా రోజుల తర్వాత మాకు వర్షం పడుతుందండి, చాలా ఆనందంగా ఉంది అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మూసాపేట, మహబూబానగర్, నరేష్, మెర్సీ వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు, సూపర్ సాంగ్స్ వినిపిస్తున్నారు అంటూ. సో ఎనీవే అండి, ఆన్సర్ అయితే మనం గబ్బర్ సింగ్ మూవీ నుంచి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన డైలాగ్. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే కాబట్టి ఆయన సాంగ్స్ కొంచెం ప్లే చేయడం జరిగింది, అది సంగతి అన్నమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం మనం, సెకండ్ క్వశ్చన్కి, గెట్ రెడీ.

0: ఎస్ మరి సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే కోల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, భారతదేశపు బొగ్గు రాజధాని ఏది? మళ్ళీ నేను రిపీట్ చేస్తాను, భారతదేశపు బొగ్గు రాజధాని తెలిస్తే 8662488114 ఈ నంబర్కి మీరు ఆన్సర్ని మీ పేరుని పంపించండి. ఆన్సర్ని మీ పేరుని మాత్రమే పంపించండి, ఇంకా తర్వాత జస్ట్ మీ పేరు పంపించి ఆన్సర్ పంపించకుండా ఉండేలాగా, అంటే ఆన్సర్ తెలియకపోతే మెసేజ్ చేయకండి, ఓకేనా? ఆన్సర్ తెలిస్తే మీ పేరు ఆన్సర్ని 8662488114 ఈ నంబర్కి మెసేజ్ చేయండి, ఓకేనా? వాట్సాప్లో పంపించేసేయండి. అండ్ మీకోసం గబ్బర్ సింగ్ మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే రెడీగా ఉంది, బట్ దానికంటే ముందు ఒక షార్ట్ కమర్షియల్ బ్రేక్ కూడా ఉంది. కార్తీక్, శ్వేత, మోహన్ పాడినటువంటి భాస్కర్ భట్ల రవికుమార్ గీతం నేను ప్లే చేస్తాను ఆ షార్ట్ కమర్షియల్ బ్రేక్ తర్వాత. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.

3:20:12 లో ఉంది. వీబి క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. సో మరి సండే సండేలో నెక్స్ట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపించారో చూసేద్దాం. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అలాగే కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్ నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి శ్రీ చెబ్రోలు అట. ఓకే, రామకృష్ణయ్య మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. మంగళగిరి నుండి జయలక్ష్మి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. శాంతినగర్ నుండి ఒకే ఒకడు రైట్ ఆన్సర్. కనకారావు పెడన్ నుండి రైట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ వై వెంకట్రెడ్డి గారు లక్కవరం నుండి రైట్ ఆన్సర్. రాజోల్ నుండి జయన్న రైట్ ఆన్సర్. అండ్ విజయవాడ నుంచి కరుణ రైట్ ఆన్సర్. ముసాపేట మహబూబానగర్ నుండి నరేష్ రాంగ్ ఆన్సర్ యాజ్ యూజువల్గా. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్. వేదాంతం జానకి

శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం. సెకండ్ క్వశ్చన్ కి ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ తేజేశ్వరి, శ్రీనివాసులు, విజయలక్ష్మి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా పంపించారండి. కర్నూలు డిస్టిక్ కోడుమూరు మండల్ ముల్లగుర్తి విలేజ్ నుండి. అండ్ నెక్స్ట్ కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి, రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అశ్విన్ అండ్ ఫ్యామిలీ కర్నూలు నుండి రైట్ ఆన్సర్. అండ్ తిరుపతి నుండి మెసేజ్ చేశారు గాయత్రి, రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం టైలర్ రమేష్, మెకానిక్ వెంకటాచలపతి కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. రమేష్ దొంతి అనంతపురం నుండి రైట్ ఆన్సర్. జార్ఖండ్ నల్గొండ జిల్లా చందంపేట మండలం నుండి. ఓకే, దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్, శ్యామల కూడా రైట్ ఆన్సర్. అండ్ తర్వాతి మెసేజ్ దేవసేన, తిరుపతి నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ దస్తగిరి సంధ్య, ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ మర్కాపురం శివాజీనగర్ నుండి టైలర్ మస్తాన్, వలీ ఫాతిమా రైట్ ఆన్సర్. అండ్ మై ఆన్సర్ అంటూ దారిపినేని సాయికృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. అండ్ భాస్కర్ పేడన్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఈ నగరాన్ని బొగ్గు గనుల రాజధాని అంటారట. ఓకే, పాలెంపల్లి యాళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. మార్కాపురం జిల్లా నుంచి డ్రైవర్ బాబు, దేవగర్ గట్టు నుంచి సాల్మన్ రాజు గారు. ఓకే, అండ్ జార్ఖండ్ రాష్ట్రంలో అంటూ గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుండి మెసేజ్ చేశారు, జయం బాషా ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుండి రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద, జానకిరాజు కూడా రైట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. పెడన రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న శివగంగా రైట్ ఆన్సర్. కుసుమ అంబటి నగర్ నుండి రైట్ ఆన్సర్. విజయలక్ష్మి విజయవాడ నుండి మెసేజ్ చేశారు, సింగరేనా, కాదు కదా, రాంగ్ ఆన్సర్. కలమందలపాడు గ్రామం నుండి ఖాసిం ముతిజావల్లి రైట్ ఆన్సర్ ని పంపించారు. చిన్నమ్మాయి మిర్యాలగూడ నుండి రైట్ ఆన్సర్. అండ్ మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం, దొరవారి సత్రం మండలం, తిరుపతి జిల్లా నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. సోను ఫ్రమ్ కర్నూలు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ బీహార్ ఎస్ఆర్కే ప్రభాకర్ రావు, స్వరూప, రెబ్బన, కొమరం, భీమట. ఓకే, రైట్ ఆన్సర్ ఏంటనేది నేను చెప్తానండి. అనంతపురం అక్తర్ వలీ బాషా ఇమామ్ బి కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. ఆర్ అనిల్ కుమార్ తిరుపతి నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ నరసింహారావు దేవరగట్ల కొత్తగూడెం నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ చండికా వరలక్ష్మి వాసు, గంటలమ్మపాలెం, కృష్ణా డిస్ట్రిక్ట్, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ నా పేరు శేఖర్, వికారాబాద్ డిస్ట్రిక్ట్ నుండి మెసేజ్ చేస్తున్నామంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు. జాపా భూమేశ్వర్, భూలక్ష్మి వేలూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మస్తాన్ ఫ్యామిలీ పంపించారండి, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ నెల్లూరు ఉదయగిరి నుండి అనూష, డానియల్ రైట్ ఆన్సర్. శ్యామ్ కల్లూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుండి రైట్ ఆన్సర్. అండ్ లతా ఫ్రమ్ ఉయ్యూరు రైట్ ఆన్సర్. అండ్ కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ రాజశేఖర్ రాజు, బీవీ నగర్ నెల్లూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ పోలేపల్లి శ్రీనివాస్ సిరిసిల్ల నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ డాక్టర్ రామకృష్ణ అండ్ సునీత ఫ్రమ్ రాజోలి అంటూ మెసేజ్ చేశారు. నేను ఒకటికి 10 సార్లు చెప్తున్నాను, మెసేజ్ పక్కనే మీ ఆన్సర్, అంటే మీరు పంపించిన ఆన్సర్ పక్కనే మీ పేరు కూడా పంపించండి అని. పైకి వెళ్ళి పాత మెసేజెస్లో చూడాల్సిన అవసరం ఉంటుంది కదా, సో మీ మెసేజ్ పక్కనే, ఆన్సర్ పక్కనే మీ పేరు కూడా పంపించండి. వెంకట సుబ్బయ్య నగరపమ్మ గుడి దగ్గర అంటూ మెసేజ్ చేశారు. ఢిల్లీ కాదు కదా, మీది మళ్ళీ బొగ్గు బిజినెస్ అంటున్నారు, బట్ అది కాదు, రాంగ్ ఆన్సర్. ఓకే, అండ్ ముసాపేట మహబూబా నగర్ నుండి నరేష్ మెర్సీ చేశారు, రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ బడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. గడ్డం అంకయ్య బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ దాసరిపాలెం నుండి పోలు శివదాస్ రెడ్డి, తిరుపతమ్మ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ నంద్యాల జిల్లా భానుముక్కల నుండి ఎఫ్ఎంఎస్ సర్దార్ రైట్ ఆన్సర్. అండ్ రామల్లకోట దుబాయ్ బాషా ఫ్యామిలీ మెంబర్స్ కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్ ఎవరు పంపించారు, తమిళనాడు కాదండి, శ్రీనివాస్ తిరుపతి నుండి మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్. అండ్ దేవనాగపురి అంటూ దేవనాగపురి అంటూ మెసేజ్ చేశారు, బట్ ఫ్రమ్ అన్నారు, మీ పేరు ఎక్కడ ఆన్సరు. ఓకే, అండ్ నెక్స్ట్ మెసేజ్ సుభాషిణి ఎనమదూడు అంట, అక్కడ నుండి మెసేజ్ చేశారు. ఎస్ రవి, రేవతి, రాజశేఖర్ వేదయపాలెమ నెల్లూరు ఇక్కడ నుండి మెసేజ్ చేశారు. బ్రహ్మయ్య కర్నూలు నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. రాజోల్ నుండి బోరెల్లి సంధ్య, రైట్ ఆన్సర్. ఛత్తీస్గఢ్ అంటూ మహాలక్ష్మి విజయ, రాంగ్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ అంటూ మెసేజ్ చేశారు. ఓకే, ఫణి సత్యశ్రీ యూకే అట. ఓకే,
బట్ రైట్ ఆన్సర్ మీరు పంపించింది వనత్పర్తి.

జిల్లా ఆత్మకూరు మండలం నుండి మెసేజ్ చేశారు. గోవర్ధన్రావు, ఇంద్రబాయి, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయి, మోతిబాయి వీళ్ళందరూ కూడా. అండ్ నెక్స్ట్ మెసేజ్ ముంతా పెద్దన్న గురుగుంట్ల నుంచి అనంతపురం జిల్లా, ఇక్కడ నుండి రైట్ హాన్స్ అని పంపించారు. అండ్ ఊట్కూరు నారాయణపేట జిల్లా నుండి అరుణ, మోహన్జీ, దివ్యాబాయ్, అజయ్, శృతి వీళ్ళందరూ కూడా రైట్ హాన్స్ అని పంపించారు. సో అది మ్యాటర్ అనమాట. ఇంతకీ అడిగిన ప్రశ్న ఏంటో గుర్తుందా? ప్రశ్న కూడా ఒకసారి రిపీట్ చేస్తాను, ఎందుకంటే ఇన్ని మెసేజెస్ చూసిన తర్వాత ప్రశ్న కూడా మర్చిపోతారు మీరు. సో కోల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఏంటి అని అడిగాను, భారతదేశపు బొక్కు రాజధాని అని. దానికి రైట్ ఆన్సర్ ఆల్మోస్ట్ అందరూ కూడా పంపించారు, ఎవరో కొంతమంది మిస్ అయ్యారనమాట. ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటి అంటే ధన్బాద్ అండి, జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ధన్బాద్. ఇది భారతదేశపు బొగ్గు రాజధాని అనమాట, కోల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా.

0: మరి నెక్స్ట్ క్వశ్చన్ కోసం వెయిట్ చేస్తున్నారు కదా, ఆ ప్రశ్న ఇచ్చే ముందు ఒక షార్ట్ కమర్షియల్ బ్రేక్ ఉంది, బ్రేక్ తర్వాత ఆ ప్రశ్న ఏంటనేది ఇచ్చేస్తాను. స్టే ట్యూన్ టు వివిత్ భారతి ఎఫ్ఎం 101.3.
1: వింటున్నారు వివిత్ భారతి ఎఫ్ఎం 101.3. నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in. SBI, the bank to every Indian.
0: సో మరి నెక్స్ట్ ప్రశ్న ఏంటి అంటే, ఇది కూడా సినిమాకి సంబంధించిన ప్రశ్న. సీతయ్య ఎవరి మాట వినడు, ఎవరు గెస్ చేయండి. సీతయ్య ఎవరి మాట వినడు, గెస్ చేయండి. గెస్ చేసి 8662488114 ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేసేయండి మీ పేరుని, ఆన్సర్ని. మీకోసం ఇప్పుడైతే నేను లాహిరి లాహిరి లాహిరిలో ఈ చిత్రం నుంచి కుమార్ సాను చిత్ర పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు వివిత్ భారతి ఎఫ్ఎం 101.3.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. 3 hours 34 minutes 34 seconds లో ఉంది వీబీ క్లాక్ అండ్ సందడి ప్రోగ్రామ్ లో ఉన్నాం. మరి ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి ఎక్కడి నుంచి వచ్చింది? సీతయ్య ఎవరి మాట వినడు ఎవరు అని అడిగాను కదా. వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి రైట్ ఆన్సర్ ని పంపించేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ ఆ తర్వాతి మెసేజ్ కర్ణాటక రాష్ట్రం బళ్ళారి నుండి సుభాన్ రషీద్ బేగం సుమయ్య రైట్ ఆన్సర్ ని పంపించారు. జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లూరు నుండి. అండ్ అలాగే నెక్స్ట్ 2002లో వచ్చిన మూవీ, ఓకే. మీ పేరు శేఖర్ వికారాబాద్ నుండి మెసేజ్ చేశారు. అండ్ కుసుమ అంబటి నగర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ సోను కర్నూలు నుండి మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎక్కువ సినిమాలు చూడను బట్ నేను అనుకోవడం అంటూ రైట్ ఆన్సర్ అయితే పంపించేశారు అనమాట. ఉదయగిరి నుండి మెసేజ్ చేశారు అనూష డానియల్, ఓకే. ఎనీవే మీరు పంపించింది అయితే రైట్ ఆన్సరే. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు, పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎస్, ఈరోజు ఆయన జయంతి సందర్భంగానే నేను ఈ ప్రశ్న అడిగాను. అండ్ నెక్స్ట్ మెసేజ్ రామానగర్ బడ్డు బాలసుబ్రహ్మణ్యం మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. కనకారావు పెడన్ నుండి రైట్ ఆన్సర్. అండ్ ముసాపేట నుండి నరేష్ రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ దేవనపురి నుండి దేవాంగపురినా, ఓకే. హరి మీ పేరు అండి రవి, ఓకే. ఆన్సర్ పేరు కలిసిపోయింది. ఎనీవే రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్. రాజోల్ నుండి జయన్న రైట్ ఆన్సర్. అండ్ మై నేమ్ ఇస్ దారిపినేని సాయికృష్ణ అంటూ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. రమేష్ దొంతి అనంతపురం నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ శ్యామ్ కల్లూరు నుండి రైట్ ఆన్సర్. జయం బాషా ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ ఆచర్లపాడు విలేజ్ వినయ్ శ్రీదేవి ప్రవీణ కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. హంపాపురం గ్రామం నుండి చిరంజీవి నాగభూషణ వగ్గ శివయ్య ముంతపెద్దన వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు ఇందాకటి క్వశ్చన్కి.

అండ్ పోలేపల్లి శ్రీనివాస్ రాజన్నపేట సిరిసిల్ల నుండి రైట్ ఆన్సర్, అండ్ చిన్నమ్మాయి మిర్యాలగూడ నుండి రైట్ ఆన్సర్, ఐలవరం నుండి సిద్ధాంతి గోలి ధర్మారావు పద్మావతి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్, అండ్ కేవి రవీంద్రారెడ్డి సర్వేపల్లి ఓకే రైట్ ఆన్సర్, అండ్ ఈరోజు ఆయన యా జయంతి కూడా అందుకే అనమాట. అండ్ రాజశేఖర్ గారు బీవీ నగర్ నెల్లూరు నుండి మెసేజ్ చేశారు. భాస్కర్ పెడ నుండి రైట్ ఆన్సర్. కలమందలపాడు గ్రామం నుండి ఖాసిం ముతిజావలి రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురిహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. పాలెంపల్లియ ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్. డ్రైవర్ బాబు మార్కాపురం జిల్లా నుండి దేవరాజు కట్టు సాల్మన్ రాజు గారు, వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు. నరసింహారావు దేవరగట్ల కొత్తగూడెం నుండి రైట్ ఆన్సర్. అండ్ క్లూ భలేగా ఇచ్చారుగా అంట, దేవసేన తిరుపతి నుండి. ఎస్ అండ్ నెక్స్ట్ మెసేజ్ డాక్టర్ అవంతికారెడ్డి తిరుపతి నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుండి టైలర్ రమేష్ మెకానిక్ వెంకట చలపతి రైట్ ఆన్సర్. మార్కాపురం శివాజీనగర్ నుండి టైలర్ మస్తాన్ వలీ ఫాతిమా జవాబు అంటూ రైట్ ఆన్సర్. అండ్ మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం నుండి దొరవారి సత్రం మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. అండ్ తేజేశ్వరి శ్రీనివాసులు విజయలక్ష్మి మేఘ్నాథ్ చాణిక్య శంకర్ కుమారి అజయ్ వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ తులిమిల్లి రవి సూరంపల్లి గ్రామం గన్నవరం నుండి రైట్ ఆన్సర్. అండ్ ఫణి సత్యశ్రీ మెసేజ్ చేశారు ఎక్కడ నుండి, యూకే ఓకే రైట్ ఆన్సర్. అండ్ అస్సలు 100కి వెళ్ళిపోయినాయి మెసేజెస్, ఓన్లీ 60స్లో ఉండేదల్లా ఇప్పుడు 100 వచ్చేసినాయి. అండ్ విజయ పరమేష్ గుంతకల్ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ అశ్విన్ కర్నూలు నుండి మెసేజ్ చేశారు ఫ్యామిలీ అంతా కూడా రైట్ ఆన్సర్. అండ్ సీను టైలర్స్ ఐలార్ల నుండి రైట్ ఆన్సర్. జమలయ్య దొడదేవరపాడు నుండి రైట్ ఆన్సర్. అండ్ పెడన రామలక్ష్మి కాలనీ నుండి నరసన్న శివగంగా రైట్ ఆన్సర్. అండ్ యా పోలీస్ ఆఫీసర్ కరెక్ట్ అండి. శాంతి ఎస్టేట్ నుండి శ్రీధర్రావు మెసేజ్ చేశారు ఆదోని రైట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమెన్ నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. అండ్ సిరిగిరి నుండి మెసేజ్ చేశారా, నంద్యాల డిస్ట్రిక్టా ఓకే రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ చూద్దాం. నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం రైట్ ఆన్సర్. సినిమాలు పాట వినిపిస్తూ క్వశ్చన్ ఓకే, ఇది నేను లాహిర్ లాహిర్లో మూవీ నుంచి అడిగాను. ఎనివే మీరు పంపించింది రైట్ ఆన్సర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. గడ్డం అంకయ్య బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి రైట్ ఆన్సర్. గుంటూరు నుండి ఉమామహేశ్వరరావు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ రాజారావు పాటికొండ కర్నూలు డిస్టిక్ట్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ రామళ్ళకోట అబ్దుల్ మన్నాన్ దుబాయ్ బాషా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ సత్యభార్గవి తాడిపత్రి అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుండి మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎఫ్ఎంఎస్ సర్దార్ హరికృష్ణ ఓకే రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ దేవకుమారి ఆకుతోటపల్లి అనంతపురం నుండి రైట్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం నుండి రైట్ ఆన్సర్. అండ్ లతా ఫ్రమ్ ఉయ్యూరు రైట్ ఆన్సర్. అండ్ నాగమణి అనంతపురం నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. కామర్తి శంకర్ రాజోల్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి పోలు శివదాసరెడ్డి తిరుపతమ్మ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే సినిమా ఎప్పుడు విడుదలైంది ఏంటి అన్నీ కూడా పంపించేశారు అనమాట. ఎల్లప్ప యాదవ్ రాయచూర్ జిల్లా నుండి. సూపర్ అసలు మన కొత్త లిజినర్స్ అలా అలా పెరిగిపోతూ ఉన్నారనమాట. ఈరోజు నాకు 3 లిజినర్స్ కొత్త పేర్లు వచ్చినాయి. అండ్ నెక్స్ట్ మెసేజ్ రెడ్డిగార్లపేట రవికుమార్ రెడ్డి మహేష్ రెడ్డి వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు. యా వస్తారండి, డెఫినెట్గా వస్తారు, కొంచెం టైం తీసుకున్నారు లీవ్లో ఓకే. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎవరంటే రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ శేష సాయి రోహన్ సాయి దర్శన్ నెల్లూరు నుండి. ఆ తర్వాతి మెసేజ్ విజయవాడ నుండి విజయలక్ష్మి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. మంగళగిరి నుండి జయలక్ష్మి రైట్ ఆన్సర్. విజయవాడ నుంచి కరుణ రైట్ ఆన్సర్. అండ్ ప్రొద్దుటూరు కడప ఖదర్ బాధ ఓకే ఇక్కడ నుండి మెసేజ్ చేశారు వడ్డే రంగ రైట్ ఆన్సర్. అండ్ బ్రహ్మయ్య కర్నూలు నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ముసాపేట మహబూబా నగర్ నుండి నరేష్ రైట్ ఆన్సర్. అండ్ నా పేరు తులసి మౌనిక జయంత్ నందికొట్కూరు నుంచి అంటూ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. మస్తాన్ ఫ్యామిలీ వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అలాగే సులోచన కరీంనగర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ ఎంసీ రెడ్డి అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుండి రైట్ ఆన్సర్.

అండ్ డాక్టర్ రామకృష్ణ సునీత ఫ్రమ్ రాజోల్ నుండి రైట్ ఆన్సర్, అండ్ జాన్సన్ విజయవాడ నుండి రైట్ ఆన్సర్, అండ్ పాలకొల్లు నుండి సూర్యకుమారి రైట్ ఆన్సర్, కర్నూలు ముజఫర్ నగర్ నుండి రామకార్తిక, వెనలవల్లి తులసి రాఘవేంద్ర, అనురాధ, మదన్ కుమార్, ధన్బాద్. ఓకే, ఇందాకటిది. అండ్ ఎస్ భీమేశ్వరరావు పెడన్ నుండి రైట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ మెసేజ్ రాజశేఖర్, సుజాత, సూర్యదర్శిని, శివలింగమ్మ, పెద్దాంజనేయులు, వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్. అండ్ అక్తర్ ఇమాంబి వలీ బాషా రైట్ ఆన్సర్ అనంతపురం నుండి, అండ్ నెక్స్ట్ సీను చగానంపల్లి నుండి రైట్ ఆన్సర్, అండ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్, మంగళగిరి నుండి యశోద రైట్ ఆన్సర్, గురుగుంట నుండి ముంతా పెద్దన్న రైట్ ఆన్సర్, అండ్ మేడం మీరు అడిగిన క్వశ్చన్కి సమాధానం అంటూ కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజరీన్ ఫ్యామిలీయా, ఓకే రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ చేబ్రోలు శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య వాస్తు సిద్ధార్థ రైట్ ఆన్సర్, వనపర్తి జిల్లా ఆత్మకూరు నుండి గోవర్ధన్ రావు, ఇందిరాబాయ్, భానుప్రకాష్ రైట్ ఆన్సర్. అండ్ ఇంకా క్వశ్చన్ ఏమిటి, అసలు మీరు నమ్ముతారో లేదో, ఈరోజు ఈ ప్రశ్నకి హయ్యెస్ట్ అనమాట ఆన్సర్స్ వచ్చినాయి, 100 క్రాస్ అయ్యి వచ్చినాయి. ఎప్పుడు కూడా మనకి 100 ప్లస్లో అంటే ఒక్క ప్రశ్నకే అన్ని మెసేజెస్ రాలేదు. ఈ ఒక్క క్వశ్చన్ నేను అడిగింది నందమూరి హరికృష్ణ గారి గురించి అడిగాను అనమాట. ఈ సినిమాకి ఇంకా వస్తూనే ఉన్నాయి. చెరుకుపల్లి నుండి హరికృష్ణ కూడా మెసేజ్, భాస్కర్ ట్రైలర్స్ చెరుకుపల్లి నుండి రైట్ ఆన్సర్ని పంపించారు, అండ్ రేవతి రాజశేఖర్ వేదాయపల్లి నుండి కూడా నెల్లూరు రైట్ ఆన్సర్ని పంపించారు. సో అదన్నమాట, ఇంత ఇన్ని మెసేజెస్ అయితే నేను ఎప్పుడు చూడలేదన్నమాట. సో అడిగాను కదా సీతయ్య ఎవరి మాట వినడు అని, నందమూరి హరికృష్ణ గారు సీతయ్య మూవీలో చెప్తారనమాట. అండ్ ఎన్టీఆర్ గారి థర్డ్ సన్, మూడో కుమారుడు, అండ్ మన ఎన్టీఆర్ గారు కళ్యాణ్ రామ్ గారి ఫాదర్. ఈయన కూడా చాలా సినిమాలు చేశారనమాట హరికృష్ణ గారు, లైక్ శ్రీకృష్ణ అవతారం, తల్లా పెళ్ళామ, తాతమ్మ కళ, దానవీర సూరకర్ణ, శ్రీరాములయ్య, శుభలేఖరు, సీతారామరాజు, అండ్ ఇందాక మనం పాట విన్నాం కదా లాహిర్ లాహిర్లో, అది కానీ శివరామరాజు అండ్ సీతయ్య. ఇప్పుడు నేను మీకు ప్రశ్న ఇచ్చాను ఆ సినిమా నుంచే. అండ్ టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్, స్వామి, శ్రావణ మాసం, ఇట్లా చాలా సినిమాల్లో చేశారనమాట. సో అది మ్యాటర్. ఎనివే, ఈరోజు ఆయన జయంతి సందర్భంగా మనం ఆయన ఎలా గుర్తు చేసుకున్నాం, ఒక పాట కూడా విన్నాం. ఇంకొక పాట కూడా నేను డెఫినెట్గా ప్లే చేస్తాను సీతయ్య నుంచి. బట్ బిఫోర్ దట్ ఫైనల్గా ఒక క్వశ్చన్ అయితే ఇచ్చేస్తాను మీకు. అండ్ ఈరోజు హర్నాథ్ గారి జయంతి కూడా ఉంది తెలుసా, అంటే పాత హీరో అనమాట. ఈయన గారు అంటే ఎన్టీఆర్ గారితో కలిసి చేశారు, చాలా సినిమాల్లో యాక్ట్ చేశారు, హీరోగా యాక్ట్ చేశారు. సో హర్నాథ్ గారి జయంతి కూడా ఈరోజే. బట్ నేను ఇంకొక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని, ఎందుకంటే టైం కూడా అయిపోయింది, ఇంకొక ప్రశ్నకే మనకి అవకాశం ఉంటుంది. సో స్టీల్ సిటీ ఆఫ్ ఇండియా అని ఏ ప్లేస్ అంటారు, స్టీల్ సిటీ ఆఫ్ ఇండియా. సో ఆ సిటీ ఏంటో తెలిస్తే మీరు నాకు పంపించండి. మళ్ళీ నేను ప్రశ్న రిపీట్ చేస్తాను, భారతదేశపు ఉక్కు నగరంగా ప్రసిద్ధి చెందిన సిటీ ఏది, రైట్ ఆన్సర్ని తెలిస్తే 8662488114 ఈ నెంబర్కి మీ ఆన్సర్ని అలా పంపించేస్తూ ఉండండి. మీకోసం నేను సీతయ్య చిత్ర నుంచి ఈ పాటను అయితే ఖచ్చితంగా ప్లే చేస్తాను. ఉదిత్ నారాయణ చిత్ర పాడినటువంటి చంద్రబోస్ గీతం వింటూ స్టేడియం టు వివిధ్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

3 hours 50 minutes 53 seconds లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ సందడే సందడిలో ఫైనల్ క్వశ్చన్ ఇచ్చేసాను కదా, సో 70 మెసేజెస్ నేను ఇప్పుడు చదవాలన్నమాట. సో అది మ్యాటర్. ఇంతకీ స్టీల్ సిటీ ఆఫ్ ఇండియా ఎవరెవరు పంపించారో చూసేద్దాం. పడిన జగనందరూ కాలనీ అప్పలరాజు రైట్ ఆన్సర్, వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి రైట్ ఆన్సర్, అండ్ శాంతినగర్ నుండి ఒకే ఒకడు రైట్ ఆన్సర్, కనకారావు పెడ నుండి రైట్ ఆన్సర్, అండ్ రాంగ్ ఆన్సర్ ఒకటి వచ్చేసింది వైజాగ్ట. అయ్యో పేరైతే పంపించలేదు. అండ్ నెక్స్ట్ మెసేజ్ చూద్దాం, ఢిల్లీ అంటూ రాంగ్ ఆన్సర్ మూసాపేట నుండి. అండ్ రైట్ ఆన్సర్ చదివిన వాళ్ళ పేర్లు, వచ్చిన వాళ్ళ పేర్లు చదువుతాను. విజయవాడ నుండి కరుణ కూడా రైట్ ఆన్సర్ అని పంపించారు. అండ్ కూనపరెడ్డి రమేష్ బాబు మచిలీపట్నం మండలం నుండి రైట్ ఆన్సర్, అండ్ రవీంద్రారెడ్డి

సర్వేపల్లి నుండి రైట్ ఆన్సర్. అండ్ మాధవి ఆంజనేయులు రాంగ్ ఆన్సర్. కర్నూలు డిస్టిక్ గోనెగండ్ల గ్రామం నుండి రైట్ ఆన్సర్ దేవి రంగస్వామి శెట్టి, వీళ్ళు పంపించారు. అండ్ ఆ తర్వాత నెల్లూరు జిల్లా ఇనుమడుగు, ఓకే, ఇక్కడ నుండి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య మెసేజ్ చేశారనమాట, రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. అండ్ రాధాకృష్ణ విజయ విజయవాడ నుండి, ఓకే, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మై నేమ్ ఇస్ దారిపిన సాయి కృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ అంటూ కర్నూలు నుండి రైట్ ఆన్సర్ అని పంపించారు. నరసింహారావు దేవరగట్ల కొత్తగూడెం నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి కోడుమూరు నుండి నాగేళ్ళ విశ్వేశ్వరయ్య, శరణ్ తేజ్, రఘుపతి ఈశ్వరమ్మ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, నేను చేసేసాను భోజనం, రైట్ ఆన్సర్. అండ్ కలమందులపాడు గ్రామం నుండి ఖాసీం ముద్దుజావలి కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రాంగ్ ఆన్సర్ కర్నూలు డిస్టిక్ నుండి కోడుమూరు తేజేశ్వరి ఫ్యామిలీ మెంబర్స్. అండ్ అలాగే నెక్స్ట్ విజయవాడ నుండి విజయలక్ష్మి, వైజాగ్ కాదు కదా, రాంగ్ ఆన్సర్. ఉరవకొండ నుండి ఈశ్వరయ్య రైట్ ఆన్సర్. అండ్ తిరుపతి నుండి గాయత్రి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ ఫనీ సత్యశ్రీ యూకే, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ రాజారావు పట్టికొండ సిటీ, ఓకే, గుజరాత్ స్టేటా, ఓకే. ఎనివే నేను రైట్ ఆన్సర్ ఏంటని చెప్తాను, వింటూ ఉండండి. అనంతపురం టైలర్ రమేష్ మెకానిక్ వెంకటాచలపతి రైట్ ఆన్సర్. అండ్ తిరుపతి నుండి దేవసేన కాదు కదా, విశాఖపట్నం కాదు, ఓకే, రమేష్ దొంతి అనంతపురం నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మార్కాపురం జిల్లా ఆళ్లగడ్డ నుండి పాలెంపోలియ మెసేజ్ చేశారనమాట, రైట్ ఆన్సర్. దేవరగట్టు సల్మాన్ రాజు గారు కూడా మెసేజ్ చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ జంషద్పూర్ జార్ఖండ్, ఓకే, ఎనీవే రైట్ ఆన్సర్ అది. ఆశా సినిమాస్ బెంగళూరు నుండి మెసేజ్ చేశారనమాట. ఇంకా మనకి 45 మెసేజెస్ ఉన్నాయి, చూసేద్దాం అవి కూడా. ఒడిశా కాదు, రాంగ్ ఆన్సర్. గడ్డమంగయ్య బండారపల్లి నుండి రైట్ ఆన్సర్. మధుప్రసాద్ తలంపాడు గ్రామం దురవారి సత్రం, ఇక్కడ నుండి మెసేజ్ చేశారు, తిరుపతి జిల్లా నుండి, రైట్ ఆన్సర్. అండ్ శ్యామ్ కల్లూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ భాస్కర్ టైలర్స్ చెరుకుపల్లి నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ సోను కర్నూలు నుండి. అండ్ ఎస్ఆర్కే ప్రభాకర్ రావు భిలాయ, ఓకే, ఇక్కడ నుండి మెసేజ్ చేశారు బట్ రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ దేవకుమారి ఆకుతోటపల్లి నుండి మెసేజ్ చేశారు, అనంతపురం రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ సత్యభార్గవి తాడిపత్తి అనంతపురం డిస్టిక్ నుండి మెసేజ్ చేశారు. అండ్ బ్రహ్మయ్య కర్నూలు నుండి రైట్ ఆన్సర్. జాన్సన్ విజయవాడ నుండి రైట్ ఆన్సర్. విజయ పరమేష్ గుంతకల్ నుండి రైట్ ఆన్సర్. అండ్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల రైట్ ఆన్సర్. హంపాపురం గ్రామం నుండి చిరంజీవి నాగభూషణ, వగ్గా శివయ్య ముంత పెద్దన కూడా రైట్ ఆన్సర్ పంపించారు. కుసుమ అంబటి నగర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు అంటే, థ్యాంక్ యూ సో మచ్, ఓకే, జంషద్పూర్ మెసేజ్ చేశారు. ఎవరు మీ పేరు? గౌతమ్ సాయి కరివేన, ఓకే, రైట్ ఆన్సర్. కర్ణాటక రాష్ట్రం బళ్ళారి నుండి సుభాన్ రషీదా బేగం సుమయ్య కూడా రైట్ ఆన్సర్. గుంటూరు నుండి ఉమామహేశ్వరరావు. అలాగే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్. భాస్కర్ పేడన్ నుండి రైట్ ఆన్సర్. అండ్ గౌస్ ఫ్రమ్ అనంతపూర్ నుండి మెసేజ్ చేశారు. ముందుగా పవన్ కళ్యాణ్ గారికి హ్యాపీ బర్త్డే అట. ముందుగా కదా ఈరోజు మన ప్రోగ్రామ్ కూడా అయిపోయింది, స్టార్టింగ్ నుంచి చెప్తూనే ఉన్నాం అనమాట. ఎనీవే ఇంకా మెసేజెస్ కూడా ఉన్నాయి, అవి కూడా చూద్దాం. ఒక 25-28 మెసేజెస్ ఉన్నాయి, అవి కూడా మనం చూద్దాం. బట్ బిఫోర్ దట్ నేను మీకోసం ఈ పాటను అయితే ప్లే చేస్తున్నాను. అండ్ 4 o'clock న్యూస్ హెడ్లైన్స్ తర్వాత రిమైనింగ్ మెసేజెస్ కూడా చూద్దాం. అండ్ ఇట్స్ టైమ్ టు పార్టీ నౌ. ఎస్, అర్థమైపోయింది కదా. అత్తారింటికి దారేది చిత్రం నుంచి డేవిడ్ సైమన్ మాల్గడి శుభ పాడినటువంటి రామజోగయ్య శాస్త్రి గీతం వస్తుంది. డిఎస్పి మ్యూజిక్ కంపోజిషన్లో వింటూ స్టేట్ యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. పాయకరావుపేటలో పోలవరం ఎడమకాలు శిలాఫలకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితం ఆవిష్కరించారు. అనంతరం గోదావరి జలాలు విడుదల చేసి జలహారతి ఇచ్చారు. రాష్ట్రంలో క్రీడా వసతుల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో 20 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న క్రీడా వసతి కేంద్రాన్ని ఆయన అధికారులతో కలిసి ఈరోజు పరిశీలించారు. బీసీ హాస్టళ్లు, గురుకులాల్లో నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థుల ఆరోగ్య రక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్వేత పేర్కొన్నారు. విజయవాడలోని గుణదల బీసీ బాలికల కళాశాల వసతి గృహంలో మంత్రి ఈరోజు ఆరోగ్య ఉపకరణాలు పంపిణీ చేశారు. రాష్ట్రంలోని అన్ని నగరపాలక సంస్థల్లో ఆధునిక చెత్త సేకరణ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. కర్నూలు నగరంలో కొత్త ఎలక్ట్రిక్ చెత్త సేకరణ వాహనాలను మంత్రి ఈరోజు ప్రారంభించారు. సమాజంలో దివ్యాంగులు, వయోవృద్ధులు స్వతంత్రంగా జీవించేలా చూడడంతో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో వారికి సులభతరమైన సేవలు అందించడమే తమ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరేంద్రనేశం అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో 43 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక లిఫ్ట్ సౌకర్యాన్ని ఆయన ఈరోజు ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపు లక్ష్యంగా పల్నాడు జిల్లా జలకలూరిపేట పట్టణంలోని ఒక పాఠశాలలో నిర్వహించిన హరితవనం

కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గ్రీన్ కమిటీ చైర్మన్ కె. నాగబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావుతో కలిసి పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. పచ్చదనం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటి సంరక్షణ కృషి చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా నాగబాబు పేర్కొన్నారు. కొండపల్లి మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ది లక్ష్యంగా మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఈరోజు విస్తృతంగా పర్యటించిన ఆయన పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్దికి దాతలు, పూర్వ విద్యార్థులు, తల్లిదండ్రులు, స్వచ్ఛంద సంస్థలు, పారిశ్రామికవేత్తలు, ప్రజలు తమంతు సహాయాన్ని అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిన బడి కోసం డొనేట్ పోర్టల్ను సద్వినియోగం చేసుకోవాలని అల్లూరు సీతారామరాజు జిల్లా కలెక్టర్ టీడీ శాంతి పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈరోజు నిర్వహించిన విద్యాశాఖ సమయ సమావేశానికి కలెక్టర్ అధ్యక్షత వహించారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

FM 101.3. సో అలా మనం సక్సెస్ఫుల్గా సందడే సందడి ప్రోగ్రామ్ని అయితే కంప్లీట్ చేసేసుకొని వివిధాలోకి ఎంటర్ అవ్వాల్సిన టైం కూడా వచ్చేసింది అనమాట. ఎందుకంటే ఇంకా 4 hours 3 minutes వచ్చేసింది కాబట్టి. సో మరి సందడే సందడిలో ఫైనల్గా కొన్ని మెసేజెస్ ఉన్నాయి పెండింగ్, అవి చూసేద్దాం. యా మళ్ళీ పెరిగిపోయినాయి మెసేజెస్, 35 అయిపోయింది. చూద్దాం నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు అంటే కమతం వెంకట లక్ష్మీరెడ్డి భీమునిపాడు నుండి మెసేజ్ చేశారు. రైట్ ఆన్సర్ ఉదయగిరి నుండి అనూష డానియల్. మీరు ఈరోజు వినిపించిన పాటలు, మీ మాటలు చాలా చాలా బాగున్నాయి. సూపర్ హిట్ మీ ప్రోగ్రామ్ ఈరోజు. ఇందాకటి ప్రశ్నకు అన్ని సమాధానాలు ఎందుకు వచ్చాయంటే అంటూ ఓకే, అందువల్ల ఈరోజుకి ఈ ప్రోగ్రామ్కి నమస్కారం అంటూ మెసేజ్ చేశారు. రైట్ ఆన్సర్ని పంపించారనమాట. సెలవు టాటా, బై బై అంటూ బై అండి. ఓకే, అండ్ వివిధ ప్రోగ్రామ్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి, ఎందుకంటే ఫేవరెట్ సింగర్ సాంగ్స్ ఉన్నాయన్నమాట, అన్నీ కూడా ది బెస్ట్ సాంగ్స్. 4:10 నుంచి 4:50 వరకు కూడా ఆల్మోస్ట్ అన్ని సాంగ్స్ సూపర్ హిట్ సాంగ్స్ ఉంటాయి, అస్సలు మిస్ అవ్వకండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ కోనసీమ జిల్లా మోరిపొలం పంతాడి శ్రీనివాసరావు, గంగా భవాని మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ సుధీర్ శర్మ, వాణి, లక్ష్మీ, నిర్మల మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. వలీ భాష, ఇమాంబి, రైట్ ఆన్సర్ అనంతపూర్ నుండి. అండ్ అలాగే ఎఫ్ఎంఎస్ సర్దార్, జార్ఖండ్, రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ కడప వినయ్, శ్రీదేవి, శైలజ, ప్రవీణ, గీత, సంగీత, వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద, జానకిరాజు, రైట్ ఆన్సర్. లతా ఫ్రమ్ ఉయ్యూరు, రైట్ ఆన్సర్. రాజశేఖర్ రాజు, బీవీ నగర్, నెల్లూరు నుండి, రైట్ ఆన్సర్. జాప భూమేశ్వర్, భూలక్ష్మి, బేలూరు నుండి, రైట్ ఆన్సర్. అశ్విన్ ఫ్రమ్ ఫ్యామిలీ, అశ్విన్ అండ్ ఫ్యామిలీ కర్నూలు నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఓకే, మీరు మాటలు స్పష్టంగా పలుకుతారు, ఎదుటివారికి బాగా అర్థం అవుతాయి, ఈరోజు ఇన్ని మెసేజ్లు వచ్చాయి, కంగ్రాట్స్ మేడం, ప్రోగ్రామ్ సూపర్ ఉంది అంటూ. రామల్లకోటి నుండి అబ్దుల్ మన్నాన్, దుబాయ్ భాష, ఫ్యామిలీ మెంబర్స్, జార్ఖండ్ రాష్ట్రం, జంషెడ్పూర్, ఓకే, రైట్ ఆన్సర్ పంపించారు. కోకిల పాలకులట, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎనీవే నిజంగానే ఎప్పుడు కూడా మెసేజెస్ మనకి 60-70 మధ్యలో, ఒక్కొక్క ప్రశ్నకి 60-65 మ్యాక్సిమం అనమాట. అలాంటిది ఈరోజు అసలు 110 దాటేసింది అంటే ఒక్కొక్క ప్రశ్నకి అలా అన్ని మెసేజెస్, నిజంగా మన లిజినర్స్ కూడా పెరిగారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మెసేజ్, గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి శివదాసరెడ్డి, తిరుపతమ్మ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ కానూరు నుంచి కాపారావు, కాపారావు గారా ఓకే, రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే మూసాపేట నుండి నరేష్, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ చిలుక నారాయణ, అన్సూయ, యమున, జానకంపేట నుండి, రైట్ ఆన్సర్. పెడన్ రామలక్ష్మి కాలనీ నుండి నర్సన్న, శివగంగా, ఇండియా అట. అబ్బా బాబా, మీరు మామూలు కాదు. పోలేపల్లి శ్రీనివాస్, సిరిసిల్ల నుండి, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ తేజేశ్వరి, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా పంపించారు, కర్నూలు డిస్ట్రిక్ట్, కోడుమూరు నుండి, రైట్ ఆన్సర్. అండ్ మాధవి ఆంజనేయులు, భూదాన్, పోచంపల్లి నుండి, రైట్ ఆన్సర్. నల్గొండ జిల్లా చిత్రాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెసేజ్ చేశారు. ఎందుకని ఆన్సర్ ఏది, మీ పేర్లు పంపించారు అంతే. ఓకే, అండ్ డాక్టర్ హర్షవర్ధన్ రెడ్డి తిరుపతి నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. పెడన జోగానందర కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు. ఈ రోజు కూడా సందడే సందడి అదిరింది మేడం, నేను ముందు చెప్పినట్లుగానే బొమ్మ బ్లాక్ బస్టర్ అవుతుంది, జ్యోతి గారి షో అంటే ఇలానే ఉంటుంది అని మరొకసారి ప్రూవ్ చేశారు అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ మీ అభిమానానికి. అండ్ నెక్స్ట్ మెసేజ్, పెద్ద కాకాని నుంచి పద్మ చంద్రశేఖర్ మెసేజ్ చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ రామకృష్ణ, డాక్టర్ రామకృష్ణ, సునీత ఫ్రమ్ రాజోల్ నుండి, రైట్.

ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఐలవరం డోకుపర్తి గోపాలరావు మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ ధర్మారావు ఛత్తీస్గఢ్ హలో టు ఎవ్రీవన్ అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ గురుగుంట్ల నుంచి ముంతా పెద్దన్న. అండ్ నెక్స్ట్ నెక్స్ట్ మెసేజ్ ఎల్లప్ప యాదవ్ రాయచూర్ జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ అందరికీ రైట్ రైట్ అని కాదు, మీది రైట్ ఆన్సర్ కాబట్టి నేను రైట్ అని చెప్తున్నాను. సత్యభార్గవి తాడిపత్తి అనంతపూర్ డిస్టిక్ నుండి మెసేజ్ చేశారు. ఎనీవే మీద నేను రైట్ అనే చెప్పాను. సీతయ్యది రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే ఇప్పుడు జార్ఖండ్ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. ఓకేనా. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ నెల్లూరు జిల్లా ఇనుమడుగు శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. ముసాపేట నుండి నరేష్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ కానూరు నుంచి తాతారావు గారు మెసేజ్ చేశారు. ఓకే. అండ్ నెక్స్ట్ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు. ఈరోజు మీ షో మధురాతి మధురంగా ఉంది, ధన్యవాదాలు అంటూ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. వనపర్తి జిల్లా ఆత్మకూరు నుండి గోవర్ధనరావు, ఇంద్రబాయ్, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయ్ కూడా మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ టుడేస్ ప్రోగ్రామ్ 100 డేస్ హిట్ అంట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. చిన్నమ్మాయి మెసేజ్ చేశారు. సో అది మ్యాటర్, మనం సక్సెస్ఫుల్గా సందడి సందడి ప్రోగ్రామ్ని అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. అండ్ రైట్ ఆన్సర్ వచ్చేసి నేను మధ్యలో ఆల్రెడీ చెప్పేశాను కదా మీకు, స్టీల్ సిటీ ఆఫ్ ఇండియా, భారతదేశపు ఉక్కు నగరంగా ప్రసిద్ధి చెందిన సిటీ జంషద్పూర్ అండి, జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్నటువంటి సిటీ అనమాట. సో అది మ్యాటర్. అండ్ మనం వివిధ ప్రోగ్రాంలోకి అయితే వచ్చేసాం ఈరోజు, సింగర్ స్పెషల్.

0: సో ఈరోజు సింగర్స్ స్పెషల్గా నేను చెప్పాను కదా, బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే నేను ప్లే చేస్తాను అని చెప్పాను. ఎంత వండర్ఫుల్ సాంగ్స్ అంటే అసలు ఆవిడ నోట్లో నుంచి ఏ పాట వచ్చినా కానీ ఆ గొంతులో నుంచి అంత అద్భుతం అనమాట, అంత అమృతంలాగా ఉంటుంది ఆ పాట అయితే మాత్రం. సో ఎప్పుడు ఎన్ని ఇయర్స్ నుంచి లైక్ ఎన్నో సాంగ్స్ పాడారు, అంటే 25,000 మోర్ దాన్ 25,000 పైగా పాటలు పాడారు. అండ్ 2021లో పద్మభూషణ్ అండ్ 2005లో భారత ప్రభుత్వం ఆవిడని పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. అండ్ ఈ సింగర్ ఎవరు అనేది మీకు ఆల్మోస్ట్ ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. అండ్ చిత్ర గారు అనమాట, కేఎస్ చిత్ర గారు. సో చిత్ర గారు పాడినటువంటి పాటలు, ఆవిడ పాడిన పాటలు అయితే నేను మీకోసం ఈరోజు ప్లే చేస్తాను. దక్షిణ భారత నైటింగేల్ అని ఆవిడ బిరుదు కూడా అందుకున్నారు. మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, ఒరియా, హిందీ, అస్సామీ, బెంగాలీ, ఇన్ని లాంగ్వేజెస్లో నేను ఇందాక చెప్పాను కదా ఆల్మోస్ట్ 25,000కి ఎక్కువ, ఇంకా మోర్ దాన్ 25,000 సాంగ్స్ అయితే పాడారనమాట. సో ఫస్ట్ సాంగ్ అయితే నేను పౌర్ణమి మూవీ నుంచి నేను ప్లే చేస్తున్నాను, చిత్ర గారు పాడినటువంటి పాట. అండ్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం ఇది, అద్భుతంగా ఉంటుంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ బిఫోర్ దర్ ఒక షార్ట్ కమర్షియల్ బ్రేక్ ఉంది, బ్రేక్ తర్వాత ఆ బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, అస్సలు మీరు మిస్ అవ్వద్దు, ఛానల్ అస్సలు మార్చొద్దు.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
2: SBI, the bank to every Indian.

0: పాటుగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ

0: క్రియేటివిటీ టెక్నాలజీల మేళవింపు.
1: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
0: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
1: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ 4 hours 27 minutes 13 seconds లో ఉంది వీబీ క్లాక్. అండ్ రైట్ నౌ మీరు ఇప్పుడు ఎలా చెప్పను, ఈ చిత్ర నుంచి చిత్ర గారు అద్భుతంగా పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం అయితే విన్నారు. అండ్ వివిధ ప్రోగ్రామ్ లో ఉన్నాం, మరి సింగర్ స్పెషల్ గా చిత్ర గారు పాడినటువంటి బ్యూటిఫుల్ సాంగ్స్ వింటున్నారు. తర్వాత వినబోతున్న పాట కులీ నంబర్ 1, ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చిత్ర గారు కలిసి పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ మీకోసం వచ్చేస్తుంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ స్కాలర్షిప్ .co.in.
2: ఎస్బీఐ, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
3: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
4: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
3: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
5: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: కదా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వత్ మీ జ్యోతి. 4:34:30 లో ఉంది వీబీ క్లాక్ అండ్ మనం ఉన్నాం వివిధ ప్రోగ్రామ్ లో. సో సింగర్ స్పెషల్ గా చిత్ర గారు పాడినటువంటి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వింటున్నాం కదా. సో మరి 25,000 పైగా పాటలు పాడారండి. మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, ఒరియా, హిందీ, అస్సామీ, బెంగాలీ, ఈ లాంగ్వేజెస్ అన్నింటిలో కలిపి అప్రాక్సిమేట్గా 25,000 పైగా పాటలు పాడారనమాట. అండ్ 2005 ఇందాక నేను చెప్పాను కదా, భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో ఆవిడ్ని సత్కరించారు. అండ్ 2021 పద్మభూషణ్ పురస్కారం కూడా అందుకున్నారు చిత్ర గారు. సో మరి చిత్ర గారు పాడినటువంటి పాట సంతోషం చిత్ర నుంచి రాజేష్తో కలిసి పాడిన పాట నేను ప్లే చేస్తాను. బట్ బిఫోర్ దట్ చిన్న కమర్షియల్ బ్రేక్ ఉంది, బ్రేక్ తర్వాత మనం కంటిన్యూ చేద్దాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: జ్యోతి ఎఫ్ఎం 101.3.
1: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
2: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
3: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
4: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
3: ఓ పాట కనులు తుడిస్తే
4: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
3: ఓ పాట మనసుకి హత్తుకుంటే
4: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
3: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
4: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి FM
3: 101.3.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. 4 hours 45 minutes 14 seconds లో ఉంది వీబీ క్లాక్ అండ్ వివిధ ప్రోగ్రామ్ లో ఉన్నాం. మరి సింగర్ స్పెషల్ గా చిత్ర గారు పాడినటువంటి బ్యూటిఫుల్ సాంగ్స్ వింటున్నాం కదా. చివరిగా వినబోతున్న పాట అంతం చిత్రానికి చిత్ర జోజో పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ మీరు ఇంతవరకు వివిధ కార్యక్రమంలో చిత్ర గారి స్పెషల్ విన్నారు, సింగర్ స్పెషల్ గా. అండ్ స్టూడియోలో సమయం 4:50 దగ్గరగా ఉంది. అండ్ నౌ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ వెన్ ఎలా ఉంటుంది. అండ్ విత్ దిస్ నోట్ యువర్ ఆర్జే జో సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే షో. మీరు మాత్రం వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

అంతులేని నీరసం దేనికి సంకేతం అంటే చెప్తాను వినండి మన వెనెల ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతంతో. ఆందోళన దిగులు చింతా ప్రభావం కూడా శరీరంపై పడుతుంది, దీంతో నెగటివ్ హార్మోన్లు విడుదలవుతాయి. డాక్టర్ సలహా మేరకు ఒత్తిడి తగ్గించుకునే చర్యలు చేపట్టాలి. ఎంత నిద్రపోయినా నిద్ర లేనట్టుగా ఉంటారు. ఏవైనా మందులు వాడితే కూడా ఇలాగే నీరసంగా ఉంటుంది. మనలో చాలామందికి నీరసం ఫెటీగ్ ఎక్కువగా ఉంటుంది. ఏ అనారోగ్యం లేకున్నా నిసత్తువగా ఉంటారు. ఎప్పుడూ ఏవో ఒకటి ఒంటి నొప్పులతో బాధపడుతూ ఉంటారు. ఏ పని చేయకపోయినా ఎంతో అలసినట్టుగా ఉంటుందని అంటారు. నిత్యం కండరాల నొప్పులు అలసటతోనే తమ బతుకు బండిని లాగుతారు. అయితే ఇలా అవ్వడానికి వెనుక అసలు కారణమేంటో తెలుసుకుందాం. ఈ నిసత్తువను అధిగమించడానికి కొన్ని వైద్యుల సూచనలు ఉన్నాయి, అది ఇప్పుడు నేను మీకు వెన్నెల ప్రోగ్రాంలో చెప్తాను. అస్సలోపిక ఉండకపోవడం, రోజంతా బలహీనంగా అనిపిస్తుందని డాక్టర్ల వద్దకు వస్తున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. వీరేమీ అధిక కష్టం చేసి ఇలా అవ్వదు. చాలామంది రోగులు అన్నీ తింటున్నాం, బీపీ షుగర్ లేదు, కానీ ఇలా నీరసంగా ఉంటుందని వైద్యుల వద్దకు వస్తూ ఉంటారు. ఇది ప్రపంచంలోని అన్ని దేశాల్లో సర్వసాధారణంగా అయిపోయింది. మన దేశంలో ముఖ్యంగా రక్తహీనత, విటమిన్ డి లోపం, మెనోపాజ్ వచ్చిన స్త్రీలలో ఈ వ్యాధి వస్తుంది. ఎనీమియా, దీర్ఘకాలిక వ్యాధులు, శాకాహారం తీసుకునే వారిలో లేదా వైరల్ ఫీవర్తో వ్యాధుల బారిన పడుతూ

0: ఉన్నవారు కూడా బాధితులే.
1: ఏ కారణం లేకుండా ఇలా నీరసం బారిన పడితే క్రానిక్ ఫెటీగ్ సిండ్రోమ్ అని అంటారు. శరీరంలో అవయవాలు బలహీనంగా అయిపోతాయి, విపరీతమైన నొప్పి, అది కండరాల నొప్పి లేదా ఏదైనా కారణం కావచ్చు. అతిశుద్ధి చేసిన ఆహారం తినడం వల్ల కూడా ఈ పరిస్థితి ఏర్పడుతుంది. ముడిధాన్యాలు తీసుకోకపోవడం, సమయానికి తినడం వంటివి మారిపోయాయి. రిఫైన్డ్ ఫుడ్ అంటే పాలిష్ చేసిన రైస్ వంటివి తీసుకుంటే రక్తంలో షుగర్ తగ్గి ఇలా నీరసంగా అవుతుంది. ఆయిలీ ఫుడ్ తింటే కూడా ఇలా మత్తుగా ఉంటుంది. పిజ్జాస్, బర్గర్స్, ఫ్రైడ్ ఫ్రూట్స్ వంటివి, ఎనర్జీ డ్రింక్స్లో కూడా కొవ్వు, షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల తాత్కాలికంగా ఎనర్జీ వచ్చినా ఆ తర్వాత మళ్ళీ నీరసం వస్తుంది. సమతుల్య ఆహారం, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ సమయానికి తీసుకుంటూ మధ్యలో స్నాక్ కూడా తీసుకుంటూ ఉండాలి. ఆరోగ్యకరమైనవి మాత్రమే తీసుకోవాలి. కొంతమంది డైట్ అంటూ కొన్ని ప్రయత్నాలు చేస్తారు, కానీ సరైన ఆహారం తీసుకుంటూ డైట్ చేస్తే సరిపోతుంది. ముఖ్యంగా పిల్లలను ఫాస్ట్ ఫుడ్ నుంచి దూరంగా ఉంచాలి. టానిక్స్ వంటి వాటిపై ఆధారపడకుండా న్యాచురల్ ఫ్రూట్స్ వంటివి తీసుకోవాలి. దీనికి తీవ్ర మానసిక ఒత్తిడి కూడా కారణం. ఇది నీరసానికి దారితీస్తుంది. ఫలితంగా రోజూ వారి పని చేయాలన్నా కష్టతరంగా మారుతుంది. దీనికి ఎక్సర్సైజ్ చేస్తే సరిపోతుంది. దీంతోపాటు సరైన నిద్ర కూడా అవసరం. పిల్లలు, పెద్దలు కనీసం వారానికి 5 సార్లు ఎక్సర్సైజ్ చేయాలి లేదా 30 మినిట్స్ నడవాలి. క్రమం తప్పకుండా ఎక్సర్సైజ్ చేస్తే ఆరోగ్యంగా ఉండటానికి దోహదపడుతుంది. గర్భిణీ స్త్రీలు కూడా డాక్టర్ల సలహాలతో ఏదైనా స్లైట్ లైట్ ఎక్సర్సైజ్ చేయొచ్చు. కెఫీన్ మితమైన మోతాదులో చురుకుదనాన్ని, ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది, కానీ చాలా ఎక్కువ హృదయ స్పందన రేటు, రక్తపోటు పెరుగుదల పెంచుతుంది. అలసట అనేది శారీరక, మానసిక కార్యకలాపాలకు ప్రతిచర్య. సాధారణంగా అలసట విశ్రాంతి లేదా కార్యాచరణను తగ్గించడం ద్వారా తగ్గించబడుతుంది. ఎక్సర్సైజ్ లేకపోవడం లేదా సరైన ఆహారం తీసుకోకపోవడం వంటి కొన్ని జీవనశైలి ఎంపికల వల్ల దీని బారిన పడే ప్రమాదం ఉంటుంది. అయితే కొన్ని రకాల ముఖ్యమైన కారణాలు అలసటకు దారితీస్తాయని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వెన్నెల ప్రోగ్రాంలో మీ ఆర్జే చేతంతో. ఫస్ట్, తగినంత నిద్ర పోకపోవటం. నిద్ర తక్కువగా పోయే వారిలో అలసట కనిపిస్తుంది. అంతేకాకుండా ఏకాగ్రత ఆరోగ్యంపై ప్రతికూలంగా ప్రభావాన్ని చూపుతుంది. పెద్దలు ప్రతి రాత్రి 7 నుండి 8 గంటలు నిద్రపోవాలి. ఈ తరహా అలసటకు పరిష్కార మార్గం నిద్రకు ప్రాధాన్యతనివ్వటం, నిద్రకు సాధారణ షెడ్యూల్ను పెట్టుకోవడం, పడక గదిలో ల్యాప్టాప్స్, సెల్ ఫోన్స్, టెలివిజన్స్ నిషేధించడం, ఇంకా ఇబ్బంది ఉంటే డాక్టర్ నుండి సహాయం పొందటం ద్వారా నిద్ర రుగ్మత తగ్గించుకోవాలి. కొందరు వ్యక్తులు తగినంత నిద్రపోతున్నారని అనుకుంటారు, కానీ స్లీప్ యాప్నియా వారికి నిద్ర సరిగ్గా పట్టనివ్వదు. ఇది రాత్రంతా శ్వాసను అంతరాయం కలిగిస్తుంది. ప్రతి అంతరాయం మిమ్మల్ని ఒక క్షణం మేల్కొల్పుతుంది. అయితే ఆ విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. 8 గంటలు మంచం మీద నిద్రపోయినప్పటికీ మీకు నిద్ర కరువైనట్లుగానే అనిపిస్తుంది. ఇందుకోసం ముందుగా అధిక బరువుతో ఉంటే బరువు తగ్గించాలి, సిగరెట్ స్మోకింగ్ మానేయాలి. నిద్రపోతున్నప్పుడు మీ వాయు మార్గాలు తెరిచి ఉండడంలో సహాయపడటానికి మీకు సిపిఏపీ పరికరం అవసరమవుతుందేమో వైద్యుల సలహాతో తెలుసుకోండి. శక్తి తక్కువగా ఉండటం, చాలా తక్కువ తినడం వల్ల అలసట వస్తుంది. అలాగే తినాల్సిన ఆహారాలు కాకుండా తినకూడని ఆహారాలు తినడం కూడా సమస్యకు కారణం కావచ్చు. సమతుల్య ఆహారం తీసుకోవడం వల్ల మీ బ్లడ్ షుగర్ను సాధారణ స్థాయిలో ఉంచడంలో సహాయపడుతుంది. తక్కువ మోతాదులో అల్పాహారం తీసుకోవాలి. ప్రతి భోజనంలో ప్రోటీన్, కాంప్లెక్స్ పిండి పదార్థాలను చేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, హోల్ వీట్ బ్రెడ్తో ఎగ్స్ తినండి. స్థిరమైన శక్తి కోసం రోజంతా స్మాల్ మీల్స్ ప్లాన్ చేయండి. మహిళల్లో అలసటకు ప్రధాన కారణాల్లో రక్తహీనత ఒకటి. ఇది మహిళలను ప్రమాదంలో పడేస్తుంది. మనిషికి రెడ్ బ్లడ్ సెల్స్ అవసరం, ఎందుకంటే అవి మీ కణజాలాలకు, అవయవాలకు ఆక్సిజన్ని తీసుకెళ్తాయి. ఐరన్ లోపం వల్ల కలిగే రక్తహీనత తొలగించుకోవటం కోసం ఐరన్ సప్లిమెంట్ని తీసుకోండి. లీన్ మీట్స్, లివర్, షెల్ఫిష్, బీన్స్, మిల్లెట్స్ వంటి ఐరన్ రిచ్ ఫుడ్స్ తినడం వల్ల మీరు దీన్ని నివారించవచ్చు. డిప్రెషన్ని ఎమోషనల్ డిసార్డర్గా భావించవచ్చు, కానీ ఇది అనేక శారీరక లక్షణాలకు కూడా దోహదపడుతుంది. అలసట, తలనొప్పులు, ఆకలి మందగించడం వంటివి చాలా సాధారణ లక్షణాలు. కొన్ని వారాల కంటే ఎక్కువ అలసిపోయినట్లు అనిపిస్తే వైద్యుడిని సంప్రదించండి. డిప్రెషన్ టాక్ థెరపీ లేదా మందులకు బాగా

0: అందిస్తుంది. థైరాయిడ్ అనేది మీ మెడ అడుగు భాగంలో ఉండే చిన్న గ్రంథి. ఇది మీ జీవక్రియను నియంత్రిస్తుంది. శరీరం ఇంధనాన్ని శక్తిగా మార్చే వేగం గ్రంథి చురుగ్గా పనిచేయాలి. అలా చేయనప్పుడు జీవక్రియ చాలా నెమ్మదిగా పనిచేసినప్పుడు బరువు పెరగొచ్చు. రక్త పరీక్ష థైరాయిడ్ హార్మోన్లు తక్కువగా ఉన్నట్లు నిర్ధారిస్తే సింథటిక్ హార్మోన్లు మిమ్మల్ని వేగవంతం చేస్తాయి. కెఫీన్ మితమైన మోతాదులో చురుకుదనాన్ని ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది. మధుమేహం ఉన్నవారిలో అసాధారణంగా అధిక స్థాయి చక్కెర శరీర కణాల్లోకి ప్రవేశించకుండా రక్త ప్రవాహంలోకి ఉండిపోతుంది. అక్కడ ఇది శక్తిగా మారుతుంది. ఫలితంగా శరీరానికి సరిపడా తిన్నప్పటికీ ఆవిరైపోతుంది. నిరంతర వివరించలేని అలసట ఉంటే మధుమేహానికి సంబంధించిన పరీక్షలు చేయించుకోండి. చికిత్సతో పాటు ఆహారం, వ్యాయామం, జీవనశైలి మార్పులు కూడా చేసుకోండి. నిద్రకు ఆటంకాలు, ఆహారం, క్రమం తప్పకుండా ఎక్సర్సైజ్ లేకపోవడం ఇతర కారకాలు అలసటకు కారణమవుతాయి. గుండె ఊపిరితిత్తుల పరిస్థితులు రక్త ప్రవాహాన్ని దెబ్బతీస్తాయి, మంటను కలిగిస్తాయి, అలసటను కలిగిస్తాయి. అలసటను ముందుగానే గుర్తించడం వల్ల రాబోయే ఆరోగ్యపరమైన సమస్యలను సులభంగా అధిగమించవచ్చు. వెల్ డియర్ ఫ్రెండ్స్, విత్ దిస్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఫెటీగ్ అండ్ ఇట్స్ రెమెడీస్, దిస్ ఇస్ యువర్ ఆర్జే చేతన్ సేయింగ్ అ స్వీట్ లిటిల్ బాయ్ ఓన్లీ విత్ అ ప్రామిస్ దట్ ఐఎమ్ గోయింగ్ టు కమ్ బ్యాక్ ఇన్ ద నెక్స్ట్ సెగ్మెంట్ విత్ మోర్ సచ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. టిల్ దెన్ హ్యావ్ అ గ్రేట్ టైమ్. బాయ్.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522709. మా ఈమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. అన్ని రంగాల్లో ఉత్తరాంధ్ర అభివృద్ధికి రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. సముద్రంలోకి వృధాగా వెళ్లే జలాలను మళ్లించి ఉత్తరాంధ్రకు అందిస్తున్నామని ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈరోజు తెలిపారు. ప్రభుత్వ పథకాల కింద అర్హులైన లబ్దిదారులకు సకాలంలో రుణాలు మంజూరు చేయాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నేల దినకర్ పుణకర్ అన్నారు. 100 మంది వ్యాపారవేత్తలు 100 కోట్ల కార్యక్రమంలో బ్యాంకర్ల పాత్ర కీలకమని చెప్పారు. జిల్లా సంప్రదింపుల కమిటీ డీసీసీ, జిల్లా స్థాయి సమీక్షా కమిటీ డీఎల్ఆర్సీ సమావేశం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించారు. ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ సరుకు సంబంధించి ఓటర్ల జాబితాపై క్లెయిములు అభ్యంతరాల స్వీకరణ గడువును ఈ నెల 10వ తేదీ వరకు పొడిగించినట్టు చిత్తూరు జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఓటర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ పేర్లు ఓటర్ జాబితాలో ఉన్నాయో లేదో పరిశీలించుకోవాలని సూచించారు. తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం పుదూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణను పరిశీలించి పలు సూచనలు చేశారు. పాఠశాల ఆవరణ ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఉపాధ్యాయులను సిబ్బందిని ఆదేశించారు. రేషన్ పంపిణీలో పూర్తి పారదర్శకత జవాబుదారీతను పాటించాలని పార్వతీపురం మన్యం జిల్లా సంయుక్త కలెక్టర్ ఆర్ వైశాలి అధికారులను ఆదేశించారు. జీఎంవలస మండలం తుంబలి గ్రామంలోని రేషన్ దుకాణాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. శ్రీకాకుళం జిల్లాలోని ప్రతి రెవెన్యూ మండలం పరిధిలో ఉచిత న్యాయ సేవలు అందించేందుకు ఉద్దేశించిన పారా లీగల్ వాలంటీర్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ న్యాయమూర్తి కె హరిబాబు తెలిపారు. సమాజంలో వెనుకబడిన వర్గాలకు చట్టాలపై అవగాహన కల్పించేందుకు ఉచిత న్యాయ సహాయాన్ని అందించేందుకు ఈ సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్టు పేర్కొన్నారు. రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తూ ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ మాధవరెడ్డి ఆటో డ్రైవర్లు యజమానులకు సూచించారు. పార్వతీపురం టౌన్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఆటో డ్రైవర్లు యజమానులతో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 373 పాయింట్లు, నిఫ్టీ 141 పాయింట్లు నష్టపోయాయి. అమెరికా డాలర్తో రూపాయి మార్కం విలువ 94.97 రూపాయల వద్ద కొనసాగుతోంది. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 6 గంటలకు వింటారు.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
1: అయితే సినిమాకి వెళ్దామా?
0: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట

0: మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.
2: హాయ్, హలో, వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ క్రియేషన్ స్టూడియోలో. టైం 5:17:50. అండ్ ఈ టైంలో గీత్ గతచల్ బ్యూటిఫుల్ హిందీ సాంగ్స్ మీ అందరి కోసం బ్యాక్ టు బ్యాక్ ప్లే చేస్తూ ఉంటాను. వింటూ స్టే ట్యూన్.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
4: హే నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. LIC యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. LIC హర్పల్ ఆప్కే సాత్.
5: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
6: SBI, the bank to every Indian.

నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటానమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. గ్రామీణ ఖాదీ బోర్డు ద్వారా అందజేసే స్వయం ఉపాధి రుణాలైన రుణాలపై అవగాహన సదస్సు నిర్వహించాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో చేనేత జౌళి శాఖ గ్రామీణ ఖాదీ బోర్డు అధికారులతో మంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం కాకాని గ్రామ సమీపంలోని జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలో నూతనంగా నిర్మించిన హాస్టల్ భవనాలను విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఈరోజు ప్రారంభించారు. అనంతరం హాస్టల్ ప్రాంగణాన్ని, గదులను కలిసి తిరిగి విద్యార్థులకు కల్పించిన వసతులను పరిశీలించారు. మహిళలందరూ పారిశ్రామికవేత్తలుగా ఎదిగితేనే రాష్ట్రం, దేశంతో పాటు సమాజ ప్రగతి చక్రం మారుతుందని సూక్ష్మ, చిన్న, మధ్యతర పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ భవనంలో ఈరోజు జరిగిన ఎంఎస్ఎంఈ గ్రోత్ వర్క్షాప్లో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గ్రామ పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు సంబంధించి పోలింగ్ కేంద్రాల తుది జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. రాష్ట్రంలోని 13,278 గ్రామ పంచాయతీల పరిధిలోని 133,128 వార్డులకు మొత్తం 136,326 పోలింగ్ కేంద్రాలను ప్రతిపాదించినట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ఒక ప్రకటనలో తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చైర్మన్ వి నారాయణన్ ఈరోజు దర్శించుకున్నారు. GSLV-F17 రాకెట్ నమూనాలను స్వామివారి చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నారాయణన్ పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ నెల 4వ తేదీన తెల్లవారుజామున 2:55 EOS-05 ఉపగ్రహాన్ని నింగిలోకి ప్రయోగించనున్నట్టు తెలిపారు. భూముల క్షేత్రస్థాయి సర్వేలో ఎదురయ్యే అవాంతరాలు, లోపాలను అధిగమించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. భూముల క్షేత్రస్థాయి సర్వే ప్రక్రియపై జిల్లాలోని RDOలు, మండల తహసీల్దారులు, సర్వేయర్లతో ఈరోజు కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజలకు మరింత మెరుగైన ప్రజానుకూల పోలీసు సేవలు అందించడమే లక్ష్యమని మారుతీపురం మన్యం జిల్లా ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. ఆధునిక వసతులతో పునరుద్ధరించిన పార్వతీపురం పట్టణ పోలీస్ స్టేషన్ భవనాన్ని ఈరోజు ఆయన ప్రారంభించారు. ఐసీసీ విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్లో భారత జట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తమ స్థానాలు కోల్పోయారు. యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ ర్యాంకింగ్స్లో మెరుగైన స్థానాన్ని సాధించాడు. 5 స్థానాలు ఎగబాకి 54వ స్థానానికి చేరుకున్నాడు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 7 గంటలకు.

0: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
1: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంకా నువ్వేం టెన్షన్ పడకు.
0: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
1: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
0: ట్యూన్ చేసావా?
1: అవునక్కా, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
0: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
1: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది. వింటూ ఎంజాయ్ చేస్తున్నారు యూత్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 6:03:45. ఒక బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం ఫ్రమ్ ద మూవీ ఆకాశమే నీ హద్దురా నుంచి ప్లే చేస్తున్నాను. వింటూ స్టూడియో

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
4: స్టూడియోలో సమయం 6:09 మరికొద్ది సేపట్లు అంటే 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

0: FM 101.3. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. పోలవరం ఎడమ కాలువను సుజల స్రవంతి ప్రాజెక్టుతో అనుసంధానం చేసి ఉత్తరాంధ్రలోని సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. పోలవరం ప్రాజెక్టును వచ్చే ఏడాదికి పూర్తి చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగితేనే సమాజ ప్రగతి చక్రం మారుతుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఎల్ నినో ప్రభావంతో అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు వర్షాలు తగ్గే అవకాశం ఉన్నందున పంట ఎంపిక విషయంలో వ్యవసాయ అధికారుల సూచనలు తీసుకోవాలని ప్రభుత్వం రైతులకు విజ్ఞప్తి చేస్తోంది. వార్తల వివరాలు. పోలవరం ఎడమ కాలువను సుజల స్రవంతి ప్రాజెక్టుతో అనుసంధానం చేసి ఉత్తరాంధ్రలోని సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈరోజు అనకాపల్లి జిల్లా పాయకరావుపేట తాండవ వద్ద రెగ్యులేటర్ను ఆన్ చేసి గోదావరి జలాలను ముఖ్యమంత్రి ఉత్తరాంధ్రకు విడుదల చేశారు. అనంతరం ఎడమ కాలువలో ప్రవహిస్తున్న గోదారమ్మకు ఆయన ప్రత్యేక జలహారతి ఇచ్చారు. ఆ తరువాత అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ గోదావరి, కృష్ణా సహా రాష్టంలోని అన్ని నదులను అనుసంధానం చేస్తామని, ప్రతి ఎకరాకు సాగునీరు ఇస్తామని తెలిపారు. గలగల, గోదారి, బిరబిరా, కృష్ణమ్మ పంక్తులను నిజం చేసి రాష్ట్రాన్ని సుభిక్షం చేస్తామని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: గోదావరి నది అన్నవరం సత్యదేవుడి ఆశీర్వాదంతో ఇక్కడికి వచ్చింది. ఇక్కడ నుంచి వచ్చే సంవత్సరం మీ అందరికి హామి ఇస్తున్న సింహాద్రి అప్పన్న చింతకు తీసుకెళ్తామని ఈ సభలో అనౌన్స్ చేస్తున్నాను. అలాగే భవిష్యత్తులో అరసు వెళ్లి సూర్యనారాయణ స్వామి దగ్గరికి తరలించి వంశధారకు అనుసంధానం చేస్తాం. ఇటు గోదారమ్మ, అటు కృష్ణమ్మతో సహా రాష్ట్రంలో అన్ని నదులను అనుసంధానం చేసి తెలుగు తల్లికి జలహారతిస్తాం. గలగల గోదావరి, బిరబిర కృష్ణమ్మ పరుగులతో రాష్ట్రాన్ని సుభిక్షం చేస్తాం.
0: రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి కృషి చేస్తోందని జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు చెప్పారు. హంద్రి, నీవా, వెలిగొండ, పోలవరం ఎడమ కాలువలను పూర్తి చేశామని, అలాగే పోలవరం ప్రాజెక్టును కూడా వచ్చే ఏడాదికి పూర్తి చేస్తామని మంత్రి వివరిస్తూ,
2: ఇవాళ లెఫ్ట్ మెయిన్ కెనాల్ 1800 కోట్ల రూపాయలు 2 ఏళ్లలో వెచ్చించి ఆర్థికంగా ఇబ్బందులున్నా కూడా అటు హందరి నివా చేస్తాం, అటు వెలిగొండ చేస్తాం, ఇటు పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఉత్తరాంధ్రకు నీళ్లు ఇస్తున్నాం. ఇవాళ విశాఖపట్నానికి డ్రింకింగ్ వాటర్, స్టీల్ ప్లాంట్ కి, పారిశ్రామిక అవసరాలకు ఈ యొక్క లెఫ్ట్ మెయిన్ కెనాల్ అనేది ఒక వరం కింద ఉన్నటువంటి పరిస్థితి. పోలవరం చంద్రబాబు నాయుడు గారు 2027 కల్లా పూర్తి చేస్తానని మాట ఇచ్చారు. ఇచ్చినటువంటి మాట ప్రకారం మళ్లీ నెక్స్ట్ ఇయర్ మళ్లీ ఇంకొక పెద్ద పండుగకి మళ్లీ మనందరం కూడా సిద్ధమవుతున్నాం.
0: పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలు అనకాపల్లి జిల్లాకు చేరుకున్నాయి. పాయకరావుపేట వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెగ్యులేటర్ను ఆన్ చేసి ఈ జలాలను ఉత్తరాంధ్రకు విడుదల చేశారు. అనంతరం ఎడమ కాలువలో ప్రవహిస్తున్న గోదారమ్మకు ఆయన ప్రత్యేక జలహారతి ఇచ్చారు. అంతకుముందు పోలవరం ఎడమ ప్రధాన కాలువ శిలాఫలకాన్ని మంత్రులు నిమ్మల రామానాయుడు, వంగలపూడి అనిత, కొల్లు రవీంద్ర, పి నారాయణలతో కలిసి ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా 2.87 లక్షల ఎకరాలకు సాగునీరు, 5.23 లక్షల మందికి తాగునీరు అందనుంది. ఏలేరు, పంప, తాండవ నదులను దాటుకుంటూ ఈ కాలువ సాగుతుంది. ఇప్పటి వరకు పోలవరం ఎడమ కాలువ నిర్మాణం కోసం 4,192 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేసింది. అనకాపల్లి జిల్లాలో 150,000 ఎకరాల ఆయకట్టుకు 110 చెరువులకు నీటి సరఫరా కానుంది. విశాఖ, అనకాపల్లి పారిశ్రామిక అవసరాలకు గోదావరి జలాలు వినియోగించనున్నారు. ఈ కాలువను ఉత్తరాంధ్ర సుజల స్రవంతితో అనుసంధానం చేసి అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం జిల్లాలకు గోదావరి నీరు అందజేయనున్నారు. మహిళలు అందరూ పారిశ్రామికవేత్తలుగా ఎదిగితేనే దేశంతో పాటు సమాజ ప్రగతి చక్రం మారుతుందని రాష్ట సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ భవనంలో ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం, జిల్లా పరిశ్రమల కేంద్రం, ఏపీ ఎంఎస్ఎంఈడీసీ, ఇండియా ఎస్ఎంఈ ఫోరం భాగస్వామ్యంతో ఈరోజు కుదిరిన ఎంఎస్ఎంఈ గ్రోత్ వర్క్షాప్లో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త నినాదానికి అనుగుణంగా రాష్ట్రంలోని యువత, మహిళలు, డ్వాక్రా మహిళలు నూతన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడమే ఈ సదస్సు ప్రధాన ఉద్దేశమన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గ్రామీణ ఖాదీ బోర్డు ద్వారా అందజేసే స్వయం ఉపాధి రుణాలపై అవగాహన సదస్సులు నిర్వహించాలని రాష్ట చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో చేనేత, జౌళి శాఖ, గ్రామీణ ఖాదీ బోర్డు అధికారులతో మంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాష్టంలోని నేతన్నలకు, హస్తకళాకారులకు గౌరవప్రద జీవనం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. నేతన్నలకు ఆర్థిక మేలు కలగజేయడానికే నేతన్నల సేవలో పథకం అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఎల్నినో ప్రభావంతో అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు వర్షాలు తగ్గే అవకాశం ఉన్నందున పంట ఎంపిక విషయంలో వ్యవసాయ అధికారుల సూచనలు తీసుకోవాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ రైతులకు విజ్ఞప్తి చేశారు. నాయుడుపేటలో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అగ్రి ఎక్స్పో కిసాన్ మేళా 2026ను ఆయన ఈరోజు ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో సాధారణంగా 132,000 హెక్టార్లలో సాగు జరుగుతూ ఉండగా కండలేరు నీటి లభ్యత, బోరు బావుల్లో పుష్కలంగా నీరు ఉండడంతో ఈ ఏడాది సుమారు 52,000 హెక్టార్లలో సాగు చేపట్టామన్నారు. అయితే ఈ ఏడాది వర్షపాతం 32% తగ్గిన నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎల్నినో ప్రభావంతో అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు వర్షాలు తగ్గే అవకాశం ఉన్నందున ఖచ్చితమైన నీటిపారుదల సౌకర్యం లేని సూళ్లూరుపేట, నాయుడుపేట ప్రాంతాల రైతులు తొందరపడి వరి సాగు చేపట్టవద్దని కోరారు. భూముల క్షేత్రస్థాయి సర్వేలో ఎదురయ్యే అవాంతరాలు, లోపాలను అధిగమించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. భూముల క్షేత్రస్థాయి సర్వే ప్రక్రియపై జిల్లాలోని ఆర్డీఓలు, మండల తహసీల్దారులు, సర్వేయర్లతో ఆయన ఈరోజు దృశ్య మాధ్యమం ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, భూముల క్షేత్రస్థాయి సర్వే పక్కాగా నిర్వహించాలని ఆదేశించారు. ప్రజలను ఇబ్బంది పెట్టడం, కార్యాలయాల చుట్టూ తిప్పించుకోవడం మంచి పద్దతి కాదని హెచ్చరించారు. క్షేత్రస్థాయి భూముల సర్వేకు చలానా తప్ప ఎవరికి ఎలాంటి రుసుము చెల్లించడం, డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని తెలియజేశారు. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి ఓటర్ల జాబితాపై క్లెయిమ్స్, అభ్యంతరాల స్వీకరణ గడువును ఈ నెల 10వ తేదీ వరకు పొడిగించినట్టు చిత్తూరు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు.

0: ఓటరు జాబితాలో పేర్లు లేకపోవడం, పేర్లు లేదా చిరునామాల్లో తప్పులు, ఇతర వివరాల్లో మార్పులు అవసరమైతే అర్హులైన ఓటర్లు నిర్ణీత గడువులోగా క్లెయిమ్లు, అభ్యంతరాలు దాఖలు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తులను పరిష్కరించే గడువును కూడా అక్టోబర్ 10వ తేదీ వరకు పొడిగించినట్టు కలెక్టర్ తెలిపారు. ఓటర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ పేర్లు ఓటరు జాబితాలో ఉన్నాయో లేదో పరిశీలించుకోవాలని ఆయన సూచించారు. రాష్ట్ర స్థాయి అమరావతి ఛాంపియన్షిప్లో సత్తా చాటి రజత పతకం సాధించిన హెచ్ఎర్ల ట్రిపుల్ ఐటీ విద్యార్థినులను క్యాంపస్ డైరెక్టర్ ప్రొఫెసర్ గిరిధర్ అభినందించారు. గత నెల 27న నిర్వహించిన మహిళల అండర్ 23 పోటీలలో శ్రీకాకుళం జిల్లా జట్టు ద్వితీయ స్థానంలో నిలిచింది. ఈ జట్టులో ట్రిపుల్ ఐటీకి చెందిన 6 విద్యార్థినులు కీలక పాత్ర పోషించి విజయంలో ముఖ్య భూమిక వహించారు. ప్రతిభ చూపిన క్రీడాకారిణులు ఆగస్టు 29 జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా రాష్ట శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడి చేతుల మీదుగా రన్నరప్ ట్రోఫీతో పాటు 50,000 రూపాయల నగదు బహుమతిని అందుకుంటారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలవరం ఎడమ కాలువను సుజల స్రవంతి ప్రాజెక్టుతో అనుసంధానం చేసి ఉత్తరాంధ్రలోని సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. పోలవరం ప్రాజెక్టును వచ్చే ఏడాదికి పూర్తి చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగితేనే సమాజ ప్రగతి చక్రం మారుతుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఎల్నినో ప్రభావంతో అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు వర్షాలు తగ్గే అవకాశం ఉన్నందున పంట ఎంపిక విషయంలో వ్యవసాయ అధికారుల సూచనలు తీసుకోవాలని ప్రభుత్వం రైతులకు విజ్ఞప్తి చేస్తోంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
3: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 6:20:45. ఈ టైం వెల్కమ్ చెప్పేద్దాం కృష్ణాతీరంకి. ఏం మాట్లాడుకుందాం ఈరోజు కృష్ణాతీరంలో అంటే ఒక డిఫరెంట్ టాపిక్. అంటే ఉదయం మీరు లేవకముందే అది కూడా లేస్తుంది, మంచం దిగకముందే పని కూడా మొదలు పెడుతుంది, రాత్రి నిద్రపోయాక పని చేస్తూనే ఉంటుంది, ఆఫీస్కి వెళ్ళినా, ఇంట్లో ఉన్నా, ట్రిప్కి వెళ్ళినా ఒక్క సెకండ్ కూడా గ్యాప్ అనేది, రెస్ట్ అనేది లేకుండా ప్రతి మెసేజ్ మన మొబైల్లో వచ్చే ప్రతి మెసేజ్ చదువుతుంది, రీల్స్ చూస్తుంది, పనులు ప్లాన్ చేస్తుంది, భవిష్యత్తు గురించి భయపడుతుంది. ఇంత చేసినా శాలరీ మాత్రం అడగదు, బోనస్ మాత్రం కోరదు, అదే మన బ్రెయిన్ అన్నమాట. అంటే ఇలా చెప్పుకుంటూ పోతే 24 hours 365 days ఓవర్ టైం చేసే బ్రెయిన్కి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న డాక్టర్స్ కానీ కొంతమంది ఎక్స్పర్ట్స్ కానీ ఒక్కటే చెప్తున్నారు ఏంటంటే, మన బాడీకి మాత్రమే కాదు మన బ్రెయిన్కి కూడా హాలిడే అనేది అవసరం, అదే హెల్త్. హెల్త్ అని కూడా అంటే హెల్తీగా ఉండడానికి అది కూడా ఒక రీజన్ అని చెప్తున్నారనమాట. సో దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం, చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఈరోజు కృష్ణాతీరంలో. బట్ దానికన్నా ముందు ఒక సూపర్ సాంగ్ మీ అందరి కోసం ప్లే చేస్తున్నాను, వింటూ స్టే ట్యూన్.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మబ్బులు కమ్మెలే చినుకులు చిందెలే. సూపర్ సాంగ్ ఉన్నారు ఫ్రమ్ ద మూవీ. ఎంతవారు కానీ ఈ సాంగ్, ఐ మీన్ ఈ మూవీలో నుంచి ఒక సాంగ్ అయితే ప్లే చేశాను. ఈ సాంగ్ని కంపోజ్ చేసింది హ్యారి జయరాజ్ అండ్ ఈ పాటను పాడింది కార్తీక్ అండ్ మనమున్నాం కృష్ణా తీరంలో. సో మనం మాట్లాడుకుంటున్నాం అంటే బ్రెయిన్ హాలిడే అన్నమాట. అంటే యాక్చువల్గా ఇది క్యాలెండర్లో ఉండే ఒక పండుగ కాదు, ఎవరో ఒకరు కనిపెట్టిన ఒక ఆవిష్కరణ కూడా కాదు. అంటే 2000s తర్వాత

అంటే 2000 ఇయర్ తర్వాత స్మార్ట్ ఫోన్స్ కానీ, సోషల్ మీడియా, 24/7 వర్క్ కల్చర్ కానీ, వర్క్ ఫ్రమ్ హోమ్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వీటి వల్ల ఏంటంటే ఒక మానసిక అలసట కానీ, బర్న్అవుట్ అండ్ స్క్రీన్ స్ట్రెస్ పైన వీటన్నిటికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఒక డిస్కషన్ అయితే స్టార్ట్ అయింది. అప్పుడు కొంతమంది డాక్టర్స్ కానీ, కొంతమంది ఎక్స్పర్ట్స్ కానీ వీళ్ళందరూ ఏం చెప్పారంటే ఒకే మాట చెప్పారు, మన బ్రెయిన్ కూడా విశ్రాంతి కోరుకుంటుంది అని. సో అలా అప్పటి నుంచి ఏంటంటే డిజిటల్ డిటాక్స్ అని, మైండ్ఫుల్నెస్ అని, స్లో లివింగ్ ఇట్లాంటి భావనలు ప్రపంచవ్యాప్తంగా కొంచెం చాలా ఫేమస్ అయ్యాయి అన్నమాట. అవన్నీ చేస్తున్నప్పటికీ మెదడుకి ఇంకా రెస్ట్ అనేది నీడ్ అనిపిస్తుంది. అందుకనేమో ఇప్పుడు పూర్తిగా బ్రెయిన్ హాలిడే అనేది ట్రెండ్, ఐ మీన్ ఈ ట్రెండ్ అనేది మొదలైంది. నిజానికి ఇది ఒక ట్రావెల్ డెస్టినేషన్ కాదు, మెదడుకి ఇచ్చే ఒక చిన్న విరామం అన్నమాట. అంతే కదా, మన బాడీ అలసిపోతే మనకు వెంటనే ఎందుకు తెలుస్తుంది చెప్పండి? అంటే కాళ్ళు నొప్పి కానీ, కళ్ళు బరువుగా ఉండడం, నీరసం, ఇవన్నీ అంటే మనకు తెలుస్తుంది అనమాట పెయిన్ అనేది. బట్ బ్రెయిన్ అలసిపోతే అదే పనిని మళ్ళీ మళ్ళీ పోస్ట్పోన్ చేయడం కానీ, చిన్న విషయానికే చిరాకు పడడం కానీ, మన కాన్సన్ట్రేషన్ అనేది లేకపోవడం, ఏమీ చేయాలనిపించలేకపోవడం అండ్ ఎప్పుడు ఫోన్ చూడాలనిపించడం, ఇలా చిన్న చిన్న సిగ్నల్స్ ఇస్తూ ఉంటుందన్నమాట. అప్పుడు మనం కాఫీ తాగాలి అని అనుకునే ముందు ఒక బ్రేక్ తీసుకోవాలి అని ఆలోచించాలి. సో బ్రెయిన్ హాలిడే అంటే చాలామంది ఏదైనా చక్కగా ఒక కొండెక్కి చెట్టు కింద కూర్చొని ధ్యానం చేయాలని అనుకుంటారేమో, కానీ కాదు. బ్రెయిన్ హాలిడే అంటే మెదడుకి కాసేపు అసలు ఏం చెయ్యొద్దు బాస్ అని చెప్పడమే, అసలు ఏ పని లేకుండా కాసేపు ఏమీ ఆలోచించకుండా అలా కూర్చోవడమే అసలైన బ్రెయిన్ హాలిడే అన్నమాట. అయితే నిజానికి ఇది ఇప్పుడు చాలామందికి కష్టంగా మారిందని చెప్పాలి, ఎందుకంటే ఒకప్పుడు ఏమీ చేయకుండా ఉండడాన్ని బద్ధకం అనేవాళ్ళు, బట్ ఇప్పుడు అది ఒక విలాసం అయిపోయింది. కాదు కాదు, అసలు అవసరం అయిపోయింది అనమాట. ఎందుకంటే 2025లో 36,245 మెంబర్స్ పైన జరిగిన 54 పరిశోధనలు ఏం చెప్తున్నాయంటే,

ఈ పరిశోధనల వల్ల లేజీనెస్ కి సంబంధం లేదని చెప్పి తేల్చి చెప్పారనమాట. అండ్ ఇంకోవైపు అమెరికాలో 2025లో నిర్వహించిన ఒక సర్వేలో 62% మెంబర్స్ ఫోన్ లేకుండా ఏ పని చేయకుండా ఉన్న ఆందోళనగా అనిపిస్తుందని చెప్పారంట. దీంతో ఆరోగ్యం కోసం శరీరానికే కాదు బ్రెయిన్ కి కూడా ఒక ఒక బ్రేక్ అనేది తప్పనిసరి అయిపోయిందని చెప్తున్నా. దీనికి సంబంధించి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ కూడా మాట్లాడుకుందాం. బట్ బిఫోర్ దట్ ఇంకొక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం వింటూ స్టేట్ యూ.

బ్యూటిఫుల్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మనమున్నాం కృష్ణ తీరంలో, మాట్లాడుకుంటున్నాం బ్రెయిన్ హాలిడే గురించి. సో బ్రెయిన్ హాలిడే కోసం ఫోన్ ఎక్కువగా యూజ్ చేయొద్దు అనేది కొత్త సలహా ఏమాత్రం కానే కాదు. కానీ అసలు ప్రాబ్లం ఏంటంటే, ఫోన్ మన చేతిలో ఉన్నంత కాలం అది కేవలం ఫోన్ ఉండడం మాత్రమే కాదు. అంటే ఆఫీస్, సినిమా హాల్, షాపింగ్ మాల్, న్యూస్ ఛానల్స్, ఫ్రెండ్స్, బ్యాంక్, కెమెరా, మ్యాప్, ఎంటర్టైన్మెంట్, ఇలా ఒక్కసారి కాదు ఒకేసారి అన్నీ అయిపోతుందన్నమాట మొబైలే. ఇలా ప్రతి చిన్న ఖాళీని ఫోన్తో నింపేస్తుండడంతో మన బ్రెయిన్కి కొంచెం సేపు కూడా ఊపిరి పీల్చుకునేంత ఖాళీ అనేది నిజానికి దొరకట్లేదన్నమాట. అందుకే చెప్పాలంటే కొన్ని కంట్రీస్లో ఫోన్తో చేసే ఏదైతే ఉంటాయో ప్రోగ్రామ్స్ ఉంటాయో, అసలు ఫోన్ లేకుండా గడిపే మీటింగ్స్ కానీ అండ్ స్క్రీన్కి దూరంగా ఉండే అనుభవాలు కానీ ఇవన్నీ కూడా కొన్ని కొన్ని కంట్రీస్లో పెరుగుతున్నాయని చెప్పొచ్చు. చెప్పాలంటే బ్రిటన్లో 2024 నుంచి 2025 మధ్యలో ఇలాంటి ఫోన్ రహిత కార్యక్రమాలకు హాజరయ్యే వాళ్ళ కౌంట్ ఏదైతే ఉంటుందో 21% పెరిగిందని చెప్పి ది గార్డియన్ అనే సర్వే నివేదించిందన్నమాట. అండ్ ఇంక ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఫోన్కి దూరంగా ఉండడం కూడా బ్రెయిన్కి పూర్తి రెస్ట్ ఇచ్చినట్టు కాదు, బ్రెయిన్ హాలిడే లాంటిది కాదని చెప్పి మరికొన్ని పరిశోధనలు కూడా చెప్తున్నాయి అన్నమాట. అంతే కదా, ఫోన్ లేకపోయినా సరే మన మనసు, బ్రెయిన్ అనేది మరో ఆలోచనలతో బిజీగా ఉంటూనే ఉంటుంది. మరి బ్రెయిన్కి కావాల్సిన సెలవు ఏంటి అనేది ఇక్కడ అసలైన క్వశ్చన్ అన్నమాట. ఒకసారి ఆలోచించండి, నిజంగా బ్రెయిన్ హాలిడే అంటే, అంటే మనం బ్రెయిన్కి అసలు హాలిడే, బ్రెయిన్కి రెస్ట్ ఎలా ఇస్తాం మనం? మన బ్రెయిన్ అంటే అన్కాన్షియస్గా ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుంది. లైక్ ఇప్పుడు మనం రెస్ట్ తీసుకుంటున్నాం అని అనుకుంటాం, అలా కూర్చుంటాం, అసలు మన చేతుల్లో కూడా ఏదీ లేదు, అసలు ఫోన్ లేదు, ఏం లేదు, పేపర్ లేదు, ఏం లేదు, అలా కూర్చుంటాం. బట్ పడుకోకుండా, పడుకుంటే ఓకే హ్యాపీ, బట్ పడుకోకపోతే రెస్ట్ ఇవ్వడం అనేది బ్రెయిన్కి సాధ్యమేనా? కాదన్నమాట. ఇంకా మాట్లాడుకుందాం దీనికి సంబంధించి ఇంకొక సూపర్ సాంగ్ తర్వాత వింటూ స్టేడియం.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

మనము నాం కృష్ణా తీరంలో మాట్లాడుకుంటున్నాం బ్రెయిన్ హాలిడేకి సంబంధించి. ఒకప్పుడు ఖాళీ దొరికితే కాసేపు అలా కూర్చునేవాళ్ళం, కిటికీలోంచి బయటకు చూస్తూ ఏవేవో ఆలోచించేవాళ్ళం. బట్ ఇప్పుడు మాత్రం 2 మినిట్స్ ఖాళీగా ఉండే చాలు, ఏదైనా చూద్దాం అంటూ ఫోన్ చేతిలోకి అలా తీసేసుకుంటాం అన్నమాట. అంటే మనకి బోర్ కొట్టినా ఫోన్, ట్రాఫిక్ వాహనాలు కదలకపోయినా ఫోన్, భోజనం ముందున్నా ఫోన్, ఎవరైనా 2 మినిట్స్ లేట్ అయినా ఫోన్, చివరికి నిద్ర రావట్లేదని చెప్పి ఫోన్ తీసుకొని ఫోన్ చూసి అంటే ఫోన్ చూస్తూ నిద్ర పారిపోయిందని చెప్పి బాధపడడం కూడా మనదే అన్నమాట. ఇలా నేనైతే ఫీల్ అయ్యాను నిజంగా. అంటే ఇలా మన జీవితంలో దొరికే ప్రతి చిన్న ఖాళీని ఆ మెసేజెస్, న్యూస్, చిన్న చిన్న వీడియోస్, ప్రకటనలు, వినోదంతో మనమే నింపేస్తున్నాం అన్నమాట. అసలు మనకి బోర్ కొట్టడం లేదు, బోర్ కొట్టేంత ఖాళీనే ఇవ్వడం లేదు. అందుకే ప్రస్తుతం చాలామందికి ఖాళీగా ఉండడమే అసలైన పెద్ద ప్రాబ్లంగా మారిందన్నమాట. దీనికి సంబంధించి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, బట్ ఇప్పుడు కాదు, ఇప్పుడు అంత టైం లేదు కాబట్టి ఈసారి వచ్చినప్పుడు డెఫినెట్గా షేర్ చేసుకుంటాను మీతో. బట్ ఇప్పుడైతే బ్యాక్ టు బ్యాక్ బ్యూటిఫుల్ సాంగ్స్ మీ అందరి కోసం ప్లే చేస్తున్నాను. అండ్ ఎగ్జాక్ట్గా 7:00 న్యూస్ తర్వాత మళ్ళీ కలుద్దాం. మనస్సును మనసే.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. రాష్ట్రంలో క్రీడా వసతుల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో 20 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న క్రీడా వసతి కేంద్రాన్ని ఆయన అధికారులతో కలిసి ఈరోజు పరిశీలించారు. బీసీ హాస్టళ్లు, గురుకులాల్లో నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థుల ఆరోగ్య రక్షణకు ప్రాధాన్యమిస్తున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. విజయవాడలోని గుణదల బీసీ బాలికల కళాశాల వసతి గృహంలో మంత్రి ఈరోజు ఆరోగ్య ఉపకరణాలు పంపిణీ చేశారు. రాష్ట్రంలోని అన్ని నగరపాలక సంస్థల్లో ఆధునిక చెత్త సేకరణ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. కర్నూలు నగరంలో కొత్త ఎలక్ట్రిక్ చెత్త సేకరణ వాహనాలను మంత్రి ఈరోజు ప్రారంభించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మండల గ్రామ స్థాయిలో తడి పొడి చెత్త సేకరణపై తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ మున్సిపల్ పంచాయతీ అధికారులను ఆదేశించారు. అమలాపురం కలెక్టరేట్లో మున్సిపల్ పంచాయతీ జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారులతో ప్లాస్మా ప్లాంట్ వ్యర్థాల నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో నిర్మించిన గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు పల్లె ప్రజల ఆరోగ్య నిలయాలుగా నిలవనున్నాయని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణప్రసాద్ అన్నారు. జీ కొండూరు, చెవుటూరు గ్రామాల్లో 15 ఆర్థిక సంఘ నిధులతో నిర్మించిన గ్రామీణ ఆరోగ్య కేంద్ర భవనాలను ఈరోజు ఆయన ప్రారంభించారు. సీఆర్జెడ్ నోటిఫికేషన్ 2019 అమలుకు సంబంధించిన మ్యాపుల రూపకల్పన, భూముల వినియోగం ఇతర నిబంధనలపై విశాఖపట్నంలోని ఉడా చిల్డ్రన్ ఏరియాలో ఈరోజు ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఎం అభిషేక్ కిషోర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి చీఫ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ రాజశేఖర్, కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. వినియోగదారుల హక్కులను పరిరక్షించడంలో అధికారులు పూర్తి బాధ్యతతో సమన్వయంతో పనిచేయాలని సంబంధిత శాఖల అధికారులను విజయనగరం జిల్లా సంయుక్త కలెక్టర్ సేతుమాధవన్ ఆదేశించారు. జిల్లా వినియోగదారుల పరిరక్షణ మండలి సమావేశంలో ఆయన వివిధ శాఖల అధికారులతో ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించారు. నేత్రదానం ద్వారా అంధత్వాన్ని నివారించవచ్చని, ప్రతి కుటుంబం దీన్ని ఒక సంప్రదాయంగా మలుచుకోవాలని శ్రీకాకుళం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఈవి నరేష్ కుమార్ సూచించారు. 41వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాల్లో భాగంగా శ్రీకాకుళంలో నిర్వహించిన నేత్రదాన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 8 గంటలకు.

0: చెప్పుగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3.
3: भोर की चौखट पर भक्ति की धारा
4: ऑफिस जाने की जल्दी मगर देश दुनिया की खबर भी जरूरी
5: ये आकाशवाणी है अब आप विमलेंदु पांडे से समाचार सुनिए
3: ऑफिस या घर से निकलते ही उफ ये ट्रैफिक
4: आकाशवाणी है ना
6: बातों ही बातों में हर सुबह 10 से 11 बना लो पूरी दुनिया को अपना दोस्त
4: ऑफिस में थोड़ा रिलैक्सिंग म्यूजिकल ब्रेक
3: शाम सुहानी हो
7: आकाशवाणी के साथ जुड़िए ना सांझ के शो सिटी लाइट्स में हर रोज शाम 5 बजे
4: घर पहुंचते ही थकान कैसे हो मनोरंजन
3: आकाशवाणी है ना चैन की नींद से पहले कुछ भूले बिसरे पल हर पल
4: सफर में
3: आपके साथ
4: आकाशवाणी।

0: ఎఫ్ఎం 101.3.
1: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు యూత్ భారతీ ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం ఎగ్జాక్ట్గా 7:34:30. మరికొద్దిసేపట్లో అంటే 7:05 తెలుగులో వార్తలు వింటారు హైదరాబాద్ నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ఇంధన రంగంలో దేశీయ సాంకేతిక పరిజ్ఞానంతో స్వావలంబన పెరగవలసిన అవసరం ఉందని శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. నేపాల్లో ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 1127 పెరిగింది. దాదాపు 5000 మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదు. ప్రజలు పారిశ్రామిక భాగస్వాములు ఇద్దరికీ ప్రయోజనం కలిగేలాగా పౌర విమానయాన రంగంలో సంస్కరణలు చేపడుతున్నామని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ రెడ్డి చెప్పారు. 2024 సంవత్సరానికి టెన్జింగ్ నార్గే అడ్వెంచర్ జాతీయ పురస్కారాలను ప్రభుత్వం ప్రకటించింది. జాతీయ భద్రత, వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి, ఆర్థిక స్థిరత్వం నుంచి ఇంధన భద్రతను వేరు చేస్తుండలేమని విజ్ఞాన సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు పేర్కొన్నారు. న్యూఢిల్లీలో పీహెచ్డీ చేంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నిర్వహించిన 6వ అంతర్జాతీయ వాతావరణ శిఖరాగ్ర సదస్సు భారత ఇంధన ఆహార భద్రతా మిషన్ ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. మరింత స్వయం సమృద్ధి గల, స్వదేశీ సరసమైన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఇంధన రంగాన్ని అభివృద్ది చేసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. పరిశుభ్రమైన ఇంధన మార్పుతో పాటు సురక్షితమైన స్థిరమైన ఇంధన భవిష్యత్తు వైపు సాగుతున్న పరివర్తన కాలంగా ప్రస్తుత సమయాన్ని మంత్రి అభివర్ణించారు. భారత్ ప్రపంచ వేదికపై మరింత గొప్ప పాత్ర నాశిస్తున్నందువల్ల ఇంధన రంగంలో మారుతున్న ప్రపంచం పోకడలు, సాంకేతిక పరిణామాలకు అనుగుణంగా అడుగులు వేయాలని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. బహుముఖ మార్గాల ద్వారా ఇంధన భద్రతను సాధించే ప్రభుత్వ విధానాన్ని సాంకేతిక పరిజ్ఞాన శాఖ మంత్రి ఈరోజు ప్రత్యేకంగా ప్రస్తావించారు. అణుశక్తి తాము అనుసరిస్తున్న కీలక రంగాల్లో ఒకటని చెప్పారు. భారత్ స్వచ్ఛ ఇంధన పరివర్తనలు ఇంధనలు వృత్తాకార ఆర్థిక వ్యవస్థ కీలక భాగం అవుతాయని, ఇంధనం, ఇథనాల్, స్థిరమైన ఇంధనాలతో సహా కొత్త సాంకేతిక మార్గాల ద్వారా తదుపరి పారిశ్రామిక విప్లవం గణనీయంగా ముందుకు సాగుతోందని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయం, ఆరోగ్యం, సాగునీరు, ఎరువులు, రవాణా వంటి రంగాల్లో పెరుగుతున్న భారత్ ఇంధన అవసరాలకు తగినట్లుగా స్వచ్ఛ ఇంధన సాంకేతికత అభివృద్ది వినియోగాన్ని వేగవంతం చేయాలని కూడా మంత్రి చెప్పారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ రేపటి నుంచి శనివారం వరకు 3 రోజుల పాటు యుక్రెయిన్, పోలాండ్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా డాక్టర్ జయశంకర్ యుక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిహా, పోలాండ్ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి రాదోస్లావ్ సికోర్స్కీలతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. జయశంకర్ పర్యటన ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తుందని, అలాగే ప్రాంతీయ పరిణామాలు, పరస్పర ఆసక్తి గల అంశాలపై అభిప్రాయాలు పంచుకోవడానికి ఇది ఒక చక్కని అవకాశాన్ని కల్పిస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 1127 చేరుకోగా దాదాపు 4900 మంది ఇంతవరకు ఆచూకీ లేకుండా ఉన్నారు. సహాయ రక్షణ సిబ్బంది వర్షాన్ని, శిథిలాలను లెక్క చేయకుండా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. నేపాల్ టిబెట్ సరిహద్దు సమీపంలో మంచు, బండరాళ్లు కూలడం వల్ల ఏర్పడిన ఆకస్మిక వరదలు ఉత్తర మధ్య నేపాల్లోని పట్టణాలు, గ్రామాలను ధ్వంసం చేసిన విషయం శ్రోతలకు తెలుసు. హిమాలయ ప్రాంతంలో పెరుగుతున్న వాతావరణ ముప్పుకు ఈ విధ్వంసం ఒక స్పష్టమైన హెచ్చరిక అని నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర షా ఈరోజు పార్లమెంట్లో చెప్పారు. దీని ప్రభావాలను తగ్గించడంలో అంతర్జాతీయ సమాజం బాధ్యత వహించాలని ఆయన పిలుపునిచ్చారు. వాతావరణ మార్పుల కారణంగా హిమాలయ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న ముప్పు తీవ్రతను ఈ విపత్తు కళ్లకు కట్టిందని చెప్పారు. ఇది ఒక తీవ్రమైన సంకేతమని, హిమాలయ ప్రాంత ప్రజలు భరించవలసిన ప్రమాదాలు క్రమంగా మెరుగుతున్నాయని ఆయన అన్నారు. వాతావరణ మార్పు అనేది ప్రపంచం మొత్తం చేసిన చర్యల ఫలితమేనని, దాని ప్రభావాలు తగ్గించడం కూడా ప్రపంచ సమాజం ఉమ్మడి బాధ్యత అని నేపాల్ ప్రధానమంత్రి అన్నారు.

నువాకోట్, దాదింగ్ అనే మూడు ప్రభావిత జిల్లాలనే కాకుండా ఈ విపత్తు నేపాల్ దేశం మొత్తాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందని బలేంద్ర షా పేర్కొన్నారు. ప్రభావిత ప్రాంతాల్లో భద్రతా బలగాలను మోహరించామని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని స్థానిక అధికారులు ప్రజలను కోరారని ప్రధానమంత్రి తెలియజేశారు. భారత్, చైనా, అమెరికా, జపాన్, ఆసియా అభివృద్ది బ్యాంక్, ప్రపంచ బ్యాంక్, యూరోపియన్ యూనియన్, యునైటెడ్ నేషన్స్తో సహా పలు దేశాల నుంచి బహుళపక్ష భాగస్వాముల నుంచి నేపాల్కు సద్భావనా సందేశాలు, సహాయం అందాయని కూడా నేపాల్ ప్రధానమంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పునర్వ్యవస్థీకరణ అంశాన్ని నూతనంగా ఎన్నికైన రాష్ట బార్ కౌన్సిల్ చట్టబద్దమైన ప్రక్రియను పూర్తి చేసిన తర్వాతే పరిశీలిస్తామని సుప్రీంకోర్టు ఈరోజు చెప్పింది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్గా సీనియర్ అడ్వకేట్ మనన్ కుమార్ మిశ్రా పదవిలో కొనసాగడాన్ని, ఆయన పదవీ కాలాన్ని 2030 వరకు పొడిగించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను అత్యున్నత ధర్మాసనం విచారించింది. రాష్ట బార్ కౌన్సిల్స్ అన్ని ఎన్నికలు పూర్తి చేసుకుని తమ ప్రతినిధులను బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి ఎన్నుకున్న తర్వాతే మిశ్రా చైర్మన్షిప్ అంశంపైన, బీసీఐ పునర్వ్యవస్థీకరణపైన విచారణ చేపడతామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం రాష్ట బార్ కౌన్సిల్లో మహిళా సభ్యుల కోఆప్షన్ 2 వారాల్లోగా పూర్తి చేయాలని సంబంధిత హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను ఆదేశించింది. పౌర విమానయాన రంగంలో వ్యాపార నిర్వహణను సులభతరం చేసే చర్యలను సమీక్షించేందుకు, ముఖ్యంగా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ జారీ చేసే ప్రక్రియను సరళీకృతం చేయడానికి పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు ఈరోజు న్యూఢిల్లీలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎన్ఓసీ ప్రక్రియను ఎటువంటి ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా, ఆటోమేటెడ్గా, నిర్దిష్ట కాలపరిమితిలోగా, కనీస మానవ జోక్యంతో పూర్తి చేసేలా చూడవలసిన అవసరం ఉందని మంత్రి చెప్పారు. ఎన్ఓసీ ప్రక్రియను సరళీకరణ చేయడం, ఆటోమేటిక్ చేయడం, వికేంద్రీకరించడం కోసం తగిన విధానాలను పరిశీలించి రూపకల్పన చేయాలని, 15 రోజుల కాలపరిమితిలోగా వాటిని అమలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. విమానయాన భద్రతకు సంబంధించిన నియంత్రణ అవసరాలను సక్రమంగా అమలు చేస్తూనే ప్రజలు, పారిశ్రామిక భాగస్వాములు ఇద్దరికీ ప్రయోజనం కలిగేలాగా పౌర విమానయాన రంగంలో సంస్కరణలు చేపడుతున్నామని కూడా రామ్మోహన్ నాయుడు చెప్పారు. ముఖ్యంగా ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ వంటి ప్రధాన మహానగరాల్లో దరఖాస్తుదారులు కోరినా అనుమతించదగిన భవనం ఎత్తును ప్రాథమిక దశలోనే వారికి అందజేసే అంశంపై కూడా మంత్రి చర్చించారు. భారత నౌకాదళానికి చెందిన సెయిల్ శిక్షణ నౌక అయిన సుదర్శిని లోకాయాన్ 26 మహాసముద్ర యాత్రలో భాగంగా స్పెయిన్లోని బార్సిలోనా నగరానికి చేరుకుంది. బార్సిలోనాలో ఈ నౌక స్పానిష్ నావికాదళంతో పాటు ఇతర సముద్ర రంగ భాగస్వాములతో వృత్తిపరమైన సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటుంది. భారత సముద్ర సంప్రదాయాలను, నౌకాదళ అన్వేషణ స్ఫూర్తిని సందర్శకుల కోసం ఈ నెల 4వ తేదీన నౌకను తెరవనున్నారు. జార్ఖండ్లో H1N1 స్వైన్ ఫ్లూ ఇన్ఫెక్షన్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గత 30 రోజుల్లో రాష్ట వ్యాప్తంగా మొత్తం 36 కేసులు వెలుగుచూశాయి. వీరిలో 18 మంది పిల్లలున్నారు. ఈ పరిణామంతో ఆరోగ్యశాఖ అన్ని ప్రధాన ఆసుపత్రులను అప్రమత్తం చేసింది. రాంచీలోని రిమ్స్ జంషెడ్పూర్లోని MGM ఆసుపత్రిలో H1N1, H3N2 పరీక్షల కోసం ఆధునిక సదుపాయాలు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఉత్తరప్రదేశ్లో అయోధ్యలో శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తొలి సీఈఓగా పశ్చిమ వాయుసేన కమాండ్ మాజీ కమాండర్ రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా ఈరోజు నియమితులయ్యారు. ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ నృత్యగోపాల్ దాస్ అధ్యక్షతన అయోధ్యలోని మణిరామ్ దాస్ ఛావ్నీలో జరిగిన ట్రస్ట్ సమావేశం తర్వాత ఈ నియామకాన్ని ప్రకటించారు. శ్రీరామ ఆలయ ప్రాంగణానికి సంబంధించిన కీలకమైన నిర్వహణ బాధ్యతలతో పాటు ట్రస్ట్ పరిపాలనాపరమైన విధులను కూడా సీఈఓ పర్యవేక్షించనున్నారు. 2024 సంవత్సరానికి గాను టెన్జింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డులను ప్రభుత్వం ప్రకటించింది. సాహస రంగంలో వ్యక్తులు సాధించిన అసాధారణ విజయాలను ఈ పురస్కారాలు గుర్తిస్తాయి. ల్యాండ్ అడ్వెంచర్, వాటర్ అడ్వెంచర్, ఎయిర్ అడ్వెంచర్, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అనే 4 విభాగాల్లో ఈ అవార్డులు అందజేస్తారు. విజేతలకు జ్ఞాపిక, ప్రశంసాపత్రంతో పాటు 15 లక్షల రూపాయల నగదు బహుమతి కూడా లభిస్తుంది. ల్యాండ్ అడ్వెంచర్ విభాగంలో బల్జీత్ కౌర్, వాటర్ అడ్వెంచర్ విభాగంలో రిమో సాహా, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ విభాగంలో శివప్రసాద్ చమోలి ఈ అవార్డులకు ఎంపికయ్యారు.
తెలంగాణలోని ములుగు జిల్లా పాలెంపేటలోని గుల్లలగూడ ఆలయాన్ని భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ జాతీయ

0: ఈ ప్రాధాన్యత కలిగిన స్మారక చిహ్నంగా నోటిఫై చేసింది. యునెస్కో గుర్తింపు పొందిన రామపాలయం సమీపంలో ఈ ఆలయం ఉందని, ఇక్కడ అద్భుతమైన శిల్పకళ నిర్మాణ వారసత్వం ఎంతో ప్రసిద్ది చెందాయని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తెలియజేసింది. చైనాలో జరుగుతున్న చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో మన దేశానికి చెందిన కిడంబి శ్రీకాంత్, తన్వి శర్మ సింగిల్స్ విభాగంలో వరుస సెట్ల విజయాలతో రెండో రౌండ్లోకి దూసుకువెళ్లారు. పురుషుల డబుల్స్ జోడి సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి కూడా తదుపరి రౌండ్కు అర్హత సాధించారు. విశేషాలు మరొకసారి. ఇంధన రంగంలో స్వావలంబన పెరగవలసిన అవసరం ఉందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ చెప్పారు. నేపాల్లో ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 1100 వేడుక పెరిగింది. దాదాపు 5000 మంది ఆచూకీ ఇంకా తెలియరలేదు. 2024 సంవత్సరానికి టెన్జింగ్ నార్గే అడ్వెంచర్ పురస్కారాలను ప్రభుత్వం ప్రకటించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in. SBI, ది బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
3: నాలో నీకు నచ్చిందేంటి?
4: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
3: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
4: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 7:16:30. ఈ టైం మన ఫేవరెట్ టైం, మనసును మనసేకి వెల్కమ్ చెప్పేస్తూ మనకి ఎస్ఎంఎస్లు కూడా వస్తున్నాయి. శుభ సాయంత్రం మిత్రమా, హాయ్ క్రిష్ జీ, బాగున్నారా? బ్రెయిన్కి రెస్ట్ ఇవ్వాలి, మనం అవసరం లేని వాటిని అన్ని బుర్రకెక్కించుకుని మన బ్రెయిన్ ఖరాబ్ చేసుకోకూడదు అని అంటూ సూపర్ టాపిక్ తెచ్చారు అని అంటూ పంపించారు. హైదరాబాద్ నుండి శ్వేత, లక్ష్మి, నిష్కాన్, హనీ, థ్యాంక్ యూ సో మచ్. అలాగే హాయ్ క్రిష్ జీ, నమస్తే, వెరీ హ్యాపీ, గుడ్ ఈవినింగ్ అంటూ రోజ్ ఫ్రమ్ గుంటూరు నుంచి సూపర్ సాంగ్ ప్లే చేశారు అని అంటూ ఇందాక, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ టైం మనసును మనసేలో నేనైతే క్వశ్చన్స్ అడుగుతాను, ఆన్సర్స్ తెలిస్తే, ఐ మీన్ ఆన్సర్స్ ఆలోచించి 0866-24888-14 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. సో అన్ని మన మనసుకు రిలేటెడ్ క్వశ్చన్స్ తీసుకొచ్చాను ఈసారి, నో మోర్ సినిమా క్వశ్చన్స్ అనమాట టుడే. అండ్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు మీ లైఫ్లో కోల్పోయింది ఎక్కువ, పొందింది ఎక్కువ, ఏదైనా సరే, అంటే మీ లైఫ్ని ఒకసారి అనలైజ్ చేసుకుంటే నేను ఎక్కువ పొందాను అని అనిపిస్తుందా, ఎక్కువ కోల్పోయాను అని అనిపిస్తుందా? సో 0866-24888-14 ఈ నెంబర్కి ఆన్సర్ పంపిస్తూ ఉండొచ్చు ఈ సాంగ్ మీ అందరి కోసం.

0: ఆదిత్య ఎఫ్ఎం 101.3.
1: సూపర్ సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ 118 నుంచి ప్లే చేశాను. అండ్ మనము నా మనసును మనసులో నేను అడిగిన క్వశ్చన్, మీరు లైఫ్లో ఎక్కువ కోల్పోయారా లేదా పొందారా, ఎక్కువగా పొందింది ఎక్కువ లేదంటే కోల్పోయింది ఎక్కువ అని చెప్పి క్వశ్చన్ అడిగాను. హాయ్ క్రిష్ గారు, హౌ ఆర్ యూ, గుడ్ ఈవినింగ్ అంటూ డి బాలాజీ ఫ్రమ్ మనస్థలపురం నుంచి వెరీ గుడ్ ఈవినింగ్, నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు. అండ్ మూసాపేట నుంచి పంపించారు ఎం నరేషన్ ఫ్యామిలీ మెంబర్స్ సార్ బాగున్నారా అంటూ, నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు. అండ్ కానూరు నుంచి తాతారావు గారు, గుడ్ ఈవినింగ్ డబుల్ ఎక్స్ప్రెస్ కిషోర్ గారు అని అంటూ, వెరీ గుడ్ ఈవినింగ్ మీకు కూడా. అండ్ రోజ్ గుంటూరు నుంచి ఆన్సర్ కోల్పోయారంట, అరే రే, మీరు మళ్ళీ తిరిగి పొందాలని కోరుకుంటున్నాను. అండ్ గుడ్ ఈవినింగ్ సార్ అని అంటూ, అండ్ హేమంత్ కుమార్ విజయవాడ నుంచి పంపించారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండ్ పొందినవి ఎక్కువ అంటూ బక్కూరి పవన్ కుమార్ నిజామాబాద్ నుంచి పంపించారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాగే మీ లైఫ్ కొనసాగాలని కోరుకుంటున్నాను. అండ్ భాస్కర్ పెడన నుంచి, నా లైఫ్లో నేను ఎక్కువ కోల్పోయాను అని అంటూ, డోంట్ ఫీల్, అన్నీ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైతే ఈ ఆన్సర్ పంపిస్తున్నారో. అండ్ హలో క్రిష్ గారు, గుడ్ ఈవినింగ్, ఎప్పుడు ట్యూన్ చేసే, ఇప్పుడే ట్యూన్ చేశాము, మీ వాయిస్ విని హ్యాపీ అని అంటూ మంగళగిరి నుంచి మల్లీశ్వరి గారు, థ్యాంక్ యూ సో మచ్ మల్లీశ్వరిజీ. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు 50-50 అంట. అండ్ గుడ్ ఈవినింగ్ కిషోర్ గారు, ఎలా ఉన్నారు అని అంటూ కోడుమూరు నాగేళ్ళ విశ్వేశ్వరయ్య, ఓకే కోడుమూరు నుంచి నాగేళ్ళ విశ్వేశ్వరయ్య శరణ్ తేజ్ వీళ్ళందరూ పంపించారు, వెరీ గుడ్ ఈవినింగ్, నేను చాలా బాగున్నాను. అండ్ హాయ్ నమస్తే, మనసును మనసే కార్యక్రమానికి వెల్కమ్ అది సంగతి రఘువీర్ సింగ్ సుగుణాభాయ్ పంపించారు ఏలూరు నుంచి, వెల్కమ్ మీకు కూడా. అండ్ హాయ్ నా పేరు సూరిబాబు అంటూ పంపించారు కామేశ్వరిపేట నుంచి, గుడ్ ఈవినింగ్ అంటూ, సో వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ మీకు కూడా. అండ్ టుడే ఓకే బైక్ కొన్నారు అంట మంగళగిరి నుంచి మల్లీశ్వరి గారు, బా సూపర్, నాకు కూడా అది కొనుక్కోవాలనుంది, బట్ చూద్దాం ఎప్పటికి పాసిబుల్ అవుతుందో. అండ్ 7:23:30 స్టూడియోలో టైం, థ్యాంక్ యూ సో మచ్ షేర్ చేసుకున్నందుకు. అండ్ వేటపాలెం దగ్గర నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్య గారు, దేవాంగ మేము కష్టపడి నెలకు ఇంతని గోల్డ్ కొనుగోలు చేసుకున్నాం, చాలా సంతృప్తిగా ఉన్నాము అని అంటూ, వెరీ నైస్, ఇలాగే ఉండాలని కలకాలం నేను కూడా కోరుకుంటున్నాను. అండ్ నేను అడిగిన ఫస్ట్ క్వశ్చన్, మీ లైఫ్లో మీరు కోల్పోయింది ఎక్కువ పొందింది ఎక్కువ అని చెప్పి క్వశ్చన్ అడిగాను. అండ్ నెక్స్ట్ పొందింది తక్కువ కోల్పోయినవి ఎక్కువ అంటూ దస్తగిరి సంధ్య పంపించారు పొరుద్దుటూరు నుంచి, సో డోంట్ ఫీల్, చెప్పాను కదా మీరు తిరిగి పొందాలని, ఎక్కువ హ్యాపీగా ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. అండ్ నెల రోజుల నుంచి మీ ఎఫ్ఎం వినడం మిస్ అయ్యాను అని అంటూ డి సూరిబాబు కళ్యాణి వీళ్ళందరూ పంపించారు, సో ఎందుకు మిస్ అయ్యారు, అక్కడికి వెళ్ళారా, ఎనివే ఇప్పుడైతే మిస్ అవ్వకుండా వింటూ ఉండండి. అండ్ అది సంగతి మీ అందరి ఆన్సర్స్ నేనైతే చదివాను. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను, గెట్ రెడీ. మీ మనసుకు నచ్చని విషయాన్ని లేదు అని ఎవరికైనా చెప్పగలరా, లేదంటే చెప్పలేకపోతారా, కొంతమంది ఇంట్రోవర్ట్స్ ఉంటారు కదా నాలాగా, అందరూ కూడా ఫాస్ట్గా అంత త్వరగా ఎదుటి వాళ్ళ దగ్గర ఏమీ చెప్పలేరన్నమాట, నచ్చకపోయినా సరే కొంచెం మొహమాటానికి వెళ్ళి ఏం మాట్లాడకుండా ఉంటారు, సో అలా ఉంటారా లేదంటే డెఫినెట్గా చెప్తారా. అండ్ హాయ్ సార్, నేను కూడా 3-4 జాబ్స్ కోల్పోయాను అని అంటూ నందిని నరేష్ నందిపేట నుంచి పంపించారు, సో తిరిగి పొందాలని కోరుకుంటున్నాను. అండ్ మహంగాళి రాజేశ్వరి పొదిలే నుంచి, హాయ్ క్రిష్ గారు, హౌ ఆర్ యూ, గుడ్ ఈవినింగ్, సో వెరీ గుడ్ ఈవినింగ్. అండ్ క్రిష్ జీ, నేనైతే చాలా అంటే చాలా గారాభంగా పెరిగాను, కానీ మా పెళ్లి తర్వాత లైఫ్ కూడా పొందింది ఎక్కువ, మా అమ్మ అయితే అన్ని కోల్పోయి ఇప్పుడే స్ట్రాంగ్గా నిలబడింది అని అంటూ, హైదరాబాద్ నుండి శ్వేతాలక్ష్మి నిష్కాన్ హనీ, సూపర్, సో తిరిగి పొందాలని కోరుకుంటున్నాను ఏమైనా కోల్పోయి ఉంటే. అండ్ ఇన్ కేస్ హ్యాపీగా ఉంటే ఇంకా మరింత హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ నా లైఫ్లో మా అమ్మ నాన్నను కోల్పోయాను 20 ఇయర్స్ బ్యాక్, మా నాన్నగారిని, రీసెంట్గా 1 ఇయర్ బ్యాక్ అమ్మగారిని, అయితే వీళ్ళ దగ్గర నుంచి జీవిత పాఠాలు నేర్చుకుని ఎలా ఎదగాలో గతంలో వారు చెప్పినవన్నీ అనుభవాలు ఆ కళ్ళ ముందు రీసెంట్గా జరుగుతున్నాయి, నేర్చుకున్నాను అని అంటూ డి బాలాజీ ఫ్రమ్ మనస్థలపురం నుంచి, సూపర్. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి, క్రిష్ గారు మంచి విషయాలు బ్రెయిన్కి రెస్ట్ గురించి చక్కగా వివరించారు, ఇంతకీ నా ఆన్సర్ ఇంకా చదువుకోవాలనిపించింది, ఆ టైం మళ్ళీ రాదని కోల్పోయినా బట్ చదువుకున్నా, ఏదో చిన్న కాన్వెంట్లో చేసా 8 ఇయర్స్, ప్రస్తుతం నా లైఫ్ హ్యాపీ సార్ అని అంటూ, వెరీ నైస్, థ్యాంక్ యూ సో మచ్ షేర్ చేసుకున్నందుకు. అండ్ అని హేమంత్ కుమార్ విజయవాడ నుంచి, గుడ్ ఈవినింగ్ సార్, షాప్ ఫైర్ అయింది, 10 లాక్స్, ఓకే 10 లాక్స్ లాస్ అంట, అరే అరే, సో అది మళ్ళీ తిరిగి పొందాలని కోరుకుంటున్నాను, హ్యాపీగా ఉండాలని, ఎక్కువ ఇన్కమ్ రావాలని కోరుకుంటున్నాను. అండ్ రోజ్ గుంటూరు నుంచి ఆన్సర్ నేనైతే సూటిగా చెప్పేస్తాను, ఓకే ఇప్పుడు అడిగిన క్వశ్చన్, ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మీ మనసుకు నచ్చని విషయాన్ని, ఏదైనా మీకు నచ్చకపోతే ఆ విషయాన్ని లేదు అని నిర్మోహమాటంగా చెప్పగలరా, చెప్పలేకపోతారా, చెప్పకుండా మీ మనసులోనే దాచుకుంటూ మీరే మదన పడి ఉంటారా లేదంటే చెప్తారా, షేర్ చేసుకోండి 0866243814 ఈ నెంబర్కి.

సూపర్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మనము నా మనసును మనసులో నేను అడిగిన క్వశ్చన్, మీ మనసుకు నచ్చని విషయాన్ని లేదు అని నిర్మోహమాటంగా చెప్పగలరా? సో కానూరు నుంచి తాతారావు గారు చిన్నప్పుడు చదువుకోకపోవడం వల్ల చదువుకుని కోల్పోయారు, ఓకే చదువుని కోల్పోయారా, ప్రీవియస్ క్వశ్చన్కి ఆన్సర్ పంపించారు. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు, నేను చెప్పలేను అవతలి వ్యక్తి బాధపడకూడదు, సో నా అలాగే అన్నమాట. అండ్ భాస్కర్ పడన నుంచి, నేను ఖచ్చితంగా లేదు అని చెప్తారంట. సూపర్, ఇది కూడా ఒక రకంగా మంచి పద్ధతే. అండ్ ఎంనరేష్ మెర్సీ అండ్ ఫ్యామిలీ మెంబర్, సినిమా క్వశ్చన్స్ అడగండి సార్ ప్లీజ్ అని అంటూ. సో సినిమా క్వశ్చన్స్ అడిగితే ఇవి అడగమంటారు, ఇవి అడిగితే సినిమా క్వశ్చన్స్ అడగమంటారు. బట్ ఎనీవే, ఈరోజు నో సినిమా క్వశ్చన్స్, ఓన్లీ మనసుకు రిలేటెడ్ క్వశ్చన్స్. అట్లీస్ట్ ఒకటైనా సినిమా క్వశ్చన్ అడిగేవాడిని, బట్ ఈరోజు మాత్రం ఈ క్వశ్చన్స్ మాత్రమే అడుగుతాను. మూసాపేట నుంచి పంపించారు. అండ్ కొన్ని విషయాలు చెప్తాను, కొన్ని విషయాలు చెప్పలేమండి అని అంటూ దస్తగిరి సంధ్య ఫ్రమ్ ప్రొద్దుటూరు నుంచి. ఇది కూడా ఒక రకంగా కరెక్టే, అంటే సిచ్యువేషన్ బట్టి, ఆ పర్సన్ని బట్టి ఎదుటి వాళ్ళు ఎలా తీసుకుంటారో, ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పబోయే విషయాన్ని ఎలా స్వీకరిస్తారో అనే దాన్ని బట్టి కూడా మనం కొన్ని కొన్ని విషయాలు అక్కడ చెప్పాలా లేదా, లేదా టైం చూసుకొని ఒక మంచి టైం చూసుకొని చెప్పాలా అనేది ఆలోచించాలి. అండ్ నేను కూడా ఇంట్రావర్ట్, ఓకే ఇంట్రావర్ట్ ఫేస్ టు ఫేస్ చెప్పలేను సార్, చెప్తే వాళ్ళ మనసు నొప్పించినట్లు అవుతుందని ఇన్నర్గా ఫీల్ అవ్వడమే, ఏంటో కొన్నిసార్లు ఇలా ఎందుకు ఉన్నాంరా అనిపిస్తుంది అని అంటూ నందిని నరేష్ నందిపేట నుంచి పంపించారు. సో మనం అంతే అండి, మనం అందరం ఒకే ఫ్యామిలీకి చెందిన వాళ్ళం, ఇంట్రావర్ట్స్ అనమాట. ఎదుటి వాళ్ళు బాధపడకూడదని కోరుకుంటాం, బట్ కొంతమంది అలా ఉంటారు, నిర్మోహమాటంగా చెప్తారు. అండ్ అసలే ఎవరికి చెప్పండి సార్, లోపల దాచుకుంటాను అని అంటూ పవన్ కుమార్ నిజామాబాద్ నుంచి పంపించారు. అందరూ మన కేటగిరీయే. అండ్ క్రిష్ జీ, మీ ప్రశ్నకు, మనసుకు నచ్చని విషయాన్ని మనం క్లోజ్ ఫ్రెండ్స్కి అయితే చెప్పేస్తా క్రిష్ జీ, కొంతమంది అయితే టేక్ ఇట్ ఈజీలా వదిలేస్తాను అని అంటూ హైదరాబాద్ నుండి శ్వేత, లక్ష్మీ, నిష్కా అండ్ హనీ. సూపర్. అండ్ హాయ్ కిషోర్ గారు, చాలా కష్టమైన క్లిష్టమైన ప్రశ్న వేశారు సార్, చెప్పలేం సార్, అంత మొహమాటం అది సంగతి అంట. సో ఇక్కడే అర్థమవుతుంది మీ మొహమాటం, ఇప్పుడే చెప్పలేదంటే మీరు డైరెక్ట్గా ఏ విషయాన్ని ఏది ఎవరికి చెప్పలేరన్నమాట. రఘువీర్ సింగ్ సుగుణాబాయి ఏలూరు నుంచి పంపించారు. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ మచిలీపట్నం నుంచి, కృషి భలే ప్రశ్న, ఆన్సర్ విషయానికి వస్తే, ఎప్పుడో రేర్గా వచ్చే నా మనస్సుకు నచ్చని విషయం అయితే మా డియరెస్ట్ ఫ్రెండ్కి ఫోన్ చేసి చెప్తా, తను ఇచ్చే మంచి సలహా ఆలోచించి ఏది జరిగినా మన మంచి కోసమే మనసులోనే బాధపడడం అలవాటైపోయింది. అరే అరే, సో లేదండి. అండ్ నెక్స్ట్, లేదండి నాకు మొహమాట ఎక్కువ, ఎదుటి వాళ్ళు ఇలా ఫీల్ అవుతారు అన్న భయం అయితే ఎక్కువ ఉంటుంది, కానీ సమస్య తీరినప్పుడు తప్పని పరిస్థితుల్లో చెప్పవలసి వస్తుంది, అది కూడా బలవంతం పెడితేనే చెప్పవలసి వస్తుంది. నా లైఫ్లో ఇది ఎక్కువ జరుగుతుంది, ఇప్పటికీ కూడా ధైర్యంగానే ఉన్నట్టు అనిపిస్తుంది, సిచ్యువేషన్ వచ్చేసరికి సింక్ అయిపోతాను, నా మనసుకు ఎన్నిసార్లు చెప్పుకుంటాను కానీ కుదరట్లేదంట. డి బాలాజీ ఫ్రమ్ మనస్థలపురం నుంచి పంపించారు. ఎంత మానసిక వేదన అనుభవిస్తున్నారండి. అండ్ మూసాపేట నుంచి ఎం నరేష్, సూపర్ సాంగ్స్ వినిపిస్తున్నారు, థ్యాంక్ యూ అని అంటూ, థ్యాంక్ యూ. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు, ఎవరికి చెప్పండి సార్, లోపల దాచుకుంటాను అని అంటూ. అండ్ నాకు మొహమాటం లేదు అని అంటూ ఎన్ హిమంత్ కుమార్ కొండ బద్దలు కొట్టినట్టు చెప్పారనమాట. సో అది సంగతి, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు సొసైటీలో, కాబట్టి కొంతమంది నిర్మోహమాటంగా చెప్తారు, కొంతమంది చెప్పని వాళ్ళు ఉంటారు, కొంతమంది మనసులో దాచుకుని బాధపడే వాళ్ళు ఉంటారు, కొంతమంది అక్కడే ఆ విషయాన్ని వదిలేసి ఎందుకులే టేక్ ఇట్ ఈజీ అని చెప్పి మళ్ళీ వాళ్ళతో ఫ్రెండ్లీగా మూవ్ అవుతారు. ఇలా రకరకాల మనస్తత్వాలు గల వ్యక్తులు ఉంటారన్నమాట మన సమాజంలో. అండ్ 7:33:33 స్టూడియోలో టైం, మనమున్న మనసున్న మనసే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ కూడా కొంచెం దీనికి రిలేటెడే, అంటే మీరు ఎక్కువగా దాచుకునేది బాధన ఆనందాన్న, అంటే ఇప్పుడు హ్యాపీగా మంచి హ్యాపీ మూమెంట్ వచ్చింది మీకు, మీరు దాన్ని దాచుకోగలరా, లేదంటే బయటికి చెప్పేస్తారా, మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరితోనైనా షేర్ చేసుకొని దాన్ని రెట్టింపు ఉత్సాహంతో ఎనర్జెటిక్గా ఫీల్ అయ్యి హ్యాపీగా దాన్ని ఇంకా మరింత సెలబ్రేషన్లో జరుపుకుంటారా? లేదు, బాధ వచ్చింది, బాధని ఎవరితోనైనా షేర్ చేసుకుంటారా? లేదంటే

మీ మనసులోనే దాచుకొని మీరే బాధపడతారు. సో నా క్వశ్చన్ అర్థమైంది అనుకుంటారా, మీరు ఎక్కువగా దాచుకునేది మీ మనసులో బాధను దాచుకుంటారా ఆనందాన్ని దాచుకుంటారా? సింపుల్గా చెప్పండి చాలు. అంటే మీ మనసులో ఆనందాన్ని మాత్రమే దాచుకుంటారా, బాధని మాత్రమే దాచుకుంటారా చెప్పండి. 0866243814.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: సూపర్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మనము నా మనసును మనసులో నేను అడిగిన క్వశ్చన్, మీరు ఎక్కువగా దాచుకునేది మనసులో బాధన ఆనందాన్న అని చెప్పి క్వశ్చన్ అడిగాను. మూసాబేట మహబూబ్ నగర్ నుంచి ఎం నరేషన్ ఫ్యామిలీ మెంబర్స్ ఆనందాన్ని దాచుకుంటారంట. సో ఆనందాన్ని ఎవరితో షేర్ చేసుకోరా. అండ్ రోజ్ గుంటూరు నుంచి బాధను దాచుకుంటారంట. అండ్ బాధని అని అంటూ అబ్దుల్ కలాం పెద్దపరిమి నుంచి పంపించారు. అండ్ ఆనందాన్ని షేర్ చేసుకుంటాను అని అంటూ దస్గిరి సంధ్య. సో బాధని మీరు దాచుకుంటారనమాట. అండ్ భాస్కర్ పెడన నుంచి, బాధని ఎవరితో పంచుకోలేను కానీ ఆనందాన్ని అందరితో పంచుకుంటాను అని అంటూ సూపర్. అండ్ హాయ్ సార్, నా పేరు డి సూరిబాబు అని అంటూ మై వైఫ్ డి కళ్యాణి కామేశ్వరపేట నుంచి పంపించారు. సంతోషకరమైన విషయాన్ని దాచుకుంటారంట, సో ఎవరితో షేర్ చేసుకోరన్నమాట. అండ్ ఎన్ హేమంత్ కుమార్ విజయవాడ నుంచి,

నా ఫీలింగ్స్ని నా సిస్టర్ శోభారాణితో చెప్పుకుంటాను అని అంటూ, వెరీ నైస్. అండ్ బాధను దాచుకుంటాను ఎందుకంటే మన బాధను తీర్చరు, అందరికీ చెప్తే మనమే చులకనైపోతాము అని అంటూ బ్రహ్మయ్య కర్నూలు నుంచి. ఇది ఎగ్జాక్ట్గా నిజం యాక్చువల్గా చెప్పాలంటే. అండ్ హాయ్ సార్, గుడ్ ఈవినింగ్ అని అంటూ కనకారావు గారు పెడల నుంచి, బాధలు మర్చిపోతా ఆనందాన్ని దాచుకుంటాను. బాధని మర్చిపోతారంట, ఆనందాన్ని దాచుకుంటారు అంటే రెండు కూడా ఎవరితో షేర్ చేసుకోరు. అండ్ గుడ్ ఈవినింగ్ అని అంటూ శివప్రసాద్ ఫ్రమ్ కానూరు నుంచి, నేను బాధని దాచుకుంటాను, ఎవరికి ఈజీగా షేర్ చేయలేను. సూపర్. అండ్ ఎంఎస్ దుర్గారావు గారు, బాధనాది ఆనందం అందరిది, ఇలా మ్యాక్సిమం ట్రై చేస్తారంట, వెరీ నైస్. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు, నేను బాధను దాచుకుంటా, మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎందుకు దాచుకుంటావు చెప్పాలి కదా అంటారు అని అంటూ, వెరీ నైస్. సో నిజమే, అంటే అట్లీస్ట్ ఒక్కళ్ళతో అయినా షేర్ చేసుకోవాలి. బట్ నేను కూడా అంతే, బాధని ఎక్కువగా మ్యాక్సిమం కంట్రోల్ చేసుకొని ఒక్కడనే ఫీల్ అవుతూ ఉంటాను. ఎప్పుడైనా ఏదైనా సిచ్యువేషన్లో కానీ ఎప్పుడైనా బాగా బాధ అనిపిస్తే ఎవరితోనైనా షేర్ చేసుకుంటూ ఉంటాను. అండ్ నా బాధని మాత్రం నా కుటుంబం వరకే పరిమితం చేసుకుంటాను, ఆనందాన్ని మాత్రం హద్దులు దాటుతుంది, అందరితో పంచుకుంటాను. అందులో వారి ఆత్మీయత ప్రేమ ఒకరికొకరు షేర్ చేసుకుంటాం, నాకు చాలా ఇష్టం. ఫోన్, వాట్సాప్, ఇప్పుడు అప్పట్లో లెటర్స్ ద్వారా నా చిన్నతనంలో షేర్ చేసుకునేవాళ్ళం నా ఆనందాన్ని అని అంటూ డి బాలాజీ ఫ్రమ్ వనస్థలపురం నుంచి. నిజమే, లెటర్స్ అనేది చాలా బ్యూటిఫుల్ మూమెంట్ అనమాట. అంటే అప్పుడు ఫోన్స్ లేవు, ఇప్పుడైతే ఊరినే గుర్తొస్తే ఎవరికి, అసలు గుర్తొచ్చినా సరే ఎవరికి మనం మెసేజ్ చేయమనుకోండి, ఇప్పుడు అది వేరే విషయం. బట్ ఒకప్పుడు లెటర్సే కదా, లెటర్స్లోనే మనం అన్ని షేర్ చేసుకునేవాళ్ళం. ఆ లెటర్ కోసం ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేసేవాళ్ళం. నేను కూడా చిన్నప్పుడు అంటే మా అమ్మమ్మకి ఎక్కువ లెటర్స్ రాసేవాడిని అనమాట. సో అమ్మమ్మ దగ్గర నుంచి లెటర్ రావడం, ఎప్పుడు వస్తుందని చెప్పి వెయిట్ చేయడం. నేను రాసే లెటర్లో కూడా నాకు ఇప్పుడు గుర్తొస్తుంది, అంటే లెటర్లో అమ్మమ్మకి కన్నీళ్లతో నీ మనవడని చెప్పి సో లెటర్లో రాసి ఆ కన్నీటి చుక్కలు కూడా వేసేవాడిని నేను. ఆ డ్రాప్స్, ఐ డ్రాప్స్ ఏదైతే ఉంటాయో ఆ డ్రాప్స్ కూడా వేసి పక్కన పంపించేవాడిని. అది చూసి అమ్మమ్మ కూడా అనేది అనమాట, తర్వాత ఎప్పుడైనా నేను ఊరు వెళ్ళినప్పుడు ఆ లెటర్ చూస్తే నాకు ఇంకా బాధ వేసిందిరా, అలా పెడుతుంటే నా మనసు ఇదైపోయిందిరా అని చెప్పి, మిమ్మల్ని చూడాలని చెప్పి నా మనసు తహతహలాడిందిరా అని చెప్పి చాలా బాధపడేది. ఎనీవే, అంత బ్యూటిఫుల్గా ఉండేది ఒకప్పుడు లెటర్స్ అంటే. వెరీ నైస్, థ్యాంక్ యూ సో మచ్ గుర్తు చేసినందుకు. అండ్ వనపర్తి జిల్లా నుంచి డి గోవర్ధనరావు, ఇంద్రాబాయి వీళ్ళందరూ బాధని అని అంటూ, అండ్ మేము ఎక్కువగా దాచుకునేది బాధనే కృషి, ఆనందం అయితే అందరితో పంచుకుంటాం అనే అదే బాధ అనుకోండి, మన కోసం వారందరికీ చెప్పడం ఇష్టం ఉండదు అని అంటూ, హైదరాబాద్ నుండి శ్వేత లక్ష్మి నిష్కాణ్ హని, మా మనసులలో ఉన్న ఫీలింగ్స్ అన్ని బాగానే తెలుసుకుంటున్నారు, మరి మీరు చెప్పండి, క్రిష్ వస్తే అదే స్పెషల్ అని అంటూ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మై నేమ్ ఈజ్ శ్రీనాథ్ ఫ్రమ్ రామాపురం నుంచి, సూర్యాపేట జిల్లా నుంచి. నేను బాధను దాచుకుంటాను ఎందుకంటే అది చెప్పుకోలేము, వెరీ నైస్. అండ్ హాయ్ సార్, నేను సంతోషం షేర్ చేసుకుంటాను, బాధను దాచుకుంటాను అని అంటూ సివి శ్రీనివాసరెడ్డి గారు ప్రొద్దుటూరు నుంచి, వెరీ నైస్. అండ్ రాజశేఖర రెడ్డి ఆదోని మండలం నుంచి పంపించారు, హాయ్ కిషోర్ అన్నయ్య అంటూ, హాయ్. అండ్ హాయ్ సార్, ఎలా ఉన్నారు, నేనైతే ఆనందాన్ని అందరితో పంచుకుంటాను అంటూ కోనసీమ జిల్లా నుంచి, మోరుపాలెం నుండి పంతాడి శ్రీనివాసరావు గారు, గంగా భవాని. అండ్ కిషోర్ గారు, మీరు అడిగిన ప్రశ్నకు మా సమాధానం, ఇంతవరకు మీరు అడిగిన అన్నిటికీ జవాబులు పంపించాను కానీ వేరే కేంద్రానికి వెళ్ళిపోయాయంట, ఒకసారి కూడా నా పేరు రావడం లేదు, ఎందుకని చాలా చాలా చింతిస్తున్నాను. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మమ్మ జనిద్దీన్, స్నేహభావన జనిద్దీన్. మొత్తానికి ఇప్పటికి తేలేరన్నమాట ఇక్కడికి. ఎనీవే, ఇవి నాకు వచ్చిన ఆన్సర్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ గెట్ రెడీ. మీకు అంటే ఒకరోజు ఎలాంటి బాధ్యతలు లేకుండా గడపాలని ఇస్తే ఎలా గడుపుతారు, ఎలా స్పెండ్ చేస్తారు ఆ డేని? అంటే 24 అవర్స్ టైం ఇచ్చి మీకు ఏ బాధ్యతలు లేవు, నీకు నచ్చినట్టు హ్యాపీగా బ్రతుకు అని అంటే ఎలా బ్రతుకుతారు? 0866-2-4-8-8-1-4 ఈ నెంబర్ పైన షేర్ చేసుకోండి. సాంగ్ విని

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 7:47:38. మనము నా మనసును మనసులో నేను అడిగిన ఫోర్త్ క్వశ్చన్ ఏంటి, సో మీ లైఫ్లో అంటే ఒకరోజు ఎలాంటి బాధ్యతలు లేకుండా గడపాలని ఇస్తే ఎలా స్పెండ్ చేస్తారు? మూసాబేట్ నుంచి ఎమ్నరేషన్ ఫ్యామిలీ మెంబర్స్ చాలా హ్యాపీగా అంట, అదే హ్యాపీగా ఎలా స్పెండ్ చేస్తారని అడిగాను. సార్ లెటర్ విషయం వచ్చింది కాబట్టి మరలా మీరు మనసును మనసే కార్యక్రమానికి వచ్చే టైంకి ఎంతమంది లెటర్స్ రాస్తారో చూద్దాం. లెటర్స్ రాయమని మీరు అడగండి, అడ్రస్ కూడా చెప్పండి. సో పంతాడి శ్రీనివాసరావు గారు, యాక్చువల్గా ఇది చాలా బాగుంది, సో చూద్దాం ఇది నిజంగానే ఒక క్వశ్చన్గా తీసుకుందాం ఈరోజు. లెటర్ అడ్రస్ ఏముంది, ఆల్ ఇండియా రేడియో అడ్రస్కే రాయండి మీరు. సో ఎవరి గురించి రాస్తారు, ఏం లెటర్ రాస్తారు, మీరు లెటర్స్ ఏమైనా పంపించండి ఆల్ ఇండియా రేడియోకి, చూద్దాం మరి ఎంతమంది రాస్తారు. అండ్ రోజు ఫ్రమ్ గుంటూరు నుంచి, ఆన్సర్ లిజనింగ్ మ్యూజిక్ అంట, సో మ్యూజిక్ని వింటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారనమాట. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు, నేను మాత్రం నా బెస్ట్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి సంతోషంగా గడుపుతాను అని అంట. సూపర్. అండ్ మనకు కావాల్సినవి ఫుల్గా తిని చూసినంతసేపు మొబైల్ తీసుకొని ఫుల్గా నిద్రపోతాను బ్రహ్మయ్య కర్నూలు నుంచి. అండ్ కనకారావు గారు పెడల నుంచి స్లీపింగ్ అంట. అండ్ భాస్కర్ పెడల నుంచి బైక్ మీద నచ్చిన ప్లేసెస్కి వెళ్ళి నచ్చిన ఫుడ్ తిని వస్తాను. సూపర్. అండ్ ఎన్ హిమంత్ కుమార్ విజయవాడ నుంచి, ఓం సాయిరాం బుక్ రాస్తూ ఉంటాను చాలా హ్యాపీగా ఉంటుంది అని అంటూ. అండ్ సూపర్. అండ్ అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు, ముందుగా బీచ్కి వెళ్ళి బాగా ఎంజాయ్ చేసి తర్వాత ఒక మంచి రెస్టారెంట్కి వెళ్ళి నాకు ఇష్టమైన నాన్ వెజ్ ఐటమ్స్ తిని తర్వాత మంచి మూవీకి వెళ్ళి అలా సరదాగా ఎంజాయ్ చేసి వస్తాను ఫ్రెండ్స్తో కలిసి. సూపర్. అండ్ శివప్రసాద్ ఫ్రమ్ కానూరు నుంచి, నాకు ఇవ్వటంలో ఎక్కువ ఆనందం ఉంటుంది, ఇంకా చిన్నపిల్లలతో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం, బ్యూటిఫుల్, బట్ దీనికి రిలేటెడ్ కాదు కదా ఆన్సర్. అండ్ కిషోర్జీ, నేనైతే కొడైకెనాల్ వెళ్ళిపోతా విత్ వైఫ్తోనే, దేర్ వీ ఎంజాయ్ అని అంటూ. సివి శ్రీనివాసరెడ్డి గారు ప్రొద్దుటూరు నుంచి, సూపర్ అబ్బా. అండ్ ఒకరోజు నాకు సెలవిస్తే 10 గంటలకు బిర్లా టెంపుల్కి వెళ్తాను, ఆ తర్వాత నెక్లెస్ రోడ్కు వెళ్ళి ఆ తర్వాత ఐమాక్స్లో సినిమా చూసి 2:30కి 5-స్టార్ హోటల్లో బిర్యానీ తిని సంజీవయ్య పార్క్ హైదరాబాద్లో ఉన్న కొన్ని ముఖ్యమైనవి అలా చుట్టేసి రాత్రి 9 గంటల వరకు ఇంటికి చేరుకోవాలని నా కోరిక, కానీ అలా జరగవు ఎందుకంటే ఈ ట్రాఫిక్ల వల్ల మా ఏరియా

నుంచి ఒక 5 కిలోమీటర్లు వెళ్ళాలంటేనే కనీసం 10 అవర్స్ నాకు 10 పవర్ పడుతుందా, నాకు అర్థం అవ్వలేదు. అది డి బాలాజీ వనస్థలపురం నుంచి పంపించారు. సో అది 1 డేలో కంప్లీట్ చేయకపోతే ఏముంది, 2 డేస్ ఆర్ 3 డేస్లో కంప్లీట్ చేసుకుని మెల్లగా. అండ్ నెక్స్ట్ మూసాపేట నుంచి అమ్మ నరేశ్వర్ సార్ మళ్ళీ ఎప్పుడు వస్తారు అని అంటూ, ఇంకా నేను వెళ్ళనే లేదు, వచ్చే ప్రోగ్రామ్ మళ్ళీ చెప్తాను. అండ్ వివిధ భారతి విజయవాడ 101.3 FM వింటూ ఆనందంగా ఉంటామంట. అర్రే దస్తగిరి సంధ్యాపురం ప్రొద్దుటూరు నుంచి థ్యాంక్ యూ. అండ్ ఎంఎస్ దుర్గారావు గారు 4 మూవీస్తో ఎంజాయ్ చేస్తారంట. సార్ కిషోర్జీ ఈ ముందు మెసేజ్ చదవలేదు, వేదాంతం జానకి శ్రీనివాస్ మచిలీపట్నం నుంచి, నా లైఫ్లో హ్యాపీగా గడపాలంటే మా అమ్మగారికి ఫోన్ చేసి ఎంజాయ్ చేస్తారంట. అండ్ ప్రీవియస్ మెసేజ్, నాకు ఎక్కువ బాధ కలిగినప్పుడు నా ఫ్రెండ్ రేడియో ఉందిగా అది వింటూ మర్చిపోవడానికి ప్రయత్నిస్తా, ఆనందం ఎక్కువైతే మాత్రం గుర్తుగా రిలేటివ్స్ అయినా ఫ్రెండ్స్ అయినా సరే ఒక సెల్ఫీ దిగుతాం జ్ఞాపకం కోసం అంట. వెరీ నైస్. అండ్ సార్ నేనైతే నా చిన్ననాటి స్నేహితుల్ని కలిసి వస్తాను, మోరుపాలెం నుండి పంతాడి శ్రీనివాసరావు గారు సూపర్. అండ్ కానూరు నుంచి తాతారావు గారు లెటర్ రాయమంటున్నారు, దేనికి సంబంధించింది చెప్పండి. సో దేనికి సంబంధించి అని అంటే ఎనీథింగ్, మీరు ఏదైనా షేర్ చేసుకోవచ్చు ఆల్ ఇండియా రేడియోకి సంబంధించి, మీకు ఏ ప్రోగ్రామ్స్ నచ్చుతున్నాయి, అసలు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, మీకు ఏమేమి నచ్చుతున్నాయి, ఎలా ఉంటుంది, ఇలా ఏదైనా షేర్ చేసుకోవచ్చు. మీ మనసులోని భావాల్ని మనసులో నేను అడుగుతున్నాను క్వశ్చన్, బట్ మనసులోని భావాల్ని అందులో వ్యక్తపరుస్తూ మీకు ఏదైతే అనిపించిందో, మీ రిలేషన్ ఏదైతే ఉందో, మీకు ఏదైతే నచ్చుతుందో, ఇవన్నిటికి సంబంధించి ఏదైనా రాయండి ఆ లెటర్లో. అండ్ కిషోర్ గారు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం బాధ్యత మొదలైంది అనడంలో సందేహం లేదు. దీనికి ఆన్సర్ ఎలాగా, ఇది ఎలా రిలేట్ అవుతుంది, ఉమ్మడి నుంచి మమ్మ జనిదిన్ స్నేహభాని జనిదిన్. సో అదనమాట సంగతి, ఇవి నాకు వచ్చిన ఆన్సర్స్ నేను అడిగిన ఫోర్త్ క్వశ్చన్కి. అండ్ నెక్స్ట్ వారణాసికి వెళ్తారంట ఎవరు, ఎం నరేషన్ ఫ్యామిలీ మెంబర్ సూపర్. అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ అడుగుతున్నాను, గెట్ రెడీ. మీ జీవితంలో మీరు ఎప్పటికీ మర్చిపోలేని ఒక ప్రయాణం ఏది, మీ లైఫ్లో మీరు చేసిన జర్నీస్ అన్నింటిలో ఒక ప్రయాణాన్ని, ఒక జర్నీని మాత్రం చెప్పాలి అని అంటే ఎప్పటికీ మర్చిపోలేని, వెంటనే ఇప్పుడు అనగానే మీకు మైండ్లో స్ట్రైక్ అయి ఉంటుంది కదా ఏదో ఒక జర్నీ బ్యూటిఫుల్గా, సో ఆ జర్నీని నాతో షేర్ చేసుకోండి. 0866-24888-14 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. అండ్ మొదటి గంటలో మెడిటేషన్ చేసి మనసుని బాడీని చాలా ప్రశాంతంగా ఉంచుకుని మంచి ఫిల్టర్ కాఫీ తాగి దేవుడికి పూజ అంతా చేసుకుని, దేవుడా ఇన్ని రోజులకు నాకు ఈ ఛాన్స్ వచ్చింది, ఈ రోజంతా చాలా చాలా హ్యాపీగా ఉండేటట్లు చెయ్యని, మ్యూజిక్ వింటూ మా ఫ్రెండ్స్కి ఫోన్ చేసి అన్ని ఐటమ్స్ చేసి అందరికీ పెట్టాలి అని ఇష్టం సార్, ఈవినింగ్ అలా మంచి పార్క్ వెళ్ళి ఎంజాయ్ చేసి బయట తినేసి వచ్చి మీ ఎఫ్ఎంని నిద్రపోతామని అంటూ, హైదరాబాద్ నుండి శ్వేతాలక్ష్మి నిష్కణహాని. అమ్మయ్యా చాలా పెద్ద లిస్టే ఉంది మొత్తానికి, థ్యాంక్ యూ సో మచ్ షేర్ చేసుకున్నందుకు. 7:52:30 స్టూడియోలో టైం మనం ఉన్నాం. మనసును మనసులో నేను అడిగిన లాస్ట్ క్వశ్చన్, మీ జీవితంలో మీరు ఎప్పటికీ మర్చిపోలేని ఒక ప్రయాణం గురించి చెప్పమంటే ఏంటి ఆ ప్రయాణం, గుర్తు తెచ్చుకోండి 0866-24888-14 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 7:59 అండ్ మనం నా మనసును మనసులో నేను అడిగిన ఫైనల్ క్వశ్చన్, సో మీ లైఫ్లో అంటే మీరు ఎప్పటికీ మర్చిపోలేని ఒక ప్రయాణం ఏది అని చెప్పి క్వశ్చన్ అడిగాను. మూసాపేట నుంచి పంపించారు, మా ఫ్యామిలీతో శ్రీశైలంకి వెళ్ళినప్పుడంట. సూపర్. అండ్ రోజ్ ఫ్రమ్ గుంటూరు నుంచి ఆన్సర్ ఇన్ 2018 ఫ్రమ్ గుంటూరు టు కడప వెళ్ళారంట దర్గాకి, వెరీ నైస్. అండ్ రాజ్ కానూరు నుంచి దాతారావు గారు, నా చిన్నప్పుడు మా నాన్నగారితో విజయవాడ నుంచి ప్యాసింజర్ ట్రైన్లో కాకినాడ వెళ్ళి అక్కడ ఒక వారం రోజులు ఉండి మా నాన్నగారింటి దగ్గర మళ్ళీ ఓకే విజయవాడ వచ్చేవాళ్ళం. వెళ్ళి రావడం ప్రయాణం టైం జర్నీ చాలా బాగా ఇష్టం, ఎప్పటికీ మర్చిపోలేను అంటే సూపర్. అండ్ పెడన జోగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు, వైజాగ్ నుండి అరకు వరకు ట్రైన్ జర్నీ చాలా బాగుంటుంది, కొన్ని చోట్ల ట్రైన్ గృహలో నుండి వెళుతూ ఉంటుంది, ట్రైన్లో మొత్తం చీకటైపోతుంది, ఆ జర్నీ ఎప్పటికీ మర్చిపోలేము, సూపర్. అండ్ కిషోర్ గారు, మీరు అడిగిన ప్రశ్నకు మా సమాధానం, 1980లో దాదాపు 30 కిలోమీటర్స్ దూరంలో పని మీద వెళ్ళాను, అక్కడ పని కాలేదు, మళ్ళీ వచ్చాను, తర్వాత మళ్ళీ వెళ్ళాను, మళ్ళీ వచ్చాను, మొత్తం ఒక రోజులో 120 కిలోమీటర్లు సైకిల్పై ప్రయాణం చేశారంట. అది నా జీవితంలో మరపురాని జర్నీ, మధుర జ్ఞాపకం, దాన్ని ఒక మధుర జ్ఞాపకంగా గుర్తుపెట్టుకున్నారు చూడండి, నిజంగా సూపర్ అబ్బా. నిజామాబాద్ జిల్లా నుంచి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాణి జరిగింది, ఎందుకంటే అది కొంచెం ఫ్రస్ట్రేటెడ్గా అనిపిస్తుందేమో అని అనుకున్నాను నేను మీకు, బట్ దాన్ని ఒక బ్యూటిఫుల్ మెమరీగా మీరే మార్చుకున్నారు. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు, అనుకోకుండా కాశీకి అది కూడా ఫ్లైట్లో వెళ్ళడం బ్యూటిఫుల్. అండ్ భాస్కర్ పెడన నుంచి నేను నా ఫ్రెండ్స్ మొత్తం 5 మంది కలిసి వైజాగ్, అన్నవరం, తుని, సింహాచలం, కైలాసగిరి, అరకు మొత్తం ఒక ట్రిప్లో చూసి వచ్చాం, ఒక వారం రోజులు పట్టింది ఆ ట్రిప్, నేను ఎప్పటికీ మర్చిపోలేను అని అంటూ బ్యూటిఫుల్. అండ్ నా లైఫ్లో నేను బాగా ఎంజాయ్ చేసిన టైం హైదరాబాద్ టు బెంగళూరు మంచి ప్రదేశం, ట్రైన్లో చాలా ఎంజాయ్ చేశాను, కొత్త వారితో పరిచయాలు, అలాగే బెంగళూరులో టిఫిన్స్ చాలా బాగుంటాయి, ఫుడ్ కన్నా టిఫిన్ ఇంకా ఫిల్టర్ కాఫీ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారంట, సో స్వీట్ సార్, అప్పటి మర్చిపోలేని ప్రయాణాన్ని గుర్తు చేశారు క్రిష్ గారు అని అంటూ డి బాలాజీ ఫ్రమ్ వనస్థలపురం నుంచి పంపించారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే థ్యాంక్ యూ సో మచ్ సార్ చదివినందుకు అంటూ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి. కిషోర్ గారు, ఎప్పుడు విమానం ఆకాశంలో చూడడమే కానీ మొదటిసారి మా అమ్మాయి ఫ్యామిలీతో ఇండిగో ఫ్లైట్ ఎక్కడం, గన్నవరం టు బెంగళూరు, ఆ ప్రయాణం గుర్తుండిపోయింది సార్ అని అంటూ పంపించారు వేదాంతం జానకి శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్ షేర్ చేసుకున్నందుకు. అండ్ హాయ్ అంటూ శివప్రసాద్ ఫ్రమ్ కానూరు నుంచి, నా 10th క్లాస్లో ఫ్రెండ్స్తో అరకు వెళ్ళాను, దట్ వాస్ బ్యూటిఫుల్ అండ్ మెమరబుల్ అని అంటూ, వెరీ నైస్. అండ్ ఎన్ హిమంత్ కుమార్ పంపించారు, విజయవాడ నుంచి 2 టైమ్స్ షిరిడి వెళ్ళాను, చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అని అంటూ. అండ్ సార్, నా జీవితంలో మర్చిపోలేని జర్నీ ఏంటంటే 2012లో చెన్నై వెళ్ళాము, అక్కడ మీరే ఓకే మెరీనా బీచ్లో చూడవలసిన ప్రదేశాలన్నీ చూసాము, ఇది నా జీవితంలో మర్చిపోలేని జర్నీ అని అంటూ పంతాడి శ్రీనివాసరావు గారు పంపించారు. అండ్ ఇంకా చాలా ఎస్ఎంఎస్లు ఉన్నాయి, అవన్నీ కూడా డెఫినెట్గా చదువుతాను, బట్ న్యూస్ హెడ్లైన్స్ తర్వాత. వింటూ స్టేట్ యూ

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. గోదావరి, కృష్ణ సహా రాష్టంలోని అన్ని నదులను అనుసంధానం చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం పీలపురం వద్ద పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలను ముఖ్యమంత్రి విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాష్టంలో ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తామని చెప్పారు. ప్రభుత్వ పథకాల కింద అర్హులైన లబ్దిదారులకు సకాలంలో రుణాలు మంజూరు చేయాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణకర్ అన్నారు. 100 మంది వ్యాపారవేత్తలు 100 కోట్ల కార్యక్రమంలో బ్యాంకర్ల పాత్ర కీలకమని చెప్పారు. జిల్లా సంప్రదింపుల కమిటీ డీసీసీ, జిల్లా స్థాయి సమీక్షా కమిటీ డీఎల్ఆర్సీ సమావేశం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించారు. ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ సరుకు సంబంధించి ఓటర్ల జాబితాపై క్లెయిమ్లు అభ్యంతరాల స్వీకరణ గడువు 2023 వరకు పొడిగించినట్టు చిత్తూరు జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఓటర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ పేర్లు ఓటర్ జాబితాలో ఉన్నాయో లేదో పరిశీలించుకోవాలని సూచించారు. తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం పుదూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణను పరిశీలించి పలు సూచనలు చేశారు. పాఠశాల ఆవరణను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఉపాధ్యాయులను సిబ్బందిని ఆదేశించారు. రేషన్ పంపిణీలో పూర్తి పారదర్శకత, జవాబుదారీతనం పాటించాలని పార్వతీపురం మన్యం జిల్లా సంయుక్త కలెక్టర్ ఆర్ వైశాలి అధికారులను ఆదేశించారు. జీఎంవలస మండలం తొంబలి గ్రామంలోని రేషన్ దుకాణాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. శ్రీకాకుళం జిల్లాలోని ప్రతి రెవెన్యూ మండలం పరిధిలో ఉచిత న్యాయ సేవలు అందించేందుకు ఉద్దేశించిన పారా లీగల్ వాలంటీర్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ న్యాయమూర్తి కె హరిబాబు తెలిపారు. సమాజంలో వెనుకబడిన వర్గాలకు చట్టాలపై అవగాహన కల్పించేందుకు ఉచిత న్యాయ సహాయాన్ని అందించేందుకు ఈ సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్టు పేర్కొన్నారు. రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తూ ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ మాధవరెడ్డి ఆటో డ్రైవర్లు యజమానులకు సూచించారు. పార్వతీపురం టౌన్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఆటో డ్రైవర్లు యజమానులతో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 373 పాయింట్లు, నిఫ్టీ 141 పాయింట్లు నష్టపోయాయి. అమెరికా డాలర్తో రూపాయి మార్కెట్ విలువ 94.97 రూపాయల వద్ద కొనసాగుతోంది. వార్తల ముఖ్యాంశాలు తిరిగి రేపు ఉదయం 6 గంటలకు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చింది ఏంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
3: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 8:23. అండ్ మనమున్నాం డ్యూయట్లో. బట్ దానికన్నా ముందు నేనైతే ఇందాక మనసును మనసేలో క్వశ్చన్ అడిగాను, దానికి సంబంధించి చాలా ఆన్సర్స్ ఉన్నాయి, అవన్నీ చూద్దాం. కనకారావు గారు పెడన నుంచి తిరుపతి జర్నీ అని అంటే, అండ్ కిషోర్జీ నా వుడ్బితో మ్యారేజ్కి ముందు వాళ్ళ అక్క బావ గోదావరి ఖనిలో ఉంటే వాళ్ళను మ్యారేజ్ చేశాం. ఓకే, పిలవడానికి వెళ్ళారంట ప్రొద్దుటూర్ టు గోదావరి కని బస్ జర్నీ 1987, వెరీ స్వీట్ మెమరీ సార్ అని అంటూ సివి శ్రీనివాస్ రెడ్డి గారు ప్రొద్దుటూరు నుంచి థ్యాంక్ యూ సో మచ్ షేర్ చేసుకున్నందుకు, అండ్ మూసాపేట నుంచి పంపించారు, ఈరోజు మీ షో చాలా బాగుంది సార్ అని అంటూ థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఫ్రెండ్స్తో తలకొన ఫారెస్ట్ వెళ్ళినప్పుడు టూర్కి అండి అని అంటూ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి థ్యాంక్ యూ సో మచ్ షేర్ చేసుకున్నందుకు. అండ్ మేము అమర్నాథ్ టూర్కి వెళ్ళినప్పుడు మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ సార్, రిటర్న్లో జమ్మూకి వచ్చినాక కృషి మా బ్యాచ్ వాళ్లతో మీరు ఎక్కడైనా రైస్ పెట్టించండి, మేము ఇంకా ప్రయాణం చేయలేమని కరాకండిగా చెప్పేసాం. అప్పుడు మా వాళ్ళు ఎక్కడో హోటల్ చూసి మేము చట్నీస్ నెయ్యి అన్నీ పట్టుకువెళ్ళాం, అవి తిన్నాక కానీ మేము బయలుదేరలేదు, అది ఎప్పుడు మర్చిపోలేము అని అంటూ హైదరాబాద్ నుండి శ్వేతాలక్ష్మి నిష్కణ హనీ, వెరీ నైస్. అండ్ కిషోర్ గారు మనసును మనసులో మా మనసులో ఉన్న మాటలను తెలుసుకున్నారు, చాలా చాలా సంతోషం. ఇలాంటి ప్రశ్నలు అడిగిన మీకు ప్రత్యేక అభినందనలు అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుంచి మమ్మో జనిదిన్ స్నేహబాను జనిదిన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ వెస్ట్ ఆఫ్రికాలో ఉన్న మారిటానియానా, అదేంటో వెరైటీగా ఉంది పేరు, మరి సహారా ఎడారి ఇసుకలో నడుస్తున్నప్పుడు అంట పెర్రాజు మాలియాల ముంబై నుంచి, చాలా డిఫరెంట్గా ఉంది పేరు అండ్ మీరు వెళ్ళిన ప్లేస్ కూడా. బట్ థ్యాంక్ యూ సో మచ్ షేర్ చేసుకున్నందుకు. అండ్ మా ఫ్యామిలీ, మా బంధువులు, కుటుంబ సభ్యులు 36 మందితో నాగపట్నం మేరీమాత చర్చికి వెళ్ళినప్పుడు అక్కడ బీచ్లు, అక్కడ వాతావరణం, తినడానికి వండుకోవడం, ఉండడానికి అన్ని సౌకర్యాలు, సకల సౌకర్యాలు, 5 చర్చిల దర్శనం చాలా నచ్చాయి మాకు. అప్పటి నుంచి వచ్చినాక మళ్ళీ వెళ్ళాలని ఆలోచనలో ఉన్నాము. మాకు నచ్చిన ప్లేస్ తమిళనాడు రాష్ట్రంలోని నాగపట్నం చర్చ్ అంటూ పంపించారనమాట ఎవరు, ముంతా పెద్దన్న. థ్యాంక్ యూ సో మచ్ షేర్ చేసుకున్నందుకు. అండ్ సార్, నేను ఫస్ట్ టైం మా ఫ్యామిలీతో టూర్కి వెళ్ళాను మహాబలిపురం, ఒక బీచ్, ఒక మెడ్రాస్ గోల్డెన్ బీచ్, జూ పార్క్, కంచి, శ్రీకాళహస్తి, తిరుపతి అన్నీ చూసాం సార్. ఆ ప్రయాణం నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనిది. మేము చూసి కనీసం 20 ఇయర్స్ అవుతుంది అని అంటూ బ్రహ్మయ్య కర్నూలు నుంచి. సో అది అన్నమాట సంగతి. అండ్ సార్, నేను నా ఫ్యామిలీ అమ్మా నాన్నతో కలిసి తిరుపతి వెళ్ళాము. గురువారం నైట్కి దర్శనం చేసుకుని రూమ్కి వచ్చాం, పడుకున్నాం. మార్నింగ్ 5 o'clockకి లేచారు మా నాన్నగారు. లేచి చూసేసరికి మా అమ్మ పిన్ని, ఓకే మా నాన్న అనుకున్నారు నన్ను వదిలి, ఓకే మీ అమ్మ పిన్ని బయటికి వెళ్ళారు, మా నాన్న అనుకున్నారు నన్ను వదిలి వీళ్ళు దర్శనంకి వెళ్ళిపోయారు అనుకున్నారంట. అనుకొని రూమ్ నుండి బయటకు వచ్చేసారు మా నాన్నగారు. అదే వెళ్ళిపోవడం, 3 రోజులు వెతికాము, శుక్రవారం శనివారం వెతికాము, ఆదివారం మార్నింగ్ దొరికారు మా నాన్నగారు అని అంటూ డి సూర్యబాబు గారు పంపించారు. అండ్ ఇంకా ఉంది అని అంటూ, సో అది కూడా టైప్ చేసి పంపించండి, వీలైతే చదువుతాను. అండ్ సూపర్ సాంగ్స్ వినిపించారు, ప్రోగ్రామ్ సూపర్ క్రిజీ అని అంటూ పంపించారు హైదరాబాద్ నుండి శ్వేతాలక్ష్మి నిష్కాణ్ హనీ. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. సో మీ రెస్పాన్స్ని బట్టి నేను కూడా చాలా యాక్టివ్గా ఉంటాను, హ్యాపీగా మనం క్వశ్చన్స్ అడుగుతూ మీరు కూడా ఆన్సర్స్ పంపిస్తూ ఉంటే నాకు కూడా కొంచెం ఎనర్జెటిక్గా అనిపిస్తుంది అన్నమాట. అది సంగతి. సో ఈరోజు మనసును మనసే ప్రోగ్రామ్ మీరు అందరూ ఫుల్గా ఎంజాయ్ చేశారని నాకైతే అనిపించింది. అండ్ నేను కూడా మనసును మనసేకి బాయ్ బాయ్ చెప్పేస్తూ, డ్యూయట్కి వెల్కమ్ చెప్పేస్తూ, సో బ్యూటిఫుల్ డ్యూయట్స్ మీ అందరి కోసం బ్యాక్ టు బ్యాక్ ప్లే చేస్తూ ఉంటాను. అండ్ ఫస్ట్ ఈరోజు అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆయన బర్త్డే కాబట్టి ఆయన బర్త్డే సందర్భంగా బ్యాక్ టు బ్యాక్ సూపర్ సాంగ్స్ వినిపిస్తాను. బట్ దానికన్నా ముందు, అయితే వెంకట స్వామి నిన్ను నమ్ముకున్నాను, దొరికితే నేను నిలువుదోపిడి ఇస్తానని మొక్కుకున్నాను, అలాగే ఇచ్చి దర్శనం చేసుకుని వచ్చారంట. సో అది సంగతి. డి సూర్యబాబు గారు వెరీ నైస్. అండ్ జర్నీస్ అంటే నాకు కూడా కొన్ని గుర్తొస్తాయి, లైక్ చిన్నప్పుడు అయితే అంటే ఇది కూడా అంటే అమ్మమ్మ గారితో మనకు చాలా మెమరీస్ ఉన్నాయి, ఎవరికి ఉండో చెప్పండి అమ్మమ్మ అంటే. సో చిన్నప్పుడు ఏంటంటే అమ్మ హాలిడేస్ ఇచ్చారు, సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు అని అంటే రేపు ఎర్లీ మార్నింగ్ ట్రైన్కి అమ్మమ్మ గారు ఊరికి వెళ్తున్నామని ఇంట్లో ఫిక్స్ చేసిన తర్వాత అన్ని సర్దుకొని లగేజ్ అంతా సర్దుకొని పెట్టుకుని ఆ ఆనందమే వేరు, మనం బాడీలో ఆ రియాక్షన్స్ కానీ ఆ ఎమోషన్స్ కానీ అవే చెప్పేస్తాయి ఆనందాన్ని. ఆ టైంలో ఆ ఫీలింగ్ ఎలా ఉండేది అనేది ఇప్పుడు తలుచుకున్నా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో నిద్ర పట్టేది కాదు, రైట్ నైట్ మేము డాబా పైన పడుకుంటే ఎప్పుడవుతుంది, అమ్మ టైం ఎన్నింటికి, ట్రైన్ ఎన్నింటికి, అప్పుడు టైం కూడా సరిగ్గా తెలియదు. బట్ అమ్మని అడగడం ఎన్నింటికి, ఎన్నింటికి లేపుతావు, ఎన్నింటికి బయలుదేరతాం, ఎన్నింటికి అక్కడికి రీచ్ అవుతాం, అక్కడి నుంచి మళ్ళీ బస్సు ఎక్కి అమ్మమ్మ ఇంటికి ఎప్పుడు వెళ్తాము, ఇవన్నీ బ్యూటిఫుల్ మెమరీ అనమాట అవన్నీ కూడా. మళ్ళీ అట్ ది సేమ్ టైం అక్కడ నుంచి తిరిగి వస్తున్నప్పుడు విజయవాడ అని రైల్వే స్టేషన్లో బోర్డు చూస్తే ఎక్కడ లేని బాధ కలిగేది. ఇప్పుడైతే విజయవాడ వదిలి ఎక్కడికి అలబుద్ది కాదు కానీ, బట్ అప్పుడు మాత్రం అమ్మమ్మ గారు ఊరు వదిలి బయటకు వచ్చి, ఐ మీన్ ట్రైన్కి వస్తూ ఉంటే విజయవాడ ప్లాట్ఫామ్ కనిపించగానే అసలు అదొక రకమైన బాధ, మనం చెప్పలేమన్నమాట, వర్ణనాతీతం అంటారు కదా, అలా ఉండేది. సో అదొక మెమరీ నాకైతే. అండ్ ఇంకా కొన్ని జర్నీస్ ఉన్నాయి, చాలా మంచి మంచి జర్నీస్ మర్చిపోలేనివి. లైక్ ఫస్ట్ టైం శబరిమల వెళ్ళినప్పుడు అదొక బ్యూటిఫుల్ జర్నీ, ఫస్ట్ టైం వనయాత్ర చేశాను అది కూడా ఒక బ్యూటిఫుల్ జర్నీ. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా జర్నీస్ ఉన్నాయి. అండ్ శుభరాత్రి కిషోర్ గారు అని అంటూ కోడుమూరు నాగళ్ళ, ఓకే కోడుమూరు నుంచి నాగళ్ళ విశ్వేశ్వరయ్య, శరణ్ తేజ్ వీళ్ళందరూ పంపించారు, థ్యాంక్ యూ సో మచ్, శుభరాత్రి మీకు కూడా. అండ్ దొరకకపోతే నీ కొండకు రాని అని అనుకున్నారంట డి సూర్యబాబు గారు. ఓకే ఇందాక చెప్పిన స్టోరీకి సంబంధించి, ఎనీవే మీ అందరూ షేర్ చేసుకున్నారు, అదే నాకు 10,000, థ్యాంక్ యూ సో మచ్. అండ్ బ్యాక్ టు బ్యాక్ సూపర్ సాంగ్స్ మీ అందరి కోసం ప్లే చేస్తున్నాను డ్యూయెట్ లో. విన్ టు స్టేడియం

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. ఇంధన భద్రత జాతీయ భద్రతలో అంతర్భాగమని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. విమానయాన రంగంలో వ్యాపార సౌలభ్యాన్ని మెరుగుపరిచేందుకు ఎన్ఓసీ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను సరళీకృతం చేయాలని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు అధికారులను ఆదేశించారు. భారత్ ప్రస్తుతం 7 నుంచి 8% వృద్ది రేటు కంటే వేగంగా అభివృద్ది చెందే సామర్థ్యాన్ని కలిగి ఉందని వరల్డ్ బ్యాంక్ అధ్యకుడు అజయ్ బంగా అభిప్రాయపడ్డారు. ఉప హిమాలయ పశ్చిమ బెంగాల్ సిక్కింలలో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. ఇంధన భద్రత జాతీయ భద్రత ఆర్థిక స్థితిస్థాపకతతో విడదీయరాని విధంగా ముడిపడి ఉందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో పీహెచ్డీ చేంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నిర్వహించిన 6వ అంతర్జాతీయ వాతావరణ సదస్సు 2026లో ఆయన ఈరోజు పాల్గొని ప్రసంగించారు. భారత్ మరింత స్వయం సమృద్ది, అందుబాటు ధరలు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఇంధన రంగాన్ని అభివృద్ది చేసుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు. సురక్షితమైన సుస్థిరమైన ఇంధన భవిష్యత్ దిశగా ముఖ్యంగా స్వచ్ఛ ఇంధనాల వైపు భారత్ పరివర్తన దశలో ఉందని తెలిపారు. ప్రపంచ స్థాయిలో భారతదేశం మరింత కీలక పాత్ర పోషించాలంటే ఇంధన రంగంలో చోటు చేసుకుంటున్న అంతర్జాతీయ ధోరణులు సాంకేతిక పరిణామాలకు అనుగుణంగా ముందుకు సాగాల్సి ఉంటుందని జితేంద్ర సింగ్ అన్నారు. విమానయాన రంగంలో వ్యాపార సౌలభ్యంపై పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు న్యూఢిల్లీలో ఈరోజు సమీక్ష నిర్వహించారు. విమానయాన రంగంలో వ్యాపార సౌలభ్యాన్ని మెరుగుపరిచే చర్యలతో పాటు నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను సరళీకృతం చేసే అంశంపై ఆయన సమీక్షించారు. ఎన్ఓసీ జారీ ప్రక్రియను ఇబ్బందులు లేని విధంగా పారదర్శకంగా నిర్ణీత కాల వ్యవధిలో పూర్తయ్యేలా మార్చాలని అధికారులను ఆదేశించారు. ఇందులో మాన్యువల్ జోక్యాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించాలని సూచించారు. ఎన్ఓసీ ప్రక్రియను సరళీకృతం చేయడం కోసం అవసరమైన విధి విధానాలను పరిశీలించి 15 రోజుల్లోగా వాటి అమలుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. కొత్తగా ఎన్నికైన రాష్ట బార్ కౌన్సిళ్లు, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏర్పాటు కోసం చట్టపరమైన ప్రక్రియను పూర్తి చేసిన తరువాతే బీసీఐ పునర్వ్యవస్థీకరణ అంశాన్ని పరిశీలిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. బీసీఐ చైర్పర్సన్ పదవిలో సీనియర్ న్యాయవాది మానన్ కుమార్ మిశ్రా కొనసాగడాన్ని, ఆయన పదవీ కాలాన్ని 2030 వరకు పొడిగించినట్టు వచ్చిన అంశాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై అత్యున్నత న్యాయస్థానం ఈరోజు విచారణ చేపట్టింది. అన్ని రాష్ట బార్ కౌన్సిళ్లకు ఎన్నికలు పూర్తయి అవి తమ ప్రతినిధులను బీసీఐకి ఎన్నుకున్న తరువాతే మానన్ కుమార్ మిశ్రా చైర్పర్సన్గా కొనసాగడంపై, అలాగే బీసీఐని పునర్వ్యవస్థీకరించాల్సిన అవసరం ఉందా లేదా అనే అంశంపై నిర్ణయం తీసుకుంటామని కోర్టు స్పష్టం చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం రాష్ట బార్ కౌన్సిళ్లలో మహిళా సభ్యుల కో ఆప్షన్ ప్రక్రియను 2 వారాల్లో పూర్తి చేయాలని సంబంధిత హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను ఆదేశించింది. భారత్ ప్రస్తుతం 7 నుంచి 8% వృద్ది రేటు కంటే వేగంగా అభివృద్ది చెందే సామర్థ్యాన్ని కలిగి ఉందని వరల్డ్ బ్యాంక్ అధ్యకుడు అజయ్ బంగా అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరల ఒత్తిళ్లు, వాణిజ్య అనిశ్చితి, ఎల్నినో ప్రభావం ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ పనితీరు పటిష్టంగా ఉందని ఆయన పేర్కొన్నారు. అమెరికాలోని యాష్ విల్లేలో జరుగుతున్న G20 ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకుల గవర్నర్ల సమావేశం సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో ఆయన ఈరోజు సమావేశమయ్యారు. భారత్ వరల్డ్ బ్యాంక్ గ్రూప్ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపై ఇరువురూ చర్చించారు. భారత్లో గ్లోబల్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాలెడ్జ్ హబ్ ఏర్పాటు చేయడంలో ప్రపంచ బ్యాంకు గ్రూప్తో భారతదేశం కొనసాగిస్తున్న భాగస్వామ్యాన్ని మంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తావించారు. వ్యవసాయం వంటి రంగాల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునే అవకాశాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీలో నిర్వహించిన 2 రోజుల విభాగాల సదస్సు ముగింపు సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పాల్గొన్నారు. టీమిండియా స్ఫూర్తిని బలోపేతం చేయడం

0: వరదలతో తీవ్రంగా ప్రభావితమైన నేపాల్కు అందిస్తున్న సహాయక చర్యల్లో భాగంగా భారత్ నుంచి బయలుదేరిన 5వ విమానం ఈ మధ్యాహ్నం నేపాల్ చేరుకుంది. ఈ విమానంలో ప్రత్యేకమైన సొరంగాల సహాయక చర్యల పరికరాలతో కూడిన 11 మంది సభ్యుల రెస్క్యూ బృందం, అలాగే 5.5 టన్నుల అత్యవసర ఔషధాలు ఉన్నాయి. నేపాల్లో కొనసాగుతున్న సహాయక రక్షణ చర్యలకు భారత్ అన్ని విధాల సహాయాన్ని కొనసాగిస్తోందని నేపాల్లోని భారత రాయబార కార్యాలయం సామాజిక మాధ్యమం వేదికగా వెల్లడించారు. ఇదిలా ఉండగా నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 1127కు చేరుకోగా దాదాపు 4900 మంది ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఉప హిమాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం IMD అంచనా వేసింది. దేశంలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా రేపు భారీ వర్షాలు కురిసే అవకాశముందని, అందులో తూర్పు మధ్యప్రదేశ్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున IMD రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, జమ్మూకాశ్మీర్, లదాఖ్, తెలంగాణ, బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, పశ్చిమ ఉత్తర్ప్రదేశ్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని IMD వెల్లడించింది. అసోం, మేఘాలయ, బీహార్, ఛత్తీస్గఢ్, ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కింలో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మరిన్ని వివరాలను IMD శాస్త్రవేత్త ఉమాశంకర్ దాస్ వెల్లడిస్తూ,
1: హెవీ టు వెరీ హెవీ రైన్ఫాల్ యాక్టివిటీ లైక్లీ ఓవర్ ఈస్ట్ ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, బీహార్ అండ్ గంగటి వెస్ట్ బెంగాల్ 2nd of September, దాట్ ఈస్ డ్యూరింగ్ నెక్స్ట్ 24 అవర్స్, ఓవర్ వెస్ట్ ఉత్తరప్రదేశ్ డ్యూరింగ్ 2nd to 4th of September, ఓవర్ సౌత్ హిమాల్ వెస్ట్ బెంగాల్ సిక్కిం ఆన్ 2nd and 3rd September, విదర్భ 1/3. ఆల్సో దేర్ ఇస్ పాసిబిలిటీ ఆఫ్ ఐసోలేటెడ్ ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్, దాట్ ఈస్ రైన్ఫాల్ మోర్ దెన్ 20 సెంటీమీటర్ ఎక్స్పెక్టెడ్ ఓవర్ పార్ట్స్ ఆఫ్ ఈస్ట్ ఉత్తర మధ్యప్రదేశ్. సో రెడ్ అలర్ట్ హెస్ బీన్ ఇష్యూడ్ ఫర్ 2nd and 3rd September.
0: దేశంలోని ప్రతి జిల్లాకు ఉన్న ప్రత్యేక బలాలు, వనరులను వినియోగించుకుని భారత ఎగుమతుల వృద్దికి దోహదపడేలా కేంద్ర ప్రభుత్వం డిస్ట్రిక్ట్స్ యాజ్ ఎక్స్పోర్ట్ హబ్స్ DEH కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా ప్రతి జిల్లాలోని ఎగుమతి సామర్థ్యాన్ని గుర్తించి స్థానిక ఉత్పత్తులు, సేవలకు అంతర్జాతీయ మార్కెట్లను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆత్మ నిర్భర్ భారత్, వోకల్ ఫర్ లోకల్ అనే విస్తృత లక్ష్యాలకు కూడా ఈ కార్యక్రమం అనుగుణంగా ఉంది. ఈ ఏడాది జనవరి నాటికి దేశవ్యాప్తంగా 770కి పైగా జిల్లాలు DEH కార్యక్రమం పరిధిలోకి వచ్చాయని ఆ మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో దేశ ఎగుమతుల ప్రణాళికలో జిల్లాల భాగస్వామ్యం మరింత విస్తరించిందని పేర్కొంది. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ రేపటి నుండి శనివారం వరకు యుక్రెయిన్, పోలాండ్ దేశాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన యుక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిహా, పోలాండ్ విదేశాంగ మంత్రి రాడోస్లావ్ సికోర్స్కీతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. భారత్ యుక్రెయిన్, భారత్ పోలాండ్ ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై ఈ పర్యటనలో ప్రధానంగా దృష్టి సారించనున్నట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే ప్రాంతీయ పరిణామాలు, ఇరుపక్షాలకు పరస్పర ఆసక్తి ఉన్న అంశాలపై అభిప్రాయాలను పంచుకునేందుకు ఈ పర్యటన అవకాశం కల్పిస్తుందని పేర్కొంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇంధన భద్రత జాతీయ భద్రతలో అంతర్భాగమని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. విమానయాన రంగంలో వ్యాపార సౌలభ్యాన్ని మెరుగుపరిచేందుకు NOC సర్టిఫికెట్ల జారీ ప్రక్రియలను సరళీకృతం చేయాలని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు అధికారులను ఆదేశించారు. భారత్ ప్రస్తుతం 7 నుంచి 8% వృద్ది రేటు కంటే వేగంగా అభివృద్ది చెందే సామర్థ్యాన్ని కలిగి ఉందని వరల్డ్ బ్యాంక్ అధ్యకుడు అజయ్ బంగా అభిప్రాయపడ్డారు. ఉప హిమాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: FM 101.3.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 8:59. సో ఎగ్జాక్ట్ 9:00 అయింది అండ్ ఈ టైం మధుర స్వరాలకి వెల్కమ్ చెప్పేస్తూ సూపర్ సాంగ్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉంటాను. వింటూ స్టూడియో

0: మనమున మధుర స్వరాలను 1991 నాగార్జున గారి కెరీర్లో ఒక ప్రత్యేకమైన సినిమా ఆడియన్స్ ముందుకొచ్చింది. అదే కిల్లర్. ఒకవైపు ప్రేమ, మరోవైపు క్రైమ్, ఇంకోవైపు ఉత్కంఠభరితమైన ట్విస్ట్. అంటే ఇలా ప్రేక్షకులను చివరి వరకు ఆసక్తిగా కూర్చోబెట్టేలా తెరకెక్కిన సినిమా అని చెప్పొచ్చు. సో ఈ మూవీలో నాగార్జున పోషించిన క్యారెక్టర్ చాలా ప్రత్యేకమైనదిగా చెప్పొచ్చు. అంటే బయటకు సాధారణ వ్యక్తిలా కనిపించినా అతని చుట్టూ ఎన్నో కొన్ని సీక్రెట్స్ ఉంటాయన్నమాట. అసలు కథ ముందుకు సాగుతున్న కొద్దీ అసలు కిల్లర్ ఎవరు, అతను వెనుకున్న కథ ఏంటి అనే ప్రశ్నలు ప్రేక్షకులను డెఫినెట్గా ఒక ఇంట్రెస్ట్ని క్రియేట్ చేశాయి. నాగార్జున స్టైల్, యాక్షన్ అండ్ ఇళయరాజా గారి సంగీతం, సస్పెన్స్తో కూడిన కథనం, ఇవన్నీ కలిపి కిల్లర్ను 90స్కి గుర్తుండిపోయే ఒక మూవీగా చెప్పుకోవచ్చు. అందుకే ఈ సినిమాలోని ఈ సాంగ్ మీ అందరి కోసం వింటూ స్టేట్.
1: ఉక్కిరి బిక్కిరి చక్కిరి గింతల కిల్లర్, మిస్సుకు నచ్చిన కిస్సుల గిచ్చుడు లవ్వర్.

ప్రేమకు భాషతో సంబంధం లేదు, ప్రాంతంతో అసలే సంబంధం లేదు. నిజమైన ప్రేమ ఉంటే దూరాలు కూడా దగ్గరవుతాయి. ఇలాంటి అందమైన ప్రేమతో 1996 వచ్చిన సినిమా బొంబాయి ప్రేడ్. జేడీ చక్రవర్తి, రంభ హీరో హీరోయిన్స్గా నటించిన ఈ మూవీ అంటే ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు, హాస్యం ఇవన్నీ కలగలిపిన ఒక చక్కని ఫ్యామిలీ ఎంటర్టైనర్గా చెప్పుకోవచ్చు. ఒక సాధారణ అబ్బాయి, ఒక అందమైన అమ్మాయి, వీరిద్దరి మధ్య పుట్టే ప్రేమ, ఆ ప్రేమను గెలుచుకోవడానికి ఎదురయ్యే పరిస్థితులు, ఇలా కథ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా చదువుతుంది ఉంటుంది అండ్ ఎంటర్టైనింగ్గా కూడా. 90s నాటి ప్రేమ కథలను గుర్తు చేసే ఈ సినిమా అప్పటి ప్రేక్షకుల మనసుల్లో మంచి స్థానాన్ని సంపాదించింది.

ఆదిత్య 369 1991లో రిలీజ్ అయిన ఈ అద్భుతమైన తెలుగు సైన్స్ ఫిక్షన్ మూవీ. ఇందులో నందమూరి బాలకృష్ణ గారు హీరోగా యాక్ట్ చేశారు. అంటే ఒక సైంటిస్ట్ తయారు చేసిన టైం మిషన్ ద్వారా కథలోని పాత్రలు గతంలోకి భవిష్యత్తులోకి వెళ్తూ ఉంటాయన్నమాట. ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయల కాలంలోకి వెళ్లే సీన్స్ ఏవైతే ఉన్నాయో అవి మూవీకి హైలైట్ అని చెప్పుకోవచ్చు. 1991లోనే టైం ట్రావెల్ను తెలుగు సినిమాకు పరిచయం చేసిన వినూత్న మూవీగా ఆదిత్య 369 ఇప్పటికీ గుర్తుండిపోతుంది. అండ్ ఈ మూవీలో నుంచి సాంగ్ మీ అందరి కోసం.

90స్లో వచ్చిన బ్యూటిఫుల్ మూవీస్లో ఒకటి ఆహా. ప్రేమకు కులం మతం ప్రాంతం అనే హద్దులుండవు, మనసును కలిస్తే చాలు అనే అందమైన భావనను చూపించిన సినిమా ఇది. అండ్ ఈ మూవీలో హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ, మ్యూజిక్ ఇవన్నీ కూడా మూవీకి హైలైట్ అని చెప్పొచ్చు. అంటే కొన్ని మూవీస్ బాక్సాఫీస్ దగ్గర ఎంత సంపాదించాయి అనే దానికంటే ప్రేక్షకుల మనసులో ఎంత కాలం నిలిచాయనేదే ముఖ్యం అనమాట. అలాంటి మూవీనే ఆహా. ఈ మూవీలో నుంచి సాంగ్ మీ అందరి కోసం.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు యూత్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 10:11 అండ్ మధుర మధుర స్వరాలకి బై బై చెప్పేస్తూ ఆనాటి మధుర గీతాలు వినిపించని రాగాలకి స్వాగతం.

ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్పై మా ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:55 మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.

0: ఓకే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.